శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 23వ రోజు మంగళవారం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: నడిపిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: లోకంలో ప్రశాంత మనస్సు గల వ్యక్తి ఏ కార్యాన్నైనా సాధించగలుగుతాడు. ప్రశాంత చిత్తం శక్తిని తెలుసుకోవాలన్నా మనం ప్రశాంత మనస్కులే ఉండాలి. మహాత్ములు, సాధుపుంగవులు, మహర్షులు చాలాకాలం మౌనవ్రతంలోనే గడుపుతారు. ప్రశాంత చిత్తం ప్రపంచంలో తనదైన సుఖాన్ని, సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఈ విధమైన ప్రశాంత చిత్తాన్ని కలిగి ఉండాలన్న కొన్ని నియమాలను పాటించడం అత్యవసరం. మానవుని మనస్సు కోతి వంటిది. ఎందుకంటారా, కోతి ఎలాగైతే చంచలమైన చేష్టలు చేస్తుందో అట్లే మనస్సు కూడా చంచలంగా ఉంటుంది. మనస్సును నియంత్రించుకున్న ప్రశాంత మనస్కులై ఉంటే తద్వారా కలిగే సంతోషం అమితమైంది. మనస్సును సరోవరంతో పోల్చవచ్చు. సరోవరంలోకి ఒక రాయిని వేసినప్పుడు అందులో నీరు అల్లకల్లోలంగా మారుతాయి. అట్లే మనస్సుకు దెబ్బ తగిలినప్పుడు అల్లకల్లోలం ఏర్పడుతుంది. ఇట్టి మనస్సును నియంత్రించడం అవసరం. మనస్సును నియంత్రించుటకు భగవచ్చింతన లేదా మంచి ఆలోచనలు నిరంతరం సాగుతూ ఉండాలి. ఈ శక్తి సత్యసంకల్పంతో ఏర్పడుతుంది. భగవత్ సాక్షాత్కారం ప్రశాంత చిత్తం కలవారికే సాధ్యం. ఇట్టి ప్రశాంతమైన మనస్సును మానవుడు తన బాల్యం నుంచే అలవరుచుకోవాలి. ఎవరైతే తమ బాల్యం నుండే శాంతచిత్తం కలిగి ఉంటారో వారే నిజమైనటువంటి శాంతి కలవారు. వృద్ధాప్యంలో శాంతచిత్తం కలిగిన వారు కొందరు. మానవుడు తన వృద్ధాప్యంలో అశక్తత వల్ల శాంతచిత్తంతో ఉంటాడు. కొన్నేళ్లపాటు విద్యాభ్యాసం చేసి బాల్యంలోనే ప్రశాంత చిత్తాన్ని సాధించలేని వ్యక్తి తన వృద్ధాప్యంలో శాంతిని పొందలేడు. ఇంద్రియములను జయించని వ్యక్తి ప్రశాంత చిత్తం కలిగి ఉండలేడు. భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుని ఇలా ప్రశ్నిస్తాడు, కృష్ణ, మనసు చంచలమైనది, శరీర ఇంద్రియములను బాధపెడుతుంది, బలవత్తరమైనది, కనుక దీనిని స్వాధీనమనర్చుకున్నట గాలిని మూటకొట్టటువంటిది అని భావిస్తాను అన్నాడు. దానికి భగవానుడు, ఓ బహుబలశాలి అర్జున, నిస్సంశయంగా మనసు చంచలమైనదే, దాని అడ్డగించుట అసఖ్యమైనదే. అయినప్పటికీ అభ్యాసంతో, వైరాగ్యంతో దానిని కట్టివేయడం సాధ్యం కాగలదు. విషయ వాసనల వైపు పరుగులు తీయడం ఇంద్రియముల యొక్క నిజగుణం. ఒక మంచి శబ్దం లేదా చెడు శబ్దాన్ని విన్న వెంటనే చెవులు ఆసక్తితో వింటాయి. మన కన్నులు ప్రతి వస్తువును చూసేందుకు ప్రయత్నిస్తాయి. ఇక నాలుక గురించి చెప్పనవసరం లేదు. రుచికరమైనటువంటి ఆహార పదార్థాన్ని చూసినా లేదా తలచుకున్నా నోటిలో నీరూరుతుంది. శీతోష్ణముల బాధ చర్మానికి తప్పనిసరిగా కలుగుతుంది. సుగంధాన్నో దుర్గంధాన్నో గాలి మన ముక్కుపుటాలకు అందిస్తుంది. వీటి బాధలను తొలగించేందుకు మనస్సు ప్రశాంతంగా ఉండాలి. మనం జీవితంలో సుఖదుఖాలను సమచిత్తంతో చూడాలి. లేనప్పుడు మనశ్శాంతి ఉండదు అని అంటారు గీతాచార్యుడు. అంచేత మనశ్శాంతిని సాధించుటకు ముందుగా శ్రద్ధగా ఆలోచించాలి. చేసే పనిలో శ్రద్ధ, భక్తి, భగవంతుని పట్ల అనన్యభావం, శరణాగతుడు కావడం, సత్పురుషులతో స్నేహం, మితంగా హితంగా మాట్లాడడం అభ్యసించాలి. దురాశను వదులుకోవాలి. ఇతరుల దోషములను అన్వేషించక, అనవసరంగా మాట్లాడక తమ పనులను శ్రద్ధతో ముగించాలి. ప్రాపంచిక వస్తువుల నుండి మనస్సును మరల్చి భగవంతుని వైపు మళ్లించాలి. స్తుతి నిందలను సమానంగా భావించాలి. అట్లు అలవరుచుకోవడం క్షేమకరం. అవివేకులు నిందలకు భయపడి వ్యక్తి అవివేక్గా మారే అవకాశం ఉంటుంది. ఏది మంచిదో అది ధర్మమే. అనిత్య ప్రపంచంలో ధర్మాన్ని ఆచరించేవాడే తెలివిగలవాడుగా చెప్పవచ్చు.
2: మీరింతవరకు సూక్త ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు వినండి పొలం కబుర్లు.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో ఆంజనేయ స్వామివారి భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు వినండి సూక్తి ముక్తావళి. వ్యాఖ్యాత డాక్టర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

మొక్కల నుండి తయారయ్యే క్రిమి కీటకనాశులు సస్యరక్షణకు ఉపయోగపడతాయి. వీటి వాడకం వల్ల, రసాయన మందుల వాడకం వల్ల కలిగే హానిని మనం నివారించవచ్చు. అయితే ఇప్పటికే రసాయనాలు అధికంగా వాడడానికి అలవాటు పడి ఉన్నందువలన వృక్ష సంబంధ మందుల ప్రభావం వెంటనే కనిపించకపోవచ్చు. దీన్ని ఆచరణలో పెట్టినప్పుడు క్రమంగా సత్ఫలితాలు వస్తాయి. వేప, పొగాకు, వెల్లుల్లి, సీతాఫలం, పచ్చిమిరప, బంతి, కానగ ఉత్పత్తుల్లో ఇటువంటి గుణాలున్నట్లు పరిశోధనలు వెల్లడించాయి. వీటి ద్వారా వ్యవసాయ ఉద్యాన పంటలకు నిల్వ ధాన్యానికి పురుగుల నుండి రక్షణ కల్పించవచ్చు. ఇందులో వేప ఉత్పత్తులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇవి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. అయితే ఇవి పురుగుల నియంత్రణ కన్నా నిరోధకాలుగా ఎక్కువ భాగం పనిచేస్తాయి. వేప మందు చల్లిన పైరు నుండి పురుగు దూరంగా వెళ్ళిపోతుంది. అవి వికర్షకాలు, అంటే రెప్లెంట్స్గా పనిచేస్తాయి. వేప గింజల్లో 0.3 నుంచి 0.6% అజాడిరిక్టిన్ అనే మూల పదార్థం ఉంది. ఇది ఘాటైన చేదు రుచి, వాసన కలిగిస్తుంది. ఈ మందులు వాడిన పైరు మీద పురుగులు వాడడానికి ఇష్టపడవు. గుడ్లు పెట్టే శక్తి తగ్గుతుంది. గుడ్లు పెట్టిన వాటి నుండి లార్వాలు బయటకు వచ్చిన ఆహారం తీసుకోలేవు. లార్వా దశలో రావాల్సిన మార్పులకు అవరోధం కలుగుతుంది. సంతతి పెరగదు. క్రమంగా పురుగులు క్షీణిస్తాయి. మేలు చేసే సహజ శత్రువులకు ఎలాంటి హాని కలగజేయు కనుక అభివృద్ధి చెందుతాయి. అంటే ఇవి మనకు ఉపయోగపడతాయి. ఇతర పురుగు మందులతో కలిపి వీటిని చల్లుకోవచ్చు. వేపను తీసుకొని, అంటే 1 లీటర్ నూనెకు 200 లీటర్ల నీరు, 200 గ్రాముల సబ్బు పొడి అంటే సర్ఫు కలిపి ద్రావణం తయారు చేసుకోవాలి. ఇది ఎకరాకు సరిపోతుంది. నూనె నీరు కలవదు కనుక ముందుగా సబ్బు పొడి వేసి బాగా గిలకొట్టి నురగొచ్చిన తర్వాత నీటితో కలపాలి. ఇది మొక్కపై పిచికారి చేయడం వల్ల కాయ తులుచు పురుగు, రసం పీల్చే పురుగులు, ఆకులు తినే పురుగులు నివారించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో వేప నూనె ఖరీదు లీటరు 80 నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది. ఇక వేప గింజల కషాయం విషయానికి వస్తే, 10 కిలోల వేప గింజల మెత్తటి పొడిని 200 లీటర్ల నీటిలో ఒక రోజంతా నానబెట్టాలి. ఈ ద్రావణానికి 2 కిలోల సబ్బు పొడి వేసి బాగా కలయిపెట్టి వడగట్టుగా వచ్చిన కషాయాన్ని పైరుపై పిచికారి చేయాలి. తెల్లదోమ, ఆకుముడత, పురుగులను సమర్థవంతంగా ఇది అరికడుతుంది. ప్రతి పంట నాశించే శనగ పచ్చ పురుగు గుడ్లను, పప్పుధాన్యపు పైర్లపై రెక్కల పురుగుల గుడ్లను, ఇవి వాటిపైన పెట్టడాన్ని మనం నివారించవచ్చు. మొదటి దశలో చిన్న గొంగళి పురుగు, కాయదొలుచు పురుగులను మనం అరికట్టేయచ్చు. ఇక వేపపిండి ద్రావణంతో, అంటే నూనె తీసివేయగా మిగిలిన పిండిని నీటితో కలిపి ద్రావణం చేసి ఉపయోగించుకోవచ్చు. 10 కిలోల పిండి 200 లీటర్ల నీటిలో 1 వారం పాటు నానబెట్టి తేటను వేరు చేసి మొక్కలపైన పిచికారి చేయాలి. చీని, నిమ్మ, నారుమళ్ళు ఆశించే ఆకుముడత, పేనుబంక, సిల్లి, నారింజ పురుగులను నివారించవచ్చు. టమాటో, వంగ ఇలాంటి కూరగాయల పైర్ల మీద ఆకుముడత, ఇతర పురుగులను కూడా అరికట్టచ్చు. ఇక వేప పిండి, అంటే వేప చెక్క, ఇది మేలైన చిక్కటి సేంద్రియ ఎరువు. గింజ నుండి నూనె తీసేసిన వేప పిండిలో 5.2% నత్రజని, 1.1% భాస్వరం, 1.5% పొటాషియం ఉంటుంది. ఇది ఎరువుగానే కాక సస్యరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. వేప పిండి ఎకరానికి 150 నుంచి 200 కిలోలు వాడినప్పుడు వేరు పురుగులను ఇది నిరోధిస్తుంది. వరిలో కాండం దొల్చే పురుగు, ఉల్లికోడు ఉధృతి తగ్గుతుంది. కొన్ని బ్యాక్టీరియా తెగుళ్ళను కూడా అరికట్టచ్చు. నులు పురుగులను కూడా అదుపులో ఉంచుతుంది. వేప పిండితో కలిపిన యూరియా వాడినప్పుడు నత్రజని నెమ్మదిగా విడుదలై మొక్కకు ఎక్కువ కాలం అందుబాటులో ఉంటుంది. వృధా అయ్యే శాతం తగ్గుతుంది. ప్రస్తుతం మార్కెట్లో వేప పిండి ధర క్వింటాలు 1 కి 300 నుంచి 400 వరకు ఉంది. ఇక వేపాకులు, ఎండిన వేపాకులు లేదా పొడిని కలిపి నిలువ చేసిన ధాన్యానికి పురుగు పట్టదు. వేపాకుల కషాయంలో ముంచి ఆరబెట్టిన గోని సంచుల్లో నిలువ చేసిన ధాన్యానికి పురుగు సోకదు. వేపాకులు పచ్చి ఆకు ఎరువుగా పొలానికి వేసినందువల్ల సేంద్రియ పదార్థం, పోషకాలతో పాటు పురుగు నిరోధక ప్రయోజనాలు కలిసి వస్తాయి. ఇక పొగాకు కషాయం, 1 కిలో నాటు పొగాకు రద్దు అంటే పేస్ట్

0: పది లీటర్ల నీటిలో 12 గంటలు నానబెట్టాలి. 200 గ్రాముల సబ్బు పొడి కలిపి వడగట్టాలి. ఈ కషాయాన్ని మూల పదార్థంగా వాడుకోవాలి. దీని నుండి 1 లీటర్ తీసుకొని 10 లీటర్ నీటిలో కలిపిన ద్రావణాన్ని పైరుపై పిచికారీ చేయడం వల్ల దీనివల్ల పేనుబంక, ఆకుముడత, తెల్లదోమ, పచ్చదోమ, దేవు పురుగుల్ని సమర్థవంతంగా మనం అరికట్టవచ్చు. ఇక వాడకంలో జాగ్రత్తల విషయానికి వస్తే, ఒక పంటకాలంలో 1 లేదా 2 సార్లు మాత్రమే తగినంత వ్యవధిలో పిచికారీ చేయాలి. అంతకు మించి కొడితే పంటకు హాని కలుగుతుంది. కషాయం తయారు చేసిన వారు పిచికారీ చేసే వ్యక్తులకు తగినంత జాగ్రత్త పాటించాలి. లేకపోతే పొగాకు ఘాటుకు సృహతపోవడం తీవ్రమైన ఆరోగ్య హాని కలిగే ప్రమాదం ఉంది. ఇక మిరప వెల్లుల్లి మిశ్రమ ద్రావణం. 3 కిలోల తొడిమలు తీసేసిన పచ్చిమిరపకాయలను బాగా రుబ్బి 10 లీటర్ల నీటిలో 1 రాత్రంతా నానబెట్టాలి. 500 గ్రాములు పొట్టి తీసిన వెల్లుల్లి పాయలను బాగా నూరి వేరొక పాత్రలో 250 మిల్లీల కిరోసిన్ రాత్రంతా నానబెట్టాలి. మరొక పాత్రలో 1 లీటర్ నీటిలో 75 గ్రాముల సబ్బు పొడిని కలపాలి. ఈ మూడింటిని వేరువేరుగా వడగట్టుగా వచ్చిన ద్రావణాన్ని కలిపి 4 గంటల పాటు నిల్వ ఉంచాలి. ఈ మిశ్రమాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరం విస్తీర్ణంలో పైరుపై పిచికారీ చేయాలి. ఇది తొలి దశలో గొంగళి పురుగులు, కాయదొలిచే పురుగులపై క్రిమి సంహారణగా పనిచేస్తుంది. వెల్లుల్లో ఉండే అల్లిసిన్ అనే పదార్థం వల్ల పురుగులో సంతానోత్పత్తి తగ్గిపోతుంది, విషప్రభావానికి లోనవుతాయి. పచ్చిమిర్చిలో కాప్సిన్ అనే ఆల్కలాయిడ్ ఉండడం వల్ల పురుగుల శరీరంపై పడినప్పుడు విషప్రభావానికి లోనై చనిపోతాయి. పురుగు శరీరంపై కిరోసిన్ పడినప్పుడు ముడుచుకుని పోయి గట్టిపడేటట్లు చేస్తుంది. వీటి మిశ్రమ ద్రావణం ప్రత్తి, వేరుశనగ, కందిపైర్ల మీద పిచికారీ చేయడం వల్ల తొలి దశలో ఉన్న గొంగళి పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు సమర్థవంతంగా వీటిని అరికట్టవచ్చు. అయితే పురుగులు పెద్దవైన దశలో చలితే ప్రయోజనం ఉండదు. కాబట్టి రసాయన మందులకు స్వస్తి చెప్పండి, వృక్ష సంబంధం మందులకు నాంది పలకండి. విషరహిత సేద్యం మన మార్గం, మన ధ్యేయం. ఇప్పుడు చెప్పిన పద్ధతులు రైతులు పాటించి తమ పంటల్లో అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటూ రేపటి మన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:44:40. శ్రోతలు, ఇప్పుడు వినండి మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. పద్మ అవార్డుల ప్రదానోత్సవం రెండవ విడత కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరగనుంది. ప్రజల నుంచి వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం రెండవ విడత కార్యక్రమం ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరగనుంది. రాష్టపతి శ్రీమతి ద్రౌపది ముర్ము వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు గద్దె రాజేంద్ర ప్రసాద్, మాగంటి మురళీమోహన్ పద్మశ్రీ పురస్కారాలను స్వీకరించనున్నారు. అలాగే తెలంగాణ నుంచి శాస్త్రవేత్తలు జి చంద్రమౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, కుమారస్వామి తంగరాజ్ డైరీ విభాగంలో ఎం రామారెడ్డి మరణానంతరం పద్మశ్రీ అవార్డులు అందుకోనున్నారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజలతో సౌమ్యంగా

0: వ్యవహరించాలని అధికారులకు సూచించారు. క్షేతస్థాయి పర్యటనలకు ప్రాధాన్యం ఇవ్వాలని, టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించి పాలనను మరింత మెరుగుపరచాలని అన్నారు. రాష్టంలో పచ్చదనం పెంపు, పరిశుభ్రత, నీటి భద్రత, భూగర్భ జలాల సంరక్షణ, నదీ అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముందస్తు జాగ్రత్తలు, సకాలంలో వైద్య పరీక్షల ద్వారా క్యాన్సర్ను చాలా వరకు నివారించవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఒక క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వైద్య రంగంలో సాంకేతికతను వినియోగించి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ముందస్తు నిర్ధారణకు ప్రాధాన్యం ఇవ్వటం అత్యంత అవసరమని పేర్కొంటూ,
1: ఒక క్యాన్సర్ మనం చూస్తే 2024లో 15 లక్షల మంది పైన క్యాన్సర్ కేసులు వచ్చాయి. ప్రతి సంవత్సరం 9 లక్షల మంది చనిపోతున్నారు. క్యాన్సర్ బారిన ఎవరైనా పడితే కుటుంబమే కుప్పగూలిపోతుంది. మానసికంగా ఆర్థికంగా చితికిపోతారు. ఎప్పుడైనా సరే బ్రెస్ట్ క్యాన్సర్ లో మనం ముందుగా డిటెక్ట్ చేయగలిగితే చాలా వరకు నివారించుకునే పరిస్థితి ఉంటుంది. దీనికోసం ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానాన్ని మనం అవలంబించాల్సిన అవసరం ఉంది.
0: తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలోని రైల్ భవన్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఆయన నిన్న సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో అపరిష్కృతంగా ఉన్న మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు, దానికి అవసరమైన ఆర్థిక సహాయంపై చర్చించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ, రైల్వే మంత్రితో చర్చలు సానుకూలంగా జరిగాయని తెలిపారు. మెట్రో విస్తరణ అంశంపై కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఈరోజు సమావేశం కానున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం ధర్మాన చెరువు సుందరీకరణ పనులకు రాష్ట గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అమృత్ పథకం కింద 2,78 లక్షల రూపాయల వ్యయంతో ఈ అభివృద్ది పనులను చేపడతామని చెప్పారు. మచిలీపట్నంలో ఇప్పటికే పలు అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, మరిన్ని ప్రాజెక్టులను ప్రణాళికాబద్దంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ధర్మాన చెరువును అభివృద్ది చేసి మచిలీపట్నం నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలియజేస్తూ,
2: స్టాండ్స్ దగ్గర ఒక 13 ఎకరాలు తీసుకున్నాం. దానికి కూడా డబ్బులు వచ్చినాయి కదా, 10,90 లక్షలు. ఏంటంటే చెత్త అంతా క్లీన్ చేసి తీసుకొచ్చి సెగ్రిగేట్ చేసి గుంటూరు పంపిస్తున్నారు. ఇప్పుడు భవిష్యత్తులో అవసరం అయితే ఇక్కడే ఒక పవర్ ప్లాంట్ పెడతారు. పవర్ ప్లాంట్ పెడితే మొత్తం చెత్త అంతా కూడా 90 టన్లు ఏ రోజుకి ఆ రోజు విడగొట్టేసి దాంట్లో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మెన్యూర్ కింద, తడి అంతానేమో మెన్యూర్ అంటే పొలాల్లో అట్లేటప్పుడు కూడా ఉపయోగపడుతుంది, మెన్యూర్ తయారు చేస్తారు. ఈ పొడితంతా కూడా బయటికి పవర్ ప్లాంట్ పంపించేస్తారు. అది మనం ఏర్పాటు చేసిన జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ శాఖ రూపొందించిన ఎల్నినోను సమర్థవంతంగా ఎదుర్కొందాం ప్రత్యేక సమాచార సంచికను అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎల్నినో పరిస్థితుల వల్ల వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు ముందస్తు ప్రణాళికలు, శాస్త్రీయ వ్యవసాయ విధానాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, వాతావరణ హెచ్చరికలు గ్రామస్థాయి వరకు చేరేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఢిల్లీలో ఒక ప్రైవేట్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని రాష్ట అభివృద్ది లక్ష్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై ప్రసంగించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ వేగం, స్థిరత్వం, సేవతో ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రస్తుతం దేశంలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 25% వాటా ఆంధ్రప్రదేశ్కే వస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

0: ప్రభావం నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు ఈ రోజు నుంచి విత్తన మేళాలు నిర్వహిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాల సరఫరాపై విత్తన సంస్థల ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీ వరకు అన్ని రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 2601 రైతు వేదికల్లో నిర్వహించే విత్తన మేళాలకు అవసరమైన విత్తనాలను ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచామని అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆరోపించారు. అనంతపురం జిల్లాలో రైతుల సమస్యలు, ఆత్మహత్యల ఘటనలపై రైతు నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, సాగునీటి కొరత, పెట్టుబడి ఖర్చులు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పరిహారం అందకపోవడం వంటి కారణాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇతర గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పద్మ అవార్డుల ప్రదానోత్సవం 2వ విడత కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరగనుంది. ప్రజల నుంచి వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. భారతస్య ద్రుతగత్యా వర్ధమానస్య విశ్వసనీయ వైశ్విక శక్తిరూపేణ పరివర్తనస్య ప్రేరక శక్తిః రాష్ట్ర ప్రథమస్య సిద్ధాంతః ఏవ అస్తీతి ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ఉక్తం. నవదిల్ల్యాం ఏకేన నిజ వార్తావాహిన్యా ఆయోజితే సమ్మేళనే సంబోధయన్ ప్రధానమంత్రి శ్రీమోదీ అవదత్ యత్ విగత దశకే దేశస్య ఉపలబ్ధయః విశ్వాసే స్థిరతాయాం బృహత్తర వైశ్విక కళ్యాణాయ ప్రతిబద్ధతాయాం చ నిహితాః సంతి.
3: భారత్ జో కర్ రహా హై వో ఆనే వాలే 1000 వర్ష్ కా ఫ్యూచర్ లిఖనే వాలా హై. और यही दुनिया के लिए सबसे बड़ी भारत की गारंटी है. भारत फास्ट ग्रोइंग इकोनॉमी भी है, एक क्रेडिबल इकोनॉमी भी है.
2: సంప్రతి G7 శిఖర సమ్మేళనే స్వస్య సహభాగితాయాః ఉల్లేఖం కురవన్ సః అవదత్ యత్ రాష్ట్రియహితం సర్వోపరి స్థాపయితుం భారతస్య అవిచల ప్రతిబద్ధతాం వైశ్వికనేతారః స్వీకృతవంతః. సర్వకారస్య ద్వాదశ వర్షాణాం కార్యకాలస్య ఉల్లేఖం కురవన్ ప్రధానమంత్రి అవదత్ యత్ స్వచ్ఛభారత్, మేక్ ఇన్ ఇండియా, ఖాదీప్రచారః, స్థానీయ ఉత్పాదానాం సమర్థనం ఇత్యాదయః ఉపక్రమాః సఫలాః అభవన్, యేన నాగరికాః రాష్ట్రనిర్మాణస్య భావం అంగీకృతవంతః. ప్రధానమంత్రి అవదత్ యత్ సద్యః ఏవ కేషుచిత్ వర్షేషు ప్రాయః 25 కోటిశః జనాః నిర్ధనవర్గాత్ బహిః సమాగతాః, యేన విశాలః నవ మధ్యమవర్గః ఉద్భూతః.

0: आर्थिक क्रियाकलापाश्च प्रवर्धिताः। लखनऊ नगरे पञ्चदश छात्राणां मृत्योः दुःखद अग्निघटनायाः अनन्तरं द्रुत कार्याचरणस्य अन्तर्गतम् आरक्षकाः गतरात्रौ षट् जनानां विरुद्धं FIR इति पञ्जीकृतवन्तः, तेषु चत्वारः च निगडिताः। मुख्यमन्त्रिणः योगी आदित्यनाथस्य निर्देशानुसारं लखनऊ विकास प्राधिकरणस्य अग्निशामक विभागस्य विद्युत विभागस्य च चत्वारः अधिकारिणः अपि निलम्बिताः अभवन्। लखनऊ नगरे अग्निघटनायाः सन्दर्भे अलीगंज नगरस्य आरक्षकैः BNS तथा उत्तर प्रदेश अग्निशामक सेवा अधिनियमस्यान्तर्गतं प्रासंगिक खण्डेषु षट् अभियुक्तानां अन्यांच उत्तरदायी जनानां विरुद्धं FIR पञ्जीकृतम् अस्ति, यत्र ह्यः दुःखद अग्निप्रकोपः अभवत्। तस्मिन् भवने अनधिकृत निर्माणस्य विषये 16-2000 वर्षे विध्वंसादेशः प्रसारितः आसीत्, परञ्च मासद्वयाभ्यन्तरे एव आदेशः निरस्तः अभवत्। एतदतिरिच्य राज्यसर्वकारेण अग्निघटनायाः उच्चस्तरीय अन्वेषणस्य आदेशोऽपि प्रदत्तः। घटनायाः अन्वेषणार्थं SIT इति विशेष अन्वेषण दलस्य निर्माणमपि कृतमस्ति। दलं 7 दिनेषु एव स्वस्य प्रतिवेदनं समर्पयिष्यति। ह्यः अपराह्णे दुःखद अग्निघटनायां न्यूनातिन्यूनं 15 जनाः मृताः, तेषु अधिकतया 16-25 वर्षीयाः छात्राः आसन्। अलीगंज नगरस्य पुरैनिया क्षेत्रे एकस्य आपणस्य उपरि कार्यरते एनिमेशन कोचिंग केन्द्रे अग्निप्रकोपः अभवत्, येन छात्रेषु आतंकः उत्पन्नः। 9 व्रणिताः छात्राः किंग्स जॉर्ज चिकित्सकीयं विश्वविद्यालये KGMU लखनऊ इत्यत्र प्रवेशिताः च सन्ति, अधिकांशाः श्वासावरोधेन मृताः। भारतस्य हज समित्या हज 27-2000 कृते तीर्थयात्रिभ्यः आवेदनपत्राणि आमन्त्रितम्। नीत्याः विमोचनं कुर्वन् अल्पसंख्यक कार्यमन्त्री किरेन रिजिजुः ह्यः अवदत् यत् यात्रिणः भारतीय हज समिति पोर्टल तथा हज सुविधा एप माध्यमेन च आवेदनपत्राणि ऑनलाइन माध्यमेन प्रेषयितुं शक्यन्ते, येन प्रक्रिया अधिका सरला सुलभा च भविष्यति। FIH प्रो लीग लंदन राउंड इत्यस्य उद्घाटन क्रीडायां भारतीय पुरुष हॉकी दलम अद्य पाकिस्तान दलम सम्मुखी करिष्यति इति वार्ताः।
1: आकाशवाणी तिरुपति केंद्रम मा स्टूडियो क्लाक लो समयं 7:02। ఈ రోజు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, తర్వాత ఐక్యరాజ్య సమితి ప్రజాసేవ దినోత్సవం గురించిన వివరాలు. 7:45 ఉదయరాగం చిత్రగీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 కడప జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ నటి విజయశాంతి గారు నటించిన చిత్రగీత కదంబం. 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు. 10:00 ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమర్పణ సవరణ SIR పై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 10:15 వివిధ భారతి తెలుగు కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి విజయవాడ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 3:10 విజయవాడ కేంద్రం నుండి వివిధ భారతి కార్యక్రమాలు వినవచ్చు. సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు సమర్పణ శ్రీమతి జే నిర్మల, అనంతరం అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం గురించిన వివరాలు. 5:00

ఇలా 30 నిమిషాలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం క్రీడా ప్రపంచం. 6 గంటలకు ప్రసార విశేషాలు, 6:05కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 6:10కు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే, 6:20కు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30కు భక్తి కుసుమాలు, 7:05కు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 7:15కు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖేత్ బచావో అభియాన్ గురించి కరకంబాడి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసులు గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45కు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ. 8:40కు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 8:30కు తెలుగులో వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15కు స్పాట్ లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. 9:30కు ఆపాద మధురాలు అలనాటి మధుర గీతాలు వినవచ్చు. 10:00కు హరికథ కాలక్షేపం విజయవాడ కేంద్రం నుండి రిలే. శ్రోతలు, ఈరోజు 8:35కు వరదగుడి కార్యక్రమంలో సినీ నటి విజయశాంతి గారు నటించిన చిత్రగీత కదంబం వినవచ్చు. అలాగే 7:15కు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖేత్ బచావో అభియాన్ గురించి కరకంబాడి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసులు గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. శ్రోతలు, సమయం మా స్టూడియో క్లాక్లో 7:04 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన నమ్మదగిన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖతార్లో గ్యాస్ కర్మాగారంలో పేలుళ్లు 12 మంది భారతీయులు మరణించడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. లండన్లో జరుగుతున్న FIH ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఈరోజు తలపడుతుంది. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అన్న సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత దశాబ్ద కాలంలో దేశం సాధించిన విజయాలు నమ్మకం, స్థిరత్వం, ప్రపంచ సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతపై ఆధారపడి ఉన్నాయని అన్నారు.
1: एक हजार वर्ष का फ्यूचर लिखने वाला है और यही दुनिया के लिए सबसे बड़ी भारत की गारंटी है. भारत फास्ट ग्रोइंग इकोनॉमी भी है, एक क्रेडिबल इकोनॉमी भी है.
0: ఇటీవల తాను G7 సదస్సులో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ జాతీయ ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలో భారత్కున్న అచంచలమైన నిబద్ధతను ప్రపంచ నాయకులు గుర్తిస్తున్నారని, ఈ తత్వమే దేశ విధానాలను, అభివృద్ధి ఎజెండాను రూపొందిస్తూ కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న 12 కాలం గురించి

ప్రస్తావిస్తూ స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ప్రచారం, స్థానిక ఉత్పత్తులకు మద్దతు వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి పౌరులు దేశ నిర్మాణం స్ఫూర్తిని స్వీకరించడమే కారణమని ప్రధానమంత్రి అన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని, ఇది ఒక పెద్ద నియో మిడిల్ క్లాస్ ఆవిర్భావానికి దారితీస్తుందని, ఆర్థిక కార్యకలాపాలు పెంచిందని మోదీ చెప్పారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు, పన్ను సంస్కరణలు, ఆరోగ్య సంరక్షణ పథకాలు, మెరుగైన పట్టణ మౌలిక సదుపాయాలను దహరిస్తూ పేదలు, మధ్యతరగతి ప్రజలను సాధికారత కల్పించడం కీలక ప్రాధాన్యతగా కొనసాగుతుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. స్వామి ఫండ్ వంటి ప్రాజెక్టులు నిలిచిపోయిన వేలాది గృహాల నిర్మాణం పూర్తి చేయడానికి వీలు కల్పించాయని, డిజిటల్ గవర్నెన్స్, సరళీకృత పన్ను పరిపాలన వ్యవస్థల మీద రూపొందించి నిబంధనల భారం తగ్గించి పారదర్శకతను పెంచిందని మోదీ చెప్పారు. భారత్లో పెరుగుతున్న మౌలిక సదుపాయాల నెట్వర్క్ గురించి ప్రస్తావిస్తూ, మెట్రో వ్యవస్థలు ఇప్పుడు ప్రతిరోజు 1 కోటి మందికి పైగా ప్రయాణికులకు సేవలు అందిస్తాయని, వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ రైళ్లతో పాటు విస్తరించిన రహదారులు, విమానాశ్రయాలు కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరిచాయని ప్రధానమంత్రి చెప్పారు. జన ఔషధి కేంద్రాల ద్వారా అందుబాటు ధరలో లభించే మందులు, వృద్ధులకు విస్తరించిన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణలో సాధించిన ప్రగతితో పాటు ద్వైపాక్షికంగా సంబంధాలపైన కీలక అంశాల్లో ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా ఈ ఇద్దరు నాయకుల భేటీ జరిగింది. స్థిరమైన, నిర్మాణాత్మకమైన ద్వైపాక్షిక సంబంధాలు ఇరుపక్షాల మధ్య నమ్మకాన్ని, మెరుగైన అవగాహన పెంపొందించడానికి దోహదపడతాయని అజిత్ దోవల్ ప్రత్యేకంగా చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ఇటీవలి పరిణామాలను ఇరుపక్షాలు సమీక్షించాయని కూడా ఆయన తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఖతార్లోని రాస్ లఫాన్ గ్యాస్ ప్రాసెసింగ్ కర్మాగారంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోరమైన పేలుడు ప్రమాదంలో 12 మంది భారతీయ పౌరులు మరణించినట్లు దోహాలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ రాయబార కార్యాలయం మృతుల కుటుంబాలకు తన గాఢ సానుభూతి తెలియజేసింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వారికి ఖతార్ అధికారులు తగిన వైద్య చికిత్స అందించేలాగా చర్యలు తీసుకుంటున్నారని రాయబార కార్యాలయం తెలియజేసింది. భారతీయులతో సహా ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం, పలువురు గాయపడడం పట్ల కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దోహాలోని భారత రాయబార కార్యాలయం నిరంతరం ఖతార్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని, బాధితుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు చర్యలు తీసుకుంటోందని ఆయన తెలియజేశారు. ఖతార్లోనే అతిపెద్దదైన ఈ గ్యాస్ కర్మాగారంలో సాంకేతిక లోపం కారణంగా జరిగిన పేలుళ్లలో 13 మంది మరణించగా 66 మంది గాయపడ్డారు. రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ జోన్లోని ప్రధాన లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్లో ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందో తప్ప ఎలాంటి విధ్వంసకర లేదా శత్రు చర్య కాదని ఖతార్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. రాస్ లఫాన్ పోర్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత రేవు, ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జి ఎగుమతి కేంద్రం కావడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభంలో దీనిపై ఇరాన్ దాడులు జరిగాయి. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించిన పోలీసులు వేగంగా చర్యలు ప్రారంభించారు. 15 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న ఈ ఉదంతంలో పోలీసులు నిన్న రాత్రి 6 గురిపై కేసు నమోదు చేసి వారిలో 4 గురిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖకు చెందిన 4 అధికారులను కూడా స్పష్టం చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అలీగంజ్ పోలీసులు 6 నిందితులతో పాటు 2 బాధ్యులపై భారతీయ న్యాయ సంహిత, ఉత్తరప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ యాక్ట్లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు సీల్ చేశారు. ప్రాంగణంలోకి ఎవరికీ ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో భవనానికి సంబంధించి డెవలప్మెంట్ అథారిటీ పాత రికార్డులు, గతంలో తీసుకున్న చర్యలను ఇప్పుడు తీవ్ర పరిశీలనలోకి తీసుకొచ్చారు.

0: ఈ ప్రమాదంలో గాయపడిన 9 మంది విద్యార్థులను లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చేర్చారు. మరణాల్లో ఎక్కువ భాగం ఊపిరాడకపోవడం వల్లే సంభవించాయని అధికారులు నిర్ధారించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో 2026 పద్మ పురస్కారాలను బహుకరిస్తారు. 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను రాష్ట్రపతి అందజేస్తారు. ఈ ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు అందుకున్న 65 మంది ప్రముఖుల్లో టెన్నిస్ దిగ్గజం విజయ అమృతరాజ్, ప్రముఖ నటుడు మమ్ముటి, నేపథ్య గాయని అల్కా యాగ్నిక్, క్రికెటర్ రోహిత్ శర్మ ఉన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం 2066 సంవత్సరానికిగాను 5 పద్మవిభూషణ్తో కలిపి మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు ఈరోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. 2024లో చైనాలోని హులూన్బైర్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ సమరం తర్వాత భారత పాకిస్తాన్లు ముఖాముఖి తలపడటం ఇదే మొదటిసారి. ఆ మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. గత 10 ఏళ్లలో ఈ 2 జట్ల మధ్య ఉన్న అన్ని రికార్డులను పరిశీలిస్తే భారత్కు భారీగా ఆధిక్యం ఉంది. గత 17 మ్యాచ్ల్లో 15 విజయాలు, 2 డ్రాలతో భారత్ ఓటమి లేకుండా అజయంగా కొనసాగుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026లో భాగంగా అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరుగుతున్న గ్రూప్ 1 మ్యాచ్లో ఫ్రాన్స్, ఇరాక్ జట్లు ప్రస్తుతం తలపడుతున్నాయి. హాఫ్ టైం ముగిసేసరికి ఫ్రాన్స్ 1-0 ఆధిక్యంలో ఉంది. అంతకుముందు అర్లింగ్టన్లో జరిగిన గ్రూప్ మ్యాచ్లో అర్జెంటీనా 2-0 తేడాతో ఆస్ట్రియాపై విజయం సాధించి రౌండ్ ఆఫ్ 32లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. అర్జెంటీనా కెప్టెన్ లయోనెల్ మెస్సీ 38వ నిమిషంలో మొదటి గోల్ చేయగా స్టాపేజ్ టైంలో 2 గోల్ సాధించారు. ఈ 2 గోల్స్తో మెస్సీ ప్రపంచకప్ చరిత్రలో తన మొత్తం గోల్స్ సంఖ్యను 18కి పెంచుకున్నారు. విశేషాలు మరొకసారి. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా మారడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖతార్లో గ్యాస్ కర్మాగారంలో జరిగిన పేలుళ్లలో 12 మంది భారతీయులు మరణించడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. లండన్లో జరగనున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ ఈరోజు పాకిస్తాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం మా స్టూడియో క్లాక్లో సమయం 7:15 దాటి 6 సెకండ్లు. ఇప్పుడు వినండి

0: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. తర్వాత ఐక్యరాజ్య సమితి ప్రజాసేవా దినోత్సవం గురించిన వివరాలు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల

0: అధికారి ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.

0: ఐఎస్ఐ మార్కుల చెప్పులనే కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్.
4: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈ రోజు జరిగిన కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ రోజున జన్మించిన అలన్ ట్యూరింగ్ ఆధునిక కంప్యూటర్ శాస్త్రానికి పునాది వేసిన మహానుభావుడు. 1912 ఇంగ్లాండ్లో జన్మించిన ఆయన యంత్రాలు కూడా ఆలోచించగలవనే భావనను ప్రపంచానికి పరిచయం చేశారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ ఉపయోగించిన ఎనిగ్మా రహస్య సంకేతాలను ఛేదించి లక్షలాది మంది ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషించారు. నేడు మనం ఉపయోగిస్తున్న కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్, కృత్రిమ మేధస్సు వంటి సాంకేతిక అద్భుతాల వెనుక ట్యూరింగ్ ఆలోచనలే ఉన్నాయి. అందుకే ఆయనను కంప్యూటర్ యుగానికి మార్గదర్శిగా గౌరవిస్తారు. ఈరోజు మనం కొందరి మరణదినాలను కూడా స్మరించుకుందాం. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతదేశానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, విద్యావేత్త మరియు దేశభక్తుడు. ఆయన 1901 జూలై 6న కలకత్తాలో జన్మించారు. చాలా చిన్న వయసులోనే విద్యారంగంలో విశేష ప్రతిభ కనపరిచి కలకత్తా విశ్వవిద్యాలయానికి అత్యంత పిన్న వయస్కుడైన ఉపకులపతిగా సేవలందించారు. స్వాతంత్ర్యం అనంతరం భారతదేశ తొలి కేంద్ర మంత్రివర్గంలో పరిశ్రమలు మరియు సరఫరా మంత్రిగా పనిచేశారు. తర్వాత భారతీయ జనసంఘ్ అనే రాజకీయ పార్టీని స్థాపించి జాతీయ సమైక్యత మరియు దేశాభివృద్ధి కోసం కృషి చేశారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తూ దేశ ఏకత్వం కోసం ఉద్యమించారు. 1953 జూన్ 23న ఆయన మరణించారు. దేశ సమైక్యత, విద్యాభివృద్ధి మరియు ప్రజాసేవల పట్ల ఆయన చేసిన సేవలను భారతదేశం నేటికీ స్మరించుకుంటుంది. ఇప్పుడు మరొక మహనీయుడి వర్ధంతి గురించిన విషయాలు తెలుసుకుందాం. బాలాజీ బాజీరావు గారు, ఆయనను నానా సాహెబ్ పేష్వా అని కూడా పిలుస్తారు. 1720 డిసెంబర్ 8న జన్మించిన ఆయన ప్రముఖ మరాఠా పేష్వా బాజీరావు గారి కుమారుడు. తండ్రి మరణానంతరం 1740లో పేష్వాగా బాధ్యతలు స్వీకరించి మరాఠా సామ్రాజ్యాన్ని శక్తివంతమైన స్థాయికి తీసుకువెళ్లారు. ఆయన పాలనలో సామ్రాజ్యం విస్తరించి ఉత్తర భారతదేశం వరకు ప్రభావం చూపింది. పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, పన్నుల వ్యవస్థలో అనేక సంస్కరణలు చేసి పూణే నగరాన్ని ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేశారు. కానీ 1761లో జరిగిన 3వ పానిపట్ యుద్ధంలో మరాఠా సైన్యం ఎదుర్కొన్న పరాజయం ఆయనకు తీవ్ర మనోవేదన కలిగించింది. ఆ బాధతోనే అదే సంవత్సరం 1761 జూన్ 23న ఆయన మరణించారు. మరాఠా చరిత్రలో అత్యంత శక్తివంతమైన పేష్వాలలో ఒకరిగా బాలాజీ బాజీరావు గారు చిరస్థాయిగా ఉండిపోతారు. శ్రోతలు, మీరింతవరకు చరిత్రలో ఈరోజు విన్నారు. ఇప్పుడు వినండి ఓ బాటసారి, ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.

ఆనందాన్ని ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. కాబట్టి వీలు దొరికినప్పుడల్లా కొత్త కొత్త ప్రాంతాలను సందర్శిస్తూ ఉండండి. వీలు దొరకకపోతే మాత్రం ప్రతి మంగళవారం ఉదయం తప్పక ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న మన ఓబాటసారి కార్యక్రమాన్ని వినండి. పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు, ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూనే ఉంటాం. మీకు ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు వినిపిస్తూ ఉంటాం.

శ్రోతలకు నమస్కారం. ఓ బాటసారి కార్యక్రమానికి స్వాగతం. విశాలమైన మన ప్రపంచంలో మన ఆలోచనలకు అందనంత అందమైన ప్రదేశాలు ఎన్నో ఉంటాయి. మరి ప్రపంచమనే ఈ పుస్తకంలోని ప్రతి పేజీని మీరు చదవాలంటే నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఈ ప్రయాణం కేవలం ఆనందానే కాదు, అనుభవాన్ని, జ్ఞానం,

మరి ఈ వారం మీరు తెలుసుకోబోయే మరో ప్రదేశం వివరాల గురించి ఎప్పటిలాగే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా? మీరు తెలుసుకోబోయే ప్రదేశం ఫ్రెంచ్ రివియరా ఆఫ్ ది ఈస్ట్, అంటే తూర్పు దేశాల ఫ్రెంచ్ రివియరాగా గుర్తింపు పొందింది. ఇంకా ఆలోచిస్తున్నారా? ఇది ప్రధానంగా పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీలో పేర్కొన్నట్లుగా 1వ శతాబ్దంలో రోమన్ వాణిజ్యానికి సంబంధించిన ఒక మార్కెట్ లేదా రేవుపట్నమైన పొడుకే అనే పేరు నుండి ఉద్భవించింది. మీరు ఆలోచించేది సరైనదే. మనం భారతదేశ ఆగ్నేయ తీరంలో ఉన్న పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి గురించి తెలుసుకుందామా? ముందుగా పుదుచ్చేరి చరిత్ర విషయానికొస్తే, భారతదేశ తూర్పు తీరాన బంగాళాఖాతం ఒడ్డున చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికత, విదేశీ ప్రభావాల సమ్మేళనంగా వెలిసిన విశిష్ట నగరం పుదుచ్చేరి. పుదుచ్చేరి అనే పేరు తమిళ పదాలైన పొడుకే ఇంకా చెరి నుండి ఉద్భవించింది. ప్రాచీన కాలంలో పొడుకే లేదా పొడుక అనే పేర్లతో ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. రోమన్లతో సముద్ర వాణిజ్యం సాగించిన ప్రముఖ నౌకాశ్రయంగా ఈ ప్రాంతం గుర్తింపు పొందింది. పుదుచ్చేరి సమీపంలోని అరికమేడు ప్రాంతంలో జరిగిన పురావస్తు తవ్వకాలలో లభించిన రోమన్ల నాణేలు, మట్టి పాత్రలు, ఆభరణాల అవశేషాలు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచే ఈ ప్రాంతానికి విదేశీ వాణిజ్య సంబంధాలు ఉన్నాయని నిరూపించినట్లు చరిత్రకారులు చెబుతారు. ఆ కాలంలో భారతదేశం ఇంకా రోమన్ సామ్రాజ్యం మధ్య వ్యాపార మార్పిడులకు ఈ ప్రాంతం ముఖ్య కేంద్రంగా ఉండేదట. వేదాలను అధ్యయనం చేసిన పండితులు నివసించిన ప్రాంతంగా ఇది వేదపురి అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందింది. పుదుచ్చేరి చరిత్రలో వలస పాలనకు ముందున్న కాలం అత్యంత ప్రాముఖ్యత కలిగింది. 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు ఈ ప్రాంతం పల్లవుల పాలనలో ఉండేది. కాంచీపురాన్ని రాజధానిగా చేసుకున్న పల్లవులు దక్షిణ భారతదేశంలో కళలు, సాహిత్యం, దేవాలయ నిర్మాణాలను అభివృద్ధి చేశారు. వారి పాలనలో పుదుచ్చేరి ఒక ముఖ్యమైన తీర ప్రాంత కేంద్రంగా ఎదిగింది. 9వ శతాబ్దం చివరి నుండి 13వ శతాబ్దం వరకు చోళ సామ్రాజ్యం ఈ ప్రాంతాన్ని పాలించింది. తంజావూరును కేంద్రంగా చేసుకున్న చోళులు

సముద్ర వాణిజ్యాన్ని ప్రోత్సహించి దక్షిణాసియా దేశాలతో సంబంధాలను బలోపేతం చేశారు. పుదుచేరి తీర ప్రాంతం ఈ వాణిజ్య కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించింది. చోళుల అనంతరం పాండ్యులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 13వ శతాబ్దం చివరి వరకు పాండ్యుల పాలన కొనసాగింది. అనంతరం విజయనగరం సామ్రాజ్యం దక్షిణ భారతదేశంపై తన ఆధిపత్యాన్ని స్థాపించింది. విజయనగర రాజుల తరపున జింజీ నాయకులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ కాలంలో పుదుచ్చేరి ప్రాంతం వ్యవసాయం, వాణిజ్యం, సాంస్కృతిక రంగాలలో అభివృద్ధి చెందింది. 17వ శతాబ్దం ప్రారంభంలో బీజాపూర్ సుల్తానులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. వారి పాలనలోనే పోర్చుగీస్, డచ్, డానిష్ వ్యాపారులు ఇక్కడికి వచ్చి వాణిజ్య కేంద్రాలను స్థాపించారు. ముఖ్యంగా వస్త్రాల వ్యాపారం కోసం పుదుచేరి తీర ప్రాంతం అనుకూలంగా ఉండడంతో యూరోపియన్ దేశాల దృష్టి ఈ ప్రాంతంపై పడింది. 1521వ సంవత్సరంలో పోర్చుగీసు వారు ఇక్కడ వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించిన తొలి యూరోపియన్లుగా గుర్తింపు పొందారు. తరువాత డచ్, డానిష్ వ్యాపారులు కూడా తమ వ్యాపార కేంద్రాలను నెలకొల్పారు. ఈ వాణిజ్య ప్రాధాన్యతే తరువాత ఫ్రెంచ్ వారి రాకకు కారణమైంది. 1674వ సంవత్సరంలో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పుదుచేరిలో ఒక వాణిజ్య కేంద్రాన్ని స్థాపించింది. ఫ్రాంకాయిస్ మార్టిన్ అనే ఫ్రెంచ్ అధికారి పుదుచేరిని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పుదుచేరిని ఫ్రెంచ్ వలస కేంద్రంగా తీర్చిదిద్దిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. మార్టిన్ నాయకత్వంలో పుదుచేరి నగరంలో ప్రణాళికాబద్ధమైన వీధులు, భవనాలు, వాణిజ్య సదుపాయాలు ఏర్పడ్డాయి. ఫ్రెంచ్ క్వార్టర్, ఇంకా భారత్ క్వార్టర్లుగా నగరాన్ని ఆయన విభజించారు. నేటికి పుదుచేరి ప్రాంతంలోని వీధులు, పసుపు రంగు భవనాలు, యూరోపియన్ నిర్మాణ శైలి ఆ కాలపు జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. 1693వ సంవత్సరంలో డచ్ సైన్యం పుదుచేరిని ఆక్రమించింది. 2 వారాల పాటు జరిగిన యుద్ధం అనంతరం ఫ్రెంచ్ వారు లొంగిపోయారు. అయితే 1699వ సంవత్సరంలో జరిగిన రైస్విక్ ఒప్పందం ప్రకారం పుదుచ్చేరి తిరిగి ఫ్రెంచ్ వారికి అప్పగించబడింది. 18వ శతాబ్దంలో ఫ్రాన్స్, ఇంకా బ్రిటన్ మధ్య జరిగిన యుద్ధాల ప్రభావం పుదుచ్చేరిపై కూడా పడింది. 1761వ సంవత్సరంలో బ్రిటిష్ వారు పుదుచ్చేరిని స్వాధీనం చేసుకున్నారు. అయితే 1763 ప్యారిస్ ఒప్పందం ప్రకారం తిరిగి పుదుచ్చేరిని ఫ్రాన్స్కు అప్పగించారు. 1793వ సంవత్సరంలో మళ్లీ బ్రిటిష్ ఆక్రమణకు గురైన ఈ ప్రాంతం 1814వ సంవత్సరంలో మరోసారి ఫ్రెంచ్ ఆధీనంలోకి వెళ్ళింది. ఈ విధంగా అనేక యుద్ధాలు, అధికార మార్పులు జరిగినప్పటికీ పుదుచ్చేరి ఫ్రెంచ్ సంస్కృతిని నిలుపుకుంటూ అభివృద్ధి చెందుతూ వచ్చింది. భారతదేశానికి 1947వ సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ పుదుచ్చేరి ఇంకా ఫ్రెంచ్ పాలనలోనే కొనసాగింది. అయితే స్థానిక ప్రజలు భారతదేశంలో విలీనమవ్వాలని బలంగా కోరుకున్నారు. 1954వ సంవత్సరంలో పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల మున్సిపాలిటీలు భారతదేశంలో విలీనానికి అనుకూలంగా తీర్మానాలు చేశాయి. అదే సంవత్సరం అక్టోబర్ 18న జరిగిన ప్రత్యేక ఎన్నికల్లో 178 మంది ప్రతినిధులలో 170 మంది భారతదేశంలో విలీనానికి మద్దతు తెలిపారు. దీంతో 1954వ సంవత్సరం నవంబర్ 1వ తేదీన ఫ్రెంచ్ ఇండియా ప్రాంతాల పరిపాలన అధికారికంగా భారత ప్రభుత్వానికి బదిలీ చేయబడింది. దీనిని డిఫాక్టో ట్రాన్స్ఫర్ అనేవారు. అయితే చట్టపరమైన విలీన ప్రక్రియ పూర్తవడానికి కొంత సమయం పట్టింది. 1956వ సంవత్సరంలో ఒప్పందం కుదిరినా ఫ్రెంచ్ పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత 1962 ఆగస్టు 16వ తేదీన పుదుచ్చేరి పూర్తి స్థాయిలో భారతదేశం

లో విలీనమయ్యింది. పుదుచ్చేరి చరిత్ర అనేది కేవలం ఒక నగర చరిత్ర మాత్రమే కాదు, అది భారతీయ సంస్కృతి, రోమన్ల వాణిజ్య సంప్రదాయాలు, దక్షిణ భారత రాజవంశాలు, యూరోపియన్ వలస పాలన, ఇంకా స్వాతంత్రోద్యమం వంటి అనేక చారిత్రక ఘట్టాల సమాహారం. మరి అలాంటి అద్భుతమైన ప్రదేశానికి చేరుకోవాలంటే విమాన మార్గంలో హైదరాబాద్ లేదా బెంగళూరు విమానాశ్రయాల నుండి నేరుగా పుదుచ్చేరి విమానాశ్రయానికి వెళ్ళి అక్కడి నుండి రోడ్డు మార్గంలో చుట్టూ ఉన్న ప్రదేశాలను సందర్శించవచ్చు, లేదా రైలు మార్గం ద్వారా చెన్నై, తిరుపతి లాంటి ప్రదేశాలకు చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గంలో పుదుచ్చేరికి వెళ్ళవచ్చు. ఇవే కాకుండా నేరుగా చెన్నై, విళిపురం, తిరుపతి నుండి కూడా పుదుచ్చేరి చేరుకోవడానికి బస్సులు అందుబాటులో ఉంటాయి. పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి అనేది కేవలం ఒక పర్యాటక నగరం మాత్రమే కాదు, ఇది భారతీయ సంస్కృతి, ఫ్రెంచ్ వారసత్వం, ఆధ్యాత్మికత, సముద్ర సౌందర్యం, చరిత్ర, కళలు, ప్రకృతి ఇవన్నీ ఒకే చోట కలిసిన అపూర్వమైన ప్రదేశం పుదుచ్చేరి. తెల్లవారుజామున సముద్రపు అలల సంగీతంతో ప్రారంభమై ఫ్రెంచ్ వీధుల గుండా నడుస్తూ దేవాలయాల ఘంటానాదాలు వింటూ ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో మనసు ప్రశాంతపరుచుకుంటూ సాయంత్రం బీచ్ తీరంలో సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ చేసే ఈ పుదుచ్చేరి యాత్ర మన జీవితాంతం గుర్తుండిపోయే ఒక అనుభవంలా మిగిలిపోతుంది. పుదుచ్చేరి సంస్కృతి భారతీయ ఇంకా ఫ్రెంచ్ సంప్రదాయాల సమ్మేళనం. ఇక్కడ తమిళ భాష ప్రధానమైనప్పటికీ ఫ్రెంచ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. రంగురంగుల భవనాలు, కెఫేలు, ఫ్రెంచ్ వీధుల పేర్లు, చర్చిలు, దేవాలయాలు ఈ నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తాయి. ఇక్కడి ఆహారంలో దక్షిణ భారత వంటకాలతో పాటు ఫ్రెంచ్ వంటకాలు కూడా ప్రసిద్ధి చెందాయి. సంగీతం, నృత్యం, యోగా, ధ్యానం, కళలు ఇవన్నీ పుదుచ్చేరి జీవనశైలిలో భాగమైపోయాయి. మన యాత్ర సముద్ర తీరంలోని రాక్ బీచ్ వద్ద ప్రారంభించగానే ఉదయపు సూర్యుడు బంగారు కిరణాలను సముద్రంపై చల్లుతున్న ఆ వేళలో అక్కడున్న అలలు నల్లటి రాళ్లను తాకుతూ మధురమైన సంగీతాన్ని సృష్టిస్తాయి. ఇక్కడ నిలువెత్తుగా కనిపించే మహాత్మా గాంధీ విగ్రహం పుదుచ్చేరి ప్రధాన ఆకర్షణ. 8 గ్రానైట్ స్తంభాల మధ్య నిలిచిన ఈ విగ్రహం స్వాతంత్ర్య పోరాటాన్ని గుర్తుచేస్తుంది. అక్కడే సమీపంలో ఉన్న ఫ్రెంచ్ యుద్ధ స్మారక చిహ్నం కూడా మనం గమనించవచ్చు. పుదుచ్చేరికి ఆధ్యాత్మిక హృదయం లాంటిది శ్రీ అరవిందో ఆశ్రమం. 1910 శ్రీ అరవిందో ఇక్కడికి వచ్చి తమ ఆశ్రమాన్ని స్థాపించారు. తరువాత ది మదర్ ఆశ్రమాన్ని అభివృద్ధి చేశారు. ఆశ్రమంలోకి అడుగుపెడితే ఒక అద్భుతమైన ప్రశాంతత మన మనసును ఆవరించేస్తుంది. పూలతో అలంకరించిన శ్రీ అరవిందో మదర్ సమాధులు భక్తులకు ధ్యాన కేంద్రాలుగా నిలుస్తాయి. ఆశ్రమానికి సమీపంలో ఉన్న మనాకుల వినాయక ఆలయం పుదుచ్చేరిలో అత్యంత ప్రాచీన దేవాలయాల్లో ఒకటి. ఫ్రెంచ్ పాలనలో కూడా ఈ ఆలయాన్ని తొలగించలేకపోయారని స్థానికుల కథనం. స్వామివారి బంగారు రథం, అందమైన శిల్పాలు, భక్తుల సందడి ఈ ఆలయానికి ప్రత్యేకతను సమకూరుస్తాయి. ఇక ఇక్కడున్న వైష్ణవ సంప్రదాయానికి చెందిన వరదరాజ పెరుమాళ్ ఆలయం ద్రావిడ శిల్పకళకు అద్భుత ఉదాహరణ. గోపురంపై చెక్కిన దేవతామూర్తులు, రామాయణ మహాభారత దృశ్యాలు సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇవే కాకుండా వేదపురీశ్వర ఆలయం శివునికి అంకితమైన ఓ పురాతన ఆలయం. ఇది పుదుచ్చేరి చరిత్రను ప్రతిబింబిస్తుంది. భారీ గోపురం, ప్రశాంత వాతావరణం, సాయంత్రపు హారతి ఈ స్థలాన్ని ఎంతో దర్శనీయంగా మారుస్తాయి. ఇక పుదుచ్చేరి

చేరిలో అందరూ తప్పక చూడాల్సిన ప్రదేశం ఆయి మండపం. భారతీ పార్క్ మధ్యలో తెల్లటి నిర్మాణంలో కనిపించే ఆయి మండపం పుదుచేరికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. 16వ శతాబ్దంలో ఆయి అనే మహిళ తవ్వించిన ఒక చెరువుకు గుర్తుగా ఈ స్మారకాన్ని ఫ్రెంచ్ పాలకులు నిర్మించారు. ఇక పుదుచేరిలో మనం తప్పక చూడాల్సిన మరో ప్రదేశం పుదుచేరి మ్యూజియం. పుదుచేరి మ్యూజియంలో అడుగుపెట్టగానే మనం కాలగమనంలోకి వెనక్కి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. అరికమేడు తవ్వకాలలో లభించిన రోమన్ల వస్తువులు, పురాతన శిల్పాలు, ఫ్రెంచ్ కాలం నాటి ఫర్నిచర్, కాంస్య విగ్రహాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. ఇక పుదుచేరిలో మనం తప్పక చూడాల్సిన మరో ప్రదేశం భారతీయార్ స్మారక కేంద్రం. తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతీయార్ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో పుదుచేరిలో నివసించారు. ఆయన నివసించిన ఇంటిని మ్యూజియంగా మార్చారు. ఆయన రచనలు, వ్యక్తిగత వస్తువులు అన్నీ ఇక్కడ ప్రదర్శించబడ్డాయి. దీంతోపాటు ఇక్కడే భారతీదాసన్ మ్యూజియం కూడా ఉంది. విప్లవ కవి భారతీదాసన్ నివసించిన గృహాన్ని స్మారక కేంద్రంగా అభివృద్ధి చేశారు. ఆయన రచనలు, సామాజిక సంస్కరణల కోసం ఆయన చేసిన కృషి గురించి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇక పుదుచేరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది పాత లైట్ హౌస్. గౌబెట్ అవెన్యూలోని పాత లైట్ హౌస్ ఫ్రెంచ్ కాలం నాటి నిర్మాణం. ఇది ఒకప్పుడు నావికులకు మార్గదర్శకంగా పనిచేసేది. ప్రస్తుతం ఇది పుదుచేరి సముద్ర చరిత్రకు గుర్తుగా నిలిచింది. ఇక పుదుచేరి నగరానికి కొద్ది దూరంలో ఉన్న చున్నంబర్ బోట్ హౌస్ ప్రకృతి ప్రేమికులకు అత్యంత ఇష్టమైన ప్రదేశం. పడవలో బ్యాక్ వాటర్స్ గుండా ప్రయాణిస్తూ ఇరువైపులా పచ్చని చెట్లు, పక్షుల కిలకిలా రావాల మధ్య ఈ ప్రయాణాన్ని మనం ఆస్వాదించవచ్చు. చున్నంబర్ బోట్ హౌస్ నుండి మనం పారడైజ్ బీచ్కు చేరుకోవచ్చు. ఇక చున్నంబర్ నుంచి పడవలో మనం చేరుకునే పారడైజ్ బీచ్ నిజంగా స్వర్గాన్ని తలపిస్తుంది. బంగారు ఇసుక, నీలి సముద్రం, ప్రశాంత వాతావరణం ఇక్కడి ప్రత్యేకత. ఫోటోగ్రఫీ ప్రియులకు ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక 1968వ సంవత్సరంలో స్థాపించబడిన ఆరోవిల్ ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలు కలిసి జీవిస్తున్న ఒక ప్రత్యేక సమాజం. ఇది మానవ ఏకత్వానికి ఒక ప్రతీక. ఇక్కడే ఉన్న మాత్రి మందిర్ ఒక బంగారు గోళాకార నిర్మాణం. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ధ్యానం, యోగా, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు ఇది కేంద్రంగా ఉంది. మాత్రి మందిర్ ఆరోవిల్కు హృదయం లాంటిది. బంగారు డిస్కులతో అలంకరించిన ఈ నిర్మాణం ధ్యానానికి అంకితం చేయబడింది. మాత్రి మందిర్ లోపలి నిశ్శబ్దం మన మనసుకు అపూర్వమైన ప్రశాంతతను అందిస్తుంది. ఇక సర్ఫింగ్ ప్రేమికులకు దగ్గరలో ఉన్న ఆరోవిల్ బీచ్ ఒక స్వర్గధామం లాంటిది. ఉదయ సూర్యోదయం సమయంలో అలలపై సర్ఫింగ్ చేసే యువతను చూడటం ఇక్కడ ఒక ప్రత్యేక అనుభూతి. వీటితో పాటు పుదుచేరి చరిత్రలో అరికమేడు ఒక అమూల్యమైన అధ్యాయం. అరికమేడులో లభించిన రోమన్ పాత్రలు, ముత్యాలు, నాణాలు, భారతదేశం ఇంకా రోమ్ మధ్య జరిగిన వాణిజ్య సంబంధాలను తెలియజేస్తుంది. ఇవే కాకుండా పుదుచేరిలోని సెరెనిటీ బీచ్ ఇంకా ప్రామనేడ్ బీచ్ ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఎందుకంటే వాహనాల రాకపోకలు లేకుండా ఇక్కడ మనం ప్రశాంతంగా సముద్ర అలలను ఆస్వాదించవచ్చు. ఇక పుదుచేరిలోని ఫ్రెంచ్ క్వార్టర్స్లో పసుపు, తెలుపు రంగుల భవనాలు, బోగన్విలియా పూలతో అలంకరించిన వీధులు, ఫ్రెంచ్ శైలిలోని కెఫేలు, ఇవన్నీ ఈ ప్రాంతాన్ని యూరోపియన్ నగరంలా మార్చేస్తాయి. ఇక్కడ నడుస్తూ ఉంటే భారతదేశంలో కాక ఫ్రాన్స్లో ఉన్నామనే భావన కలుగుతుంది. పుదుచేరిలోని

Basilica of the Sacred Heart of Jesus, Immaculate Conception Cathedral వంటి చర్చిలు గోతిక్ నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణలు. వర్ణరంజితమైన అద్దాల కిటికీలు సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. పుదుచేరిలోని హస్తకళలు, చేతితో తయారు చేసిన కాగితపు ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు చాలా ప్రసిద్ధి చెందాయి. దోశ, ఇడ్లీ, పొంగల్ వంటి దక్షిణ భారత వంటకాలతో పాటు ఫ్రెంచ్ పేస్ట్రీలు, క్రొసాన్లు కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి. పుదుచేరి యాత్ర అనేది కేవలం ప్రదేశాలను చూడటం కాదు, ఇది చరిత్రను స్పృశించడం, సంస్కృతిని అనుభవించడం, ఆధ్యాత్మికతను ఆస్వాదించడం, సముద్ర సౌందర్యంలో మునిగి తేలడం. గాంధీ విగ్రహం నుంచి ఆరోవిల్ వరకు, శ్రీ అరవిందో ఆశ్రమం నుంచి అరికమేడు వరకు, పారడైజ్ బీచ్ నుంచి ఫ్రెంచ్ క్వార్టర్ వరకు ప్రతి అడుగులోనూ ఒక కొత్త కథ ఎదురవుతుంది. సముద్రపు అలలు వీడుకోలు పలుకుతుండగా ఫ్రెంచ్ వీధుల జ్ఞాపకాలు, ఆశ్రమాల నిశ్శబ్దం, దేవాలయాల ఘంటానాదాలు, బీచ్ల అందాలు మన మనసులో శాశ్వతంగా నిలిచిపోతాయి. పుదుచేరి యాత్ర ముగిసిన ఆ అనుభూతి మాత్రం ఎన్నటికీ ముగిసిపోదు. మరి ఆలస్యమెందుకు ఓబాటసారి? నీకోసం ఎదురుచూస్తున్నది నువ్వు పయనించని ఈ దారి. వచ్చేవారం మరొక ప్రదేశం వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.

0: మీరింతవరకు ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం, పుదుచ్చేరి గురించిన విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఐక్యరాజ్య సమితి ప్రజాసేవ దినోత్సవం గురించిన వివరాలు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ప్రతి సంవత్సరం జూన్ 23న ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ప్రజాసేవా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తున్న ప్రజాసేవకుల సేవలను గుర్తించి గౌరవించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సమాజ అభివృద్ధిలో ప్రజాసేవల ప్రాముఖ్యతను తెలియజేయడం, ప్రజాసేవల కృషిని ప్రశంసించడం మరియు యువతలో సేవాభావాన్ని పెంపొందించడం ఈ దినోత్సవం.

వాస్తవం ముఖ్య ఉద్దేశాలు. ప్రజాసేవ అనేది దేశాభివృద్ధికి బలమైన పునాది. ప్రజలకు విద్య, ఆరోగ్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, వ్యవసాయం, రవాణా వంటి రంగాల్లో అవసరమైన సేవలను అందించడం ద్వారా ప్రజాసేవకులు సమాజ పురోగతికి తోడ్పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి నుంచి పట్టణాల ఆధునికీకరణ వరకు ప్రతి రంగంలో వారి పాత్ర ఎంతో కీలకమైనది. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితులు మరియు సంక్షోభ సమయాల్లో ప్రజల రక్షణ కోసం వారు అహర్నిశలు శ్రమిస్తుంటారు. నేటి సాంకేతిక యుగంలో ప్రజాసేవలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా మారుతున్నాయి. డిజిటల్ సేవలు, ఈ గవర్నెన్స్ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ అవుతున్నాయి. ప్రజల అవసరాలను సమర్థవంతంగా తీర్చడం ద్వారా ప్రభుత్వంపై విశ్వాసాన్ని పెంపొందించడంలో ప్రజాసేవలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజల కోసం నిస్వార్థంగా సేవలందిస్తున్న ప్రతి ప్రజాసేవకునికి మన హృదయపూర్వక అభినందనలు తెలియచేద్దాం. ప్రజాసేవ అనేది కేవలం ఉద్యోగం కాదు, సమాజ శ్రేయస్సు కోసం చేసే గొప్ప బాధ్యత. ప్రజాసేవల విలువలను గుర్తిస్తూ ప్రజా సమాజాభివృద్ధికి మనము భాగస్వాములవుదాం.

ఇంతటితో ప్రభాతరేఖలు కార్యక్రమం సమాప్తం. ఇప్పుడు విందాం ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. ముందుగా నేను లోకల్ చిత్రం కోసం నరేష్ అయ్యర్ మరియు మనీషా ఈరబొరుతి ఆలకించిన గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం శ్రీమణి.

తర్వాత పాట అనూప్ రూబెన్ సంగీతం సమకూర్చిన చంద్రబోస్ సాహిత్యం. తర్వాత పాట అనూప్ రూబెన్ సంగీతం సమకూర్చగా చంద్రబోస్ సాహిత్యం మనం చిత్రం నుండి శ్రేయా ఘోషల్, అశ్విన్, హరి ఆలపించిన గీతం విందాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత పాట విందాం. బింబిసారా చిత్రం కోసం ఎంఎం కీరవాణి సంగీతం మరియు సాహిత్యం సమకూర్చగా మోహన్ భోగరాజు సంధ్యాల పిసపాటి పాడిన పాట విందాము.

ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాట ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చగా భువనచంద్ర సాహిత్యం చేశారు. భారతీయుడు చిత్రం కోసం కేజే యేసుదాస్, నిర్మలా శేషాద్రి ఆర్పించిన గానం విందాం.

0: సమర్పిస్తుంది
1: స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: కార్యక్రమంలో చివరిగా ఊరు పేరు భైరవకోన చిత్రం కోసం సిశ్రీరామ్ ఆలపించిన గీతం, సంగీతం శేఖర్ చంద్ర, సాహిత్యం శ్రీమణి.

0: homes, and finally to enhance ease of commuting and strengthen availability of amenities, the NHAI is developing vehicle repair and puncture service facilities along national highways and expressways, reports the Asian Age. And with that, it's back to you, Sunil.
1: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says principle of nation first has been driving force behind India's transformation into a fast-growing, credible and reliable global power. President Draupadi Murmu to confer Padma awards during second round of civil investiture ceremony at Rashtrapati Bhavan today. Uttar Pradesh government suspends four officials in connection with Lucknow fire incident. Four accused arrested. Four ships carrying fertilizers heading towards Indian ports after crossing Strait of Hormuz. Qatari authorities confirm death of 12 Indian nationals in Ras Laffan LNG explosion. And Lakshya Sen and Tanvi Sharma to lead India's challenge at US Open Super Badminton Tournament beginning today in California. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి వైఎస్ఆర్ కడప జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి.
3: రాయలసీమను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, ఆరోగ్య రంగ అభివృద్దికి రాయలసీమ కీలకమని, గండికోటను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రారంభోత్సవానికి సిద్దమవుతున్న స్టార్టప్ కడప ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్, స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా పోలీస్ స్టేషన్లలో స్వచ్ఛతా కార్యక్రమాలు వంటి విశేషాలతో కూడిన వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాయలసీమను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ది చేయటమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. రైజింగ్ రాయలసీమ సదస్సులో మాట్లాడిన ఆయన, పరిశ్రమలు ఆహార శుద్ది, ఫార్మా, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో రాయలసీమలో 10 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కొప్పర్తిలో పారిశ్రామిక పార్క్, పులివెందులలో ఆహార రంగ పార్క్, ఓర్వకల్లులో రక్షణ రంగ పరిశ్రమల అభివృద్దికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. యువతకు నైపుణ్య శిక్షణతో పాటు స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైజింగ్ రాయలసీమ కలను అందరి సహకారంతో సాకారం చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. రాయలసీమ అభివృద్దికి అపార అవకాశాలు ఉన్నాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ తెలిపారు. 2 రోజుల పాటు ఆయన కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ది రంగాల్లో అత్యున్నత ప్రమాణాలతో సంస్థలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హెల్దీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో రాయలసీమ కీలక భాగస్వామిగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని అన్నారు. రాయలసీమను అభివృద్ది, ఆరోగ్య రంగాల్లో ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాయలసీమ గర్వకారణమైన గండికోటను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డి తెలిపారు. జమ్మలమడుగు నియోజకవర్గ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితో కలిసి గండికోటలో సాస్కీ ప్రాజెక్టు ద్వారా చేపడుతున్న పర్యాటక అభివృద్ది పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ, గండికోటకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావటమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ స్థాయిలో అభివృద్ది పనులు చేపడుతోందని అన్నారు. గండికోట ప్రవేశ ద్వారం, ఎలివేషన్, పార్కింగ్, అమెనిటీ భవనాలు, హోటళ్లు, వాకింగ్ ట్రైల్ వంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కడప నగరంలో P4 విధానంలో నిర్మిస్తున్న స్టార్టప్ కడప పారిశ్రామిక కేంద్రం ప్రారంభోత్సవానికి సిద్దమవుతోందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన, మిగిలిన పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్టార్టప్ కడప యువ పారిశ్రామికవేత్తలు, ఫ్రీలాన్సర్లు చిన్న, మధ్యతరహా వ్యాపారాల అభివృద్దికి వేదికగా మారనుందని అన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పరిశ్రమ రావాలనే రాష్ట ప్రభుత్వ లక్ష్యానికి ఇది దోహదపడుతుందని చెప్పారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా అన్నారు. యోగాంధ్ర 2026 పక్షోత్సవాల్లో భాగంగా కడప వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో నిర్వహించిన ఫ్యామిలీ యోగా కార్యక్రమంలో సుమారు 1000 కుటుంబాలకు చెందిన 4000 మందికి పైగా పాల్గొన్నారు.

0: ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు స్టేషన్ ఆవరణలు, మురుగు కాలువలను శుభ్రం చేశారు. పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. అలాగే మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించే చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖను విన్నారు. జులై నెల జిల్లా సమాచార లేఖలో మళ్లీ కలుద్దాం. రచన భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి. వైఎస్ఆర్ కడప జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. మా స్టూడియో క్లాక్లో సమయం 8:34, 54:55. ఇప్పుడు విందాం వరదగుడి కార్యక్రమంలో సినీ నటి విజయశాంతి గారు నటించిన చిత్రగీత కదంబం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
3: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడువులో తామరా,
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
6: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
3: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: వరదగుడి కార్యక్రమంలో సినీ నటి విజయశాంతి గారు నటించిన చిత్రగీత కదంబం వింటారు. విజయశాంతి గారు అసలు పేరు సట్టి విజయశాంతి. ఆమె 1966 జూన్ 24 జన్మించారు. ఈమె జన్మస్థలం అప్పటి మద్రాస్, ప్రస్తుతం చెన్నై. బాల్యం కొంత భాగం వరంగల్ ప్రాంతంలో కూడా అనుబంధం కలిగి ఉంది. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. విజయశాంతి గారు కేవలం 14 ఏళ్ల వయసులో తమిళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఈమె తెలుగులో నటించిన మొదటి చిత్రం ప్రతిఘటన. ఈ సినిమాలో విజయశాంతి గారు భయపడకుండా అన్యాయానికి ఎదురు నిలిచే మహిళగా నటించారు. ఆ కాలంలో ఇలాంటి పాత్ర చాలా కొత్తగా అనిపించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మహిళలు కూడా పోరాడగలరు అని భావించారు. ఈ సినిమా ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఈ చిత్రానికి నంది ఉత్తమ నటి అవార్డు మరియు ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. ఇప్పుడొక పాట విందాం.

విధానం కాదది నీ జన్మస్థానం. మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం శిశువులుగా మీరు పుట్టి పశువులుగా.

విజయశాంతి గారు జీవితంలో మరొక ముఖ్యమైన చిత్రం కర్తవ్యం. ఈ కథ ప్రముఖ ఐపీఎస్ అధికారి జీవితం నుంచి ప్రేరణ పొందింది. ఈ సినిమాలో విజయశాంతి గారు ఒక నిజాయితీ గల పోలీస్ అధికారినిగా నటించారు. అవినీతి వ్యవస్థను ఎదిరించే ధైర్యవంతురాలిగా ఆమె నటన దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ పాత్రకు ఆమె జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. ఇప్పుడొక పాట విందాం.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు. విజయ వంట నూనెలు
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: వరదగుడి కార్యక్రమంలో సినీ నటి విజయశాంతి గారు నటించిన చిత్రగీత కదంబం వింటున్నారు. 1997లో వచ్చిన ఒసై రాములమ్మ చిత్రం ఒక సాధారణ గ్రామీణ మహిళ అన్యాయాన్ని ఎదుర్కొని ప్రజల నాయకురాలిగా మారే కథ ఇది. ఈ సినిమాలో విజయ్

విజయశాంతి గారు కేవలం హీరోయిన్ కాదు, యాక్షన్ సన్నివేశాలు స్వయంగా చేసేవారు. లేడీ సూపర్ స్టార్ బిరుదును పొందిన తొలి ప్రముఖ నటీమణిగా గుర్తింపు పొందారు. విజయశాంతి గారికి 4 నంది అవార్డులు, 7 ఫిలింఫేర్ సౌత్ అవార్డులు, ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు అందుకున్నారు. విజయశాంతి గారు కేవలం ఒక నటి కాదు, ఆమె ఒక ధైర్యం, ఆమె ఒక స్ఫూర్తి. ప్రతిఘటన మనకు అన్యాయాన్ని ఎదిరించడం నేర్పింది, కర్తవ్యం బాధ్యతను గుర్తు చేసింది. ఒసే రామలమ్మ ప్రజల కోసం పోరాడే న్యాయకత్వాన్ని చూపించింది. చివరగా ఒక పాట విందాం.

మీరింతవరకు వరదగుడి కార్యక్రమంలో సినీ నటి విజయశాంతి గారు నటించిన చిత్రగీత కథంబం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 9 గంటలు దాటి 20 సెకండ్లు. చిత్రలేఖ. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. ఉత్తరాలు రాయాలనుకునే శ్రోతలకు మా చిరునామా చిత్రలేఖ, కీరాఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి అన్నమయ్య సర్కిల్, తిరుపతి, పిన్కోడ్ 517501. శ్రోతలు, ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు ప్రతి మంగళవారం శుక్రవారం ప్రసారం చేస్తాము. మొదటి ఉత్తరం రాశారు చిత్రలేఖ ప్రసారం చేసే మేడం గారికి మా హృదయపూర్వక వందనములు అంటూ ఉత్తరం రాశారు. మీకు కూడా వందనములండి. మీరు ప్రసారం చేసే కార్యక్రమాలు అన్నీ వింటున్నాము. మాకు ఫోన్ లైన్ దొరకడం లేదు కావున ఉత్తరం చదవండి అంటూ వినాయక నగర్ మాదరపాకం నుండి ఉమాపతి, పూర్ణిమ, ఢిల్లీ బాబు, తులసి, మేఘశ్రీ, మిత్రకుమార్, పుష్పలత, గీతాసాయి, జ్యోతిసాయి రాశారు. వీరు కోరుకుంటున్నటువంటి పాట గంగోత్రి చిత్రం నుండి నువ్వు నేను కలిసుంటేనే అనే పాటను ప్రసారం చేయమన్నారు. ఓకేనండి, మీకోసం ఈ పాట.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
6: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
5: ఆకాశవాణి. ఆ పాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
6: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
7: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
8: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.
9: ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని

0: ఉల్లాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్. ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమెడియన్. దర్శకుని ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరిచూసుకోండి.
3: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
4: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటున్నారు. తర్వాత ఉత్తరం నిజామాబాద్ న్యూ ఎన్జివోస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేశ్, అక్షయ్ వీరందరూ కోరుకున్నటువంటి పాట ఫిదా చిత్రం నుండి వచ్చిందే మెల్లా మెల్లగా వచ్చిందే అనే పాటను ప్రసారం చేయమని ఉత్తరం రాశారు. ఓకేనండి, మీ అందరి కోసం ఈ పాట.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
2: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
1: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
2: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
3: తర్వాత ఉత్తరం చూద్దాం. అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి,

ஈஸ்வரய்யா, டிஎன் லாஷா, சுதீப்தி, ஹிமபிந்து, சுவாதி, ஸ்வேதா, மௌனிகா, பரிமல டீனா, நீல்மா ரெட்டி, வனஜா, கீதா, நீரஜா ரெட்டி, ஸ்ரீநிதி, ரஜிதா, தீக்ஷித் ரெட்டி, நாகமணி, லக்ஷ்மி பிரசன்னா, ரேணுகா சௌதரி, వీరందరూ కోరుకున్న పాట అల్లుడా మజాకా చిత్రం నుంచి అత్తో అత్తమ్మ కూతురా అనే పాటను ప్రసారం చేయమని కోరారు. ఓకేనండి, మీ అందరి కోసం ఈ పాట.

0: సూక్తి ముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటున్నారు. తర్వాత ఉత్తరం చూద్దాం. మూగ మనసులు చిత్రం నుంచి గోదారి గట్టుంది గట్టుమీద చెట్టుంది అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, ఎం రాణా ప్రతాప్, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, శ్రీధర్, ఎం సుధారామయ్య, చైత్రికాశ్రీ కోరుతున్నారు. ఈ పాటకు సుశీల గారు గానం చేయగా సంగీతం కెవి మహదేవన్, సాహిత్యం దాశరథి కృష్ణమాచార్యులు.

దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:00

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
2: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
1: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
2: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
3: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
4: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రసారం.
5: చిత్రలేఖ. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరి సినిమా పాటలు వింటున్నారు. ఉత్తరాలు రాయాలనుకునే శ్రోతలకు మా చిరునామా చిత్రలేఖ, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి అన్నమయ్య సర్కిల్, తిరుపతి, పిన్కోడ్ 517501. శ్రోతలు ఉత్తరాల ద్వారా మీరు కోరే సినిమా పాటలు ప్రతి మంగళవారం శుక్రవారం ప్రసారం చేస్తాము. తర్వాత ఉత్తరం చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరందరూ కోరుకున్న పాట కూలీ చిత్రం నుంచి మోనిక అనే పాటను ప్రసారం చేయమన్నారు. ఓకేనండి, మీ అందరి కోసం ఈ పాట.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: తర్వాత ఉత్తరం చూద్దాం. తిరుపతి జిల్లా రామ్దాస్ కాలనీ నుండి డి మునయ్య, డి సంతోష్, డి హేమంత్, ఎం మధుర వీళ్ళందరూ కోరుకున్నటువంటి పాట దేవుడు చేసిన మనసులు చిత్రం నుంచి విన్నారా అలనాటి వేణుగానం అనే పాటను ప్రసారం చేయమని కోరారు. వీరి కోసం ఈ పాట.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: తర్వాత ఉత్తరం చూద్దాం. తిరుపతి జిల్లా నెహ్రూనగర్ నుండి అరటిపాముల సిద్ధయ్య ఆచారి, సోమశేఖర్ ఆచారి, హరిహరన్, రాధా, దక్షశ్రీ, రజని, జయంతి, శ్రవంతి, సుమంత్ వీరందరూ రాశారు. వీరందరూ కోరుతున్న పాట బొబ్బిలి యుద్ధం చిత్రం నుంచి మురిపించే అందాలే అనే పాటను ప్రసారం చేయమన్నారు. ఓకేనండి.

చిత్రలేఖ. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటున్నారు. తర్వాత ఉత్తరం. ఏలూరు నుండి ఆర్ రణబీర్ సింగ్, ఆర్ సుగుణాభాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్ వీరందరూ కోరుతున్న పాట మంచి మనసి. సినిమా నుండి ఓ గులాబీ అనే పాటను వినిపించండి అంటూ ఉత్తరం రాశారు. ఓకేనండి, మీ అందరి కోసం ఈ పాట.

0: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
1: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
0: ఆకాశవాణి. ఆ పాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
1: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
2: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
5: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటున్నారు. చివరి ఉత్తరం చూద్దాం. కర్ణాటక రాష్ట్రం నుండి చిన్న తిరుపతి విలేజ్ నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీరందరూ కోరుకున్న పాట. దీపారాధన చిత్రం నుండి తెల్ల కాగితం మనిషి జీవితం అనే పాటను ప్రసారం చేయమని ఉత్తరం రాశారు. ఓకేనండి, మీ అందరి కోసం ఈ పాట.

0: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
1: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
0: ఆకాశవాణి. ఆ పాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
1: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.

0: చేసే ఉంచండి. ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR పై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లోని రాజకీయ వ్యవస్థలకు ఎన్నికల నిర్వహణ అత్యంత ప్రధానం. ముఖ్యంగా ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వాల్లో నిర్ణీత కాల వ్యవధిలో జరిగే ఎన్నికల ద్వారా ప్రజలే తమకు నచ్చిన ప్రతినిధులను ఎన్నుకుని పాలనలో భాగస్వాములవుతారు. అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది చట్టాలను, రాజ్యాంగ సూత్రాలను ఖచ్చితంగా అమలు చేస్తూ న్యాయాధికారాలను కలిగి ఉండే స్వయం ప్రతిపత్తి ఉన్న రాజ్యాంగబద్ద సంస్థ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం పార్లమెంటు, రాష్ట శాసనసభలకు ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణ, దిశానిర్దేశం చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఎన్నికల యంత్రాంగం, ఓటర్ల జాబితాల తయారీకి సంబంధించిన విధానం అనేవి ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ప్రజాప్రాతినిధ్య చట్టం 1960 ప్రకారం జరుగుతాయి. ఈ క్రమంలో అనర్హులైన ఓటర్లను తొలగించడానికి ఓటరుగా కొత్తగా అర్హత పొందిన వారిని, గతంలో ఓటరు జాబితాలో నమోదు కాని ఓటర్లను చేర్చడానికి, స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ను నిర్వహిస్తోంది. ఓటర్ల జాబితాల సమగ్రతకు, జాబితాలో నకిలీ ఓటర్లను గుర్తించి లోపాలను సరిదిద్దడానికి, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సహాయపడుతుంది. ఓటర్ల జాబితా నుండి అక్రమ వలసదారులను గుర్తించి తొలగించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఈ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు ఇంటింటికి వెళ్లి ధృవీకరణ చేస్తారు. ఓటరు పుట్టిన ప్రదేశం గురించి వివరాలను సేకరిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం భారత పౌరుడిగా ఉండి అర్హత తేదీ నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు లేని ప్రతి వ్యక్తి ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులు. గత 20 ఏళ్లలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున చేర్పులు, తొలగింపులు జరిగాయి. దీని కారణంగా ఓటర్ల జాబితాలో గణనీయమైన మార్పు జరిగింది. వేగవంతమైన పట్టణీకరణ, జనాభా తరచుగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వలస వెళ్లటం వల్ల ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. కొంతమంది ఓటర్లు ఒకచోట ఓటు హక్కును నమోదు చేసుకుని మరొక చోటుకు వెళ్లిపోతారు. కాని అసలు నివాస స్థలం ఉన్న దగ్గరే వారి ఓట్లు ఉంటాయి. అందుకే ప్రతి వ్యక్తిని ఓటరుగా నమోదు చేసుకునే ముందు ధృవీకరించడానికి ఎస్ఐఆర్ అవసరం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ఒక వ్యక్తి తన పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలంటే ఆ వ్యక్తి భారతీయ పౌరుడిగా ఉండాలి. ఎస్ఐఆర్ వలసదారులు, మారుతున్న జనాభా మళ్లీ ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రత్యేక సమగ్ర సవరణ నకిలీ ఓటర్లను తొలగించడం ద్వారా ఒక వ్యక్తి ఒక ఓటు దార్శనికతకు ఊతమిచ్చి, తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కొనసాగించడంలో, ప్రజాస్వామ్య చట్టబద్దతను కాపాడటంలో సహాయపడుతుంది. ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమాల ద్వారా ఎన్నికల సంఘం ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమం ఇంటింటి సర్వేలు, ఆన్లైన్ ఎంపికల ద్వారా అందుబాటులో ఉన్న ఓటరు నమోదును నిర్ధారిస్తుంది. ఈ క్రమంలో అనర్హులైన ఓటర్లను తొలగించడానికి ఓటరుగా కొత్తగా అర్హత పొందిన వారిని, గతంలో ఓటరు జాబితాలో నమోదు కాని ఓటర్లను చేర్చడానికి, స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ను నిర్వహిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భౌగోళిక, వాతావరణ పరిస్థితులు,

0: జనాభా లెక్కల ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఈ సవరణను మొత్తం 3 దశల్లో చేపట్టింది. మొదటగా బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేశారు. 2 దశలో మరో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీనిని అమలు చేశారు. చివరిగా 3 దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ సమగ్ర సవరణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 4 కోట్లకు పైగా ఉన్న ఓటర్ల జాబితాను సరిచేయటానికి, సరికొత్తగా నవీకరణ చేయటానికి ఈ నెల 15న ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జులై 14 వరకు కొనసాగనుంది. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు. జులై 1 నాటికి 18 నుండే యువతీ యువకులు కూడా ఈ ప్రక్రియ ద్వారా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులవుతారు. రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ప్రతి ఇంటికి నేరుగా వెళ్లి వివరాలను సేకరిస్తారు. ప్రతి ఓటరుకు బీఎల్ఓలు 2 గణన పత్రాలు, ఎన్యూమరేషన్ ఫామ్లను అందజేస్తారు. వీటిలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు, ఎపిక్ నెంబర్, చిరునామా వివరాలతో పాటు ఓటరు పాత ఫోటో ముద్రించి ఉంటాయి. మిగిలిన ఖాళీ వివరాలను ఓటరు స్వయంగా నింపాల్సి ఉంటుంది. ఈ వివరాలు నింపటంలో బీఎల్ఓలు ఓటర్లకు పూర్తి సహకారం అందిస్తారు. నింపిన ఫామ్లను ఓటర్ల నుంచి బీఎల్ఓలే స్వయంగా వచ్చి తీసుకుంటారు. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫామ్లను ఓటర్లు జులై 14 తేదీలోగా తిరిగి బీఎల్ఓలకు సమర్పించాలి. ఓటర్లు కూడా తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి ఎన్నికల సంఘం సూచనలు పాటిస్తూ బీఎల్ఓలకు సహకరించి సరైన వివరాలతో ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పత్రాలు వెనక్కి ఇవ్వని వారి పేర్లు జులై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఉండవు. ఈ సర్వే కోసం కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం 4,16,00,000 ఎన్యూమరేషన్ ఫామ్లను ముద్రించింది. రాష్ట వ్యాప్తంగా 46,397 మంది బీఎల్ఓలు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. రాజకీయ పార్టీల తరపున నియమించిన 68,868 మంది బూత్ స్థాయి ఏజెంట్లు కూడా బీఎల్ఓలకు సహాయంగా వ్యవహరిస్తారు. నకిలీ ఓట్ల తొలగింపు, మరణించిన వారి పేర్లను తొలగించటం, కొత్త ఓటర్ల చేరికను పారదర్శకంగా చేపట్టడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. ఇంటింటి సర్వే అనంతరం జులై 21న సేకరించిన ప్రాథమిక వివరాల ఆధారంగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురిస్తారు. జులై 21 నుండి ఆగస్టు 20 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపటానికి, కొత్తగా ఓటు హక్కు కోసం అభ్యర్థన దాఖలు చేయటానికి ఓటర్లకు అవకాశం కల్పిస్తారు. జులై 21 నుండి సెప్టెంబర్ 18 వరకు వచ్చిన అభ్యర్థనలు, నోటీసులు, అభ్యంతరాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారు. అన్ని సవరణలు పూర్తి చేసిన తర్వాత సెప్టెంబర్ 22 తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు. ఈ సర్వేకు 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,16,18,359 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2,68,86,239 మందికి 2002 నాటి ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఓటర్ల జాబితాలో పేరున్నవారు ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు 2002 నాటి జాబితాలో వారి పేరు లేదా వారి కుటుంబ సభ్యుల వివరాలు అందిస్తే సరిపోతుంది. ఇతర పత్రాలేవీ సమర్పించవలసిన అవసరం లేదు. ఓటర్లు తమ దరఖాస్తు వివరాలను తెలుసుకోవటానికి లేదా ఫిర్యాదుల కోసం ఎన్నికల సంఘం అధికారిక సిటిజన్ సర్వీస్ పోర్టల్ voters.eci.gov.in ని సందర్శించవచ్చు లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1950కి కాల్ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఓటర్ల జాబితా నుంచి ఏ ఒక్కరి పేరును ఏకపక్షంగా తొలగించబోమని, ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. ఓటర్లు తమకు అందించిన ఫారాల్లోని వివరాలను సరిచూసుకుని ఫోటో, సంతకాన్ని జతచేసి త్వరితగతిన తిరిగి అందచేయాలని కోరారు. ఇతర రాష్ట్రాలు లేదా విదేశాల్లో నివసిస్తున్నవారు ecinet.eci.gov.in పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చని సూచించారు. జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని, ఆ తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరిస్తామని స్పష్టం చేశారు.
1: బేసికలీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ప్రతి ఓటర్ ఇంటికి వెళ్తున్నారు. ఈ ప్రక్రియ అనేది ఒక నెల జరుగుతుంది. సో వాళ్ళు ఇంటికి వెళ్లేటప్పటికి ఒక ఎన్యూమరేషన్ ఫామ్, ప్రీ ఫిల్డ్ ఫామ్ తో వెళ్తారు. అండ్ ఓటర్స్ తిరిగి

0: 2002 ఎలక్టర్ రోల్లో ఉన్న డేటాని ప్లస్ ఒక కలర్డ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్తో తిరిగి బిఏలోకి ఇవ్వాలి. ఆ బిఏలో తిరిగి వచ్చి వాళ్ళు ఆఫీస్లో ఈ ఫామ్ని డిజిటైజ్ చేస్తారు. సో ఈ 1 మంత్ ప్రక్రియ అయిపోయినాక ది డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ అనేది 21st of July ఇట్ విల్ బి పబ్లిష్డ్. ఆన్ దాట్ విల్ ఆస్క్ ఫర్ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్.
1: ఓటర్లకు ఏవైనా సందేహాలుంటే ఈసీఐ నెట్ యాప్లోని కాల్ యువర్ బిఎల్ఓ ఫీచర్ను ఉపయోగించుకోవచ్చని, దీనిపై 48 గంటల్లోగా బిఎల్ఓ స్పందిస్తారని సీఈఓ తెలిపారు. జులై 14 వరకు ప్రతి ఇంటిని బిఎల్ఓలు కనీసం 3 సార్లు సందర్శిస్తారని, ఒకవేళ ఓటర్లు అందుబాటులో లేకపోతే వారి కుటుంబ సభ్యులు లేదా బంధువులు కూడా ఫారాలను అందించవచ్చని వివరించారు. కేవలం నకిలీ ఓట్లను మాత్రమే క్షుణ్ణమైన విచారణ తర్వాత తొలగిస్తామని, నిబంధనలకు విరుద్దంగా ఎలాంటి తొలగింపులు ఉండవని ఆయన స్పష్టం చేశారు.
0: ప్రతి పోలింగ్ స్టేషన్ కి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. వలస వెళ్లిన కార్మికులు, వాళ్ళ తాలూకా ఎవరైనా రిలేటివ్స్ ఉంటే ఆ రిలేటివ్స్ అండర్ టేకింగ్ సైన్ చేసి ఎనిమినేషన్ ఫామ్ ఇవ్వచ్చు. దాంతో పాటు బుక్ ఎ కాల్ విత్ బిఎల్ఓ, అంటే ఈసీఐ నెట్ లో ఒక యాప్ ఉంటుంది, బుక్ ఎ కాల్ విత్ బిఎల్ఓ కూడా మీరు నమోదు చేసుకుంటే 48 అవర్స్ లో ఆ కన్సర్న్ బిఎల్ఓ తిరిగి ఆ ఓటర్స్ కి కాల్ చేస్తారు. సో ఇటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా జెన్యున్ ఓటర్స్ వాళ్ళు ఓట్ పోకుండా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.
1: జులై 1, 2026ను అర్హత తేదీగా ప్రామాణికంగా తీసుకుని ఈ సవరణ ప్రక్రియను చేపట్టినట్లు వివేక్ యాదవ్ పేర్కొన్నారు. గత 2 దశాబ్దాలుగా వలసలు, మరణాలు, నకిలీ నమోదుల కారణంగా ఓటర్ల జాబితాలో తలెత్తిన సమస్యలను పరిష్కరించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని వివరించారు.
0: గైడ్ లైన్స్ లో చాలా ప్రాపర్ గా చెప్పడం జరిగింది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా మనం స్పెషల్ సమ్మరీ రివిజన్ చేసాము, కానీ చాలా కాలం నుంచి ఈ ఇంటెన్సివ్ రివిజన్ జరగలేదు. సో లాట్ ఆఫ్ డెత్ కేసెస్, డూప్లికేట్ కేసెస్ ఇలాంటివి కూడా ఉండిపోయినాయి. సో దాన్ని క్లియర్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది ఉపయోగపడుతుంది. జెన్యున్ ఓటర్స్ ని పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అందరికి చెప్పడం జరిగింది. బేసికలీ ఆధార్ అనేది ఒక ఆప్షనల్ డాక్యుమెంట్ కింద ఉంది, మ్యాండేటరీ కాదు. బట్ యాజ్ ఏ ఐడెంటిటీ డాక్యుమెంట్ మనం తీసుకుంటున్నాము. 2002 ఎలక్టర్ రోల్ తో మ్యాపింగ్ అవ్వకపోతే 11 డాక్యుమెంట్స్ అనేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారు. దాంట్లో అడిషనల్ గా ఆధార్ కార్డ్ కూడా ఉంది, కానీ దట్ ఈస్ ఓన్లీ ఫర్ ది ఐడెంటిటీ పర్పస్.
1: ఓటర్ల జాబితాల సమగ్రతను కాపాడటానికి, జాబితాలో నకిలీ ఓటర్లను గుర్తించి లోపాలను సరిదిద్దటానికి, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సహాయపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఓటింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆధునికం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఎన్నికల సంఘం చేస్తున్న కృషి అభినందనీయం. దేశంలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం పోషిస్తున్న ప్రముఖ పాత్ర ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ద్వారా మరోమారు సుస్పష్టమవుతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా, సమగ్రంగా తీర్చిదిద్దే కీలక ప్రక్రియ. ఈ సవరణ ద్వారా అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించటం, అనర్హులు లేదా డూప్లికేట్ నమోదులను తొలగించటం, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలను నవీకరించడం సాధ్యమవుతుంది. ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ విజయవంతంగా అమలుతో ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా మరింత ఖచ్చితత్వాన్ని సంతరించుకుంటుంది. ఇది ఎన్నికల పారదర్శకతను పెంపొందించడమే కాకుండా ప్రతి అర్హత గల ఓటరికి తన ప్రజాస్వామ్య హక్కును వినియోగించే అవకాశాన్ని నిర్ధారిస్తుంది. ప్రజల సహకారం, ఎన్నికల యంత్రాంగం సమర్థవంతమైన చర్యలు, రాజకీయ పక్షాల బాధ్యతాయుత భాగస్వామ్యంతో ఈ ప్రక్రియ ప్రజాస్వామ్య బలోపేతానికి ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కనపర్తి రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ప్రోగ్రాంలో మనం ఉన్నాం కదా, ఒకప్పుడు సత్యనారాయణపురం రైల్వే స్టేషన్ ని ఇప్పుడు ఏ పేరుతో పిలుస్తున్నారు, అసలు ఆ రోడ్ ఎలా మారిపోయింది, మరి ఆన్సర్స్ నాకు పంపించండి అని చెప్పాను. 8662488114 నెంబర్ కి వాట్సాప్ చేస్తే చాలు, మేము మెసేజెస్ జరుగుతానన్నాను కదా. మరి కరెక్ట్ ఆన్సర్స్ ఎవరు పంపించేశారు? పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత రాధాకృష్ణ గారు విజయవాడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ పంపించారు, ఆన్సర్ ఓకే కరెక్ట్ గా. నెక్స్ట్ మెసేజ్ కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు

పెడనా. ఏ రోడ్డు, ఆ రోడ్డు పేరేంటో కూడా చెప్తే బాగుండేది. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హిందూపూర్ నుంచి రాజేష్ గారు పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. విజయవాడలో పలానా ప్లేస్ని అండ్ సత్యనారాయణపురం రైల్వే స్టేషన్ ఈ పేరుతో పిలుస్తారు అని చెప్తూ మల్లికార్జున్ గారు మెసేజ్ పంపించారు. యా, సూపర్, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత, ఎతి రాజారాం గారు, రమేష్ బాబు గారు, పద్మజ కుమారి ఫ్రమ్ మచిలీపట్నం, కానీ రాంగ్ ఆన్సర్. వార్త, రోహిత్ ఫ్రమ్ చేనేతపురి వేటపాలెం, కానీ కాదండి, రాంగ్ ఆన్సర్. అసలు ఆ రోడ్డు పేరైతే మెన్షన్ చేయట్లేదు మీరు ఎవరు కూడా. నెక్స్ట్, శోభారాణి గారు, రంగారావు గారు, సాగర్, చాందిని, అవినాష్, శ్రీయాన్స్, రుత్విక మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ అయితే మళ్ళీ వెంటనే డిలీట్ కూడా చేసేశారు. నెక్స్ట్, గుడ్ మార్నింగ్ అండి అంటూ పాతకొట్టం నుంచి పలక సత్యనారాయణ గారు, కృష్ణకుమారి గారు మెసేజ్ పంపించారు. పేరేం మార్చలేదండి, అదే నేమ్తో ఉందనుకుంటున్నాను అంటున్నారు. కాదండి, అసలు సత్యనారాయణపురం రైల్వే స్టేషనే తీసేశారు ఇప్పుడు, సో అది లేదు ప్రజెంట్ అయితే. అది దాని ప్లేస్లో ఒక రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ రోడ్ పేరేంటి తెలిస్తే నాకు మెసేజ్ చేయండి అన్నాను కదా. తర్వాత ఇంకా వస్తున్నాయి మెసేజెస్, చాలా స్పీడ్గా వస్తున్నాయి. బషీరున్ గారు మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. హాయ్ తేజు గారు, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు, క్షేమమేనా అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్, ఎస్, ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ. వెంకట సుబ్బయ్య గారు, ఆర్ వెంకట సుబ్బయ్య గారు పంపించారు. లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం నుంచి, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. తాడేపల్లి నుంచి నాగమణి గారు పంపించారు. అది ఇప్పుడు ఉన్నదేనా అండి అంటున్నారు. ఇప్పుడు లేదు, దాని ప్లేస్లో మార్పులు జరిగిపోయాయి. సో ఒక పెద్ద రోడ్ అయితే వేసేశారు, ఆ రోడ్కి ఒక పేరు కూడా ఉంది, అదేంటో చెప్పండి అన్నాను. కానీ ఆన్సర్ మీరు చెప్పలేకపోతున్నారు. సరే, ఇట్స్ ఓకే, నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. ఇక కరెక్ట్ ఆన్సర్తో లక్ష్మీకాంత్ గారు మెసేజ్ పంపించారండి. తర్వాత, గుడ్ మార్నింగ్ అండి అంటూ ప్రతాప్ గారు నెల్లూరు నుంచి పంపిస్తున్నారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్, వెరీ గుడ్ మార్నింగ్. నుండి నుంచి శోభారాణి గారు, రంగారావు, చాందిని, సాగర్, అవినాష్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, తేజు గారు ఇది ఆన్సర్ అని చెప్తూ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. మోహన్ రెడ్డి గారు పటపట నుంచి పంపించారు కానీ కాదు, రాంగ్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడతో ఆన్సర్స్ ఆగిపోయాయి అనుకుంటున్నాను అనే లోపే వేరే మెసేజ్ కూడా వచ్చేసింది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అంటూ అక్కరపాక నుంచి రమా మెసేజ్ పంపించారు. రైల్వే కాలనీ రోడ్ అండి అంటున్నారు కానీ కాదు. గుడ్ మార్నింగ్ అమ్మ అంటూ ఒక మెసేజ్ అయితే పంపించారు. ఆ రోడ్డు పేరు రామవరపాడు అండి అంటూ అక్కడి వరకు రోడ్ నిర్మించారండి అంటున్నారు. దానికి ఎగ్జాక్ట్ పేరు కూడా ఒకటి ఉంది. సో తేజు గారు బాగున్నారా అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఒక మెసేజ్ వచ్చింది విజయలక్ష్మి గారా. ఓకే, సో విజయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్, ఎస్, ఐఎమ్ ఫైన్ అండి. సో విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి అనమాట. సో ఇక ఇంతకీ ఆన్సర్ ఏంటంటే బీఆర్టీఎస్ రోడ్. సో మన ఏలూరు రోడ్, బందర్ రోడ్, ఇలా ఎంత ఫేమస్, బీఆర్టీఎస్ రోడ్ ఎంత ఫేమస్ కదా మన విజయవాడకి. సో ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది. హాయ్ అంటూ మెసేజ్ పంపించారు అప్పలరాజు గారు. ఓకే, ఇంకా మెసేజ్ టైపింగ్ అనమాట స్టిల్ కొంతమంది. సో ఒకప్పుడు సత్యనారాయణపురం రైల్వే స్టేషన్ ఉండేది కానీ ఇప్పుడు ఆ రోడ్ కాస్త మార్చేశారు, బీఆర్టీఎస్ రోడ్గా మారిపోయిందనమాట, అది విషయం. ఇంకా నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అయితే అడుగుతాను. రీసెంట్గా ఒక జిల్లా ఒక నది అనే ఒక ప్రచారాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? సో విన్నారు కదా, ఒక జిల్లా ఒక నది అనే ప్రచారాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ని, ఆ రాష్ట్రం పేరేంటో. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

సరే, ఒక జిల్లా ఒక నది, ఒక జిల్లా ఒక నది అనే ఒక ప్రచారాన్ని స్టార్ట్ చేసింది ఒక స్టేట్ గవర్నమెంట్. మరి ఇంతకు అది ఏ స్టేట్? చాలా సింపుల్ ఆన్సర్. అసలు మన వాళ్ళకి ఉన్న టాలెంట్ మామూలుది కాదు. నేను అలా క్వశ్చన్ అడిగానే లేదు, వెంటనే ఆన్సర్స్ టకటగా పంపించేస్తున్నారు. కరెక్ట్గా అది కూడా. ఇక శిరీష గారు మెసేజ్ పంపించారు, ఓన్లీ హాయ్ అంటున్నారు. హాయ్ హాయ్. కనకారావు గారు పెడర నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మల్లికార్జున గారు ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ తేజు అంటూ మండల శ్రీరాములు గారు, లక్ష్మమ్మ కున్నుతుల అగ్రహారం లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి పంపించారనమాట, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవంగ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. రాజేష్ గారు హిందూపూర్ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పంపించారు, ఫ్రమ్ మచిలీపట్నం వన్ రివర్ వన్ డిస్టిక్ అని చెప్పేస్తూ, కరెక్ట్ ఆన్సర్. ఓకే. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రాధాకృష్ణ గారు ఫ్రమ్ విజయవాడ, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ చెల్లపండి అండ్ మోనిష మధురై తమిళనాడు నుంచి పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అండి అంటూ ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్. నెక్స్ట్ బషీరున్ గారు పంపించారు ఆన్సర్, కానీ రాంగ్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందకాయపల్లి విలేజ్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ అక్కరపాక నుంచి రమా గారు, కరెక్ట్ ఆన్సర్. లెనిన్ ప్రతాప్ గారు నెల్లూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మస్తాన్ సాహెబ్ ఫ్రమ్ ఢిల్లీ, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి గారు, కరెక్ట్ ఆన్సర్. కున్నూతుల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా, కరెక్ట్ ఆన్సర్ అండి. కోనసీమ జిల్లా మోరిపాలెం నుంచి పంతడి శ్రీనివాసరావు గారు, గంగా భవాని గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ అబ్దుల్ కలాం గారు పెద్దపర్మి నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. నూనె నుంచి శోభరాణి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. హాయ్ మేడం బాగున్నారా అంటూ రంజిత్ రెడ్డి గారు రంగపురం నుంచి మెసేజ్ పంపించారు, చాలా రోజుల నుంచి రావడం లేదు అంటున్నారు. కాదు, నేను ఈ మధ్య ఎక్కువగా ఆఫ్టర్నూన్స్ వస్తున్నానమాట, సో మార్నింగ్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మార్నింగ్ డ్యూటీ మళ్ళీ ఇవాళ. ఓకే డన్. ఇంకా నేను అడిగిన క్వశ్చన్ ఒక్కసారి రిపీట్ చేయండి అంటున్నారు కదా, ఒక జిల్లా ఒక నది, ఒక జిల్లా ఒక నది, ఈ ప్రచారాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అని అడిగానమాట. సో ఇక వీసీ మోహన్ గారు ఎఫ్సీ కాలనీ మిర్యాలగూడ నుంచి మెసేజ్ పంపించారు, క్వశ్చన్కి ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. సో అడిగిన క్వశ్చన్స్కి కరెక్ట్గా భలే వస్తున్నాయి మెసేజ్లు మాత్రం. ఇక ఆన్సర్ ఏంటో తెలుసా, రివీల్ చేస్తాను. ఒక జిల్లా ఒక నది ప్రచారాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. సో ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అనమాట. అండ్ ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత, ఐ మీన్ భారతదేశపు మొట్టమొదటి ఏఐ యుద్ధ విమానం పోర్చుగల్లో తయారు చేస్తున్నారు. సో మరి దాని పేరేంటి? చాలా ఈజీ నేమ్ అసలు. మరి భారతదేశపు మొట్టమొదటి ఏఐ యుద్ధ విమానం అనమాట. సో దాన్ని పోర్చుగల్లో తయారు చేస్తున్నారు, మరి దాని పేరేంటి తెలుస్తా నాకు మెసేజ్ పంపించవచ్చు 8662438114 నెంబర్కి.

ఎస్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్స్ పై వింటున్నారు కదా హరివిల్లు ప్రోగ్రామ్ ని. నేను మీ ఆర్జే తేజు. ఇక 10:25 అయిపోయిందండి. ఏంటో టకటకా వెళ్ళిపోతుంది కదా టైం. అసలు

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: నాణ్యతలో రాజీ లేదు,
6: ధరలో సాటి రాదు.
5: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
6: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
5: విజయ వంట నూనెలు.

0: विविध भारती FM 101.3। లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?

అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇందాకైతే బ్యూటిఫుల్ సాంగ్ లెజెండ్ మూవీ నుంచి వినేశారు కదా. మరి టైం ఎగ్జాక్ట్లీ 10:35 అయిపోయింది. నెక్స్ట్ హరివెల్లు ప్రోగ్రామ్ లో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి, భారతదేశపు మొట్టమొదటి ఏఐ యుద్ధ విమానం పోర్చుగల్ లో తయారు చేస్తున్నారు కదా, మరి దాని పేరేంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అన్నాను కదా. మరి ఆన్సర్ ఎవరు పంపించేశారు, వీసీ మోహన్ గారు బొడ్డుచెర్ల విలేజ్ మార్కాపూర్ డిస్టిక్ నుంచి పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇక చాలా ఈజీ ఆన్సర్ అనమాట. మల్లికార్జున గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. కున్నూతల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడనా కరెక్ట్ ఆన్సర్ అండి. చల్లపండి అండ్ మోహన్ ఐ మీన్ మోనిషా మధురై తమిళనాడు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు ఫ్రమ్ పెదకొండూరు కరెక్ట్ ఆన్సర్. రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడనా కరెక్ట్ ఆన్సర్. రాధాకృష్ణ గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ కాదు, ఏదో టైప్ చేస్తున్నారు ఇంకా. ఓకే చూద్దాం. నెక్స్ట్ శ్రావణి గారు నందిగామ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ అక్క అంటుంది చెల్లి. ఓకే హాయ్ చెల్లి. మండల శ్రీరాములు గారు లక్ష్మమ్మ కుర్నూతుల అగ్రహారం లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ తేజు అంటూ వెరీ గుడ్ మార్నింగ్. నెక్స్ట్ ఘాటు మురళి గారు మెసేజ్ పంపించారు ఆన్సర్. ఇక నెక్స్ట్ మెసేజ్ పందాటి శ్రీనివాసరావు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. విఖ్యాత్ చిత్తూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్తో లెనిన్ ప్రతాప్ గారు మెసేజ్ పంపించారు నెల్లూరు నుంచి. ఆర్ వెంకట సుబ్బయ్య గారు ఆర్ లక్ష్మీదేవి గారు కందికాయపల్లి విలేజ్ నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. నున్న నుంచి శోభారాణి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా కరెక్ట్ ఆన్సర్. అక్కరపాక నుంచి రమా గారు మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. రంజిత్ రెడ్డి ఫ్రమ్ రంగాపురం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పాలెం పోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. రాఘవకి గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఒక, కానీ మీ పేరు అయితే మెన్షన్ చేయాల. నెక్స్ట్ శిరీష మెసేజ్ పంపించారు కానీ ఆ పేరేంటో కూడా అర్థం కాలేదండి. నెక్స్ట్ విమానం పేరా, కాదు రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. రాధాకృష్ణ గారు ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య గారు ఆర్ లక్ష్మీదేవి గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో పందాటి శ్రీనివాసరావు గారు మెసేజ్ పంపించేశారు. సో ఇవన్నమాట నాకు వచ్చిన మెసేజెస్ అయితే. సో ఏంటంటే భారతదేశపు మొట్టమొదటి ఏఐ యుద్ధ విమానం పోర్చుగల్ తయారు చేస్తున్నారు కదా, దాని పేరేంటో తెలుసా, కాలభైరవ. సో మనకి మగధీర సినిమా గుర్తొస్తుంది కదా, కాలభైరవ పేరు వినగానే అది మ్యాటర్. కాలభైరవ శతృవంశ యోధుడు అంటూ వస్తుంది. మరి ఇది కూడా అలానే యుద్ధాల టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో పోర్చుగల్లో తయారు చేస్తున్నారు దీన్ని. దీని పేరు వచ్చేసి కాలభైరవ ఫస్ట్ ఏఐ యుద్ధ విమానం అనమాట మన ఇండియాకి.

0: भारती FM 101.3
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటున్నారు కదా. నెక్స్ట్ భాస్కర్ గారు ఫ్రమ్ పెడనా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక మెసేజ్, వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా. హస్తకళ సేతు యోజన అనే ఒక స్కీమ్ ని లాంచ్ చేశారనమాట రీసెంట్ గా. అది ఎక్కడో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. రీసెంట్ గా కాదు కానీ ఒక 6 ఇయర్స్ బ్యాక్ అనమాట. హస్తకళ సేతు యోజన వాజ్ లాంచ్డ్ బై విచ్ స్టేట్ ఇన్ ఇండియా. సో అది ఏ స్టేట్? మెయిన్ గా ట్రెడిషనల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అండ్ వాళ్ళ మార్కెటింగ్ ని ఇంప్రూవ్ చేయడం కోసం, కళాకారుల యొక్క ఆర్ట్స్ ని క్రాఫ్ట్స్ ని అండ్ వాటిని మార్కెటింగ్ రంగంలో కూడా యాక్సెస్ ఇచ్చేలాగా వాటిని సపోర్ట్ చేయడం.

కోసం ఈ లాంచ్ ఈ స్కీమ్ని ఐ మీన్ ఈ యోజనని లాంచ్ చేయడం జరిగింది ఒక స్టేట్ గవర్నమెంట్. సో హస్తకళ సేతు యోజన, దీన్ని ఏ స్టేట్ లాంచ్ చేసింది? సో ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు మీ ఆన్సర్స్ 8662488114 నెంబర్కి.

0: Bharti FM 101.3.
1: ఏంట్రా నువ్వు పళ్ళు తోంతుందంతసేపు నీళ్ళు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
2: అబ్బా ఏంటి మామ్, ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
1: అది కాదమ్మా, నీకు ఎంత వరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లు లేక ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
2: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
1: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
2: I am sorry mom, I promise you inkepudu water waste cheyanu.
1: No one can live without water, so
2: save water, save life and save future.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: FM 101.3.

ఎస్, వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు కదా. సో ఇక 10:46 అయిపోయింది అనమాట క్లాక్ టైం చూస్తే మాత్రం. ఇక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ మన వాళ్ళు చాలా కరెక్ట్ గా మెసేజ్లు చేస్తున్నారు. మొత్తానికి హస్తకళ సేతు యోజన వాజ్ లాంచ్డ్ బై విచ్ స్టేట్ గవర్నమెంట్? సో ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అన్నాను కదా. మల్లికార్జున గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు ఫ్రమ్ పెద్దకొండూరు కరెక్ట్ ఆన్సర్. రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ కరెక్ట్ ఆన్సర్. మురళి గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మండల శ్రీరాములు లక్ష్మమ్మ కున్నూతుల అగ్రహారం లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. చిన్నకాకరి నుంచి మెసేజ్ పంపించారు సుమా గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ లెనిన్ ప్రతాప్ గారు నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. శ్రావణి ఫ్రమ్ నందిగామ కరెక్ట్ ఆన్సర్. రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మీ ప్రశ్నల వల్ల మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి, థ్యాంక్స్ అండి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు. మొత్తానికి కష్టమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు అని ఏమి అనుకోకుండా చక్కగా ఆన్సర్స్ చేస్తున్నారు. కున్నుతుల సునీల్ గారు మెసేజ్ పంపించారు లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత రాధాకృష్ణ గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. వీసీ మోహన్ గారు బొడ్డుచెర్ల విలేజ్ మార్కాపూర్ డిస్టిక్ట్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. రంజిత్ రెడ్డి గారు రంగపురం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. సూపర్, అసలు చాలా క్రియేటివ్గా మెసేజ్ చేస్తున్నారు మీరైతే. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ శిరీష గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. దస్తగిరి సంధ్య తర్వాత ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నున్న నుంచి శోభరాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవిరాన్, శ్రీయాన్, శృత్విక కరెక్ట్ ఆన్సర్. ఇదన్నమాట లాస్ట్ మెసేజ్ మొత్తానికి. ఇక ఆన్సర్ ఏంటి, గుజరాత్. సో ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2020 అనమాట. ట్రెడిషనల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ని ఇంప్రూవ్ చేయడం కోసం మెయిన్గా మార్కెట్ యాక్సెస్ కూడా ఇవ్వాలి వాళ్ళకి, కళాకారులకి. దానికోసం వాళ్ళ సపోర్ట్ కోసం చేనేత కార్మికులకి, కళాకారులకి అందరికీ అండగా ఈ స్కీమ్ అయితే తీసుకొచ్చారు, హస్తకళ సేతు యోజన. సో అది మ్యాటర్, గుజరాత్ గవర్నమెంట్ అనమాట. సో ఇక నెక్స్ట్ ఇంకొక చిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను కానీ 10:50 అయిపోయింది. ఇక ఏంటంటే క్వశ్చన్, నార్వే చెస్ టైటిల్ గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ ఎవరు? సో విన్నారు కదా, నార్వే చెస్ టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు? సో మీకు ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు మీ ఆన్సర్స్ని. ఇక ఇప్పుడు చూద్దాం ఎవరెవరు పేర్లు పెడతారో. సో నార్వే చెస్ టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు అనమాట. మరి తెలిస్తే నాకు ఆన్సర్స్ చేస్తూ ఉండండి. ఒక సాంగ్ తర్వాత ఆన్సర్ అంటూ రివీల్ చేస్తాను, స్టే ట్యూన్డ్.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

10:55 అయిపోయింది కదా. సో మనమైతే ఒక సాంగ్ లక్ష్యం సినిమా నుంచి వినేసాం కదా, మరి నేనైతే ఒక చెస్ కి రిలేటెడ్ ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను. నార్వే చెస్ టైటిల్ గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ ఎవరు అని చెప్పేసి, మరి చూద్దాం కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారా లేకపోతే ఏంటి. ఓకే, కరెక్ట్ గానే మెసేజ్ చేస్తున్నారు మొత్తానికి. నార్వే చెస్ టైటిల్ గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ ఒక 20 ఇయర్స్ అబ్బాయి. కరెక్ట్ ఆన్సర్ తో మనకి మెసేజెస్ వస్తున్నాయి. ఎవరంటే కున్నూతుల సునీల్ గారు పంపించారు, లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి. తర్వాత మల్లికార్జున్ గారు ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకరావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్ అండి, మంచి క్వశ్చన్స్ అడిగారు అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు గారు కోదాట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి రాధాకృష్ణ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ మురళి గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్, థ్యాంక్ యూ. తర్వాత రంజిత్ రెడ్డి గారు రంగపురం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వీసీ మోహన్ బొడ్డుచెల్ల విలేజ్ మార్కాపూర్ డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు ఫ్రమ్ పెద్దకొండూరు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, కరెక్ట్ ఆన్సర్. ఎస్, నేమ్ కూడా చాలా బాగుంది, నిజమే. ఇక శ్రీనివాస వర్మ గారు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ మండల శ్రీరాములు గారు, లక్ష్మమ్మ గారు కున్నుతుల అగ్రహారం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత శిరీష గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఒక ఆన్సర్ అయితే వచ్చింది, బట్ మీ పేరు అయితే మెన్షన్ చేయలేదు, ఎనీహౌ కరెక్ట్గానే గెస్ చేశారు. వినకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నున్న నుంచి శోభారాణి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ మోనిషా అండ్ చెల్లపండి ఫ్రమ్ మధురై తమిళనాడు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ శ్రావణి ఫ్రమ్ నందిగామ, కరెక్ట్ ఆన్సర్. సో ప్రీవియస్ క్వశ్చన్స్ కంటే కూడా ఈ క్వశ్చన్కి ఇంకా ఎక్కువ ఆన్సర్స్ వచ్చాయని అనిపిస్తుంది. సో చెస్ టైటిల్ గెలుచుకున్నారు, నార్వే చెస్ టైటిల్ గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ ఎవరు అంటే ఆర్ ప్రజ్ఞానంద. సో 20 ఏళ్ల అబ్బాయి, చెన్నైకి చెందిన అబ్బాయి. సో గ్రాండ్ మాస్టర్ టైటిల్ కూడా ఉంది తనకి. సో ఇంకా ఎన్నో తన లైఫ్లో మరిన్ని టైటిల్స్ గెలుచుకోవాలి, ఇలాగే మన దేశానికి గర్వంగా మారాలని కోరుకుందాం. ఇది ఇవాళ మన హరివిల్లు ప్రోగ్రామ్. సో వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3. దిస్ ఈజ్ యువర్ RJ తేజు సైనింగ్ ఆఫ్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: TFM 101.3.
1: Veena veenu veena sarigama vinnava.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ పదవీకాలం ముగియటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మాసిటీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్లకు విద్యుత్ సరఫరా చేసేందుకు ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. డేటా సెంటర్ల కోసం 2034 నాటికి 15 గిగావాట్ల విద్యుత్ సరఫరా నెట్వర్క్ను సిద్దం చేయనుంది. కార్మికులకు సంక్షేమ పథకాల సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన కార్మిక సంక్షేమ బోర్డు సమావేశంలో నూతన వెబ్సైట్ను ఆయన ఆవిష్కరించారు. తూర్పు తీర రైల్వేలోని 631 కిలోమీటర్ల మార్గంలో భద్రతా సామర్థ్యం పెంపునకు 270 కోట్లు కేటాయించేందుకు భారతీయ రైల్వే శాఖ ఆమోదించింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన కవచ్ను ఈ మార్గంలో ఏర్పాటు చేయనుంది. పాఠశాల విద్యాశాఖ ఐచ్ఛిక సెలవులపై స్పష్టతనిచ్చింది. పాఠశాల స్థాయిలోనే వీటిని వినియోగించుకోవచ్చని సూచించింది. స్థానిక సెలవులపై అధికారుల ముందస్తు అనుమతితో మాత్రమే వినియోగించుకోవాలని పేర్కొంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా రాష్టంలో జరుగుతున్న ఓటర్ల గణనలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ను తెలుగుదేశం పార్టీ కోరింది. ఈ మేరకు రాష్ట సచివాలయంలో ఆయనకు పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి పి అశోక్ బాబు వినతిపత్రం అందజేశారు. భారత్లో దక్షిణ కొరియా రాయబారి లీ సియోంగ్ హోతో మంత్రి నారా లోకేష్ నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్లో కొరియన్ కంపెనీల విస్తరణ, భవిష్యత్లో ఇరు దేశాల నడుమ మరింత సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మాసిటీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో 2 కార్మికులు మృతి చెందటం అత్యంత బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార భద్రతా వ్యవస్థలో లోపాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్టంలో కల్తీపాలు, నకిలీ మసాలాలు, కలుషిత తాగునీరు, అపరిశుభ్ర మాంసం అమ్మకాలపై ఫిర్యాదులు రావడం ఆందోళన కలిగిస్తోందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యేక ఆహార భద్రతా తనిఖీలు చేపట్టాలని అధికారులకు సూచించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్ మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 స్టూడియోలో టైం 11:04:59. సో మనం ఎంటర్ అయిపోయాం మన మూవీ టైమ్ లోకి, సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. సో చెప్పాను కదండి వచ్చేస్తాను త్వరలోనే కలుస్తాను అని, సో అలా వచ్చేసాను అనమాట. సో మరి అలా రావడం మాత్రమే కాదు, మీకోసం బోల్డ్ అనే సినిమా కబుర్లు కూడా తీసుకొచ్చేసాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెయిట్ చేస్తూ వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

Make it move with a smile. Everybody's a buzzsaw.

ద రాజా సాబ్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 11:14 క్రాస్ అయిపోయి 37 సెకండ్స్ అయిపోయింది. అండ్ నేను మీ ఆర్జే శృతి, అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి హనుమాన్ సినిమా మన భారతీయ పురాణాలని సూపర్ హీరో కాన్సెప్ట్ తో మిక్స్ చేసిన ఒక కొత్త ప్రయత్నంగా హిస్టరీ అయితే క్రియేట్ చేసింది కదా. అయితే

2024 సంక్రాంతికి సినిమా రిలీజ్ అయింది. సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ప్రశాంత్ వర్మ క్రియేట్ చేసిన ఒక సినిమాటిక్ యూనివర్స్ లో ఫస్ట్ సినిమా ఇది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి 3D వర్షన్ వస్తోంది. జూన్ 25 మూవీ థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. అది మ్యాటర్. సూపర్ కదా. సో మరి హనుమాన్ సినిమా నుంచి అయితే ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. నా ఫేవరెట్ సాంగ్ పూలమ్మే పిల్ల సాంగ్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారత్ FM 101.3.

ఫంకీ సినిమా నుంచి సూపర్ సాంగ్ అయితే వినేశారు. 11:23 క్రాస్ అయిపోయి 38 సెకండ్స్ అయిపోయింది మన మూవీ కబుర్లు టైం. సో మరి యాక్చువల్ గా వారణాసి మూవీ నుంచి అన్ని ఒక్కొక్క అప్డేట్ వస్తుంటే అసలు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫుల్ ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది కదా. ప్రెసెంట్ అయితే క్లైమాక్స్ షూట్ కోసం కొన్ని కోట్ల రూపాయలతో ఒక భారీ సెట్టింగ్ వేశారు ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తోంది. వెల్ అది పక్కన పెట్టేస్తే కల్కి 2 ఒక సినిమాటిక్ వండర్ లా క్రియేట్ చేయబోతున్నారట నాగ్ అశ్విన్ గారు. మరి ఈ మూవీలో జాయిన్ అవ్వబోతున్నట్టు కొన్ని మేజర్ బాలీవుడ్ నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి చూస్తుంటే చాలా సర్ప్రైజ్లు డార్లింగ్ ఫ్యాన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నాయి కలికి 2 సినిమాలో. సో మరి చూద్దాం, వెయిట్ చేద్దాం ఈ సినిమాలన్నిటి కోసం. నెక్స్ట్ మరి మాట్లాడుకుందాం, ఇంకా అప్డేట్స్ ఉన్నాయి. బట్ రైట్ నో మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్న కపిల్ ఫ్రెండ్లీ సినిమా నుంచి లవ్లీ సాంగ్ కపిల్ కపిల్ అని పాడిన పాట అనమాట. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు.

ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

11:34 క్రాస్ అప్ 26 సెకండ్స్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి అండ్ నాతో మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. బాబీ డైరెక్షన్ లో మన మెగాస్టార్ యాక్ట్ చేస్తున్న సినిమా ఫస్ట్ స్కెడ్యూల్ అయిపోయిందిట, సెకండ్ స్కెడ్యూల్ కూడా స్టార్ట్ కాబోతోంది. అండ్ మై డియర్ మెగా ఫ్యాన్స్, మన మెగాస్టార్ అసలు అద్దరు కొట్టేస్తున్నారట యాక్టింగ్. అఫ్ కోర్స్ అదేమైనా కొత్త చెప్పండి, అది ఆల్రెడీ ఉన్నది కదా. ఆల్రెడీ టీమ్ మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది వీడియో. మీరెవరైనా చూడకపోతే చూసేసేయండి ఇప్పుడే. అండ్ ఆల్సో బ్యూటిఫుల్ హీరోయిన్స్ అనశ్వర రాజన్ అండ్ నివేద పేత్రాజ్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారు ఈ సినిమాలో అనమాట, అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ ఈ మంత్ 25th నుంచి కొరటాల శివ గారితో ఎన్బీకే 112వ సినిమా స్టార్ట్ అవ్వబోతోందని అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.

దాని గురించి బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. నరుడా డో నరుడా సినిమా నుంచి అనమాట. హేమచంద్ర అండ్ గీతా మాధురి పాడిన పాట కిట్టు విశ్వ ప్రగడ లిరిక్స్. లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారత్ FM 101.3.

லவ்லி சாங் இது வினசரி தொலி பிரேம சினிமா நிச்சி அர்மான் மல்லிக் தேவன் ஏகாம்பரம் பாடின பாட்டு எஸ் எஸ் தமன் மியூசிக் கம்போசிஷன் ஸ்ரீமணி கார் லிரிக் சாங் விண்ண தர்வாத 11:42 கிராஸ் அப்பை 57 செகண்ட்ஸ் அப்பைந்து மன மூவி கபர்லு டைம் சோ மரி நெக்ஸ்ட் ఏంటంటే నెక్స్ట్ ఏంటి ఏంటి అనేది మనం వెయిట్ చేస్తున్నారు కదా. ఓకే, ఈ మంత్ 25th నుంచి కొరటాల శివా గారితో మన బాలయ్య గారి 112వ సినిమా స్టార్ట్ కాబోతుంది అనే అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఆల్రెడీ గోపీచంద్ మల్లేని మన బాలయ్య గారి కాంబినేషన్ లో వస్తున్న 111వ సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్ గా అయిపోతుందిట. సో అదనమాట మ్యాటర్. మొత్తానికి మన బాలయ్య గారు ఫాస్ట్ ఫాస్ట్ గా తన మూవీస్ అన్ని ప్యాక్ చేసేస్తున్నారు అనిపిస్తుంది నాకు, చాలా అనిపిస్తుంది అనమాట. ఎనీవేస్, బాలయ్య గారు ఫ్యాన్స్ రెడీ అయిపోండి, మీరు సిద్ధంగా ఉండండి. ఓకే, నెక్స్ట్ OG2 మూవీ నుంచి ప్రొడ్యూసర్ మారినట్టయితే ఒక టాక్ నడుస్తుంది. మరి ఈ సీక్వెల్ కి మన పవర్ స్టార్ సొంతంగా నిర్మించే ఛాన్స్ ఉందని కూడా టీటౌన్ టాక్. వెల్, దీని మీద ఇంకా కన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి రాలేదు, అది మ్యాటర్. ఓకే, మరి నెక్స్ట్ హాలీవుడ్ మూవీస్ కలెక్షన్ లో మన ఇండియాలో అంటే ఇప్పటిదాకా రిలీజ్ అయిన సినిమాల్లో హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా అవతార్. అయితే మరి రీసెంట్ గా ఒక సినిమా రికార్డులు బద్దలు కొట్టేస్తుంది, దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, నారీ నారీ నడుము మురారి సినిమా నుంచి అనమాట. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజిషన్ లో హరిచరణ్ పాడిన లవ్లీ సాంగ్. ఈ సాంగ్ విండో ఇంట్రో చేస్తూ స్టే ట్యూన్డ్.

0: వీరసింహారెడ్డి సినిమా నుంచి స్నిగ్ధ శర్మ అండ్ రామ్ మిర్యాల పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 11:52 క్రాస్ అయిపోయి 35 సెకండ్స్ అయిపోయింది. మరి హాలీవుడ్ మూవీస్ కలెక్షన్ మన ఇండియాలో అంటే ఇప్పటిదాకా అవతార్ సినిమానే సూపర్ సక్సెస్ అయిపోయిందని చెప్పాలి, అవతార్ సినిమా. బట్ రీసెంట్ బ్లాక్ బస్టర్ అబ్సెషన్ ఈ సినిమా అండి రికార్డులు అయితే బదులు కొట్టేస్తుంది అనమాట. ఆల్రెడీ ఫుల్ ప్రాఫిట్ వచ్చేస్తుందంటే ఈ సినిమాకి, సో అది పక్కన పెట్టేస్తే శివ నిర్వాణ డైరెక్షన్ లో ఇరుముడి సినిమా చేస్తున్నారు కదా మన రవితేజ ప్రెసెంట్, సో నెక్స్ట్ రాజా సాబ్ డైరెక్టర్. అదేనండి మన మారుతి గారితో సినిమా ప్లాన్ చేస్తున్నారట. మరి ఎప్పుడు ఈ సినిమా స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ సినిమాలో ఇంకెవరు క్రూ జాయిన్ అవ్వబోతున్నారు, ఇవన్నీ తెలియాలంటే మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. రైట్ నౌ మీ అందరి కోసం హరిహర వీరమల్లు సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తాను. మంగ్లి, రాహుల్ సిప్లిగంజ్, రమ్య, బెహరా, యామిని వీళ్ళందరూ కలిసి పాడిన పాట. బట్ బిఫోర్ టు దట్ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: ఎస్, మరి నాని బ్లడీ రోమియో షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతోందిట. అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడు అంటే ది పారడైజ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత, దసరా టైం తర్వాత నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఇది ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతోందనమాట నాని బ్లడీ రోమియో సినిమా. మరి ఈ సినిమాలో స్పెషల్ గా పృథ్వీరాజ్ కుమార్ అని ఒక లీడ్ రోల్ కూడా యాక్ట్ చేస్తున్నారని టాక్ అయితే నడుస్తుంది. అదే మ్యాటర్. సో మొత్తానికి మనమైతే పారడైజ్ షూటింగ్ ఐ మీన్ పారడైజ్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే

అప్డేట్ అయితే వచ్చింది. సో మరి ప్యారడైజ్ ఎప్పుడు? వెయిట్ చేద్దాం. ఓకే, రైట్ నౌ న్యూస్ హెడ్లైన్స్ అయితే టైం అయిపోయింది. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 12 o'clock. FM న్యూస్ హెడ్లైన్స్ మీకోసం, స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ప్రారంభమైన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, రాష్ట మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఎస్ఐపీబీలో ఆమోదించిన పెట్టుబడులకు సంబంధించి రాష్ట మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలపనుంది. పశుగణన వ్యయాల నిమిత్తం 9.78 కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ ఉత్తర్వులను జారీ చేశారు. రాష్టంలో మానవ అవయవాల మార్పిడి చట్టంలో నిబంధనలు సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ మానవ అవయవ మార్పిడి ఆర్డినెన్స్ 2026ను రాష్ట ప్రభుత్వం జారీ చేసింది. ఈ కొత్త చట్టం గురించి ప్రజలకు స్పష్టంగా తెలిసేలా తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో గెజెట్ ప్రచురించాలని ఆదేశించింది. హజ్ యాత్ర 2027కు దరఖాస్తులను కేంద్ర హజ్ కమిటీ ఆహ్వానిస్తోందని హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా తెలిపారు. జులై 20 వరకు హజ్ సువిధ యాప్ లేదా హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ పదవీకాలం ముగియటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్మికులకు సంక్షేమ పథకాల సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన కార్మిక సంక్షేమ బోర్డు సమావేశంలో నూతన వెబ్సైట్ను ఆయన ఆవిష్కరించారు. తూర్పు తీర రైల్వేలోని 631 కిలోమీటర్ల మార్గంలో భద్రతా సామర్థ్యం పెంపునకు 270 కోట్ల రూపాయలు కేటాయించేందుకు భారతీయ రైల్వే శాఖ ఆమోదించింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన కవచ్ను ఈ మార్గంలో ఏర్పాటు చేయనుంది. రాష్ట వ్యాప్తంగా హెవీ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల కార్యకలాపాలపై ఏర్పడిన సమస్యల నేపథ్యంలో వివిధ జిల్లాలకు చెందిన శిక్షణా కేంద్రాల యజమానులు మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డిని ఈ రోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఫ్రెంచ్ విద్యావేత్త పీరీ డి క్యూబెర్టిన్ కృషి ఫలితంగా 1894వ సంవత్సరం జూన్ 23వ తేదీన ప్యారిస్లోని సోర్బెన్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏర్పాటైంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్టంలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: చేస్తూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3. మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:04 అయిపోయి 14 సెకండ్స్ అయిపోయింది. అండ్ దిస్ ఇస్ అడ్జస్ శృతి అండ్ మనం అంటైపోయాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి. యాక్చువల్గా అండి మనం చాలా రోజులైంది కదా ఒక మంచి ప్లేస్ గురించి మాట్లాడుకొని, అందులోనూ ఇది బ్యూటిఫుల్ రైనీ సీజన్. అఫ్కోర్స్ వర్షాలు ఇంకా మనకి గట్టిగా పడడం స్టార్ట్ అవ్వలేదనుకోండి, దుమ్ము దులిపేసిన ఎండలు కాకపోతే అప్పుడప్పుడు వర్షాలు పడి అలా మనకి కాస్త ఒక రిలీఫ్ ఫీలింగ్ ఇస్తున్నాయి కదా. మరి నిన్నైతే విజయవాడలో కొన్ని ప్లేసెస్లో అయితే వర్షం పడింది, మా ప్లేస్లో పడింది, చాలా గట్టిగా పడింది. సో ఏం చేద్దామంటే, బట్ సీజన్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి రైనీ సీజన్. సో ఈ రోజు స్పెషల్గా ఈ షోలో మనం ఏం చేద్దామంటే ఈ వర్షానికి
3: This is Akashvani, the news read by Valsa.

అతను ఒక్కడే సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు, చిట్టాపట సాంగ్. సో టిపు అండ్ సునీత పాడిన పాట చంద్రబోస్ గారి లిరిక్ అనమాట. ఈ లవ్లీ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 12:14 క్రాస్ అయిపోయి 53 సెకండ్స్. అసలు ఇలా పాట వినేటప్పుడు కన్నా అసలు ఒకసారి ఊహించుకోండి, బయట వర్షం పడుతూ ఆ వర్షంలో మంచిగా ఒక గ్రీన్ కలర్ వ్యూ కనిపిస్తూ మనకి అప్పటిదాకా కనిపించే కొండలు మబ్బులు మధ్యలో అలా దాక్కుంటే, అలాంటి టైంలో వర్షం నుంచి వచ్చే వాసన ఒకవైపు, ఆ చల్లదనం ఒకవైపు, ఇంకో పక్కన పక్షుల సౌండ్స్.

అర్రే రే రే రే రే, అసలు అది కదా పర్ఫెక్ట్ మూమెంట్ అంటే ఏమంటారు, ఇదంతా ఊహేనా, నిజంగా జరుగుతుందా శృతి అంటారేమో. ఖచ్చితంగా మనకి ఆ మూమెంట్ ఎంజాయ్ చేసే టైం అయితే ఎంతో దూరంలో లేదు. బట్ సుమత్ర అనే ఒక అద్భుతమైన ఐలాండ్ ఉందండి. అది కేవలం ఐలాండ్ మాత్రమే కాదు, లైవ్ లో వేసిన ఒక పెయింటింగ్ లా ఉంటుందన్నమాట. తెలుసా ఆ ప్లేస్ గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్. బట్ రైట్ నౌ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో.

0: ఉంటాడు కాబట్టి అణవణవు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

గీతాంజలి సినిమా నుంచి చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 12:25 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. యాక్చువల్గా అండి, దేవుడు మనకిచ్చి మన అద్భుతమైన గిఫ్ట్ ఏంటో తెలుసా? ఊహాశక్తి, ఇమాజినేషన్ పవర్. సో అదే పవర్ ని యూజ్ చేసుకుని వితౌట్ పాస్పోర్ట్ ఈరోజు మనం ఒక ప్లేస్ కి వెళ్ళిపోదాం. వరల్డ్ లో నెంబర్ 6th పొజిషన్ లో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ ఐలాండ్ అండ్ ఇండోనేషియాలో మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్ లో ఒకటి అనమాట, అదే సుమత్రా. అండ్ అక్కడ ఎలా ఉంటుందంటే, యాక్చువల్ గా ఒక సింపుల్ గా చెప్పాలి అంటే, రోడ్ల కంటే చెట్లు ఎక్కువ ఉంటాయి, వెహికల్స్ హార్న్స్ కన్నా పక్షుల శబ్దాలు ఎక్కువగా ఉంటాయి, అండ్ పొల్యూషన్ కన్నా ప్రకృతి అందం అదిచ్చే ఆనందం ఎక్కువగా ఉంటుంది. అదే సుమత్రా అనమాట. చాలా చాలా హైలైట్స్ ఉన్నాయి ఆ ప్లేస్ కి సంబంధించి. మరి బ్రేక్ అయితే వస్తుంది కదా మనకి, ఎగ్జాక్ట్ 12:30 తెలుగులో వార్తలు వస్తాయి, మరి దాని తర్వాత మాట్లాడుకుందాం చాలా విషయాలు. ఓకే, రైట్ నా ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ లవ్లీ.

0: రణం సినిమా నుంచి వర్ధిని పాడిన సాంగ్ అయితే ప్లే చేసేసాను. మరి భాష్యశ్రీ గారి లిరిక్ అనమాట. సో ఈ రోజు మనం సుమత్ర ఐలాండ్ గురించి మాట్లాడుకుంటున్నాం, మీకు తెలుసారు. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:30 రీచ్ అయిపోతుంది కాబట్టి మరికొద్ది సేపట్లో మీ ముందుకు వచ్చేస్తాయి తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర భూగోళ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సమావేశమై హైదరాబాద్ మెట్రో రెండో దశ తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ పోటీలో నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. మన దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు ముప్పులను గుర్తించి అప్రమత్తం

0: సురక్షితంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమాపేశంలో ఆయన మాట్లాడారు. సంప్రదాయేతర ప్రమాదాలు జాతీయ సరిహద్దులను దాటి విస్తరిస్తున్నాయని ఆయన హెచ్చరించారు.
1: We need to be cognizant of the new security threats and challenges. Non-traditional threats have transcended national borders and have developed defeat systems against conventional responses. Innovative disruptive technologies, more camouflaged variants of terrorism, cyber threats in a world which is getting increasingly digitized, they all constitute an important threats for us.
0: వినూత్నమైన విచ్ఛిన్నకరమైన సాంకేతిక పరిజ్ఞానాలు, మరింత మారువేషాల్లో వస్తున్న ఉగ్రవాదులు, సైబర్ ముప్పులు రోజు రోజుకు మరింతగా డిజిటలైజ్ అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 16వ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో సంప్రదాయేతర భద్రతా సవాళ్లపైనే చర్చలు ప్రధానంగా సాగుతాయని అజిత్ దోవల్ స్పష్టం చేశారు. భారత్ వేగంగా అభివృద్ది చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత దశాబ్ద కాలంలో దేశం సాధించిన విజయాలు విశ్వాసం, స్థిరత్వం, ప్రపంచ సంక్షేమం పట్ల ఉన్న నిబద్దతపై ఆధారపడి ఉన్నాయన్నారు. ఇటీవల తాను G7 సదస్సులో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, జాతీయ ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలో భారతదేశానికి ఉన్న అచంచలమైన నిబద్దతను ప్రపంచ నాయకులు గుర్తిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న 12 కాలాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ప్రచారం, స్థానిక ఉత్పత్తులకు మద్దతు వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి పౌరులు దేశ నిర్మాణ స్ఫూర్తిని తమదిగా స్వీకరించడమే కారణమని ప్రధానమంత్రి అన్నారు.
2: పిచ్లే 12 వర్షం కే జో భీ సిద్ధ్యా దేశ్ కీ రహీ హై ఉన్కే మూల్ మే రాష్ట్ర ప్రథమ్ కీ భావనా హీ కేంద్ర మే హై. స్వచ్ఛ భారత్ అభియాన్ సే లేకర్ మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ఖరీదనే పర్ జోర్, స్థానీయ వస్తువే ఖరీదనే పర్ జోర్, ఏ సారే ఇనిషియేటివ్ ఇస్లియే సఫల్ హుయే క్యోంకి దేశ్ కీ జనతానే దేశ్ కో సబ్సే ఊపర్ రఖతే హుయే అప్నా కర్తవ్య నిభాయా.
0: కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి, కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అయిన జార్జ్ కురియన్ కేంద్ర మంత్రి మండలికి రాజీనామా చేశారు. జార్జ్ కురియన్ రాజీనామాను రాష్టపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు న్యూఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో 2వ దశ తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ, ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి నిన్న సమావేశమై ఆర్ఎఫ్సీ రుణం అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఖట్టర్తో జరిగిన సమావేశంలో అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించిన పోలీసులు వేగంగా చర్యలు ప్రారంభించారు. 15 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న ఈ సంఘటనలో పోలీసులు నిన్న రాత్రి 6గురిపై కేసు నమోదు చేసి 4గురిని అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖకు చెందిన 4 అధికారులను కూడా సస్పెండ్ చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అలీగంజ్ పోలీసులు 6 నిందితులతో పాటు ఇతర బాధ్యతలపైన భారతీయ న్యాయ సంహిత, ఉత్తరప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ యాక్ట్లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాష్ట రాజధానిలోని అలీగంజ్లో ప్రమాదానికి గురైన భవనాన్ని పోలీసులు సీజ్ చేసి ప్రాంగణంలోకి ఎవరికీ ప్రవేశం లేదని స్పష్టం చేశారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరిగే 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో పద్మ అవార్డులను బహుకరిస్తారు. 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను రాష్టపతి అందజేస్తారు. ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాలను అందుకోనున్న 65 మంది ప్రముఖుల్లో టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృతరాజ్, ప్రముఖ నటుడు మామూటి, నేపథ్య గాయని అల్కా యాగ్నిక్, క్రికెటర్ రోహిత్ శర్మ ఉన్నారు. గణతంత్ర

దినోత్సవం సందర్బంగా ప్రభుత్వం 2026 గాను 5 పద్మ విభూషణలతో కలిపి మొత్తం 131 పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ దూరదృష్టి గల నాయకుడని, ప్రఖ్యాత విద్యావేత్త, బలమైన దేశభక్తుడని ఆయన సోషల్ మీడియాలో అభివర్ణించారు. దేశ ఐక్యత సమగ్రత కోసం శ్యామాప్రసాద్ ముఖర్జీ నిర్భయంగా పోరాడారని, బలమైన సంయుక్త అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణానికి ఆయన చేసిన త్యాగం, అచంచలమైన నిబద్దత రాబోయే తరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఉపరాష్టపతి అన్నారు. ప్రముఖ దేశభక్తుడు, పండితుడు, రాజనీతిజ్ఞుడు అయిన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆయనకు నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ తన జీవితాన్ని దేశ అభివృద్దికి అంకితం చేశారని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఆయన చూపిన ధైర్యం, జాతీయ ప్రయోజనాల పట్ల ఉన్న నిబద్దత తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. స్విట్జర్లాండ్లో జరిగిన మొదటి దఫా చర్చల అనంతరం తమ దేశంలోకి పరమాణు పరిశీలకులను తిరిగి అనుమతిస్తామంటూ అమెరికా ఉపాధ్యకుడు జేడీ వాన్స్ చేసిన ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో అణు పరిశీలకులను అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించిందని జేడీ వాన్స్ ఒక ప్రకటన చేయగా ఇరాన్ అది వాస్తవం కాదని ఖండించింది. అయితే చర్చల అనంతరం అమెరికా ఉపాధ్యకుడు మాట్లాడుతూ, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థతో చర్చలు ఈవేళ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు నిన్న అమెరికా జారీ చేసిన 60 రోజుల ఆంక్షల సడలింపు, చారిత్రాత్మకంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన అమెరికా దీర్ఘకాలిక ఆంక్షల ఆటంకాలను తొలగించింది. ఆంక్షల సడలింపు ద్వారా అమెరికా డాలర్లలో ఇరాన్ ముడి చమురు, పెట్రోకెమికల్స్ ఉత్పత్తి, విక్రయం, సరఫరాకు అనుమతి లభించింది. మరోపక్క ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య కాల్పుల విరమణను బలోపేతం చేయడానికి శాశ్వత శాంతి భద్రతల దిశగా ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్లేందుకు అమెరికా ఈ వారం వాషింగ్టన్లో ఇరు దేశాల అధికారులతో మరో దఫా చర్చలకు వేదిక కానుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అనేక ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కింలో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. రాబోయే 5 నుంచి 7 రోజుల పాటు దేశంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు ఈరోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంతవరకు నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ తమ ప్రత్యర్థులు నుంచి రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఫిలడెల్ఫియా స్టేడియంలో జరిగిన గ్రూప్ 1 మ్యాచ్లో ఫ్రాన్స్ 3-0 తేడాతో ఇరాక్ ను ఓడించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. అంతకుముందు అర్జెంటీనా మెస్సీ చేసిన 2 గోల్స్తో విజయం సాధించి నాకౌట్ దశకు చేరుకుంది. విశేషాలు మరొకసారి. దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు, ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: विविध भारती FM 101.3
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా అండ్ మన స్టూడియోలో టైం 12:40.

వన్ క్రాస్ అయిపోయి 4 సెకండ్స్ అయిపోయింది. సో ఈ రోజు మనం స్పెషల్ గా రెయినీ సీజన్ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఫేమస్ ప్లేస్ అయిన సుమత్రా ఐలాండ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్ గా అండి, అసలు వర్షాకాలంలోనే ఎందుకు ఈ ప్లేస్ బాగుంటుంది అనే మెయిన్ పాయింట్కి వచ్చేస్తే, అక్కడ సంవత్సరానికి 2000 నుంచి 4000 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం రికార్డ్ అవుతుందిట. అంతేకాదు భూమధ్య రేఖకి దగ్గరగా ఉంటుందిట ఈ ప్లేస్. సో అందుకని చుట్టూ సముద్రాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో గాలిలో ఎప్పుడూ తేమ ఉంటుంది కాబట్టి వర్షాలు కూడా బాగా ఎక్కువ పడుతుంటాయి అన్నమాట. అంటే మనకి ఇప్పుడు అప్పుడప్పుడు గెస్ట్ లాగా వచ్చే ఈ వర్షం కంప్లీట్ గా ఒక ఫ్యామిలీ మెంబర్ అన్నమాట అక్కడ. అది మ్యాటర్. ఓకే, మరి ఇంత వర్షాలు ఉంటే రెయిన్ ఫారెస్ట్లు, వర్షారణ్యాలు అంటారు చూసారు, ఆ వర్షారణ్యాలు కూడా ఉండుండాలి అని మీకు డౌట్ వచ్చిందా? ఎస్, సుమత్రాలో ఉండే వర్షారణ్యాలు ప్రపంచంలోనే అత్యంత పురాతన అడవుల్లో ఒకటిగా భావిస్తారనమాట. దాదాపుగా 5 కోట్ల సంవత్సరాలుగా ఉన్నాయని సైంటిస్టులు భావిస్తున్నారనమాట. ప్రతి నెల ఎక్కువగా వర్షాలు పడుతుంటాయి కాబట్టి సంవత్సరం మొత్తం ఎప్పుడూ కూడా చక్కగా గ్రీన్ గా బ్యూటిఫుల్ గా ఉంటాయన్నమాట ఈ రెయిన్ ఫారెస్ట్లు అన్నీ కూడా. అండ్ అక్కడ ఉండే ఒక్క చెట్టే ఒక్క ప్రపంచం. రకరకాల జంతువులు పక్షులతో కలకలాడుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా ప్లేస్. అండ్ అక్కడే అడవి మనిషి ఒకటి ఉంది, అది కూడా చాలా ఫేమస్. మరి ఎవరు అడవి మనిషి, దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం టిప్పు అండ్ కల్పన పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను, వేటూరు గారి లిరిక్. ఎవరి అతగాడు సినిమా నుంచి లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ చేయండి.

బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేశారు. దొంగ దొంగది సినిమా నుంచి అన్నమాట చిత్రగారు పాడిన పాట, కులశేఖర్ గారి లిరిక్. 12:52 క్రాస్ అయిపోయి 14 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి ఇండోనేషియాలోని సుమత్రా ఐలాండ్ గురించి మనం మాట్లాడుకున్నాం ఈ రోజు. మీకు తెలిసా ప్రోగ్రామ్ లో అక్కడ రెయిన్ ఫారెస్ట్ లో స్పెషల్ గా అండి అడవి మనుషులు ఉంటాయి. అడవి మనుషులు ఉంటాయి ఏమిటి, ఉంటారు అని కదా అనాలి మనిషి అంటే అని మీకు అనిపించవచ్చు. బట్ అది మనిషి కాదు, అదొక జీవి అనమాట. స్పెషల్లీ రెండు జాతుల కోతుల్ని కలిపి ఒరంగుటాన్ అని పిలుస్తారు. సుమత్రాన్ ఒరంగుటాన్ అంటే చాలా ఫేమస్ అనమాట. అవి చూడటానికి కోతుల్లా అనిపిస్తాయి కానీ కోతులు కాదు. ఇంకా బాగా చూస్తే చింపాంజీల్లో అనిపిస్తాయి కానీ చింపాంజీలు కూడా కాదు. ఈ రెండింటిని కలిపిన ఒక రకమైన జీవి అని చెప్పుకోవచ్చు మనం. సో అందుకే వాళ్ళు స్పెషల్గా దానికి ఒరంగుటాన్ అని చెప్పేసి ఒక పేరు పెట్టుకున్నారు. అండ్ ఇవి ఎక్కువగా చెట్లపైనే ఉంటాయి అనమాట. అండ్ స్పెషల్గా మనుషుల డిఎన్ఏతో దాదాపుగా 97% మ్యాచ్ అయ్యే జీవులట ఇవి. అండ్ అక్కడ సుమత్రన్ టైగర్స్ కూడా చాలా ఫేమస్. అండ్ మీకు విషయం తెలుసా, ప్రపంచంలోనే అతి పెద్ద పువ్వు 7 నుంచి 10 కిలోల బరువు ఉండే రఫ్లేషియా ఉండేది కూడా ఈ రెయిన్ ఫారెస్ట్ లోనే అనమాట, ఇండోనేషియాలో. సో ప్రపంచానికి ఆక్సిజన్ బ్యాంక్ లాగా పనిచేస్తాయి ఈ అడవులు. అది మ్యాటర్. ఇంకా ఉంది ఇంకొక స్పెషల్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి ఉంది ఈ సుమత్రన్ ఐలాండ్స్ కి సంబంధించి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందుకోసం ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఎవర్ గ్రీన్ సాంగ్. స్పెషల్లీ ఈ సినిమా వచ్చి 38 సంవత్సరాలు అయింది ఇప్పటికీ, బట్ స్టిల్ ఒక వాన పాట అంటే తప్పకుండా గుర్తొచ్చే పాట అనమాట. మన ఎస్పీ బాలు గారు అండ్ ఎస్ జానకి గారు కలిసి పాడారు ఈ పాటని. వేటూరు గారి లవ్లీ లవ్లీ లవ్లీ లిరిక్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: బ్యూటిఫుల్ సాంగ్ కదా. సో మరి మన స్టూడియోలో టైం 12:58 క్రాస్ అయిపోయి 40 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, అండ్ మీకు విషయం తెలుసా అండి, సుమత్రా ద్వీపాలు వర్షపాతానికి ఎంత ఫేమసో అతి పెద్ద అగ్నిపర్వత సరస్సు ఉన్నది కూడా అక్కడే అనమాట. కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక పెద్ద విస్ఫోటనం వల్ల ఏర్పడిన అగ్నిపర్వత సరస్సు అది. సో అది కూడా ఒకవైపు ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకవైపు ఏమో మబ్బులు, వర్షాలు, ఇంకా దాంతో వచ్చే ప్రశాంతత ఇవన్నీ ఉంటే, అండ్ ఇంకొక వైపు అగ్నిపర్వత సరస్సు ఉంది. సో చూడండి, అసలు ఒక 2 డిఫరెంట్ స్టేజెస్ అనేవి ఒక్క చోటే ఉన్నాయన్నమాట, ఒకే ఒక ప్లేస్ లో. సో బాగుంది కదా. ప్రకృతిని ప్రేమించడం అంటే భవిష్యత్తుని కూడా ప్రేమించడం అని అంటూ ఉంటారు. సో ఇలాంటి ప్లేసెస్ మనకి ఎన్నో నేర్పిస్తూ ఉంటాయి. అందుకే అలాంటి ప్లేసెస్ కి అప్పుడప్పుడు ప్లాన్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు మనం ఉన్న చోటే ఉంటే ఎలా చెప్పండి. సో ట్రై చేయండి ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళడానికి. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే మనకి 1-2 కి ఎగ్జాక్ట్ గా ధీరా ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం

0: Vivid Bharati FM News Headlines.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మాసిటీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. అగ్ని ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట సమగ్ర అభివృద్దికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం బిజినెస్ ఎలైట్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో వ్యవసాయం, ఖనిజాలు, పారిశ్రామిక రంగాల్లో ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఓటర్లను కలుసుకుని ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ సర్వే ప్రక్రియపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి కోరారు. నషా ముక్తు భారత్ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనుమానాస్పద చర్యలపై 1972 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలని కోరారు. పింఛను నియంత్రణ అభివృద్ది ప్రాధికార సంస్థ పీఎఫ్ఆర్డీఏ తమ చందాదారుల కోసం కృత్రిమ మీద ఏఐ ఆధారిత ఫిర్యాదుల పరిష్కార వేదిక పీఎఫ్ఆర్డీఏ పెన్షన్ సహాయక్ ప్రారంభించింది. 22 భారతీయ భాషల్లో సేవలందించే ఈ పోర్టల్ ద్వారా పింఛన్ సేవలు అందరికీ మరింత సులభంగా చేరువకానున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 76,576 వద్ద, నిఫ్టీ 23,932 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు గత 3 రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

మీరు చూం చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్ శృతి. మన స్టూడియోలో టైం 14:00 అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది. సో మనం వింటైపోయాం ధీరా ప్రోగ్రామ్ లోకి. యాక్చువల్గా అండి, ప్రపంచ క్రీడా చరిత్రలో ఈ రోజు చాలా చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే ఇవాళ ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే. సో ఇది కేవలం ప్లేయర్స్ డే మాత్రమే కాదు, కళలు కనే ప్రతి ఒక్కరి కోసం ఈ రోజు స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ ఒలింపిక్స్ అనేవి కరెక్ట్ గా చూసుకుంటే మనకి మూడు విలువలు నేర్పిస్తాయి. ఒకటి, అత్యుత్తమ ప్రదర్శన చేయడం. రెండు, దేశాలు వేరైనా అందరితో స్నేహం చేయడం. అండ్ మూడవది, ప్రత్యర్థిని నియమాలని గౌరవించడం కదా. సో మరి ఈ ఇయర్ 2026 థీమ్ ఏంటంటే లెట్స్ మూవ్. ఈ కార్యక్రమంలో భాగంగా యూ కెన్ డూ దిస్ అనే ఒక థీమ్ ని అందరికీ ఫిజికల్ గా ఫిట్ గా ఉండమని ఎంకరేజ్ చేస్తున్నారన్నమాట. సో మనం చాలా చాలా చాలా విషయాలు మాట్లాడుకుంటాం.

பிரதர் சின்மா நெஞ்சி மகாலட்சுமி ஐயர் அண்ட் மரி ஜாவேத் ஆலி பாடின பியூட்டிஃபுல் சாங் அது வினேசாரு. அண்ட் மனமுன்னம் தீரா ப்ரோக்ராம் லோ ஒக்கப்புடு அண்டி ஆடபிள்ளல் ஏன்டி ஸ்போர்ட்ஸ் ஏன்டி அனி அடிகின் சந்தர்பாலு உண்டாய். மரி ஈ ரோஜு மன இண்டியாக்கு மெடல் தெச்சிந்தி எவரு அனி ஒக க்வெஸ்சன் வஸ்தே எக்கூகா வினிபிஸ்துன்ன பேர்லலோ அம்மாயிலு உன்னாரு. மன இண்டியா ஃபர்ஸ்ட் டைம் ஒலிம்பிக்ஸ் லோ பார்ட்டிசிபேட் சேசிந்தி சேசினப்புடு உமன் பிளேயர்ஸ் அயிதே லேரு. కానీ 1924లో ఫస్ట్ టైం మన భారతీయ మహిళ ఒలింపిక్స్ లో అడుగుపెట్టిందనమాట. టెన్నిస్ లో ఆడారు నోరా పాలీ అనే ఒక ప్లేయర్. మరి విషయం ఏంటంటే అప్పట్లో ఆడవాళ్లు స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయటమే ఒక మొదటి గెలుపు అని చెప్పాలి. అదే ఫస్ట్ స్టెప్. తర్వాత చాలా మంది ఉమెన్ ప్లేయర్స్ కి ఇన్స్పిరేషన్ అయింది అది మ్యాటర్. సో మరి మనకి ఇండిపెండెన్స్ 1947లో వచ్చిన తర్వాత 1952 నుంచి మనకి భారతీయ మహిళలు రకరకాల స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ అప్పట్లో ప్రాపర్ ట్రైనింగ్ కానీ స్పాన్సర్స్ కానీ ఛాన్సెస్ కానీ ఇలాంటివి ఏవి ఉండేవి కాదనమాట. అయినా కూడా మన ఒలింపిక్ జర్నీ ఆగలేదు. మరి బ్యూటిఫుల్ జర్నీలో మన ఇండియన్ ప్లేయర్స్ కంట్రిబ్యూషన్ గురించి మన న్యూస్ బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. ఓకే, స్టే ట్యూన్డ్ వివిధ్ భారత్ ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీ అందరి కోసం హ్యాపీ సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్.

0: క్లింటన్ బర్న్ పాట విశ్వ లిరిక్ రైట్ నౌ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:20. మరికొద్ది సేపట్లో మీ ముందుకు వచ్చేస్తాయి ప్రాంతీయ వార్తలు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు.

భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట మంత్రివర్గ సమావేశం రాష్టంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి. రాష్ట సమగ్రాభివృద్దికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని పేర్కొన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలను మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలపనుంది. అదేవిధంగా పరిశ్రమలు, సమాచార సాంకేతిక రంగం, పర్యాటకం, రాజధాని అమరావతి అభివృద్ది తదితర అంశాలపై సమావేశంలో చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్టంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వంటి కీలక అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తూ రాష్ట పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీసీ సహా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలియజారు.

0: ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వంటి కీలక అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తూ రాష్ట పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీసీ సహా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: ఎక్కడ చూసినా కూడా ఈవేళ ప్రతి గ్రామంలో 20 మంది 30 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాపుబిడ్లు ఈవేళ గ్రామాల్లో ఉంటూ ఉన్నారు. వ్యవసాయం ఇబ్బందికరంగా ఉన్న ఈవేళ ఆ యొక్క సాఫ్ట్వేర్ ఫ్యామిలీలు ఈవేళ గ్రామీణ ప్రాంతంలో ముందుకెళ్తూ ఉన్నాయి. అటువంటి సాఫ్ట్వేర్ ని మీరు చూశారు, ఈవేళ గతంలో సాఫ్ట్వేర్ అయితే ఈవేళ క్వాలిటీ వ్యాలీ అని పెట్టి ఈవేళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడం కానీ, అంటే ఈ రకంగా ఈ యొక్క 2 ఏళ్ల కూటమి పాలనలో నేరుగానే కాకుండా ఇండైరెక్ట్ గా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించేటువంటి విషయంలో కూడా ఈవేళ కాపు యువత కూడా ఈరోజు లబ్ధి చెందుతున్నటువంటి పరిస్థితి.
0: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్ సిటీలోని రసాయన కర్మాగారంలో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందగా మరికొందరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతులు అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన ఆయన జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనకాపల్లి జిల్లా అగ్ని ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, కార్మిక శాఖ మంత్రి వాసవశెట్టి సుభాష్ స్పందించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను వారు ఆదేశించారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలిచి తగిన సహాయం అందించాలని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట వ్యాప్తంగా భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. వివిధ జిల్లాలకు చెందిన హెవీ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల యజమానులు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను ఈరోజు కలిసి వారి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. పరివాహన్ పోర్టల్లో హెవీ డ్రైవింగ్ శిక్షణా ప్రక్రియ నిలిచిపోవడంతో శిక్షణార్థులు లైసెన్సులు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతినిధులు మంత్రికి వివరించారు. వారి వినతిని పరిశీలించిన మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి ఈ అంశాన్ని రవాణా శాఖ ఉన్నతాధికారులతో చర్చించి రాష్ట వ్యాప్తంగా ఉన్న సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట సమగ్రాభివృద్దికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం బిజినెస్ ఎలైట్ సమావేశంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం వేగవంతమైన వాణిజ్య విధానాన్ని అమలు చేస్తూ పరిశ్రమలకు సత్వర అనుమతులు, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోందని పేర్కొన్నారు. జిల్లాలో వ్యవసాయం, ఖనిజాలు, పారిశ్రామిక రంగాల్లో ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: ఎవరైతే వ్యాపారస్తులు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తారో వాళ్ళకి మేమందరూ సహాయ సహకారాలు అందిస్తాం. ఎప్పుడు కూడా రెగ్యులర్ గా ఇన్వెస్ట్మెంట్స్ రావాలనే దానికోసం ఈ ప్రభుత్వం కార్యాచరణ చేస్తాం. దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లా ఉంది. ఖనిగిరి ప్రాంతం మార్కాపురంలో రిలయన్స్ బయోగ్యాస్ తీసుకొచ్చాం. ఎక్కడైతే వ్యవసాయానికి పనికిరాని భూమి ఉంటుందో దాన్ని నేపర్ గ్యాస్ పెంచి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పెంచేసి దాని ద్వారా ఇండస్ట్రీస్ ని తీసుకురావాలని అది ఒకటి తీసుకొస్తున్నాం. బీబీసీఎల్ వస్తుంది, ఇక్కడ ఇండోసోల్ వస్తుంది, అదేవిధంగా పోర్ట్ వచ్చింది. దీన్ని స్ట్రెంగ్ చేసుకుంటే కొత్త ఇండస్ట్రీస్ ఆహ్వానం ఉద్దేశమే ఈ మీట్ ఒక ఉద్దేశం.
0: మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి కోరారు. నషా ముక్త్ భారత్ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్పరిణామాలను గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై జిల్లా పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై

0: చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద చర్యలపై 1972 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని ఎస్వి మాధవరెడ్డి కోరారు. అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాచీన గ్రీస్ దేశంలో పుట్టిన ఒలింపిక్ క్రీడలు కొంతకాలం పాటు ఆగిపోయాయి. ఫ్రెంచ్ విద్యావేత్త పేరీ డి క్యూబర్టిన్ కృషి ఫలితంగా 1894 సంవత్సరం జూన్ 23 తేదీన ప్యారిస్లోని సోర్బెన్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసీ ఏర్పాటైంది. అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే రోజున ఒలింపిక్ దినోత్సవం జరుగుతోంది. ఈ కమిటీ ఏర్పాటుతో ఆధునిక ఒలింపిక్ క్రీడలకు నూతన అధ్యాయం మొదలైంది. క్రీడల ద్వారా శాంతి, స్నేహం, ఐక్యతను చాటడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం ఒలింపిక్ క్రీడల దినోత్సవ ముఖ్యోద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1780 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఓటర్ల జాబితా సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఓటర్లను కలుసుకుని ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ సర్వే ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరు తమ ఓటు హక్కును భద్రపరుచుకునేందుకు అవసరమైన గణన పత్రాలు, ధృవీకరణ పత్రాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ముందుగానే సిద్దం చేసుకోవాలని సూచించారు. బూత్ స్థాయి అధికారి బీఎల్ఓ ఇంటికి వచ్చినప్పుడు ఫారాన్ని పూర్తిగా భర్తీ చేసి సంబంధిత పత్రాలను అందజేయాలని స్పష్టం చేశారు. టిట్కో గృహాల నిర్మాణ పనులను వేగవంతం చేసి 15వ తేదీ నాటికి తొలి విడత గృహాలను లబ్దిదారులకు అందించాలని జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట మంత్రివర్గ సమావేశం. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి. రాష్ట సమగ్రాభివృద్దికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని పేర్కొన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: विविध भारती FM 101.3।
1: Yes, welcome back to Dheera. మన స్టూడియోలో టైం 1:31 క్రాస్ అయిపోయి 11 సెకండ్స్ అయిపోయింది అండ్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. సో ఈ రోజు ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే సందర్భంగా మన భారతీయ మహిళా క్రీడాకారుల ప్రయాణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో అలాంటి ప్లేయర్స్లో అండి ఫస్ట్ గుర్తొచ్చే ప్లేయర్ పీటీ ఉషా గారు. 1984 లాస్ ఏంజల్స్ లో జరిగిన ఒలింపిక్స్ అనమాట. 400 మీటర్ హర్డిల్స్ తను కంప్లీట్ చేయాలి. అయితే జస్ట్ 0.01 సెకండ్స్ డిఫరెన్స్ తో మెడల్ అయితే రాలేదు కానీ ఆ

పరుగు మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగానే ఉంటుందన్నమాట. అది ఓటమైనా కూడా మన ఇండియన్ స్పోర్ట్స్ హిస్టరీలో ఒక స్ఫూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత షైనీ విల్సన్ అనే అమేజింగ్ ప్లేయర్ మరి 4 ఒలింపిక్స్లో మన ఇండియాని లీడ్ చేశారు. తను 1984 లాస్ ఏంజల్స్లో జరిగిన ఒలింపిక్స్లో, 1988లో జరిగిన సియోల్ ఒలింపిక్స్లో, 1992లో బార్సిలోనాలో జరిగిన ఒలింపిక్స్లో అండ్ 1996 అట్లాంటాలో జరిగిన ఒలింపిక్స్లో అనమాట. సో మరి ఆ టైంలో ఈ 4 ఒలింపిక్స్ మన ఇండియా అంటే ఈ 4 ఒలింపిక్స్లో మన ఇండియా పార్టిసిపేట్ చేయడం అనేది ఒక హిస్టరీ. సో అది మ్యాటర్. మరి ఇంకా మాట్లాడుకున్న బ్యూటిఫుల్ జర్నీ గురించి రైట్ నౌ మీ అందరి కోసం దేవదాస్ సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్, అనురాగ్ కులకర్ణి అండ్ అంజనా సౌమ్య పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు ధీర ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

ప్రియా ఓ ప్రియా సినిమా నుంచి ఎస్పి బాలుగారు అండ్ చిత్రపాన్న సూపర్ సాంగ్ అయితే వినేశారు. కె భానుప్రసాద్ లిరిక్స్ అనమాట అండ్ కోటి గారు మ్యూజిక్ కంపోజిషన్. సో లవ్లీ సాంగ్ విన్న తర్వాత 142 క్రాస్ అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో కరణం మల్లీశ్వరి గారు 2000 సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్ అనమాట బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చారు మనకి. మన ఇండియన్ ఉమెన్ అథ్లెట్స్ కి ఇదే ఫస్ట్ ఒలింపిక్ మెడల్, అది మ్యాటర్. మరి దేశం మొత్తం కూడా సెలబ్రేషన్స్ అద్దరిపోయినాయి. నెక్స్ట్ 2004 ఏథెన్స్ లో జరిగిన ఒలింపిక్స్ లో అంజు బాబీ జార్జ్ అనే ఒక ప్లేయర్ ఫైనల్ కు వచ్చిన స్టార్ ప్లేయర్ అనమాట. సో మన ఇండియన్ అథ్లెటిక్స్ అండి ఇది ఒక కొత్త ఐడెంటిటీ క్రియేట్ చేసింది అప్పట్లో. అండ్ నెక్స్ట్ 2012 లండన్ ఒలింపిక్స్ సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ లో ఫస్ట్ ఒలింపిక్ మెడల్ వచ్చింది మనకి. నెక్స్ట్ ఇదే కాంపిటీషన్ లో బాక్సింగ్ లో మేరీ కామ్ కూడా బ్రాంజ్ మెడల్ గెలిచారు. సో మరి నెక్స్ట్ మన సిల్వర్ స్టార్ ఇంకెవరు, 2016 రియో ఒలింపిక్స్ లో పీవీ సింధు అనమాట ఆన్ ఫ్లోర్ ఉంది. సో నేనైతే అది లైవ్ లో చూశాను, చాలా చాలా చాలా ఎగ్జైట్ అయిపోయాను అనమాట. అండ్ అఫ్ కోర్స్ నాలా చాలా మంది టీవీ సెట్స్ కతుకుపోయిన చూసిన గేమ్ అది యాక్చువల్ గా. అండ్ ఆ ఒలింపిక్స్ మన సింధుకి సిల్వర్ మెడల్ తీసుకొచ్చింది. అండ్ నెక్స్ట్ తనే 2020 టోక్యో ఒలింపిక్స్ లో కూడా బ్రాంజ్ మెడల్ గెలిచారు. దీంతో 2 ఒలింపిక్ మెడల్స్ తీసుకున్న ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అథ్లెట్ గా రికార్డ్ క్రియేట్ చేశారు మన పీవీ సింధు. సో మరి నెక్స్ట్ ఇది చెప్తుంటే నాకు ఇంకొక విషయం కూడా గుర్తొచ్చింది, అది కూడా చెప్తాను. బట్ రైట్ నౌ మీ అందరి కోసం సూపర్ సాంగ్ అయితే ప్లే చేస్తాను ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో అనమాట. సరే సంతోష్ సాషా త్రిపాఠి పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: 니 파야 묶기
1: 브라더로니. Vizal Sinha ने जो ब्यूटीफुल इंस्पिरेशन सॉन्ग है तो प्लेज इसे सुनो. सो हमारी 150 क्रॉस ओवर 24 सेकंड्स है पेने और मनमुन्नम धीरा लो. सो हमारी 2016 रियो ओलंपिक्स लो पीवी सिंधु तो पाटो मानी की रेसलिंग लो कोड़ा ओक मेडल वच्चिंदन्नमाट. ओलंपिक मेडल సెసీ మాలిక్ తీసుకొచ్చింది మనకి. అండ్ నెక్స్ట్ 2020 టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో పీవీ సింధుతో పాటుగా వెయిట్ లిఫ్టింగ్ లో కూడా మనకి సిల్వర్ మెడల్ వచ్చింది. మీరాబాయి చాను తీసుకొచ్చారు. అండ్ మరి ఇదే గేమ్స్ లో ఒలింపిక్స్ సాధించిన మూడో భారతీయ బాక్సర్ గా లవ్లీనా హిస్టరీ క్రియేట్ చేశారన్నమాట. సో నెక్స్ట్ 2024 ప్యారిస్ లో 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి మనకి. మను బాకర్ తీసుకొచ్చారు. అండ్ ఒకే ఒలింపిక్స్ లో 2 మెడల్స్ సాధించిన ఫస్ట్ ఇండియన్ అథ్లెట్ గా తను రికార్డ్ క్రియేట్ చేశారన్నమాట. సో అది మ్యాటర్. సో ఇప్పటి వరకు ఒలింపిక్స్ బ్యూటిఫుల్ జర్నీని మనం మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ 2028 లో మళ్లీ లాస్ ఏంజల్స్ లో జరగబోతున్నాయి ఒలింపిక్ క్రీడలు. ప్రస్తుతానికండి ప్లేయర్స్ ని క్వాలిఫై చేసే ప్రాసెసెస్ జరుగుతుందన్నమాట. సో ఆన్ ఫ్లోర్ మనకి లవ్లీనా ఉన్నారు, నిఖత్, పీవీ సింధు ఇలా చాలా చాలా మంది ఉన్నారు. అండ్ మనకి మెన్ ప్లేయర్స్ లో కూడా నీరజ్ చోప్రా, లక్ష్య సేన్, అవినాష్ సబ్లే ఇలా ఎంతో మంది అథ్లెట్స్ చరిత్ర సృష్టించడానికి సిద్ధం అవుతున్నారు. అండ్ 1900 లో అండ్ 19th సెంచురీలో మనకి కేవలం ఒక్క

అథ్లెట్ ఉన్నారు. ఓకే, ఒక అథ్లెట్ 1900లో మనకి ఒలింపిక్స్ గేమ్స్ అనేవి స్టార్ట్ అయినప్పుడు, మరి ఇప్పుడు 100కి పైగా ఉన్నారు. సో ఇది చాలు కదా మన ఒలింపిక్ జర్నీ గురించి చెప్పాలంటే. సో అదనమాట మ్యాటర్. అందరికీ కూడా మన వివిధ భారతి తరఫున ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం మన ప్లేయర్స్ అందరికీ. అండ్ మరి ధీరా ఫినిష్ చేసే ముందు మీకైతే ఒక చిన్న విషయం చెప్పాలి, తప్పకుండా చెప్తాను. బట్ రైట్ నో మీ అందరి కోసం 18 పేజెస్ సినిమా నుంచి పృథ్వీ చంద్ర అండ్ సితారా కృష్ణకుమార్ పాడిన సూపర్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

0: బ్యూటిఫుల్ సాంగ్ కదా, మరి లవ్లీ లవ్లీ సాంగ్ అయితే. 18 పేజెస్ సినిమా నుంచి విన్న తర్వాత 156 క్రాస్ అయిపోయి 57 సెకండ్స్ అయిపోయింది అనమాట. సో ధీరా ఫినిష్ చేసే ముందు నేను మీకు చెప్పాలనుకున్న మాట, యాక్చువల్గా అండి ఏ రంగంలో అయినా గెలిచిన వాళ్ళని ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది, కానీ గెలవడానికి చేసిన కష్టం ఉంటుంది చూసారు, అదే వాళ్ళని అసలైన గొప్పవాళ్ళని చేస్తుందన్నమాట. గెలుపు అంటే కేవలం మెడల్ మాత్రమే కాదు, అలానే ఓటమి అంటే అంతం కూడా కాదు. మరి ఏంటి ముఖ్యం అంటే ప్రయత్నించడం, పడిపోయినా మళ్ళీ లేవడం, అది కదా నిజమైన గెలుపు అంటే. సరే మరి ఒలింపిక్స్ విషయానికి వచ్చేస్తే ప్రపంచం మొత్తం ఒకే స్టేజ్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు చూసారు, అది కదా నిజమైన ఒలింపిక్ ఇన్స్పిరేషన్ అంటే కదా. సో మరి బ్యూటిఫుల్ మెసేజ్తో ఇవాళ ధీర అయితే ఫినిష్ చేసేద్దాం. మరి నెక్స్ట్ మళ్ళీ మనం ఎక్కడ కలుసుకుంటామో తెలుసు కదా, ఎస్ సండే సండేలో ఎగ్జాక్ట్గా 2:30 తర్వాత మళ్ళీ మీ శృతి మిమ్మల్ని కలుస్తుంది. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
6: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
3: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
6: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
3: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
6: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
3: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
7: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
8: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
7: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
8: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే. నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
7: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
9: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 2:00 రీచ్ అయిపోతుంది. మరికొద్దిసేపట్లో ఇంగ్లీష్ లో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
10: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈజ్ ఆకాశవాణి అండ్ ఐ ఆమ్ వల్సా విలియమ్స్ విత్ మిడ్ డే న్యూస్. The headlines. President Draupadi Murmu to present Padma Awards during second round of civil investiture ceremony at Rashtrapati Bhavan this evening. Home Minister Amit Shah says Shyama Prasad Mukherjee's dream realized with abrogation of Article 370. National Security Advisor Ajit Doval says opening of Strait of Hormuz will strengthen energy security around the world. Enforcement Directorate conduct searches at 18 places in Tamil Nadu in connection with alleged teacher recruitment exam manipulation case. Lionel Messi becomes the highest goal scorer in FIFA World Cup history, leads Argentina into knockout stage. And in hockey, India to face Pakistan in opening match of the FIH Pro League in London today. President Draupadi Murmu will present the Padma Awards at the second civil investiture ceremony at Rashtrapati Bhavan this evening. Padma Awards, one of the highest civilian awards of the country, are conferred in 3 categories, Padma Vibhushan, Padma Bhushan and Padma Shri. The President will confer 65 Padma Awards today. More from our correspondent.
11: This year the government has announced a total of 131 Padma Awards. These include 5 Padma Vibhushan, 13

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి అండ్ మను అండ్ రుబయం సందడే సందడీ లవ్లీ లవ్లీ గేమ్ షోలోకి. సో మరి 2:31 క్రాస్ అయిపోయి 33 సెకండ్స్ అయిపోయింది. సో మరి నాకైతే ఇక్కడ కొన్ని మెసేజెస్ వెయిట్ చేస్తున్నాయి ఎవరెవరు పంపించారు అనే విషయానికి వచ్చేస్తే, శుభ మధ్యాహ్నం అందరికీ. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయిదర్శన్, సాయి రిక్విత్ మెసేజ్ చేశారు. అండ్ కామతి శంకర్ రాజుల నుంచి హాయ్ అంటున్నారు. నెక్స్ట్, విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందేశ్ అందరికీ స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మెద నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్.

మెసేజ్ నెక్స్ట్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి ఇంకా ఆర్జీలకి అందరికీ కూడా శుభ మధ్యాహ్నం అండ్ వింటున్న శ్రోతలకి కూడా అంటూ సందర్శకులకి స్వాగతం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల మెసేజ్ చేశారు అండ్ విజయవాడ నుంచి కరుణ మెసేజ్ చేశారు హాయ్ శృతి గారు ప్రశ్నల సంగ్రామానికి మేము సిద్ధం అంటూ ఓకే నెక్స్ట్ శుభ మధ్యాహ్నం అంటూ క్యాదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి మెసేజ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు సందరే సందరి అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కాజు నుంచి టీవీ సుబ్బారావు గారు అండ్ పద్మశాలి శ్రీదేవి మెసేజ్ చేశారు అండ్ నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు సందరే సందరి అంటూ గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి మెసేజ్ అండ్ ఆల్సో పెడన జోగానందరావు గారు ఓకే పెన్న జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు హాయ్ శృతి గారు ఎలా ఉన్నారు వెల్కమ్ టు సందడే సందడి అంటూ మెసేజ్ చేశారు ఓకే సో వన్స్ అగైన్ అందరికీ కూడా వెరీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సో హార్టీ వెల్కమ్ చెప్పేసిన సందడీ సందడీ గేమ్ షోలోకి మీ అందరికీ కూడా అండ్ ఈ గ్యాప్ లో మనకి ఇంకో మెసేజ్ కూడా వచ్చింది కొత్తగూడెం నుంచి అకుబ్ భాషా అండ్ నూర్ జహాన్ కూడా మెసేజ్ అనమాట ఎనీవేస్ సో మరి మన షో అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఫస్ట్ క్వశ్చన్ లో కూడా డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చేద్దాం అండ్ చాలా రోజులైంది కదా నేను పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్ అడిగి సో ఆ క్వశ్చన్ తో ఇవాళ సందడిని స్టార్ట్ చేస్తున్నాను మరి పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్ సో ఒక పార్క్ ఉందన్నమాట ఆ పార్క్ పేరు చూడు నన్నే చూడు అది పార్క్ పేరు ఆ పార్క్ లో ఒక బెంచ్ ఉంది దాంట్లో ఎప్పట్లాగానే ప్లేసెస్ ఉన్నాయి ఆ ప్లేసెస్ 4 ప్లేసెస్ ఉన్నాయి అందులో 3 ప్లేసెస్ ఆల్రెడీ ఫిల్ అయిపోతాయి అనమాట మరి 4th ప్లేస్ లో ఏముందో మీరు కనిపెట్టి చెప్పాలి మరి ఆ 3 ప్లేసుల్లో ఏమేమి ఉన్నాయి అనే విషయానికి వస్తే బెంచ్ పైన 1st ప్లేస్లో బుక్ ఉంది 2nd ప్లేస్లో కాఫీ కప్ ఉంది 3rd ప్లేస్లో యాపిల్ ఉంది మరి 4th ప్లేస్లో ఏముండొచ్చు సో దీనికి కూడా నేను 4 ఆప్షన్స్ ఇస్తాను మీకు ఈ 4 ఏమై ఉండొచ్చు ఎందుకు అనే విషయాన్ని కూడా మీరు నాకు చెప్పాలి ఓకే సో ఆ 4 వస్తువులు పక్కగా ఉన్న వస్తువులు ఏంటంటే 1 పెన్సిల్ 2 గ్లాస్ 3 స్టిక్ 4 స్టాంప్ ఓకే ఇదనమాట మ్యాటర్ సో ఆల్రెడీ ఉన్న ప్లేసెస్లో ఏమేమి ఉన్నాయి ఫస్ట్ ది బుక్ తర్వాత కాఫీ కప్ తర్వాత యాపిల్ ఉంది అండ్ 4th ప్లేస్లో ఏముండొచ్చు 1 పెన్సిల్ 2 గ్లాస్ 3 స్టిక్ 4 స్టాంప్ ఈ 4 ఆప్షన్స్లో ఏమై ఉండొచ్చు మీరు గెస్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి ఓకే సో మరి ఎందుకు అనే మీ ఐడియా కూడా నాకు చెప్పాలి అది చాలా అవసరం అనమాట సో మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా 8662488114 ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి రైట్ నా బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను 7 సినిమా నుంచి ఎంజాయ్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3

DSP Music Composition Law. Baba Sahgal and Priyadarshini Panna beautiful song at the winners at 2:39 close up 28 seconds I pen anamata mana studio lo time and nenu adigina question ki first message aithe maniki M Konda Reddy Siddhapeta mandalo Kadapa jilla nunchi pampincharu pencil antunnaru pencil okay but me reason aithe cheppaled naaku nenu adi kuda undali ani cheppani kadandi ajjajjo adi pampinchaled meeru anyways next aithe Santinagar nunchi okay okkadu book unna tarvata pen ఉండాల్సిందే శృతి అంటున్నారు సో అదనమాట ఓకే ఒకడు రీజన్ ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ హాయ్ శృతి మేడం అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ అని శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు శృతి మేడం వచ్చిందంటే షోకి జోష్ వచ్చేస్తుంది అట అయ్యయ్యో థ్యాంక్ యూ సో మచ్ 100 అయిపోతున్నాయి ఇక్కడ ఎనీవేస్ థ్యాంక్ యూ మీ అభిమానానికి అండ్ దేవనూరు మజిలా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు పెన్సిల్ అంటున్నారు అండ్ నెక్స్ట్ మెసేజ్ అయ్యయ్యో శృతి గారు నేను ప్రశ్న మిస్ అయ్యాను అంటారు విజయవాడ నుంచి కరుణ నో ప్రాబ్లం అండి నేను ఎలాగో మళ్ళీ రిపీట్ చేస్తాను కదా విని పంపించేసాను ఆన్సర్ ఓకే సో హాయ్ శృతి గుడ్ ఆఫ్టర్నూన్ చాలా డేస్ కి నీ వాయిస్ వింటున్నా అంటూ ప్రవల్లిక మెసేజ్ నేను కూడా చాలా డేస్ కి నీ మెసేజ్ చూస్తున్నాను ప్రవల్లిక ఎలా ఉన్నావు ఏంటి సంగతి ఏమైపోయావు నేనైతే మధ్యలో 2 సార్లు వచ్చాను అప్పుడు నీ మెసేజ్ అయితే రాలేదు అది మ్యాటర్ ఎనీవేస్ నాకు మీ ప్రశ్న విని తిక్క లేచింది అంటూ అరుణ అనంతపూర్ నుంచి మెసేజ్ చేశారు ఆలోచిస్తే తిక్క లేవండి ఆలోచించండి ఆన్సర్ వస్తుంది అప్పుడు ఓకే సో నెక్స్ట్ కానూర్ నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం గారు అంటూ మెసేజ్ చేశారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సో మరి నెక్స్ట్ శృతి గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ స్టాంప్ బుక్ మీద వేయడానికి అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెసేజ్ ఓకే మరి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఆన్సర్స్ అయితే వస్తున్నాయి మరి ఇంతకీ ఏముండాలి అక్కడ ఒక పార్క్ లో చూడు నన్నే చూడు అనే ఒక పార్క్ అనమాట మీరు కొంచెం ఈ ప్రశ్న కొంచెం జాగ్రత్తగా విని ఆప్షన్స్ ని జాగ్రత్తగా చూస్తే ఆన్సర్ తప్పకుండా వస్తుంది సో ఆన్సర్స్ ఏంటంటే ఐ మీన్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఒక బెంచ్ మీద బుక్ కాఫీ యాపిల్ ఈ 3 థింగ్స్ ఉన్నాయి అయితే పక్కన 4th ప్లేస్లో ఏముండాలి ఆ బెంచ్ మీద అయితే పక్కన కొన్ని ఐటమ్స్ ఉన్నాయి వేరే బెంచ్ మీద వాటిల్లో దీని మీద ఏది సెట్ అవుతుంది ఫస్ట్ బెంచ్ మీద పెన్సిల్ ఉంది గ్లాస్ ఉంది స్టిక్ ఉంది స్టాంప్ ఉన్నాయి మనకి ఆప్షన్స్ వీటిల్లో ఏ ఆప్షన్ సెట్ అవ్వచ్చు మీరు ఆలోచించి పంపించేసేయండి రైట్ నౌ మైండ్ బ్లాక్ సాంగ్ అయితే వచ్చేస్తుంది సారీ లేరు నీకెవరు సినిమా నుంచి ఎంజాయ్ లిజనింగ్

బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినే సార్. విక్రాంత్ రోనా సినిమా నుంచి మంగ్లీ పాడిన పాట. 249 క్రాస్ అయిపోయి 59 సెకండ్స్ అయిపోయింది మన సందడి షో టైం. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి నెక్స్ట్ ఆన్సర్ మనకి పెడిన జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు పంపించారు. పార్క్ లో బెంచ్ పైన పెన్సిల్ ఉంటుంది ఎందుకంటే బుక్ లో రాయడానికి కావాలి కదా శృతి అని అంటున్నారు. ఓకే సో మరి నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ బుక్ మీద రాయడానికి పెన్సిల్ కావాలి అంటూ అనురాధ ఫ్రమ్ ఖమ్మం మెసేజ్ చేశారు. ఓకే నెక్స్ట్ పెన్ అంటూ కవితలు రాయడానికట గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ ఐఎమ్ హరినాథ్ బాబు ఫ్రమ్ ఏలూరు. ఆన్సర్ ఈజ్ పెన్సిల్ అనుకుంటున్నాను ఎందుకంటే పెన్సిల్తో బుక్ లో ఇంపార్టెంట్వి అండర్లైన్ చేసుకోవడానికి అట. ఓహో ఏం ఆలోచించారు. నెక్స్ట్ హాయ్ శృతి గారు అంటూ అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి పెన్సిల్ అంటున్నారు. నెక్స్ట్ ఇదే ఆన్సర్ తోటి మనకి చెన్నపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమోజు వెంకటాచార్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఆన్సర్ గ్లాస్ అట ఎందుకంటే బెంచ్ పేరు నన్నే చూడు కదా యాపిల్ ని జ్యూస్ చేసి ఆ గ్లాస్ లో పోసుకోవడానికి అంటూ ఫనీ సచ్చేశ్రీ తెనాల నుంచి మెసేజ్ చేశారు. ఓకే సో నెక్స్ట్ మంగళగిరి నుంచి దామర్ల చినిమస్తన్రావు గారు దామర్ల పెదమస్తన్రావు గారు నమస్తే అండి శృతి గారు అంటూ మెసేజ్. నమస్తే అండి. సో నా ఆన్సర్ ఎక్కడ ఇంతకి నెక్స్ట్ అయితే ఆన్సర్ స్టిక్ అట ఎందుకంటే వస్తే ఆహా మంకీస్ వస్తే కొట్టడానికి పార్కులో అంటూ కోడమూరు నుంచి వీరేష్ ఇంకా ఊర్మిళ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెన్సిల్ కాఫీ ఆపిల్ స్నాక్స్ ఓకే ఎర్రమల సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పెన్సిల్ అయి ఉంటుంది ఎందుకంటే కాఫీ యాపిల్ స్నాక్స్ కాబట్టి వాటిని పక్కన పెట్టుకుని బుక్ పెన్సిల్ రాయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అట. మరి పెన్ను సంగతి ఏమంటారు పెన్ను కూడా ఇచ్చాను కదా. సో ఓకే ఓకే పెన్ను ఇవ్వలేదు అనుకోండి మీరైతే పెన్సిల్ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే సో మరి నెక్స్ట్ అయితే మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి ఆన్సర్ ఏంటి ఆన్సర్ లెటరా

వై బికాజ్ స్టాంప్ వేయటానికి అంటూ మెసేజ్ చేశారు. ఓకే, స్టాంప్ అయి ఉంటుంది. ఇంతకెవరు? బాలాజీ గారు. ఓకే, నెక్స్ట్ మెసేజ్ గోల్లకాన్ దొడ్డి నుంచి పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత పెన్సిల్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ తిరువేదిల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి ఫ్రమ్ కృష్ణా జిల్లా కాజు నుంచి స్టిక్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ పెన్సిల్ బుక్లో రాయటానికి పనికి వస్తుంది అనుకుంటున్నాను అంటూ పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ జిల్లా నంద్యాల నుంచి మెసేజ్ చేశారు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ కీర్తిరాజ్ కుమార్, ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి స్టాంప్ అంటున్నారు. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి జగదీష్ అన్నమాట మొబైల్ అంటున్నారు. మొబైల్ నేను ఆప్షన్స్లో ఇవ్వలేదు కదండి. నేను ఇచ్చిన ఆప్షన్స్ ఏమేంటి? నాలుగు ఆప్షన్స్, పెన్సిల్, గ్లాస్, స్టిక్, స్టాంప్, ఈ నాలుగే ఇచ్చాను. ఇందులో పెన్ను కూడా లేదు. యాక్చువల్గా చాలామంది పెన్ అని కూడా పంపించారు, బట్ పెన్ను అసలు నేను ఇవ్వలేదు అనమాట. అది మ్యాటర్. ఓకే, నెక్స్ట్ అయితే హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కర్ణాటక గిలేష్ గూర్, గిలేష్ గూర్. ఓకే, ఆటో డ్రైవర్స్ నరసింహ, హనుమంత్, ప్రణీష్, మల్లేష్ మెసేజ్ చేశారు. ఎరేజర్ అండ్ ఇంక్ ప్యాడ్, ఓ మై గాడ్, నేను ఇవ్వని ఆప్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పైగా థ్యాంక్స్ మేడం అంట. ఓకే, నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ షో వింటున్నందుకు. బై ద వే, మీరు ఫస్ట్ టైం మెసేజ్ చేశారేమో అనుకుంటున్నాను, మరి నేనైతే మీ మెసేజ్ ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ జరిపోతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి అనమాట. కార్యక్రమ సమర్పులకు సహశ్రోతలకు నమస్తే అంటూ మెసేజ్ చేశారు. నమస్తే అండి మీకు కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి, ఓకే, స్టిక్, ఎందుకంటే లెసన్ చెప్పేటప్పుడు చూడు ఇటే చూడు అని స్టిక్ చూపిస్తారు కాబట్టి అంటూ కర్నూలు నుంచి నసరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెసేజ్. ఓకే, నెక్స్ట్ పెన్ అంటున్నారు కాదీర్ వీరేష్ రాజోల మండలం నుంచి, పెన్ ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ అయితే పెన్ను పెన్సిల్ రెండు ఉంటాయి, ఎందుకంటే రాయడానికి, బుక్ మీద రాయడానికి అంటూ మెసేజ్ చేశారు విజయవాడ నుంచి కరుణ. అండ్ కాకాని నుంచి నా పేరు చంద్రశేఖర్, ఇంకా పద్మ అంటూ మెసేజ్ అయితే వచ్చింది. ఓకే, హాయ్ అండి. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు, పెన్సిల్ కానీ గ్లాస్ కానీ యాపిల్ ఫుడ్ ఐటెం కాబట్టి, కాఫీ డ్రింక్ ఐటెం కాబట్టి అంటున్నారు అనమాట. మరి పెన్సిల్ ఓ బుక్ ఉంది కాబట్ట. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసింహ ఇంకా శివగంగ, పెన్సిల్ అంటున్నారు. తప్పు రాస్తే జరుపుకోవచ్చా? ఏం జరుపుతారండి మీరు? బుక్ జరుపుతారా? తుడుపుకోవచ్చు అంటే మనం ఎరేజ్ చేయడానికి, నేను అక్కడ ఏం ఎరేజర్ ఇవ్వలేదు కదా మీకు. ఎనీవేస్, నెక్స్ట్ పెన్సిల్ పద్మ. ఓకే, పెన్సిల్, ఓకే, పెన్సిల్ అయి ఉండొచ్చు. పద్మావతి గారు ఫ్రమ్ రెడ్డిగూడెం నుంచి మెసేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఉరవకూడి నుంచి ఈశ్వరయ్య గారు, పెన్సిల్, ఎందుకంటే తప్పులుంటే చెరిపేయచ్చా? ఇదెలా అని, పెన్సిల్తో తప్పులు ఎలా జరపచ్చండి? ఎరేజర్ కదా తప్పులు చెరిపేది. ఎనీవేస్, సో పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్లో ఆన్సర్ ఏంటి అంటే గ్లాస్ అనమాట. గ్లాస్ ఎందుకు అంటే అందులో టూ లెటర్స్ ఉన్న వర్డ్ అది, ఎందుకంటే ఎస్ఎస్ ఉంది. అలాగే ఫస్ట్ మనీ నేను ఇచ్చిన ఆప్షన్స్లో బుక్లో రెండు ఓలు ఉన్నాయి, కాఫీలో రెండు ఎఫ్లు ఉన్నాయి, రెండు ఈలు ఉన్నాయి, అండ్ యాపిల్లో రెండు పీలు ఉన్నాయి. సో ఆ రకంగా ఈ మూడు పదాల తర్వాత మళ్ళీ రెండు లెటర్స్ ఉన్న పదం రావాలి కాబట్టి గ్లాస్, గ్లాస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జింగ్ చిక్ అదనమాట మ్యాటర్. ఎనీవేస్, అందుకే నేను చూడు, నన్నే చూడు అనే ఆప్షన్ కూడా ఇచ్చాను పేర్లలో, పార్క్ పేరు. సో అది మ్యాటర్. ఓకే, సో మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాం. మనకి ఇప్పుడు యాక్చువల్గా ఇంట్లో అండి కొన్నిసార్లు కొన్ని వంకలు ఉంటూ ఉంటాయి. అంటే వంకలు అంటే ఎలాంటివి అంటే జస్ట్ ఇప్పుడే 2 నిమిషాల్లో లేస్తా అంటారు, కానీ అది జరుగుతుందా? జరగదు. 2 నిమిషాల్లో అసలు జరగనే జరగదు అనమాట, లేవరు వాళ్ళు యాక్చువల్గా. సో ఇలా పిల్లలు చెప్తూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఇప్పుడే 2 నిమిషాల్లో కాల్ చేస్తా అంటారు, కానీ చెయ్యరు. ఆ 2 నిమిషాల్లో అసలు జరగనే జరగదు. ఫ్రెండ్స్ చెప్తుంటారు ఇలాంటివి. సో మీ ఇంట్లో ఈ జస్ట్ 2 మినిట్ థింగ్స్ ఏమేంటివి? ఓకే, మా ఇంట్లో అయితే నేను ఆల్రెడీ చెప్పేశాను 2 నిమిషాలు లేస్తా అని. నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పాను మా మదర్కి, బట్ కొన్నిసార్లు లేస్తాను కానీ మ్యాక్సిమం టైమ్స్ లేవనమాట. 2 నిమిషాలు అయితే అస్సలు లేవు అది. సో సరదాగా మీ ఇంట్లో ఈ జస్ట్ 2 మినిట్ థింగ్స్ ఏమేంటి? ఆ వంకలు వేటికి వేటికి చెప్తారు, నాకు సరదాగా షేర్ చేయాలి అంటే నా నెంబర్ తెలుసు కదా, 8662488114. ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి. రైట్ నౌ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

చూస్తుంటే ఈ 2 నిమిషాలు థింగ్స్ చాలా ఉన్నట్టున్నాయి. చాలా చాలా కంప్లైంట్స్ అయితే వచ్చేస్తున్నాయి నా దగ్గరికి. సో మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, జస్ట్ 2 మినిట్ థింగ్స్ ఏంటి మీ ఇంట్లో? అంటే 2 నిమిషాల్లో చేస్తామని వంక చెప్తూ ఉంటారు, యాక్చువల్గా అది వంకే, ఆ 2 నిమిషాల్లో ఏది జరగదు అనమాట. సో అలా మీ ఇంట్లో సరదాగా చెప్పే అంశాలు ఏంటి, వంకలు ఏంటి, కంప్లైంట్స్ ఏంటి మేవి అని అడిగాను. సో నా వాట్సాప్ నెంబర్ 8662488114 ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి రైట్ నౌ. స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 3 o'clock కాబట్టి మీ ముందుకు వచ్చేస్తున్నాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. మళ్ళీ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో రసాయన కర్మాగారంలో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా మరికొందరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతులు అచ్చుతాపురం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా అగ్ని ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యల పురోగతిని తెలుసుకున్నారు. అలాగే వైఎస్సార్సీపీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి తగిన సహాయం అందించాలని కోరారు. ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ శాఖ రూపొందించిన ఎల్నినోను సమర్థవంతంగా ఎదుర్కొందాం ప్రత్యేక సమాచార సంచికను అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న ఆయన ఆవిష్కరించారు. రాష్ట సమగ్రాభివృద్దికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం బిజినెస్ ఎలైట్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట వ్యాప్తంగా భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. వివిధ జిల్లాలకు చెందిన హెవీ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల యజమానులు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను ఈరోజు కలిసి వారి

సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం రెండవ విడత కార్యక్రమం ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ము వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు గద్దె రాజేంద్ర ప్రసాద్, మాగంటి మురళీమోహన్ పద్మశ్రీ పురస్కారాలను స్వీకరించనున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాచీన గ్రీస్ దేశంలో పుట్టిన ఒలింపిక్ క్రీడలు కొంతకాలం పాటు ఆగిపోయాయి. ఫ్రెంచ్ విద్యావేత్త పియర్ డి క్యూబర్టిన్ కృషి ఫలితంగా 1894 సంవత్సరం జూన్ 23వ తేదీన ప్యారిస్లోని సోర్బెన్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసీ ఏర్పాటైంది. అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే రోజున ఒలింపిక్ దినోత్సవం జరుగుతోంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: fix.in in New Delhi. India has welcomed the Memorandum of Understanding MOU reached between the United States and Iran, addressing the 16th BRICS National Security Advisors meeting in New Delhi. National Security Advisor NSA Ajit Doval said the development will strengthen energy security around the world. He also welcomed the opening of the Strait of Hormuz and highlighted that it will help remove supply chain bottlenecks and address shortages of commodities such as fertilizers and chemicals.
1: India welcomes the MOU reached between the US and Iran. We have got cautious optimism and we hope that it will work. It will help energy security. Opening of the Strait of Hormuz is a very welcome development. It will remove supply chain bottlenecks and many of the shortages in the field of, say, fertilizers and chemicals, etc., will be met with. And the freedom of navigation that will be available to the countries in the region and beyond probably will also greatly improve our economic prosperity.
0: India and the United States opened high-level trade talks today to salvage and recalibrate a proposed bilateral trade agreement after changes in Europe earlier this year. Commerce and Industry Minister Piyush Goyal met United States Trade Representative Jamieson Greer and U.S. Ambassador to India Sergio Gore in New Delhi. Both sides are aiming to conclude an interim trade pact before the 24th of July, when Washington's temporary 10% tariff on imports from trading partners is set to expire. The National Testing Agency, NTA, today announced the results of Common University Entrance Test, CUET 2026, for undergraduate admissions. Candidates who appeared for the examination can now access their scorecards through the official CUET portal. According to NTA, more than 15 lakh candidates registered for the entrance test this year, while over 11 lakh candidates appeared for the examination. The agency said the examination was conducted over 19 days in 35 shifts across 321 cities, including 13 international locations. In FIFA World Cup, Argentina star captain Lionel Messi has created history after he scored 18 goals, surpassing Germany's Miroslav Klose's record of 16 goals to become the highest goal scorer in World Cup history. In a super clash, Argentina defeated Austria 2-0 in their Group J match in Arlington, United States, last night to secure a place in the round of 32. And with that, we end this news bulletin.
2: గంట తర్వాత వెళ్తాను అన్నారు గణేష్ కోనాపూర్ నుంచి. ఓకే, అప్పుడు కొంచెం ఇంట్లో దండకాలు అష్టోత్తరాలు శతనామ వాళ్ళు జరుగుతుంటాయి, అప్పుడు బయలుదేరుతాం. కొంచెం కదలికి వస్తుంది అనమాట మనలో. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్. మా పాప కూడా అండి రోజు కాలేజ్కి వెళ్తే లేవమ్మా అంటే డాడీ 2 నిమిషాలు, మళ్ళీ తర్వాత లేచి బయటకు వచ్చి సోఫాలో పడుకుంటుంది. ఇదేదో కొంచెం మనకి రిలేటెడ్గా ఉంది. ఎనీవేస్, మమ్మీ రాగానే డాడీకి చెప్పాను 2 నిమిషాలు అని చెప్పింది, చిట్కా ఇవ్వండి ఉంటే అంటూ మా పాప లేపడానికి అంటూ మెసేజ్ చేశారు. ఇంతకీ ఎవరిది? ఓకే, ఎవరంటే మీ పేరు ఎక్కడ? ఓకే, మల్లికార్జున గారా, విజయవాడ నుంచి. ఎనీవేస్, నేనైతే ఏం చిట్కా చెప్తానండి, ఎందుకంటే నేను కూడా చేశా కాబట్టి అది కొంచెం అలా లేచి మంచం మీద నుంచి లేచి వచ్చి సోఫాలో పడుకోవడం నాకు కూడా అలవాటు ఉంది. అండ్ ఇంకా అంతే, అంటే దీనికి సొల్యూషన్ లేదు నా దగ్గర అయితే. ఎనీవేస్, కానూరు నుంచి తాతారావు గారు, ఏదైనా పని చేసేటప్పుడు మనం తొందర పడుతుంటే అయిపోయింది 2 నిమిషాలు అయిపోయింది అంటాం. ఎస్, ఇది కొంచెం పాజిటివ్గా తీసుకోవచ్చు మనం దీన్ని. 2 నిమిషాలు అయిపోతుందండి అని చెప్పినప్పుడు పాజిటివ్గా తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. దీనికి మనం కంప్లైంట్ అవసరం లేదండి, ఇది మంచి విషయమే. గుడ్ గుడ్, తాతారావు గారు. ఎనీవేస్, నెక్స్ట్ ఉడోకోడ నుంచి ఈశ్వరయ్య గారు, బజార్ వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మన్నప్పుడు ఆహా, ఆ రోజు అసలు మార్కెట్కి వెళ్ళే మూడే లేదనుకోండి, స్పెషల్లీ ఆ 2 నిమిషాలు 2 రోజులేనవదు. అండ్ నెక్స్ట్ మెసేజ్, కొత్తగూడెం నుంచి అక్కు భాష నూర్జహాన్, డ్యూటీ నుండి ఇంటికి వచ్చే టైం లేట్ అయినప్పుడు ఫోన్ చేస్తే 2 నిమిషాలు వస్తా అని చెప్పడం అట. కరెక్ట్, ఇలా చాలామంది చెప్పి ఇంటికి వచ్చి చాలా లేట్గా వచ్చి కొంచెం ఇబ్బంది పడే సందర్భాలు ఉంటాయి. ఎనీవేస్, నెక్స్ట్, షాప్ నుంచి అలసిపోయి వచ్చి కాసేపు అలా పడుకుందాం అని పడుకుంటే అన్నానికి పిలిచినప్పుడు 2 నిమిషాల్లో లేస్తా అని చెప్పి నిద్రపోతాను, ఆ రోజు నైట్ అన్నం తినకుండా ఒకటి నిద్రపోతుంటాను అని చెప్పారు పాలెం పోలే గారు, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. కదా, చాలా అలసిపోయినప్పుడు స్పెషల్లీ నిద్రపోతున్నప్పుడు అన్నానికి పిలిస్తే కనుక అది కొంచెం ఇబ్బందిగా అనిపి

కాసేపు అలా పడుకుని పోదాం రే, వాళ్ళ అన్నం కూడా వద్దు అసలు మనకి. మనకి నిద్ర ఫస్ట్, కాసేపు అలా రెస్ట్ కావాలి, మన నడుమ అలా కాసేపు మనం ఆరాంసే. చాలా మంచిది యాక్చువల్గా, బట్ అన్నం తినకుండా పడుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ట్రై చేయండి ఈసారి లేచి మళ్ళీ ఒక అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని మళ్ళీ లేస్తాను అని చెప్పైనా పోనీ, వాళ్ళకి 2 నిమిషాలు అని చెప్పకుండా నేను ఒక హాఫ్ అన్ అవర్లో లేస్తాను అని చెప్పి లేచి అన్నం తిని మళ్ళీ పడుకోండి. ఓకే, ఖాళీ కడుపుతో పడుకోవడం అంత మంచిది కాదు కదా. ఎనీవేస్, నెక్స్ట్ 2 నిమిషాలు ఆగిన శృతి గారు చెప్తాను అట. హా, సూపర్ ఇది, వాంసీ ఫ్రమ్ తిరుపతి ఆదికోట చెప్పు. అండ్ నెక్స్ట్ మెసేజ్, నాది కాదు కానీ జనరల్గా షేర్ ఎక్కువగా యూజ్ చేస్తారు, పక్కనే ఉన్నా వచ్చేస్తున్నా అంటారు కానీ రారు అట. అయ్యయ్యో, ఎనీవేస్ ప్రవళిక మెసేజ్ అదే. నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం లతా ఫ్రమ్ ఉయ్యూర్. టీవీ ఆఫ్ చేయడం, వింటర్ సీజన్లో స్నానం చేయడం, ఈ రెండు కూడా 2 నిమిషాల సాకులే అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఇలా అయితే చాలా ఉన్నాయి, నేను ఒక చిన్న బ్రేక్ తీసుకుని అయితే చెప్తా. ఈ బ్రేక్లో మీకోసం రాజాది గ్రేట్ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ప్లే చేస్తున్నా, ఎంజాయ్ లిస్నింగ్.

సందడి షో టైం. సో మరి నెక్స్ట్ వచ్చిన ఆన్సర్ మనకి దేవి రేణిగుంట నుంచి పంపించారు. నేనైతే అన్ని పనులు వాయిదా వేస్తూనే ఉంటాను అట, అంటే మీకు 2 నిమిషాలు అనే వంక బోల్డ్ సార్లు కావాలన్నమాట. ఎనీవేస్ నెక్స్ట్ అయితే మనకి ఓకే హరికృష్ణ గారు, సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేశారు. 2 నిమిషాల్లో వంట చేస్తాను అని మావిడ అంటుందండి అంటూ మెసేజ్ చేశారు. ఇంకా నయమండి, మీ వైఫ్ 2 మినిట్స్లో వంట చేస్తానంటున్నారు. చాలా మంది చిటికలో వంట చేస్తా అంటారు. చేస్తారా ఏమిటి, చేయరు కదా. సో ఇది అలాంటిదే. సో నెక్స్ట్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి, మేము నిమిషాలు ఆగండి అనేవాళ్ళం, ఇప్పుడు సెకండ్లో చెప్తున్నారు శృతి అట. ఓకే ఓ 2 సెకండ్స్ అని చెప్తున్నారా ఇప్పుడు మీరు? మీరే చెప్తున్నారా లేకపోతే ఇంకెవరైనా మీకు చెప్తున్నారా చిన్నమ్మాయి గారు? ఎనీవేస్ నెక్స్ట్ అయితే బయటికి వెళ్ళినప్పుడు 2 మినిట్స్ అంటాను అంటూ మెసేజ్ చేశారు ఎవరు, కాకాన్ నుంచి. ఓకే చంద్రశేఖర్ గారు. అండ్ నెక్స్ట్ అయితే ఓకే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మురిహరి గారు, యశోద జానకి రాజు, మీరు అడిగిన దానికి 2 నిమిషాల్లో చెప్తాను అట. ఆహా 2 నిమిషాలు గంట అయింది అంటారు చాలా మంది మన వాళ్ళు. ఎనీవేస్ కర్నూల్ ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి అనురాధ, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, మా పిల్లలు సెల్ చూడడానికి తీసుకొని 2 నిమిషాలు అమ్మా అని చెప్పి గంట అయినా ఇవ్వరు. ఈ కంప్లైంట్ కూడా చాలా మంది దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ మా పని చెప్పినప్పుడు ఓకే మా వనర్ అంటే ఏమిటో విజయవాడ భార్గవి మెసేజ్ చేశారు, 2 నిమిషాలు 10 నిమిషాలైనా చెయ్యను అంటూ. ఓకే ఏదైనా పని చెప్పినప్పుడు అనుకుంటా, బహుశా మీ మెసేజ్ కొంచెం అర్థం కాలేదు నాకు భార్గవి గారు. ఎనీవేస్ నెక్స్ట్ హాయ్ హాయ్ అంటూ వివేక్ మెసేజ్ చేశారు, వివిధ భారతి ఫ్యామిలీ ఈరోజు లేట్ అయ్యాను, ఏం క్వశ్చన్ వేశారు అట. ఓకే ఇంతకీ తాడేపల్లి నుంచి నాగమణి గారా, హాయ్ హాయ్ అంటే వివేక్ అనుకున్నా, వివిధ భారతికి వచ్చిన తిప్పలాది. ఓకే అండి నాగమణి గారు, మీరు నిజంగానే చాలా లేట్ అయ్యారు యాక్చువల్గా. నెక్స్ట్ నంద్యాల జిల్లా భానుముకుల గ్రామం నుంచి ఎంఎఫ్ఎస్ సర్దార్, ఓకే చెప్పిన మాట చేయడమే నాకు ఇష్టమట. ఓకే మీరైతే 2 నిమిషాలు అని చెప్తే 2 నిమిషాలు చేసేస్తారనమాట, వెరీ గుడ్. అండ్ కాళ శ్రీనివాసరావు గారు కోదాడి నుంచి ఒక ఎమోజీ పంపించారు, ఆశ్చర్యమో మరి అది, లేకపోతే ఆలోచిస్తున్నారో ఇంకా నాకైతే అర్థం కాలేదు. 2 నిమిషాలు టాపిక్ బాగుంది అంటూ నాసిక్ బేందు దేశాయిపేట నుంచి మెసేజ్ చేశారు, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. సో అదనమాట మ్యాటర్, జస్ట్ 2 మినిట్ థింగ్స్ అనే కంప్లైంట్స్ చాలా వచ్చేసాయి ఈరోజు. ఎనీవేస్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. యాక్చువల్గా రీసెంట్గా నేను ఫోన్ చూస్తున్నప్పుడే నాకు ఒక విషయం తెలిసింది, ఏంటంటే ఇలా నడవడం వల్ల మనకి క్యాలరీస్ బాగా ఖర్చు అవుతాయట, మోకాళ్ళకి మంచిదట, బ్రెయిన్ షార్ప్ అవుతుంట. ఎలా నడవడం వల్ల మీరు ఆలోచించి నాకు చెప్పండి. ఓకే మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662488114 ఈ నెంబర్కి. ఇలా నడవడం వల్ల క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవుతాయట, మోకాళ్ళకి మంచిదట, బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుందట. సో మరి ఎలా అది మీరు గెస్ట్ చేయండి. అండ్ రైట్ నో మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

ప్రేమికుడు సినిమా నుంచి ఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో మనో అండ్ స్వనిల్ తో పని సూపర్ సాంగ్ అయితే వినేశారు. 3:25 క్రాస్ అయిపోయి 43 సెకండ్స్ అయిపోయింది. సో మరి నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఇలా నడవడం వల్ల క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవుతాయి, మోకాళ్ళకి మంచిది, బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుందంట, సో ఎలా నడవడం వల్ల అని అడిగి ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. సో నాకు శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్ అండి. సో మరి చాలా వరకు నాకు రైట్ ఆన్సర్స్ వచ్చాయని అనిపిస్తోంది. ఓకే సో వెరీ నైస్. తాడేపల్లి నుంచి నాగమణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ లక్ష్మి ఫ్రమ్ గుంటూరు స్లోగా నడవడం వల్ల అంటున్నారు, స్లోగా అయితే కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ప్రవల్లిక, కాళ్ళతో నడవడం వల్ల, ఆహా వెరీ నైస్, గుడ్ వన్, యాక్చువల్లీ గుడ్ జోక్. అండ్ అదైతే కాదనమాట, అది కాదు రీజన్. ఓకే కాళ్ళతోనే ఎలా నడవడం వల్ల, కనకారావు గారు పెడన్ నుంచి మోకాళ్ళ మీద నడవడం వల్ల అంటున్నారు, కాదండి. అండ్ నెక్స్ట్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ విజయవాడ నుంచి కరుణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ శృతి గారు ఫాస్ట్ గా నడవడం వల్ల అంటూ మెసేజ్ చేశారు. ఇంతకెవరు, శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి. నో అదైతే కాదు ఆన్సర్. అండ్ నెక్స్ట్ హర్నాథ్ బాబు ఫ్రమ్ ఏలూరు, క్యాట్ వాక్ లో నడవడం వల్ల అంటున్నారు, అది కూడా కాదండి. అండ్ నెక్స్ట్ మల్లికార్జున్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ భద్రేశ్వర్ చారి మేడ్చల్ అయ్యప్ప నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక. ఓకే సో ఏంటి, ఒక్క కాల్తో నడవడం వల్ల, అయ్యబాబోయ్ కాదండి. అండ్ నెక్స్ట్ కర్నూల్ ముజఫర్ నగర్ నుంచి అనురాధ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. మలాంబి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు, కాదు ఏ గురుకుంటూ నడిస్తేనా, అసలు కాదు. నెక్స్ట్ ఓకే సో లాంగ్ స్టెప్ వాకింగ్ వల్ల అంటూ బాలాజీ గారు మెసేజ్ చేశారు మలాంబి కర్నూల్ నుంచి. నో అదైతే కాదు, బట్ మీ 2 ఆన్సర్స్ లో ఒకటైతే రైట్. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి ఓకే.

రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. కాదు కాదు కాదు కాదు, ఏంటి చిన్న చిన్న అడుగులు వేస్తూ వేగంగా నడిస్తేనా? యాక్చువల్గా మేబీ ఇది కొంచెం రైటేనేమో, బట్ నేను అడిగిన దానికైతే ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్ ఇది కాదు. అండ్ నెక్స్ట్ వైవీ రావు గారు జయలక్ష్మి తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి అప్ హిల్ వాకింగ్. ఓకే, మీరు అనే దాన్ని బట్టి యాక్చువల్గా ఈ అప్ హిల్ వాకింగ్ అంటే ఏంటంటే కొంచెం మెల్లగా నడుస్తూ కొంచెం వేగంగా నడుస్తూ అది కదా. సో ఈ రెండు అంటే స్పీడ్ని పెంచుతూ తగ్గిస్తూ నడిచే వాకింగ్ని అప్ హిల్ వాకింగ్ అంటారు, బట్ అదైతే కాదు. బట్ కానీ యాక్చువల్గా దాని వలన ఇప్పుడు నేను చెప్పిన ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా జరుగుతాయి. ఏదంటే క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవుతాయి, మోకాళ్ళుకి మంచిది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఒక రకంగా మీ ఆన్సర్ రైటే వైవీరావు గారు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ మెసేజ్ చేసినందుకు. అండ్ నెక్స్ట్ మెసేజ్ వీరేంద్రనాథ్ పటేల్ కుంకనూరు గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా. ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ విఖ్యాత్ చిత్తూరు నుంచి, ఓకే, రెగ్యులర్ వాకింగ్ చేయడం వల్ల అట, వాకింగ్ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది, బట్ నేను అడిగింది ఇలా నడవడం వల్ల జరిగేవి ఏమిటి? సో అదనమాట మ్యాటర్. నేను కొన్ని బెనిఫిట్స్ చెప్పాను కదా, అవి దేనివల్ల జరుగుతాయని అడుగుతున్నా. లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ కోనాపూర్ నుంచి గణేష్ రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి మీరు చెప్పిన ప్రయోజనాలు పవర్ వాకింగ్, రెట్రో వాకింగ్లో ఉంటాయి అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో నేను చెన్నైలో ఉన్నప్పుడు అంటూ ఒకటి పంపించారు కదా, అది అది అది కావాల్సిన ఆన్సర్. వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మనకి పవన్, ఓకే, వివి రెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఓకే, ఇంత అక్కట్లాగానే అప్ హిల్ వాకింగ్, ఇంటర్వెల్ అప్ హిల్ వాకింగ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి రెట్రో వాకింగ్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ జాగింగ్ వలన అంటూ నాసిక్ వేణు ఎస్ఐపేట్ నుంచి పంపించారు. అండ్ చక్కగా నిటారుగా అంటూ మెసేజ్ చేశారు జేర్పోతుల బుచ్చయ్య గారు తరాలిపల్లి నుంచి. అండ్ కొత్తగూడెం యాకూబ్ బాషా నూర్జహాన్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రమేష్ దొంతి అనంతపురం నుంచి కాళ్ళ వేళ్ల మీద నడవడం వల్ల అయ్యబాబోయ్ దానికి ఎంత ప్రాక్టీస్ కావాలండి, మేబీ దీనివల్ల ఏం జరుగుతుందో నాకైతే ప్రస్తుతానికి తెలియదు, కనుక్కుని చెప్పబడ్డ చెప్తాను, బట్ నా ఆన్సర్ అయితే ఇది కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ బాని జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ పెదకాక నుంచి పద్మ మెసేజ్ చేశారు. ఏంటో రెండు మ్యాంగోస్ పంపించారు నాకు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలే సీజన్ అయిపోతుందని చాలా బాధగా ఉంది, రెండు వచ్చాయి నా కోసం. అండ్ నెక్స్ట్ మెసేజ్ బ్రిస్క్ వాకింగ్ అంటూ దర్పిణ సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూల్, ఓకే, అనంతపురం నుంచి అనురాధ గారు చిన్న చిన్న అడుగులు వేస్తూ అంటున్నారు. అండ్ మార్నింగ్ వాకింగ్ నేచర్లో నడవడం వల్లేమో నేచర్లోనే పీస్ఫుల్గా ఉంటుంది అంటూ ప్రవల్లిక మెసేజ్. పెడన్ నుంచి ప్రభాకర్ రావు గారు గంగా భవాని రైట్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం దగ్గర రామనగర్ బోటు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మురారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ బడియంపేట రైట్ ఆన్సర్ వచ్చేసాయనమాట, అది మ్యాటర్. ఓకే, సో ఇంతకీ ఏంటది ఆ వాకింగ్ ఏంటి అంటే వెనకకి నడవడం వల్ల, ఓకే, దీని వల్ల క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవుతాయంట, మోకాళ్ళకి మంచిదట, బ్రెయిన్ షార్ప్ అవుతుందట, ఇది నాకు రీసెంట్గా తెలుసు, అది మ్యాటర్. ఓకే, సో మరి కొంచెం ప్రాక్టీస్ ఉంటేనే ఇలా నడవాలి, జాగ్రత్తగా ఉండండి. ఓకే, చెప్పాను కదా అని అలా ముందే ట్రై చేసేక, ఓకేనా. సో మరి నెక్స్ట్ మూవీస్కి సంబంధించిన క్వశ్చన్ అయితే వచ్చేసింది. సో మరి నేను 5 సినిమా పేర్లు చెప్తాను, ఆ 5లో కామన్గా ఉన్నది ఏంటో నాకు చెప్పాలి, ఓకేనా. చాలా సింపుల్. సో 5 సినిమా పేర్లు ఏంటంటే, ఫస్ట్ది సైనికుడు, నెక్స్ట్ సెకండ్ సినిమా స్పైడర్, థర్డ్ సినిమా మున్నా, ఫోర్త్ సినిమా వాసు, ఫిఫ్త్ సినిమా ఘర్షణ. ఘర్షణ మీన్స్ మన వెంకటేష్ గారి ఘర్షణ. ఓకే, సో ఈ 5లో కామన్గా ఉన్నది ఏంటో చెప్పండి. సో సైనికుడు, స్పైడర్, మున్నా, వాసు, ఘర్షణ. సో రైట్ నో మీ అందుకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, మరి ఫ్రమ్ ద మూవీ ఘటికుడు వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3. అండ్ నేను మీ ఆచి శృతి.

ఉంటారు ఈ సినిమా నుంచి. సాయి కార్తిక్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఎంఎల్ఆర్ కార్తికేయన్, దివిజా కార్తిక్ పైన సంగీత వినేశారు బరూరి సుబ్రహ్మణ్య శర్మ గారి లిరిక్స్ అనమాట. సో 3:41 క్రాస్ అయిపోయి 27 సెకండ్స్ అయిపోయింది మన సందడి సందడి షో టైం. సో మరి నెక్స్ట్ వచ్చిన మెసేజ్ మనకి అక్కరపాక నుంచి రమ గారు మెసేజ్ చేశారు. ఓకే, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. సూపర్ అండి, బాగా గెస్ట్ చేశారు మీరు. అండ్ నెక్స్ట్ ఎతిరాజం రమేష్ బాబు ఫ్రమ్ మచిలీపట్నం. ఓకే, సో ఇప్పటికీ కుదిరింది, 2 నిమిషాలు ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నా, ఇప్పటికి కుదిరింది అట. ఆహా, నేను వెళ్ళిపోయాక చెప్పుండాల్సింది మీరు. ఎనీవేస్, నైస్. అండ్ నెక్స్ట్ నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి స్లో వాకింగ్ అంటూ ఇంతకటి క్వశ్చన్ ఆన్సర్ పంపించారు. ఓకే, సో మా నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఇప్పటి క్వశ్చన్ నేను అడిగిన, అంటే ఇప్పుడు నేను 5 మూవీస్ నేమ్స్ ఇచ్చి అందులో ఉన్న కామన్ పాయింట్ ఏంటి అని అడిగాను కదా, సో దానికి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ కనకారావు గారు పెడ నుంచి కూడా రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు కాదు కాదు కాదు. యాక్చువల్గా మీరు 2 సినిమాల్లో కామన్ పాయింట్ మహేష్ బాబు అని పంపించారు, స్పైడర్ అండ్ సైనికుడు. బట్ నేను అడిగింది నేను ఇచ్చిన 5 సినిమాల్లోనూ కామన్ ఏంటి అని, అది. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ అయితే వచ్చేసింది పెదకాకాన్ నుంచి అనమాట, పద్మ గారు. ఓకే, రైట్ ఆన్సర్ కాకపోతే మీరు ఎవరు అనేది పంపించలేదు, పాయింట్ మాత్రం పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ తిరుపతి నుంచి వంశీ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ సాయి తేజ చెన్నై నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మల్లికార్జున విజయవాడ నుంచి, సైనికుడు అన్నారు

ఆయన కూడా కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, కిరణ్ కిరణ్ మై ఫ్రమ్ గుంటూర్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఓకే మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి మున్నానా మున్నా కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి ఇంటాగ్రి క్వశ్చన్ ఆన్సర్ ఓకే. సో నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు సినిమాలకు సంబంధించిన క్వశ్చన్కి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు. అండ్ పద్మప్రియ వైజాగ్ నుంచి ఐదు సినిమాలు ఆర్మీకి సంబంధించినవి కదా అట. ఆహా ఓకే, సో మరి కాదు యాక్చువల్గా, మీరు ఇంకొంచెం గెస్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్రకాష్ రాజ్ యాక్టర్ అంటూ పంపించారు వైవీ రావు గారు జయలక్ష్మి తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి, ఇది కూడా కాదు. అండ్ నెక్స్ట్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ భాస్కర్ పెడల్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి రామకార్తిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు ముజఫర్ నగర్ నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ చెరుమల సీతా మహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు జిల్లా లొద్దిపల్లి నుంచి మధుమోహన్ గారు రైట్ ఆన్సర్. అండ్ ఎస్ భీమేశ్వరరావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ మనకి గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి పంపించారు. లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే తరాలపల్లి నుంచి జేరుపోతల బుచ్చయ్య గారు పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాళ శ్రీనివాసరావు గారు కోదా నుంచి రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ మెకానిక్ వెంకటాచలపతి ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మీరు నాలుగు అంటున్నారు బట్ ఐదు సినిమాలు ఓకే, ఐదుగురికి సంబంధించిన కామన్ పాయింట్ అదే. మీరు ఆన్సర్ అయితే రైట్ పంపించారు. అండ్ నెక్స్ట్ పెడల జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి గారు అంటూ మురళి గారు మెసేజ్ హలో. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే రైట్ ఆన్సర్ వచ్చేసింది ఎవరంటే నందకం పాపారావు గారు టీ నర్సాపురం నుంచి. నెక్స్ట్ కోడుమూరు నుంచి శ్రీనివాసులు జయశ్రీ సుచిత్ర రైట్ ఆన్సర్. అండ్ మోహన్ రావు గారు లీలావతి అమృత కప్పలదొడ్డి నుంచి రైట్ ఆన్సర్. హేమప్రియ గారు కూడా. అండ్ నెక్స్ట్ కర్ణాటక నుంచి ఓకే ఆటో డ్రైవర్స్ నరసింహ అండ్ మిగతా కొలీగ్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు ఓకే వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. పెడల నుంచి ప్రభాకర్ రావు గారు గంగా భవాని రైట్ ఆన్సర్. అండ్ దేశాయిపేట వేణు గారు కామన్ పాయింట్ ఎస్ ఎస్ అలా వాసు ఘర్షణ ఓకే మొత్తం అన్నిట్లోనూ ఎస్ ఉందంటారా, అన్నిట్లోనూ ఉందేమో కానీ మున్నాలో లేదు కదండి, ఎలా మిస్ అయిపోయారు మీరు అయ్యో. అండ్ నెక్స్ట్ నరసింహారావు గారు దేవరకట్ల కొత్తగూడెం నుంచి రివెంజ్ అట ఇజో బాబు ఏదో పాయింట్ తీశారు మొత్తానికి బయటికి. ఎనీవేస్ నేను అడిగింది ఏంటంటే సైనికుడు స్పైడర్ మున్నా వాసు ఘర్షణ ఈ ఐదు సినిమాల్లో కామన్ గా ఉన్నది ఏంటి అని అడిగాను. సో ఆ ఉన్నది ఏమిటి అంటే హ్యారిస్ జయరాజ్ గారి మ్యూజిక్ కంపోజిషన్ అనమాట, అదే మ్యాటర్ ఓకే. సో ఈ క్వశ్చన్ ఇక్కడితో స్టాప్ చేసేయండి అండ్ ఆన్సర్స్ ఇంకా పంపించకండి పాత క్వశ్చన్స్కి ఓకే. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడుగుతా అండ్ మై ఫేవరెట్ క్వశ్చన్ ఇది, ఇవాటికి ఇదే ఆఖరి ప్రశ్న కూడా. ఇప్పుడు మనకి వాన అనగానే ఖచ్చితంగా కొన్ని విషయాలు గుర్తొస్తాయి, అందులో నాకైతే కాంబినేషన్ ఏం గుర్తొస్తుంది అంటే వాన పక్కన మంచూరియా ఇంకో పక్కన రేడియోలో మంచి ఇళయరాజా గారి సాంగ్, ఇది నా ఫేవరెట్ కాంబినేషన్ ఒక వాన పడుతున్నప్పుడు. మరి మీ ఫేవరెట్ కాంబినేషన్ ఏంటి వాన వస్తున్నప్పుడు వానతో పాటుగా ఏమిటి నాకు పంపించేసేయండి మీ ఆన్సర్ని 8662488114 ఈ నెంబర్కి అనమాట ఓకే. రైట్ నో మీ అందరి కోసం లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ కేఆర్కే, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూనిట్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సారంగ పాణి జాతకం సినిమా నుంచి చేసే సాంగ్ అయితే వినేశారు. 355 క్రాస్ అయిపోయి 39 సెకండ్స్ అయిపోయింది మన సండే షో టైం. సో మరి నాకైతే చాలా చాలా బాగా కాంబినేషన్స్ అయితే వచ్చాయి. బట్ బిఫోర్ టు దట్ ఒక ఆన్సర్ అయితే వచ్చింది నాకు ఇంతకటి క్వశ్చన్ కి. మేడ్చల్ అయ్యప్ప నగర్ నుంచి భద్రేశ్వరి చారి గారు మెసేజ్ చేశారు, హారిస్ జయరాజ్ ఆన్సర్ తో పాటు ఆల్ ఆర్ తెలుగు మూవీస్ అట కామన్ పాయింట్. అర్రర్రర్రర్రే ఏమన్నా చెప్పారా, మొత్తానికి నవ్వించేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ స్మైల్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే అంటే ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి నేను ఏమడిగానంటే, నాకైతే వాన అనగానే నాకు బాగా ఫేవరెట్ కాంబినేషన్ ఏంటంటే వాన ప్లస్ మంజూరియా ప్లస్ రేడియోలో మంచి ఇళయరాజు గారి పాట. అయితే మీ ఫేవరెట్ కాంబినేషన్ ఏంటి అని అడిగాను కదా. సో కుంకునూరు గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నుంచి వానలో బజీల్ తింటూ అంటూ మెసేజ్ చేశారు వీరేంద్రనాథ్ పటేల్. ఓకే, సో మరి చాలా మందికి ఇదే కాంబినేషన్ ఇష్టం అన్నట్టుగా నాకైతే మెసేజెస్ వచ్చాయి. బజ్జీ పకోడీ వేడి వేడి వేడి వేడి వేడి చిక్కటి బర్లపాలతో చేసిన ఛాయ్ అట కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి. ఆహా, నాకు మీ మెసేజ్ చూడగానే ఛాయ్ చటక్కున తాగరో భాయ్ అని మన చిరంజీవి గారి పాట గుర్తొచ్చింది. ఏమన్నా చెప్పారో, ఎన్ని వేళ్ళు పెట్టారు ఇక్కడ. ఎనీవేస్, నైస్ కాంబినేషన్ మీది కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, గ్యాంగ్ లీడర్ చిత్రంలో వాన వాన ఆ పాట తింటూ పక్కన పకోడీ ఇంకా మిరపకాయ బజ్జీలు ఉంటే ఆహా అంటున్నారు. ఓకే, నెక్స్ట్ నరసింహారావు గారు దేవరగడ్ల కొత్తగూడెం నుంచి వేడి వేడి ఉల్లి పకోడీ అంటున్నారు. ఎనీవేస్, మరి నెక్స్ట్ హాయ్ శృతి. ఒక మురళి గారు, మీరు మారరా, ఏదన్నా జరగని, ఎన్నైనా సంవత్సరాలు వెళ్ళిపోనివ్వండి, ఎన్ని నెలలు వారాలు అన్ని వెళ్ళిపోనివ్వండి, మీరు మాత్రం పాట పాట పాట అంటూనే ఉంటారా. ఎనీవేస్, భాస్కర్ పెడన్ నుంచి మిర్చి బజ్జీ అంటూ మెసేజ్ చేశారు, సింపుల్ గా చెప్పేశారు. నాకు వాన పడుతుంటే జస్ట్ బజ్జీ వేసుకోవాలనిపిస్తుంది శృతి అన్నట్టు. ఎనీవేస్, సేమ్ ఇదే ఆన్సర్ తోటి బజ్జీలు తింటూ అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఓకే, ఇది దాటి ఎవరైనా చెప్తారేమో చూస్తున్నాను నేను. ఎనీవేస్, నెక్స్ట్ ఎస్ భీమేశ్వరరావు గారు పెడన్ నుంచి వానతో పాటు మంచి బిర్యానీ, ఆహా అది కూడా మంచి నాన్ వెజ్ బిర్యానీ అట. ఎనీవేస్ కనుక

గారు పెడ నుంచి వేడి వేడి పకోడీ అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సాంగ్స్ అంటూ మెసేజ్ చేశారు. అదిరిపోయిందండి మీ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు వేడి వేడి ఉల్లిపాయ పకోడీ, మిరపకాయ బజ్జీ, టీ లేదా కాఫీ అంటున్నారు. ఆహా ప్రశాంతం. నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి మిరపకాయ బజ్జీస్ టీ అంటూ మెసేజ్ చేశారు. ఓకే, కాంబినేషన్ ఫుల్ఫిల్ చేశారు మొత్తానికి. నెక్స్ట్ కురిసింది వాన నా గుండెలోనా అనే పాట వింటూ అంటూ మెసేజ్ చేశారు దమ్మోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, చిత్రియాల గ్రామం నుంచి. ఓకే, అది వింటూ ఏదైనా తింటే ఇంకా బాగుంటుందేమో ఆలోచించండి. అండ్ నెక్స్ట్ వాన ఇంట్లో పకోడీ కానీ లేకపోతే పాప్కార్న్ కానీ అంటూ నాసిక వేణు దేశాయిపేట నుంచి. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ వాన వచ్చినప్పుడు వానకు తడిసి చలిగాలికి ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది. కాల్చిన మొక్కజొన్న కంకులు కావచ్చు, బజ్జీలు, పకోడీ కావచ్చు, ఇలా రకరకాల తినాలని ఐడియాస్ వచ్చేస్తుంటాయి ప్రతి ఒక్కరికి అంటూ పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్. మీరు చెప్పడమేమో కానీ మీ మెసేజ్లో నాకు అవన్నీ చూసినప్పుడు ఒక్క నిమిషం నోరు ఊరిపోయింది సుమి. ఎనీవేస్, నెక్స్ట్ కొత్తగూడెం నుంచి యాకూబ్ భాషా గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వేడివేడి పకోడీ తింటూ కాఫీ తాగడం అంటూ మెసేజ్ చేశారు. వెరీ నైస్. అండ్ నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుంచి పాత మెలోడీస్ పాటలు వింటూ మిరపకాయ బజ్జీలు తింటాం. ఆహా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఇలాంటి పాటలు కదా బాగా ఉంటాయి, స్పెషల్లీ వాన పడుతున్నప్పుడు ఇలాంటి పాటలు. అండ్ మీకు విషయం తెలుసా, నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ లో ఒకటి ముద్దబంతి పూలతో అని ఒక పాట ఉంది మనకి, మన సీనియర్ ఎన్టీఆర్ గారిది. అందులో జస్ట్ సింపుల్ మ్యూజిక్ ఉంటుంది, అసలు హడావుడే ఉంటుంది ఆ మ్యూజిక్లో. అండ్ లిరిక్స్ చాలా క్లియర్గా వినిపిస్తూ ఉంటాయి. నాకు ఆ పాట అంటే ఎంత ఇష్టం అంటే చాలా అంటే చాలా అనమాట. అండ్ అలాంటి పాటలు వినాలండి ప్రశాంతంగా కూర్చొని ఏమంటారు. అండ్ నెక్స్ట్ మిర్చి బజ్జీ అండ్ పకోడాస్ అంటూ వైవి రావ్ గారు జయలక్ష్మి తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ మీరు తినండి శృతి అంటూ నాకు పకోడీలు పంపించారు. ఎవరు ఇంతకీ పెదకాక నుంచి పద్మ గారు, థ్యాంక్ యూ సో మచ్, మంచి ఆకలి మీద ఉన్న అసలే. ఎనీవేస్, కొన్ని ఇంకా ఆన్సర్స్ ఉన్నాయి మరి స్టూడియోలో. టైం చూసి ఎగ్జాక్ట్గా 4:00 అయిపోయింది కాబట్టి మీ ముందుకు వచ్చేస్తున్నాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: Vivid Bharati FM News Headlines.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్ట మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 80కి పైగా ఎజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ ప్రాంతాల్లో పెట్టుబడుల స్థాపనకు ప్రాధాన్యతనిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ది, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న దాదాపు 34,000 కోట్ల రూపాయల పెట్టుబడుల స్థాపన ద్వారా 35,000 ఉద్యోగాల కల్పన సంబంధించిన నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదించింది. ఉండవల్లిలో 426 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పన, ఏపీ జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి 139 కోట్ల వ్యయంతో పనులు చేపట్టడం తదితర నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం వేసింది. పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీలో ఇకపై డీజిల్ బస్సులు కొనుగోలు చేయబోమని, పర్యావరణ హితంలో భాగంగా ఎలక్ట్రిక్ సీఎన్జీ బస్సులకే ప్రాధాన్యం ఇస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖను సంపూర్ణంగా ప్రక్షాళన చేసి ఆంధ్రప్రదేశ్ను నూతన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దామని దేవాదాయ శాఖ మంత్రి ఆనో రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా జిల్లా ఎస్పీ పరిధిలో ఉన్న పెనమలూరు, కంకిపాడు, గన్నవరం, ఆత్కూరు, ఉంగటూరు, ఉయ్యూరు టౌన్, రూరల్, పమిడిముక్కల, తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లను ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: 101.3.
1: Yes, exactly. In studio lo time 4:59 అయిపోయింది. అండ్ మనకి నెక్స్ట్ మెసేజ్ ఎరుమిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు. బయట వాన పడుతుంటే ఇంట్లో కూర్చుని టీవీలో సినిమా చూస్తుంటే బాగుంటుంది, వానకు ముందు వచ్చే స్మెల్ కూడా చాలా బాగుంటుంది అంటూ మెసేజ్ చేశారు. ఓకే, సో మీ ఫేవరెట్ అయితే సినిమా చూడటం అన్నమాట వాన పడుతున్నప్పుడు. అండ్ నెక్స్ట్ కర్నూలు జిల్లా లొద్దిపల్లి నుంచి మధుమోహన్, వాన వస్తున్నప్పుడు బయట అరసిన బట్టలు త్వరగా తీసేయడం గుర్తొస్తుందంట. ఓకే, వాన వచ్చే ముందు వాతావరణం ఒకలా మారడం, వాన స్టార్టింగ్ లో వచ్చే స్మెల్, ఆ వాన సౌండ్, ఇవన్నీ విజయవాడ ఆకాశవాణిలో వచ్చే సాంగ్స్, ఇంట్లో వేడివేడి బజ్జీలు, అబ్బాబ్బాబ్బాబ్బా ఏమన్నా చెప్పారు, అసలు మొత్తం కనిపించేసింది ఆ సీనరీ అంతా నాకు, వెరీ నైస్. నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, వర్షం పడే సమయంలో ఒక పక్క వేడివేడి పకోడీ తింటూ మరో పక్కన ఇళయరాజా గారి సంగీతంలో బాలు గారు పాడిన పాట వింటూ ఉంటే ఉంటుంది అంటున్నారు. అదే మ్యాటర్, అలా తింటూ ఉంటే నిజంగానే ఉంటుంది, అదిరిపోతుంది. నెక్స్ట్ లతా ఫ్రమ్ ఉయ్యూర్, పకోడీలు సమోసాలు లేదా కాల్చిన కండి, వీటితో పాటు అల్లం లేదా పుదీనా వేసిన వేడి వేడి టీ, కిటికీలోంచి వర్షాన్ని చూస్తూ మంచి సంగీతం. ఆహా, అద్దరు కొట్టేశారు. రామనగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం గారు, వేడిగా ఉన్న తినిబండారాలు తినాలనిపిస్తుంది, వేరుశనగ పప్పు నూనె పోకుండా వేపుడు ఉంటే ఇష్టం అంటూ మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ వానొచ్చినప్పుడు అలా జరుగుతుంది మేడం శృతి గారు అంటున్నారు. రఘుబీర్ సింగ్ సుబ్నాబాయి ఏలూరు నుంచి, ఎలా జరుగుతుందండి, గ్యాప్ పెట్టారేంటి మీరు, గ్యాప్ పెట్టారా వచ్చిందా. ఎనీవేస్, నెక్స్ట్ అయితే వాన పడుతుండే వేడి చాయ్, వేడివేడి మిరపకాయ బజ్జీలు, పకోడీలు, మొక్కజొన్నలు, అబ్బాబ్బా. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాలజనుద్దీన్ మెసేజ్. వేడివేడి గారెలు, ఆహా ఎవరండి మీకు వర్షం వచ్చినప్పుడు గారెలు వేసి పెట్టేది. శేఖర్ పద్మ కాకా నుంచి, అదే మ్యాటర్, చక్కగా ఇంట్లో అలా వేసి పెడుతుంటే తింటూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట లైఫ్ని. నెక్స్ట్ మిర్చి పకోడీ అంటూ న్యూస్ వినడం, చూడడం. గణేష్ కోనాపూర్ నుంచి, మీరు చాలా డిఫరెంట్గా చెప్పారు సుమి, ఎవరైనా మ్యూజిక్ వింటాము అంటారు, న్యూస్ వినడం అనేది ఫస్ట్ టైం వింటున్నాను, అది కూడా వాన పడుతున్నప్పుడు. ఓకే, ఒప్పుకుంటాను మీరు వార్తలను ఇష్టపడతారని. అండ్ నెక్స్ట్ అయితే మనకి ఎంఎంఎస్ నివాస్ నల్లపాటి గుంటూరు నుంచి మెసేజ్ చేశారు. హాయ్ శృతి అంటూ, హలో అండి. నెక్స్ట్ వాన కురుస్తూ ఒకవైపు శృతి, ఓకే మాటలు వింటూ ఉండాలనిపిస్తుందట, అర్రే రర్రే. ఓకే, నెక్స్ట్ వాన ఇంకా మంచి మెలోడీ సాంగ్స్, మిరపకాయ బజ్జీలు, ఇంకా ఇంకా ఇంకా అంటూ చాలా వచ్చేసాయి మనకి. పద్మప్రియ వైజాగ్ నుంచి. నెక్స్ట్ కానూరు తాతారావు గారు, వర్షం రావడం ఆ సీజన్లో కరెక్ట్గా కొంతమంది కొన్ని సమస్యలు ఉంటాయి, ఇప్పుడు బయటకు వెళ్ళాలి వర్షం వస్తుంది, అలాగే కొంతమందికి ఓకే ఓకే ఓకే వర్షం ఆడుతూ ఉంటారు, వాళ్ళని వర్షంలోకి వెళ్లకుండా చూడాలి, ఇవన్నీ మామూలుగానే పంపించాను, ఏమనుకోద్దు శృతి గారు అంట. నేను మంచి కాంబినేషన్స్ చెప్పండి అంటే మీరు కష్టాలు కన్నీళ్లు పంపించారే, అచ్చచ్చో. ఎనీవేస్, నెక్స్ట్ వర్షంలో స్లోగా బండ మీద కనీసం 20 కిలోమీటర్లు ప్రయాణించాలని ఇష్టం అట. ఇప్పుడు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, స్లోగా వెళ్ళండి, కొంచెం స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, జాగ్రత్త. ఓకే, సో నెక్స్ట్ మర్మరాలు మసాలా తినాలనిపిస్తుంది అంటున్నారు మోహన్ రావు గారు. లీలావతి, హేమప్రియ, అమృత, కపల్దొడ్డి నుంచి, వానలు బజ్జీలు ఎవరైనా తింటారు, ఐస్ క్రీమ్ తినేవాళ్ళ రేంజ్ ఉంటుంది శృతి, వాయిస్ ఉండాలి, నువ్వే నువ్వే మూవీ డైలాగ్ అట. ఆహా కరెక్టే. అండ్ నెక్స్ట్ కోడుమూరు నుంచి శ్రీనివాసులు, జయశ్రీ, సుచిత్ర, వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకుని తినడం అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, వర్షం పడుతున్నప్పుడు బీచ్ దగ్గర నుండి మిక్స్చర్ తింటుంటే అంటూ శ్రీ, విశాఖపట్నం నుంచి మెసేజ్. అండ్ వేరుశనగకాయలు తింటే ఉంటుంది అంటున్నారు ఎవరింతకీ పాపారావు గారు. టీ నర్సాపురం నుంచి, హాయ్ శృతి మేడం, వాన చూసి ఎఫ్ఎంలో సాంగ్స్ వింటే చాలా బాగుంది మేడం అంటూ మెసేజ్ చేశారు పద్మజ గారు. ఓకే, నెక్స్ట్ మిర్చి బజ్జీ ఇష్టం అంటున్నారు తిరుపతి నుంచి శ్యామల. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే రమేష్ మెకానిక్ వెంకటాచలపతి, ఏమని అంటే వర్షం పడుతున్నప్పుడు మిరపకాయ బజ్జీలు. ఓకే, ఇంకా ఇంకా ఇలా ఇలా చాలా చాలా మెసేజెస్ వచ్చాయి. అనంతపురం హౌస్ బోర్డింగ్ కాలనీ నుంచి పంపించారు టైలర్ రమేష్. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి గారు అంటూ దొడదేవరపాడు నుంచి అనమాట. ఓకే, మన ఎఫ్ఎం వింటూ సాంగ్స్ వింటూ వేడివేడి పకోడీ తింటూ అంటూ చాలా మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి గారు, నాకు వర్షం లో తడుసు మీ మాటలు అండ్ జయశ్రీ గారి పాటలు, క్రిష్ మాటలు మాటలు పాటలు ఇవన్నీ ఇష్టం అంటూ సుధా కొత్తగూడెం నుంచి. థ్యాంక్ యూ సో మచ్, అందరినీ మొత్తానికి కలిపారు. ఉరైకోడ్ నుంచి ఈశ్వరయ్య గారు, వర్షం భూమి మీద పడినప్పుడు వచ్చే వాసన ఆస్వాదిస్తూ పల్లీలు తింటే బాగుంటుంది అంటున్నారు. అండ్ ఓకే, ముజఫర్నగర్ నుంచి రామకార్తిక్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మేము మా పిల్లలు వర్షం వచ్చినప్పుడు తడుస్తూ పేపర్ పడవలు వదులుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆహా, మీరు గేమ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట, వెరీ నైస్. అండ్ గుడ్ ఈవినింగ్ మేడం అంటూ పూరి విత్ ఆనియన్ అంటూ దివ్య అనంతపూర్ నుంచి. ఓకే, సో మొత్తానికి అదండి ఇలా

0: టోటల్ గా సన్రైజ్ అనేది వివిధాల్లో కూడా వచ్చేసింది. సో మరి అది అలా అంత ఎంజాయ్మెంట్ ఉంది కాబట్టి అలా ఈ రోజు షో కొంచెం డ్రాగ్ అయిపోతుంది అనమాట. ఎనీవేస్ మరి అయితే వివిధాల్లో కూడా వచ్చేసాం కాబట్టి ఈ రోజు వివిధాల్లో స్పెషల్ ఏంటి చెప్తాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుని స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
0: ఎస్, మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 4:08 అయిపోయి 50 seconds అయిపోయింది. దట్ మీన్స్ మనం వివిధాల్లోకి వచ్చేసాం. సో ఈ రోజు వివిధాల్లో స్పెషల్ ఏంటో చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్ గా మన తెలుగు సినిమాలో లిరిక్స్ అంటే జస్ట్ పదాలు మాత్రమే కాదు, ఎమోషన్స్ కి అడ్రస్ అని చెప్పాలి. మరి అలాంటి మ్యాజికల్ లిరిసిస్ట్ మనకి చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఒకరు కందికొండ గారు అనమాట, డాక్టర్ కందికొండ గారు. సో వరంగల్ నుంచి వచ్చిన రైటర్ అనమాట ఆయన. సింపుల్ వర్డ్స్ తో ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్స్ ని క్రియేట్ చేశారు ఆయన. లవ్ అయినా, పెయిన్ అయినా, యూత్ ఎమోషన్స్ అయినా, ఆడియన్స్ హార్ట్ ని డైరెక్ట్ గా టచ్ చేసే స్టైల్ అయింది. సో 100 తెలుగు ఫిలిమ్స్ లో 1000+ పాటలు రాశారు మన ఆయన. సో మరి ఆయన కెరీర్ స్టార్ట్ అయింది ఏ సినిమాతోనో తెలుసా? ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో, మళ్ళీ కూయవే గువ్వ సాంగ్ తో. సో మరి మాట్లాడుకుందాం ఆయన గురించి. అండ్ ఆయన పాటలు కూడా మీ అందరి కోసం ఈ రోజు లిరిసిస్ట్ స్పెషల్ లో వినిపించేస్తాను. మరి రైట్ నౌ హరిహరన్ గారు, కౌశల్య గారు పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

పోకిరి సినిమా నుంచి నిహాల్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మణిశర్మ గారు. మ్యూజిక్ కంపోజిషన్ కందికొండ గారి లిరిక్స్ అనమాట. సో యాక్చువల్ గా అండి, ఒక పాట హిట్ అవ్వాలంటే ట్యూన్ ఒక్కటే కాదు, ఆ ట్యూన్ కి లైఫ్ ఇచ్చే లిరిక్స్ కూడా చాలా బాగుండాలి. మరి అలాంటి లైఫ్ ని మన తెలుగు సినిమాకి ఇంకా తెలుగు సినిమా పాటలకి కూడా యాడ్ చేసిన లిరిసిస్ట్ లో ఒకరు కందికొండ గారు. సో మరి ఆయన సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే డీప్ ఎమోషన్స్ ఆయన పాటల్లో చాలా బాగా కనిపిస్తుంటాయి అనమాట. సో ఆయన రాసిన లిరిక్స్ వింటుంటే మన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ గుర్తొస్తూ ఉంటాయి. అందుకే ఆయన పాటలు జనరేషన్స్ మారినా కూడా ఎవర్ గ్రీన్ గా అనిపిస్తున్నాయి. సో అదే మ్యాటర్. సో మరి నెక్స్ట్ అయితే సత్యం సినిమా నుంచి శంకర్ మహాదేవన్ పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ ఇది వివిధ.

లవ్లీ సినిమా నుంచి రంజిత్ అండ్ సాయంధవి పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి ఈ రోజు వివిధలో కందికొండ గారు రాసిన పాటలు ఏంటో ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ అయితే నీది నాది ఒకే కథ సినిమా నుంచి చిన్మయ్య శ్రీపాద పాడిన పాట ప్లే చేస్తున్నాను. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ కంపోజిషన్, కందికొండ గారు లిరిక్. లవ్లీ సాంగ్ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ, ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సదా మే సేవలో సినిమా నుంచి అభిజిత్ అండ్ సునీత పాడిన పాట. వందే మాత్రం శ్రీనివాస్ గారి లిరిక్స్, ఐ మీన్ మ్యూజిక్ కంపోజిషన్ అండ్ కందికొండ గారి లిరిక్స్ అనమాట. 4:40 క్రాస్ అయిపోయి 40 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం వివిధ ప్రోగ్రామ్ లో. మరి ఇప్పుడు విన్న సాంగ్స్ లాంటి లవ్ సాంగ్స్ రాయాలన్నా, ఫ్రెండ్షిప్ సాంగ్స్ రాయాలన్నా, మాస్ బీట్ కి ఎనర్జీ ఇవ్వాలన్నా, ఎమోషనల్ సిచ్యువేషన్స్ ని హార్ట్ టచింగ్ గా చెప్పాలన్నా అసలు కందికొండ గారు సూపర్బ్ గా చెప్తారనమాట ఆయన లిరిక్స్ లో. సో మరి ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే ఆయన లిరిక్స్ లో ఒకటి తెలుగు సాహిత్యం ఉంటుంది, అలాగే ఇవాల్టి యూత్ కి కనెక్ట్ అయ్యే ఫ్రెష్నెస్ కూడా ఉంటుంది. సో అందుకే ఆయన పెన్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. అండ్ మరి ఆయన సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే రాలేదు, బట్ లిటరేచర్ మీద ఉన్న ప్యాషన్ తో లిరిక్ రైటింగ్ స్టార్ట్ చేసి తర్వాత టాలీవుడ్ లో తన ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు. మరి బ్యూటిఫుల్ లిరిసిస్ కందికొండ గారి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ అయితే చిరుత సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, కేకే అండ్ సునీత పాడిన పాట అనమాట. లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: చెప్పాను కదండి, కొన్ని పాటలు మనం వింటాం, కొన్ని పాటలు మనల్ని వినేలా చేస్తాయని. అలాంటి పాటలు రాయడంలో కందికొండ గారు మోర్ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. అనుదీప్ దేవ్ పాడిన పాట విన్నారు, లచ్చి సినిమా నుంచి, సురేష్ యువన్ మ్యూజిక్ కంపోజిషన్ అనమాట. 4:50 అయిపోయింది మన టైం, సో ఇవాటికి వివిధ అయితే ఇక్కడితో అయిపోయింది. మరి నెక్స్ట్ లిరిక్స్ అనేవి పేపర్ మీద రాసిన అక్షరాల్లా కాకుండా దాన్ని ఫీలింగ్స్ గా మార్చిన కందికొండ గారి బ్యూటిఫుల్ సాంగ్స్ విని ఎంజాయ్ చేశారు కదా. మరి రేపటి వివిధ మీకోసం రెడీగా ఉంటుంది. బట్ రైట్ నౌ ఆర్జే చేతన్ రెడీగా ఉన్నారు వెన్నెల ప్రోగ్రామ్ తో. మరి మీ శృతి టాటా బాయ్ బై చెప్పేసి టైం కూడా అయిపోయింది. మళ్ళీ మనం త్వరలోనే ఇదే రోజున ఎగ్జాక్ట్ గా కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి సైనింగ్ ఆఫ్.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

Hello dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. పేదరికం అనేది ఓ నిర్దిష్ట జీవన ప్రమాణాలకు అవసరమైన ఆర్థిక వనరులు మరియు అవసరాలు లేని స్థితి. పేదరికం విభిన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలు, ప్రభావాలను కలిగి ఉంటుంది. గణాంకాలు లేదా ఆర్థిక శాస్త్రంలో పేదరికాన్ని అంచనా వేసేటప్పుడు రెండు ప్రధాన చర్యలున్నాయి. సంపూర్ణ పేదరికం అనేది ఆహారం, దుస్తులు, నివాసం వంటి ప్రాథమిక వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి అవసరమైన మొత్తంలో ఆదాయాన్ని పోలుస్తుంది. ఒక వ్యక్తి కనీస స్థాయి జీవన ప్రమాణాలను అందుకోలేనప్పుడు సాపేక్ష పేదరికం కొలుస్తుంది. అదే సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇతరులతో పోల్చబడింది. సాపేక్ష పేదరికం యొక్క నిర్వచనం ఒక దేశం నుండి మరో దేశానికి లేదా ఒక సమాజం నుండి మరొక దేశానికి మారుతూ ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ పేదరికంలో జీవించే వ్యక్తులు లేదా పేదరికంతో పోరాడే వ్యక్తులు ప్రతిభావంతులైనప్పటికీ వారు తమ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోలేరు. అభివృద్ధి దిశగా ప్రపంచం నడుస్తుంటే మన దేశంలో పేదరికం కనబడుతుందని అంటారు. మన దేశ సమస్యల్లో ఇదొక సమస్య. దీన్ని తొలగించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా పూర్తిగా ఈ సమస్య నుండి దేశం బయటపడుతున్నట్టుగా చెప్పడం గమనార్హం. పేదరికం అంటే తినడానికి సరైన ఆహారం సముపార్జించుకోలేని స్థితిలో జీవనం సాగించే వారు కూడా ఉండడం, అయితే దేశంలో తిండి కోసం యాచన చేసేవారు ఉండడం జరుగుతుంది. ఇంకా సంపాదన కూడా చాలక అప్పుల బాధలో ఉండే కుటుంబాలు కూడా మనకు అనేకంగా ఉంటాయి. ఇలాంటి దేశంలో పేదరిక నిర్మూలన చేయడానికి రకరకాల చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ముందుగా ఉపాధి కల్పన, చేతి వృత్తుల ప్రోత్సాహం, చిన్న వ్యాపారులకు చేయూత. చిన్న చిన్న వ్యాపారస్తులకు ఆర్థికమైన కష్టాలుంటాయి. వారు తాము నిర్వహిస్తున్న వ్యాపారంలో ఎక్కువ నష్టం వాటిల్లితే వారు వ్యాపారం కొనసాగించలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారికి చేయూతనిచ్చే విధంగా ఉండాలి. చేతి వృత్తులు చేసేవారు మనకు అధికంగా ఉంటారు. అలా చేతి వృత్తులను ప్రోత్సహించే విధంగా తగు చర్యలుండాలి. కష్టం చేసుకుని జీవించే వారికి ఒక రోజు పని ఉండి 4 రోజులు పని లేకపోతే వారి సంపాదన వారి కుటుంబ పోషణకు కూడా సరిపోకపోవచ్చు. అలాంటి వారు పేదరికంలోనే ఉన్నట్టు. కాబట్టి

0: కష్టం చేసుకునే వారికి ప్రతిరోజు పని ఉండే విధంగా తగు చర్యలు ఉండాలి.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: చదువుకున్న వారికి వారి అర్హతకు తగ్గట్టు ఉపాధి లభించాలి. అప్పుడే చదువు పూర్తి చేసుకున్న వారు తమ కుటుంబ సభ్యుల సంపాదనపై ఆధారపడకుండా తాము కూడా సంపాదిస్తూ కుటుంబ అవసరాలు ఆర్థికంగా సహాయపడగలరు. మహిళలకు ఇంటి నుండి పనిచేసుకునే ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇంట్లో ఉండే మహిళలు కూడా తీరిక సమయాల్లో పనులు చేసి ధనం కూడబెట్టడం వల్ల కుటుంబానికి ఆర్థిక భారం తగ్గుతుంది. అన్ని కుటుంబాలు కూడా ఆర్థికంగా బాగుంటే వారు చెల్లించే పన్నుల రూపంలో ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతుంది. కావున కుటుంబాలకు ఆర్థిక భారం పెరగకుండా దేశంలో అందరికీ ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చర్యలుండాలి. చాలా మందికి ఉపాధి అవకాశాల గురించి అవగాహన లేకుండా ఉంటారు. కొందరు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కొరకే వేచి చూస్తూ ఉంటారు. అలా కాకుండా అందరికీ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల గురించి సమాచారం తెలిసేలాగా ఉండాలి. ప్రజలలో చిన్న చిన్న పెట్టుబడులతో వ్యాపార అవకాశాల గురించి అవగాహన పెంచాలి. బ్యాంకుల్లో లభించే లోన్ల గురించి అవగాహన కల్పించాలి. ఉపాధి కోసం వేచి చూడడం కన్నా ఉపాధి అందించే ఒక ఆలోచన చేయడం గొప్ప అనే ప్రేరణ వీడియోలు ప్రచారం చేయాలి. కేవలం తన ఇష్టమైన ఉద్యోగం కోసం కాకుండా అంది వచ్చిన అవకాశం పట్టుకొని ఆర్థికంగా స్థిరపడడం ప్రధానమనే అంశం గురించి మరింత అవగాహన యువతలో పెంచాలి.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: ఒక వ్యక్తి సంపాదన కన్నా వ్యక్తుల సంపాదన వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుంటున్నట్టుగానే కుటుంబాల ఆర్థిక వృద్ధి వల్ల దేశాభివృద్ధి ఎలా అవుతుందో అవగాహన యువతలో పెంచాలి. ఉత్పత్తి చేసే వ్యవస్థలు, సేవా సంస్థలు, సమాచార సంస్థలు, ఇలా వివిధ వ్యవస్థలు, వాటి వల్ల ఉపయోగాలు అవగాహన యువతలో పెంచాలి. ముఖ్యంగా వ్యక్తికి గాని కుటుంబానికి గాని ఆర్థిక క్రమశిక్షణ ఎంత అవసరమో యువతలో అవగాహన కల్పించాలి. ఉపాధి కోసం చూడటం కాదు, ఉపాధి అందించే వ్యవస్థనే స్థాపించిన గొప్ప వ్యక్తుల గురించి యువతలో అవగాహన కల్పించాలి. యువతకు అవగాహన, పిల్లలకు చదువు, కుటుంబ పోషకాల ఉపాధి వంటి చర్యల వల్ల భవిష్యత్తులో పేదరికం అంతరించడానికి సహాయపడుతుందంటారు. మీరు పేదవారిగా పుట్టినట్లయితే అది మీ తప్పు కాదు. అయితే మీరు పేదవారిగా చనిపోతే ఖచ్చితంగా అది మీ తప్పు. ఎంత మోటివేషనల్ కోట్ కదండి. పేదవారిగా ఎలా పుడతారో మనకు తెలియదు, ఒక్కోసారి పరిస్థితుల ప్రభావం వల్ల. కానీ ఒక్కోసారి ఈ భూమి మీద పుట్టాక, మనం అన్ని తెలుసుకున్నాక, మన శక్తిని ఉపయోగించి మనం అనుకున్న గమ్యం వరకు చేరుకోవాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత లభిస్తుంది. విత్ దిస్ మోటివేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. I'll get back to you with more such insightful and motivation in our next program of Vennela. Bye for now.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: 93.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. స్టూడియోలో సమయం 5 గంటలు. ముందుగా విందాం కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ, పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
6: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.

0: వనితాలోకం మహిళల కార్యక్రమంలో ముందుగా పసందైన వంటకాలు సమర్పణ శ్రీమతి జి నిర్మల.
1: పసందైన వంటకాల కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు బాగున్నారా? ఈనాటి మన పసందైన వంటకాల కార్యక్రమంలో సరికొత్త వంటకాలు చెప్తాను. కొన్ని వంటకాలు ఎప్పుడు చేసుకునేలాగే ఉంటాయి, అందులో మార్చి కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తుంటాం. అది వేసినప్పుడు రుచి బాగా పెరుగుతుందండి. మనకు ఇప్పుడు మార్కెట్లో బంగాళదుంపలు బాగా దొరుకుతూ ఉంటాయి. ఈ బంగాళదుంపలు బాగా దొరికే టైంలో వాటితో రకరకాల స్నాక్స్ చేసుకుని తినచ్చు. అందుకే ఈరోజు నేను బంగాళదుంపతో చేసే కొన్ని స్నాక్స్ చెప్తాను, ఇంకా వేరే వేరేగా చెప్తాను. ఓకే, ఈరోజు మనం ఆలూతో బైట్స్ చేసుకుందాం. అంటే అవి కొంచెం బోండాల్లాగా ఉంటాయి, కొంచెం చాలా బాగుంటాయి, కుడుముల్లాగా అట్లా షేప్లో ఉండే మరి బంగాళదుంపలో బైట్స్, బంగాళదుంపతో బైట్స్ చేసుకోవడం ఎలాగో చెప్పేస్తాను. ఓకే, సరే. ముందుగా మనం 1/2 కేజీ బంగాళదుంప తీసుకోండి, అంటే 1/2 కేజీ ఉల్లిగడ్డలు తీసుకొని వాటిని తొక్కంతా తీసేసేయండి. తొక్క తీసేసి హాఫ్ ఉడకబెట్టాలన్నమాట. అంటే బాగా మెత్తగా కాదు, హాఫ్ ఉడకబెట్టాలి. ఒక 1/4 అట్లా ఉడికిన తర్వాత తొక్క తీసేసి దాన్ని తురిమేయాలి. తురిమేసేసిన తర్వాత మెత్తగా స్మూత్గా మొత్తం తురుముకుంటుంది. తురుముకున్న తర్వాత అందులో మీరు ఏం చేస్తారంటే సాల్ట్ వేయండి. సాల్ట్ ఆ తర్వాత అందులో కొంచెం మరి అందులో కారం పసుపు వేయండి. వేసిన తర్వాత కొన్ని మిరియాల పొడి దంచి

అందులో కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఉప్పు సరిపడా ఉందో లేదో చూసిన తర్వాత మనము ఈ కార్న్ఫ్లోర్ ఉంటే కనుక ఒక అరకప్పు అందులో వేసేసేయండి. కొంతమంది ఇండ్లలో కార్న్ఫ్లోర్ ఉండదన్నమాట, అంటే మొక్కజొన్న పిండి ఉండని వాళ్ళు ఏం చేస్తారంటే మైదా పిండి ఉంది కదా అది ఒక అరకప్పు వేసేసేయండి. దీన్ని బాగా కలయపెట్టండి. కలయపెట్టేటప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే కనుక చేతికి అంటుకోకుండా ఉంటుంది, బాగుంటుంది. ఇదంతా వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు రుచి చూడండి. రుచి చూస్తే ఉప్పు తక్కువ ఉంటే కనుక ఇప్పుడు ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసుకొని అందులో బియ్యపిండి ఒక అరకప్పు కలపండి. అరకప్పు కలిపేసి బాగా మొత్తం కలిసిపోవాలండి. కలిసిపోయి చపాతి ముద్దలాగా అవ్వాలి. కొన్ని సందర్భాల్లో జోరు జోరుగా ఉంటుంది, అంటే కొంచెం ఇంకా తడి ఎక్కువగా ఎక్కువ చెమ్మ చెమ్మగా ముద్ద ముద్దగా ఉంటుంది అన్నమాట. చపాతి పిండి గట్టి ముద్దలాగా రాదు. అలాంటప్పుడు ఇంకొంచెం బియ్యపిండి వేసుకోండి. వేసేసుకొని బాగా కలిపెట్టేసి కాసేపు నానపెడతారా. ఓకే, నానబెట్టిన తర్వాత వీటి ఏం చేస్తారంటే అన్నిటినీ ముద్దలు ముద్దలుగా చేసుకోవచ్చు. కొంతమంది రకరకాల షేప్ డైమండ్ షేపు, కొంతమంది రౌండ్ రౌండ్ షేప్స్, ఇలాగా దాన్ని చేసేసుకుని అన్నీ పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టండి. పెట్టిన తర్వాత ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత ముందు ఏం చేస్తారంటే ఈ ఆయిల్ కాగేలోగా వీటన్ని బైట్స్ అన్నిటినీ కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. డీప్ ఫ్రీజ్ ఒక కొంచెం సేపు ఒక 10 నిమిషాలు పెడదాంలేండి. 10 నిమిషాలు పెట్టి తీస్తాం. ఓకే, మరి 10 నిమిషాల తర్వాత మరి ఈలోగా ఆయిల్ స్టవ్ మీద ఆయిల్ కాసుకొని ఆయిల్ వేడయ్యాక బాగా వేడేయాలా. బాగా వేడెక్కాక వీటిని డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఒకటొకటి అందులో వేయాలన్నమాట. ఒకవేళ మనకు ఒక 10 బట్టాయి అనుకోండి, మరి కడాయిలో 10 ఒకసారి వేసేసేయచ్చు. వేసేసిన వెంటనే చిన్న మంట పెట్టేసేయండి. చిన్న మంట పెట్టేసి ఇక అది బాగా ఒక పక్క కాలిన తర్వాతనే తిప్పాలి, లేదంటే విరిగిపోతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఒకవైపు బాగా కాలిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకొక వైపు తిప్పి మళ్ళీ కొంచెం సేపు మంట పెంచండి. మంట పెంచి మళ్ళీ తగ్గించేసేయాలి. అలా అవన్నీ కూడా రెడ్డిగా కాలేంత వరకు కాల్చిన తర్వాత ఈ ఆలు బైట్స్ని తీసి ఒక ప్లేట్లో వేయండి. ఇలా చేస్తూ వస్తే కనుక అన్నీ ఇన్ని ఒక కుప్పడు అవుతాయి అన్నమాట, ఒక 1/2 కేజీకి. అప్పుడు అవన్నీ వేసుకొని తింటూ ఉంటే కరకరలాడుతూ స్మూత్గా టేస్టీగా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంత టేస్టీ స్నాక్ మళ్ళీ ఒక్కోసారి చెప్పిన ఏంటంటే 1/2 కిలో బంగాళదుంపలు అంటే ఉల్లగడ్డలు తీసుకొని కచ్చా పచ్చ అంటే కొంచెం 1/3 ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత దాన్ని నీళ్ళు వంపేసి బాగా తొక్క తీసేసి ఇప్పుడు తురుముకోవాలన్నమాట. బంగాళదుంపను బాగా తురిమేస్తే స్మూత్గా మొత్తం వచ్చేస్తుంది. అందులో సాల్ట్, అందులోనే కారము పసుపు వేసి కొంచెం మిరియాల పొడి మరి దంచి వేసేసి బాగా కలిపెట్టాలి. కలిపెట్టిన తర్వాత కొంచెం నూనె వేయాలి. నూనె వేసి ఇప్పుడు అందులో మైదా పిండి కావాలనుకున్న వాళ్ళు మైదా పిండి, మొక్కజొన్న పిండి ఎక్కువ వేయండి. మొక్కజొన్న పిండి ఎక్కువ వేయండి. మొక్కజొన్న పిండి లేదు అనుకున్న వాళ్ళు ఇక బాధపడకుండా ఇంట్లో మైదా పిండి ఉంటే మైదా పిండి వేసేసేయండి. మైదా పిండి వేసి బాగా కలిపెడుతూ ఉండండి. ఆ తర్వాత 1/2 కప్పు బియ్యపిండి వేసేయండి. క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇప్పుడు వేసేసి బాగా కలిపెట్టాలి. ఒకవేళ ఇంకా జోరుగా పుర్రుగా మరి ఒక నీరుగా ఉంటే కనుక మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇంకొక కొంచెం మరి బియ్యపిండి వేసి కలిపెట్టి దాన్ని చిన్న చిన్న డైమండ్ షేప్లో మీకు ఇచ్చిన ఇష్టం వచ్చిన షేప్లో చిన్న చిన్న ముద్దలు చేసుకోండి. చేసుకొని దాన్ని ఒక 10 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. పెట్టేసి తర్వాత బయటకు తీయండి. ఈలోగా కడాయి స్టవ్ మీద పెట్టి స్టవ్లో మరి కడాయి బాగా కాగిన తర్వాత నూనె పోసి నూనె కాంచండి. నూనె బాగా కాగాలన్నమాట. ఫస్ట్ ఆ ఎర్రగా మరి బాగా సెగలొస్తున్నట్టుగా కాగినప్పుడు మీరేం చేస్తారంటే ఈ డీప్ ఫ్రిడ్జ్లో తీస్తాం కదా ఈ బైట్స్ ఆలు బైట్స్, వీటిని అందులో వేసేసి మరి కాలాలి. ఒకవైపు బాగా రెడ్గా కాలిన తర్వాతనే తిప్పాలన్నమాట. అలా రెండు వైపులా బాగా రెడ్గా కాలనిచ్చి ఇప్పుడు చూడండి, మరి రెండు వైపులా రెడ్గా కాలిన తర్వాత మొత్తం ఒక ప్లేట్లో వేసుకొని తింటూ ఉంటే ఉంటాయండి. రుచి వెరీ టేస్టీ అండి. ఇందులోకి చాలామంది టమాటా కచ్చప్ వేసుకుంటూ ఉంటారు, లేదంటే టమాటా సాస్ వేసుకుంటారు, లేదంటే కొంతమంది ఏదో వాళ్ళకి ఇష్టమైనవి వేసుకొని తింటుంటారు. కారమే వేసుకుని కారం పచ్చడి వేసుకుంటారు, పచ్చళ్ళు అవి వేసుకుంటారు. కానీ మనకు ఏవి వేసుకోకుండా ఇందులో ఆల్రెడీ కారం ఉప్పు అన్నీ ఉన్నాయి కదా, మిరియాల పొడి అంతా ఉంది కాబట్టి ఒట్టివే వెరీ టేస్టీ. అంటే పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల స్మూత్గా ఉంటుంది అన్నమాట.

అది దీన్ని స్పెషల్. ఓకే, మరి చేసుకుంటారా? ఈ ఆలూతోనే బంగాళదుంపతోనే ఇంకొక వంటకం చెప్తాను, సరేనా? ముందుగా మరి చపాతి గోధుమ పిండి ఒక కప్పు తీసుకొని చపాతి పిండిలా కలుపుకోండి. సాల్ట్ వేసి కొంచెం నూనె వేసి బాగా కలిపేసి మరి గోరువెచ్చని నీళ్ళు వేసి చపాతి పిండిలా కలుపుకోండి. కొంచెం గట్టిగా కలుపుకోండి. కలుపుకొని పక్కన నానబెట్టండి. ఈలోగా మీరేం చేస్తారంటే ఒక అరకేజీ బంగాళదుంపలు అంటే ఉల్లగడ్డలు తీసుకొని బాగా మెత్తగా ఉడకబెట్టాలి. ఇవి మాత్రం సగం ఉడకబెట్టకూడదు. మెత్తగా ఉడకబెట్టిన తర్వాత ఆ తొక్క తీసేసేయాలి. తొక్క తీసేసారా? ఓకే, తొక్క తీసేసిన తర్వాత దాన్ని బాగా మెత్తగా స్మాష్ చేసేసేయండి. స్మాష్ చేసేటప్పుడు ఎక్కడ కూడా మీకు బంగాళదుంప గడ్డలు ఉండకూడదు అన్నమాట. మెత్తగా స్మాష్ చేసేసేయాలి. చేసేసిన తర్వాత అందులో మీరు కొంచెం సాల్ట్, కొంచెం మరి కారము, పసుపు వేసేసి అలాగా కలబెడతారు కదా. కలబెట్టిన తర్వాత ఫ్లేక్స్ అంటారు, అంటే ఎండుమిరకాయలని దంచి దంచితే కొంచెం తొక్కలు తొక్కలుగా వస్తుంది. దాన్ని కొంచెం వేయాలి అంటే నోటికి తగలడానికి. తర్వాత దాంట్లో కొత్తిమీర బాగా కట్ చేసి సన్నగా అందులో వేసేసేయండి. వేసేసి ఈ ముద్దని అలా పెట్టేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే చపాతి పిండి తీసుకొని అందులో చిన్న చిన్న ముద్దలు తీసుకొని చపాతీలాగా మీరు కొంచెం మందంగా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్నారా? ఇప్పుడు ఈ ఆలు ముద్ద ఉంది కదా, ఈ ఆలు ముద్దని తీసి ఆ చపాతి పిండి మీద మొత్తం పరిచేయండి, అంటే మందంగా పరిచేసేయండి. ఈ చపాతీ కూడా మందంగా ఉంటుంది. దీని మీద అంత ఆలు ముద్ద మొత్తం వేసేసేయాలి. ఒత్తుగా వేసేసి దాన్ని రోల్ చేయండి. ఓకేనా? రోల్ చేస్తారా? ఓకే, ఈ రోల్ చేసేసిన తర్వాత బాగా అట్లా ఎన్ని వస్తే అన్ని రోల్ చేసేసి దీని మీద ఏం చేస్తారంటే ఒక ఆవిరి గిన్నెలో ఉడకబెట్టాలి. ఆవిరి గిన్నెలో జస్ట్ 2 నిమిషాలు ఉడకబెడితే ఏమవుద్దంటే గట్టి పడుతుంది కొంచెం. ఇప్పుడు గట్టి పడిన ఈ దీన్ని తీసి ఆరబెట్టాలి. వేడివేడిగా ఉంటుంది కదా, దీన్ని ఆరబెట్టుకోవాలి. మళ్ళీ చెప్తాను, దీన్ని ఆవిరి కుడుములు గిన్నెలో కానీ ఆవిరి గిన్నెలో కానీ ఉడకబెట్టాలి. అది ఎంతసేపు? కొంచెం సేపే. ఉడికిన తర్వాత వీటి తీసి బయట ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని మీకు నచ్చిన సైజులో చిన్న చిన్నవిగా ఉండలు ఉండలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేసుకొని దీన్ని ఏం చేస్తారంటే మీరు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి నూనె బాగా కాగిన తర్వాత వీటిని అందులో వేస్తూ రావాలి. అట్లా మీరు ఒక్కసారిగా ఒక 10 లేకుంటే 5 రెడ్గా వేగాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ తిప్పాలి, మళ్ళా వేగాలి. ఇలా మీరు కాల్చుకుంటూ వస్తే ఇవి ఉంటాయండి టేస్ట్. అబ్బా, చెప్పలేమంత టేస్ట్ అనమాట. అసలు తింటూ ఉంటే ఎంత టేస్ట్గా ఉంటాయో పిల్లలు చాలా బాగా తింటారనమాట. ఎందుకంటే బంగాళదుంప పైన చపాతి అవన్నీ కూడా తగులుతుంటాయి. వీటిని ఏ టేస్ట్ అంటారు అని చెప్పలేమన్నమాట. తింటే కానీ తెలియదు అంత మంచి టేస్ట్ రెసిపీ. మరి స్నాక్ దీన్ని మనం చేసుకొని తినండి, పిల్లలకు కూడా పెట్టండి, బాగా తింటారు. ఓకేనా? మళ్ళీ ఇంకోసారి చెప్పనా? సరే, ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాన్ని చపాతి పిండిలా కలుపుకోండి. అందులో సాల్ట్ వేసి కొంచెం గోరువెచ్చనీళ్ళు, పాలు, నూనె అన్నీ వేస్తారుగా చపాతి పిండికి, వేసి ముద్దలా చేసుకొని నానబెట్టండి మూతేసి. ఈలోగా మీరేం చేస్తారు, ఒక 1/2 కేజీ ఉల్లగడ్డలు, వాటినే బంగాళదుంపలు అంటాము, పొటాటోస్, వీటిని బాగా ఉడకబెట్టండి. బాగా ఉడకబెట్టి మెత్తగా ఉడకబెట్టాలన్నమాట. ఉడకబెట్టేసి ఆరిన తర్వాత తొక్క తీసేసి మెత్తగా స్మాష్ చేసి పడేయాలి. ఎక్కడే కానీ బంగాళదుంప గడ్డ కానీ కనబడనే కనబడకూడదు, మెత్త స్మాష్ చేసేయాలి. అందులో కావాల్సినంత కొంచెం సాల్ట్, అవసరమైతే సాల్ట్, కారం, పసుపు ఇవన్నీ వేసేసి బాగా కలిపేసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలపండి. కొత్తిమీర వేసి కలిపేసేసి దీని మీద ఏం చేస్తారంటే చపాతీ పిండి ఉంది కదా ఆల్రెడీ, చపాతీ పిండి ముద్దలు ముద్దలుగా తీసుకొని మందంగా ఒత్తాలి. మందంగా చపాతీలాగా చేయాలన్నమాట. వేసి చేసి దాని మీద ఈ బంగాళదుంప ముద్ద, ఇదే ఉల్లగడ్డ ముద్ద మొత్తం పరిచేయాలి. అంటే ఎక్కడ ఖాళీ లేకుండా మొత్తం చపాతీ మొత్తం వేసేసి దాన్ని రోల్ చేసేసేయండి. రోల్ చేసేసారా? ఇప్పుడు ఆవిరి గిన్నె స్టవ్ మీద పెట్టండి. ఇడ్లీ గిన్నె ఉంటాయి కొంతమంది, చాలామంది ఇంట్లో ఉంటాయి, ఇడ్లీ గిన్నె పెట్టినా చాలు. దాని మీద ఈ రోల్ చేసింది మొత్తం అట్లా పెట్టేసి దాన్ని 1-5 నిమిషాలు వేడి చేయండి. ఓకే, వేడి అయిపోయి ఉంటుంది. అంటే అప్పుడు వేడినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే పట్టుకుంటే పచ్చి పచ్చిగా ఉండదు, కొంచెం ఒకలాంటి వేడైనటువంటి ఆ యొక్క ఆవిరిలో ఉడికిన ఆ యొక్క ఇది వస్తుంది అన్నమాట. దాని

0: తీసి బయట ఆరబెట్టాలి. ఆరిందా, ఆరిన తర్వాత ఇప్పుడు ఏమంటే మీకు ఇష్టం వచ్చిన సైజు రౌండ్గా కావాలంటే రౌండ్గా, డైమండ్స్ కావాలంటే, లేకుంటే ఇంకెట్లాగైనా సరే అన్నీ కట్ చేసుకొని అట్లా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టండి. కడాయిలో నూనె వేసి ఈ రోల్స్ అన్నీ కూడా అందులో వేసేసి బాగా రెడ్గా కాల్చండి. అంతే అండి, వేడి వేడి స్నాక్స్, ఆలు స్నాక్స్ ఎంత బాగుంటాయో చెప్పలేమన్నమాట. తప్పకుండా మీరు చేసుకొని తిన్న తర్వాత నాకు చెప్పాలి. ఇవి మాత్రం చాలా ఈజీ కూడా. ఎప్పుడు బంగాళదుంపలు, ఎప్పుడు ఉల్లగడ్డలు చీప్గా దొరికినా ఈ స్నాక్స్ చేసుకొని తినచ్చు. ఓకేనా? సరే, మనం చాలా సందర్భాల్లో కేసరి చేసుకుంటూ ఉంటాం. ఈ కేసరిలో కొన్ని కలపకపోవడం వల్ల దాని అసలు టేస్ట్ మాకు తెలీదు, కానీ వాటిని కలిపితే ఎంత టేస్ట్ ఉంటుందో చెప్పలేం. కొంతమంది ఇళ్లలో గోధుమ రవ్వ అలా మిగిలిపోయి ఉంటుంది. ఈ గోధుమ రవ్వ ఏం చేయాలో అర్థం కాదనమాట. అంటే ఈ గోధుమ రవ్వ లావుగా ఉంటాయి, కొన్ని సన్నగా ఉంటాయి గోధుమ రవ్వలు. ఒకవేళ లావు గోధుమ రవ్వ ఉందనుకోండి, దాన్ని మిక్సీ జార్లో వేసి సన్న కొట్టేసేయండి. సరేనా? అది అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గ్లాస్ గోధుమ రవ్వ తీసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో నెయ్యి వేసి ఈ గోధుమ రవ్వని బాగా చిన్న మంట మీద కలపాలి. కొంతమంది చిన్న మంట పెడతారు, గోధుమ రవ్వ వేస్తారు, పక్కకి వెళ్తారు, ఏదో పని చేస్తుంది. ఈలో అడుగంతా మాడుతుంది, ఇంకా అది బాగా రాదనమాట, టేస్ట్ ఉండదు, ఏదోలా ఉంటుంది, తిని కూడా వేస్ట్. సో మీరేం చేస్తారంటే దగ్గరుండి బాగా రెడ్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి. రెడ్గా వేయించరా? వేయించిన తర్వాత ఈలోగా మీరేం చేస్తారంటే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి, ఒక కప్పు గోధుమ రవ్వ కదా, దానికోసం మీరేం చేస్తారంటే ఒక గిన్నెలో 3 కప్పుల నీళ్లు వేసి బాగా సలసల పొంగాలి. సలసల పొంగుతూ ఉంటాయి, ఈ పక్క ఇది బాగా వేగుంటుంది రవ్వ. ఈ పొంగిన నీళ్లు తీసి ఆ రవ్వలో పోసేసేయాలి. పోసేస్తే అది బాగా దగ్గరగా అవుతుందన్నమాట, ఉండలు కట్టదు. ఉండలు కట్టకుండా బాగా కలిగి పెట్టాలి. అందులో మీరేం చేస్తారంటే ఒక మీకు ఇష్టం వచ్చినంత, అంటే ఒక కప్పు గోధుమ రవ్వకి 1.5 కప్పు కానీ 1 కప్పు కానీ బెల్లం బాగా దంచేసి అందులో వేసేసేయాలి. అంటే దాన్ని మళ్ళీ పాకం పట్టడం అంటే అవన్నీ ఏం చేయకూడదు. ఆ రవ్వ దాంట్లోనే వేసేసేసి మొత్తము కలిగి పెడితే మొత్తం కరిగి ఒక ముద్దలాగా అవుతుంది. అది ఎలా ఉంటుంది? ఈలోగా మనం ఏం చేస్తామంటే ఒక మిక్సీ జార్ తీసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 1/2 కప్పు కాదు, అంటే 1/2 కప్పు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి, 1/2 కప్పు శనుగులు, అంటే శనుగులు అంటే చట్నీ పప్పులు అంటాం కదా, వాటిని వేయించిన శనుగులు అంటారు కొంతమంది, కొంతమంది చట్నీ పప్పులు అంటారు, తెల్ల పప్పులు అంటారు. వీటిని 1/2 కప్పు వేసేసి అందులో 4 ఇలాచీలు వేసేసి, అలాగే 1/2 కప్పు చక్కెర కూడా వేయాలి. వేసేసి మెత్తగా పొడిగొట్టేయాలన్నమాట, ఎక్కడ కూడా మనకు పప్పులు నోటికి తగలకూడదు. అలాగే ఈ పచ్చి కొబ్బరి కూడా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు ఆల్రెడీ స్టవ్ మీద ఉంది కదా, మరి గోధుమ రవ్వ బెల్లం అంతా కరిగిన ముద్ద, అందులో ఇది వేసేసేయాలి. ఇదేనండి సీక్రెట్. ఇందులో ఈ పొడి వేసేసేసి బాగా కలిగి పెడతా ఉండాలి. కలిగి పెడతా ఉంటాము, అది కలుస్తా మరి ఎట్లా ఉండగానే స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టి కొంచెం నెయ్యి, 1/4 స్పూన్ నెయ్యి వేసేసి అందులో జీడిపప్పు పలుకులు వేసేసేయండి. అది రెడ్గా వేగగానే మరి మనం కేసరి, అంటే ఏదైతే మనం గోధుమ రవ్వతో స్వీట్ చేసుకున్నాం కదా, అందులో వేసేసేయండి. ఇక అంతేనండి. ఎప్పుడైతే ఈ నెయ్యి బాగా కలిసిందంటే బాగా కలిగి పెట్టేసేసి దాన్ని చక్కగా ఒక కొంచెంసేపు మూత పెట్టేసి వదిలేసేయండి. అంతే, తీసేసి ఒక గిన్నెలోకి మార్చేయండి. తింటూ ఉంటే టేస్ట్ ఉంటుందండి. ఇంతకాలం ఇంత మిస్ అయిపోయామా అనిపిస్తుంది అనమాట. అందులో ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా మనకు తెలియనివి ఏంటంటే తెల్ల పప్పులు ఉన్నాయి కదా, అవి, పచ్చి కొబ్బరి, ఇలాచి, చక్కెర, ఈ 4 కలిపి బాగా మిక్సీ కొట్టి మెత్తగా అందులో కలపాలి. దేంట్లో కేసరిలాగా చేసుకున్నాం కదా గోధుమ రవ్వతో, అందులో కలిపేయాలన్నమాట. అలా గోధుమ రవ్వతో ఈ టేస్టీ టేస్టీ స్వీట్ చేసుకొని తినండి, నాకు చెప్పండి. ఓకే శ్రోతులు, మరి మంచి మంచి వంటకాలు ఈనాటి పసందైన వంటకాల కార్యక్రమంలో విన్నాం. మరి వచ్చే వారం సరికొత్త వంటకాలు తెలుసుకుందాం. ఈలోగా మీరు ఈ కార్యక్రమం విన్న తర్వాత ఎలా ఉన్నాయో మరి మీరు కూడా తయారు చేసుకొని తిని నాకు చెప్పాలి. నాకు చెప్పాలి అంటే నా అడ్రస్ చెప్తాను. పసందైన వంటకాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, తిరుపతి. మా అడ్రస్ మరొకసారి, పసందైన వంటకాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, తిరుపతి. ఓకే శ్రోతలు, మళ్ళీ వచ్చేవారం సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు, నమస్కారం.
1: మీరింతవరకు విన్నారు పసందైన వంటకాలు, సమర్పణ శ్రీమతి

0: జె నిర్మల. ఇప్పుడు విందాం కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
1: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం సందర్భంగా ఇప్పుడు కొన్ని వివరాలు. ప్రతి సంవత్సరం జూన్ 23న అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం జరుపుకుంటారు. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 25.8 కోట్ల మంది వితంతువులు ఎదుర్కొంటున్న తీవ్ర పేదరికం, హింస మరియు సామాజిక వివక్షను పరిష్కరించే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి చేపట్టిన ఒక ప్రపంచ కార్యక్రమమే అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం. ఇది వారి వారసత్వ హక్కులు, ఆర్థిక సాధికారత మరియు ప్రాథమిక గౌరవం కోసం పోరాడుతుంది. జూన్ 23నే ఎందుకు ఈ అంతర్జాతీయ వితంతుల దినోత్సవం జరుపుకోవాలి అంటే, లూంబా ఫౌండేషన్ వ్యవస్థాపకుడైన లార్డ్ లూంబా గారి తల్లి శ్రీమతి పుష్పవతి లూంబా వితంతువు అయిన జూన్ 23, 1954ను స్మరించుకోవడానికి ఈ తేదీని ఎంచుకున్నారు. ఈ ఫౌండేషన్ 2025లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించగా 2010లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ దీనిని అధికారికంగా ప్రపంచ దినోత్సవంగా ప్రతిపాదించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా వితంతువులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లక్షలాది మంది వితంతువులు మరియు వారిపై ఆధారపడిన వారు అనేక వినాశకరమైన సమస్యలతో నేడు పోరాడుతున్నారు. వాటిలో ముఖ్యమైనవి వారసత్వ మరియు ఆస్తి సవాళ్లు. భాగస్వామి మరణించిన తరువాత చాలామందిని వారి ఇళ్ల నుండి వెళ్ళగొడుతున్నారు, లేదా వారి ఆస్తి, భూములు, వారి సర్వస్వాలను వారసత్వంగా పొందే హక్కును నిరాకరిస్తున్నారు. కళంకం మరియు ఒంటరితనం ద్వారా ఎదుర్కొనే సవాళ్లు. సాంస్కృతిక కళంకాలు తరచుగా సామాజిక బహిష్కరణకు, శారీరక హింసకు లేదా బలవంతపు అవమానకరమైన వైధవ్య ఆచారాలకు దారితీస్తుంది. వీరు ఎదుర్కొంటున్న మరొక సవాళ్లు ఆర్థిక భద్రత. వితంతువులు తీవ్రమైన ఆర్థిక అసమానతలను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా వీరికి ఎదుర్కొంటున్న మరొక సమస్య మద్దతు లేకపోవడం. చాలామంది తీవ్ర పేదరికంలోకి జారిపోయి తగిన ఆరోగ్య సంరక్షణ, విద్య, సామాజిక భద్రతా పథకాలకు దూరమవుతున్నారు. అసలు ఈ రోజును మనం ఎలా జరుపుకోవాలి అంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ఐక్యరాజ్య సమితి మహిళా విభాగంతో సహా మహిళా హక్కుల సంస్థలు విధాన సంస్కరణల కోసం ఒత్తిడి చేయడానికి ఈరోజును ఉపయోగిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సెమినార్లు, పింఛన్ సౌకర్యాలు కల్పించడం, న్యాయ సహాయంపై అవగాహన ప్రచారాలు మొదలుకొని సమాన హక్కులు మరియు ఆర్థిక రక్షణ కోసం వాదించే పెద్ద బహిరంగ సమావేశాల వరకు ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి. అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం 2026 యొక్క ఇతివృత్తం ఏమిటి అనగా, వితంతువులకు న్యాయం, గౌరవం మరియు ఆర్థిక శక్తిని అందించడం. ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వితంతువులు ఆస్తి హక్కులను పరిరక్షించడం, సామాజిక కళంకాన్ని తొలగించడం, వారికి ఆర్థిక స్వాతంత్రం కల్పించడం యొక్క అత్యవసరమైన ఆవశ్యకతను నొక్కిచెప్పడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జూన్ 23న జరుపుకునే అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం కార్యక్రమాలు వితంతువుల సాధికారతను కల్పించి వారి జీవన ప్రమాణాలను, నాణ్యతను మెరుగుపరిచే అనేక కీలక అంశాలపై కేంద్రీకృతమై ఉంటాయి. అందులో ముఖ్యంగా వారికి ఆర్థిక స్వావలంబనను అందించడం. వితంతువులు తమను తాము మరియు తమపై ఆధారపడిన వారిని పోషించ

నేర్చుకోగలిగేలా వృత్తి శిక్షణ, ఆర్థిక చేరిక మరియు ఆర్థిక స్వాతంత్రం పొందేందుకు కృషి చేస్తున్నాయి. వారసత్వ మరియు ఆస్తి హక్కుల యొక్క రక్షణ కల్పించడం, వితంతువులను వారి ఇళ్ళు, భూములు వంటి వాటిని వారి ఆస్తులను దూరం చేసే హానికరమైన సాంస్కృతిక కట్టుబాట్లకు వ్యతిరేకంగా పోరాడడం కూడా ఈరోజు యొక్క ముఖ్య లక్షణం. అలాగే సామాజిక మద్దతును మరియు భద్రతను అందించడం, వివిధ సమాజాలలో వితంతువులు తరచుగా ఎదుర్కొనే సామాజిక కళంకం, వేధింపులు, ఒంటరితనం వంటి విషయాలను అంతం చేయడం మరియు లింగ ఆధారిత హింస నుండి రక్షణ కల్పించడం ఈ అంతర్జాతీయ వితంతు దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పటివరకు మనం విన్నాం అంతర్జాతీయ వితంతు దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు.

అలాగే సామాజిక మద్దతును మరియు భద్రతను అందించడం. వివిధ సమాజాలలో వితంతువులు తరచుగా ఎదుర్కొనే సామాజిక కళంకం, వేధింపులు, ఒంటరితనం వంటి విషయాలను అంతం చేయడం మరియు లింగ ఆధారిత హింస నుండి రక్షణ కల్పించడం ఈ అంతర్జాతీయ వితంతు దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పటివరకు మనం విన్నాం అంతర్జాతీయ వితంతు దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. స్టూడియోలో సమయం 5:30.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
2: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
1: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
0: జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
2: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
1: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
0: జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం విందాం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 1500. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి, లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు: 1 ఏప్రిల్ 2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తయి 30 సంవత్సరాలలోపు ఉండాలి. వేతనం: ప్రారంభ బేసిక్ 48,480 రూపాయలకు, అలవెన్సులు అదనం. ఎంపిక విధానం 3 దశలలో

జరుగుతుంది. మొదటి విడతలో ప్రిలిమినరీ పరీక్ష, రెండవ ఫేజ్లో మెయిన్స్ పరీక్ష, మూడవ ఫేజ్లో సైకోమెట్రిక్ పరీక్ష, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 8 జూలై 2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 8 జూలై 2026. ప్రిలిమ్స్ పరీక్ష 2026, మెయిన్స్ పరీక్ష 26, ఇంటర్వ్యూ మరియు డూప్లికేషన్ 2026 జరగడం జరుగుతుంది. వెబ్సైట్ వివరాలు https://sbi.banknbank.in. వెబ్సైట్ వివరాలు మరొకసారి https://sbi.banknbank.in. మరొక ఉద్యోగ సమాచారం. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 86. పోస్టుల వివరాలు మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ 4, సీనియర్ క్రెడిట్ అనలిస్ట్ 38, చీఫ్ మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ 1, సీనియర్ మేనేజర్ 36, చీఫ్ మేనేజర్ 7 పోస్టులు ఉన్నాయి. అర్హత ఏదేని విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఫైనాన్స్ స్పెషలైజేషన్లో పీజీ డిప్లొమా లేదా సిఏ, సిఎంఏ, సిఎస్, సిఏఎఫ్ వంటి అర్హతలను కలిగి ఉండాలి. వయస్సు మేనేజర్ పోస్టుకు 35 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు ఉండాలి. సీనియర్ మేనేజర్కు 28 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు ఉండాలి. చీఫ్ మేనేజర్కు 32 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. పే స్కేల్ వివరాలు నెలకు గ్రేడ్ 2 పోస్టులకు 93,960, గ్రేడ్ 3 పోస్టులకు 1,05,280, గ్రేడ్ 4 పోస్టులకు 1,20,940. ఎంపిక విధానం షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ రాత పరీక్ష, సైకోమెట్రీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేయాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 16/2026 నుండి మొదలవుతుంది. దరఖాస్తులకు చివరి తేదీ 6/2026. దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 6/2026. వెబ్సైట్ వివరాలు https://banknbank.in. వెబ్సైట్ వివరాలు మరొకసారి https://bankofindia.bank.in.

ఇది ఇవాల్టి ఉద్యోగ సమాచారం. ఉద్యోగ సమాచారం అనంతరం ఇప్పుడు విందాం క్రీడా ప్రపంచం. ఫీఫా వరల్డ్ కప్ సెనెగల్పై 3-2 గోల్స్ తేడాతో నార్వే విజయం సాధించింది. నార్వే ప్లేయర్ ఎర్లింగ్ హాలాండ్ కీలకమైన 2 గోల్స్ చేయడంతో ఈ గెలుపు సాధ్యమైంది. ఈ గెలుపుతో నాకౌట్లోకి ఎంట్రీ ఇచ్చింది నార్వే. టోర్నీలో 2 మ్యాచ్లు మాత్రమే ఆడిన హాలాండ్ వాటిలో మొత్తం 4 గోల్స్ చేసింది. గ్రూప్ స్టేజ్ ఆఖరి మ్యాచ్లో ఫ్రాన్స్తో నార్వే ఆడనుంది. ఈ 2 జట్లు ఇప్పటికే తమ గ్రూప్ నుంచి నాకౌట్ దశకు క్వాలిఫై అయ్యాయి. ఇరాక్పై 2 గోల్స్ చేసిన ఫ్రాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించగా ఇక ఆల్ టైమ్ గోల్ స్కోరింగ్ రేస్లో కూడా ఉన్నాడు. ప్రస్తుతం ప్రపంచకప్ పోటీల్లో ఇతను ఇప్పటికే 16 గోల్స్ చేయడం విశేషం. ఇరాక్పై 3-0 తేడాతో ఫ్రాన్స్ గెలుపొందింది. గ్రూప్ ఐలో ఇరాక్తో జరిగిన మ్యాచ్లో 2 గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో 6 పాయింట్లతో గ్రూప్ స్టేజ్లో ప్రస్తుతం ఆ జట్టు అగ్రస్థానంలో ఉన్నది. అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనాల్ మెస్సీ మరో ప్రపంచ రికార్డుతో ప్రపంచ

ప్రపంచ వరల్డ్ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ నాకౌట్కు దూసుకు వెళ్ళింది. సోమవారం జరిగిన గ్రూప్ జే పోరులో మెస్సీ 2 గోల్స్తో 38వ నిమిషంలో ఆ జట్టు 2-0తో ఆస్ట్రేలియాపై గెలిచి టోర్నీలో వరుసగా 2వ విజయాన్ని నమోదు చేసింది. ఫీఫా వరల్డ్ కప్లో ఈజిప్టు విక్టరీ కొట్టింది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 3-1 గోల్స్తో విజయం సాధించి ఓ దశలో వెనుకబడ్డ ఈజిప్ట్ ఆ తర్వాత పుంజుకొని వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించింది. వరల్డ్ కప్లో ఆరంగ్రేటం చేసిన దాదాపు 92 ఏళ్ల తర్వాత ఆ దేశం తొలిసారిగా ఒక మ్యాచ్ను నెగ్గింది. వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి ఈజిప్ట్ ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గ్రూప్ జి నుంచి పోటీ పడుతున్న ఈజిప్ట్ టోర్నీ చరిత్రలోనే తొలిసారిగా 2వ దశకు క్వాలిఫై అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతిష్టాత్మక ఫీఫా ప్రపంచకప్లో జట్లన్నీ హోరాహోరీగా తలపడుతున్నాయి. నాకౌట్కు అర్హత సాధించాలనే ప్రతి మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో జట్లు తుదికంటూ పోరాడుతున్నాయి. ఆదివారం జరిగిన గ్రూప్ F4లో నెదర్లాండ్ 5-1 తేడాతో స్వీడన్పై ఘన విజయం సాధించింది. తమ తొలిపోరును జపాన్తో 2-2తో డ్రా చేసుకున్న నెదర్లాండ్స్ మలిపోరులో విశ్వరూపం ప్రదర్శించింది. స్వీడన్పై భారీ విజయంతో గ్రూపులో 4 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. స్వీడన్పై పోరులో అన్నింటా ఆధిపత్యం ప్రదర్శించిన నెదర్లాండ్స్ టీంలోని బ్రియాన్ బ్రాబ్రే 5వ నిమిషంలో 17వ నిమిషంలో 2 గోల్స్ చేయగా క్యాడ్ గెప్రో 47వ నిమిషంలో 54వ నిమిషంలో 2 గోల్స్ చేసి విజృంభించారు. అలాగే క్రెసెన్షియా సమర్విల్లే 89వ నిమిషంలో మరో గోల్ చేసి ఆకట్టుకున్నాడు. ఆందోని ఎలంగా 59వ నిమిషంలో స్వీడన్కు ఏకైక గోల్ అందించాడు. తమ తొలి పోరులో టునీషియాను 5-1తో ఓడించిన స్వీడన్ నెదర్లాండ్స్పై పూర్తిగా తేలిపోయింది. ఫీఫా వరల్డ్ కప్లో న్యూజిలాండ్ ఇరాన్ మధ్య జరిగిన మ్యాచ్ 2-2 గోల్స్తో డ్రాగా ముగిసింది. 2 సార్లు ఇరాన్ ఓటమి నుంచి తప్పించుకుంది. కివీస్ ప్లేయర్ ఎలీజా జస్ట్ తమ జట్టు తరపున 2 గోల్స్ చేశారు. తొలుత 7వ నిమిషంలో ఆ తర్వాత 54వ నిమిషంలో గోల్స్ చేశాడు. అయితే ఇరాన్ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. కీలకమైన దశలో గోల్స్ చేసింది. 32:46 నిమిషాలప్పుడు ఇరాన్ గోల్స్ చేసి కివీస్ను నిలువరించింది. గ్రూప్ జీలో బెల్జియం ఈజిప్ట్ మధ్య జరిగిన మ్యాచ్ 1-1 గోల్స్ తేడాతో డ్రా అయింది. ఫీఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంటులో ఆస్ట్రేలియా జట్టు శుభారంభం చేసింది. కెనడాలోని వాంకోవర్ వేదికగా జరిగిన గ్రూప్ డి ఓపెనింగ్ మ్యాచ్లో టర్కీపై 2-0 తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచకప్లో బరిలోకి దిగిన టర్కీ జట్టు ఆస్ట్రేలియా యువ ఆటగాళ్లకు గట్టి షాకే ఇచ్చిందని చెప్పొచ్చు. మ్యాచ్ ప్రారంభమైన 27వ నిమిషంలోనే ఆస్ట్రేలియా యువ ఫార్వర్డ్ ఆటగాడు నెస్టోరీ ఇరాన్ కుందా అద్భుతమైన కౌంటర్ అటాకింగ్తో గోల్తో జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించారు. ఈ అద్భుతమైన గోల్స్తో ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా తరపున గోల్స్ చేసిన అతి పిన్న వయస్కుడుగా ఇరాన్ కుందా సరికొత్త రికార్డు సృష్టించారు. ఆ తర్వాత టర్కీ ఆటగాళ్లు మ్యాచ్ను డ్రా చేయడానికి తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆస్ట్రేలియా డిఫెన్స్ దాన్ని తిప్పికొట్టింది. ముఖ్యంగా 75వ నిమిషంలో మిడ్ఫీల్డర్ కానర్ మెట్కాఫ్ బాక్స్ వెలుపల నుండి ఒక అద్భుతమైన లో షాట్తో 2వ గోల్ కొట్టి ఆస్ట్రేలియా విజయాన్ని పూర్తిగా ఖాయం చేశాడు. ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ సిలో మొదటి మ్యాచ్లో స్కాట్లాండ్ జట్టు 1-0 గోల్స్ తేడాతో హైతీపై ఘన విజయం సాధించింది. అమెరికాలోని బోస్టన్ స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో స్కాట్లాండ్ ఆటగాళ్లు మొదటి నుంచి ప్రతిభ కనబరిచారు. ఈ మ్యాచ్ 27వ నిమిషంలో స్కాట్లాండ్ స్టార్ ప్లేయర్ జాన్ మెగ్గిన్ కొట్టిన షాట్ హైతీ డిఫెండర్ను తాకుతూ డిఫెక్ట్ అయి గోల్గా మారింది. ఈ ఒక్క గోల్తో లభించిన ఆధిక్యాన్ని స్కాట్లాండ్ చివరి వరకు కాపాడుకొని విజేతగా నిలిచింది. ఇప్పుడు మరికొన్ని క్రీడా విశేషాలు చూద్దాం. ముక్కోణపు వన్డే సిరీస్లో యువభారత్ విజయ కేతనం ఎగురవేసింది. అన్నింటా ఆధిపత్యం ప్రదర్శించిన కుర్రాళ్ళు శ్రీలంక గడ్డపై సింహనాదం చేశారు. టోర్నీలో పేలవ ఫామ్తో విమర్శలకు గురైన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టైటిల్ పోరులో ఆకాశమే హద్దుగా చెలరేగిన వేళ భారత్ ఏ ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది. ఆదివారం జరిగిన ఫైనల్ టైటిల్ పోరులో హైదరాబాదీ తిలక్ వర్మ సారథ్యంలో భారత్ ఏ 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చిచ్చరపొడుగు సూర్యవంశీ 29 బంతుల్లో 36 పరుగులు చేసిన

విహారానికి తోడు కెప్టెన్ తిలక్ వర్మ 30 బంతుల్లో 67 పరుగులతో అర్ధ సెంచరీ చేసి భారత్ ఏ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు చేయడం జరిగింది. లంక బౌలర్లను ఊచకొత కోస్తూ సూర్యవంశీ కేవలం 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ మార్కును అందుకున్నాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 47.1 ఓవర్లలోనే 311 పరుగులకు ఆలౌట్ అయింది. వనుజా సహాన్ 62 పరుగులు, సుధీరా సమరవిక్రమ 52 పరుగులతో ఆకట్టుకోగా మిగతా వాళ్లు విఫలమయ్యారు. యష్టాకూర్ విప్రాజ్ నిజం 3 వికెట్లతో లంక పతనంలో కీలక పాత్ర వహించారు. ధనాధన్ అర్ధ సెంచరీతో జట్టు విజయంలో కీలకమైన పాత్ర పోషించిన సూర్యవంశీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. కామన్వెల్త్ గేమ్స్కు సన్నాహకంగా జరిగిన 56వ యూరోపియన్ బాక్సింగ్ గోల్డ్ టోర్నీలో భారత బాక్సర్లు పసిడి పతకాలతో దుమ్ములేపారు. యూరప్లోని ప్రాచీన టోర్నీగా గుర్తింపు పొందిన ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పసిడి పతకాలలో 8 స్వర్ణాలతో సహా 3 రజతాలు 1 కాంస్యం పతకంతో విజయం సాధించారు. ఈ సీజన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో అద్భుత ప్రతిభ కనబర్చిన మన బాక్సర్లు ప్రత్యర్థులను చిత్తు చేస్తూ పతకాలను కొల్లగొట్టారు. మహిళల విభాగంలో లవ్లీనా బోర్గోహై 75 కిలోల విభాగంలో, ప్రీతి పవార్ 54 కేజీల విభాగంలో, సాక్షి 51 కేజీల విభాగంలో, ప్రియా 60 కేజీల విభాగంలో పసిడి పతకాలను సాధించారు. పర్విన్ 65 కేజీల విభాగంలో రజతంను సాధించింది. మహిళల 75 కిలోల ఫైనల్లో లవ్లీనా 5-0తో మెలిస్సా జెమినిపై అలవోకగా గెలవగా, ప్రీతి 5-0తో జెస్సా మార్సెల్ను చిత్తు చేసింది. సాక్షి 5-0తో మైసూన్ బరేగాపై గెలవగా, బార్బోరా మెక్సికోవాపై ప్రియా విజయం సాధించింది. పురుషుల కేటగిరీలో జాదూమణి సింగ్ 55 కిలోల విభాగంలో, సచిన్ 65 కిలోల విభాగంలో, అంకుష్ 80 కిలోల విభాగంలో, సురేందర్ 90 కిలోల విభాగంలో స్వర్ణాలను సొంతం చేసుకున్నారు. ఇన్లాండ్తో జరుగుతున్న 2వ టెస్టులో న్యూజిలాండ్ విజయ దూందుబి మోగించింది. తొలి టెస్టు ఓటమిని మరిపిస్తూ ఇన్లాండ్ వారి సొంత గడ్డపైనే మట్టి కర్పించింది. ఆదివారం ముగిసిన 2వ టెస్టులో కివీస్ 253 పరుగులతో ఇన్లాండ్పై ఘన విజయం సాధించింది. తద్వారా 3 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం 1-1తో సమమైంది. కివీస్ నిర్దేశించిన 463 పరుగుల లక్ష్య ఛేదన కోసం ఆఖరి రోజు ఓవర్ నైట్ స్కోర్ 5 వికెట్లకు 182 పరుగులతో బ్యాటింగ్కు దిగిన ఇన్లాండ్ కివీస్ పేసర్ మ్యాట్ హెర్నీ 6 వికెట్ల దాటికి 209 పరుగులకే కుప్పకొలడం జరిగింది. హెన్రీ 15 ప్రేస్తో విజృంభించడంతో కెప్టెన్ జెరూట్ 77 పరుగులు, బ్రూక్ 58 మినహా మరెవ్వరూ చెప్పుకోదగిన స్కోర్లు చేయలేదు. ఇది ఈనాటి క్రీడా ప్రపంచం యొక్క విశేషాలు.

ఇప్పుడు కొన్ని ప్రభుత్వ ప్రకటనలు విందాం. జిల్లా షెడ్యూల్డ్ కులములు సేవా సహకార సంఘం లిమిటెడ్ తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో 23 జూన్ 2026 సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు పిఎం అజయ్ స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ మేళా ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గౌరవ సత్యవేడు శాసనసభ్యులు శ్రీ కోనేటి ఆదిమూలం గారు ముఖ్య అతిథిగా హాజరై యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. షెడ్యూల్డ్ కులాల యువతీ యువకులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం, పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖ, ఎంపీడీఓ సత్యవేడు, ఎంఈఓ సత్యవేడు, లీడ్ డిస్టిక్ మేనేజర్, యూనియన్ బ్యాంక్ తిరుపతి డాక్టర్ యు నరసింహులు గారు, ఎస్సీ కార్పొరేషన్ సిబ్బంది మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొని తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, స్వయం ఉపాధి అవకాశాలు, రుణ సదుపాయాలు మరియు నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు

0: పై సమగ్రమైన అవగాహన కల్పించారు. స్కిల్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉద్యోగ మేళాలో పలు ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులకు ప్రత్యక్ష ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 150 మంది షెడ్యూల్డ్ కులాల యువతీ యువకులు హాజరై ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పొందారు. పాల్గొన్న అభ్యర్థులు నైపుణ్యం పోర్టల్లో నమోదు చేసుకుని వివిధ ఉద్యోగ అవకాశాలను వినియోగించుకున్నారు. షెడ్యూల్డ్ కులాల యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడం, నైపుణ్యాభివృద్ధి ద్వారా వారి ఆర్థికంగా స్వావలంబన దిశగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఇప్పుడు మరొక ప్రకటన. 2026-27 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, కళాశాలల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రీమెట్రిక్ మరియు 11వ తరగతి నుండి ప్రొఫెషనల్ డిగ్రీ పోస్ట్ మెట్రిక్ వరకు చదువుతున్న బీడీ కార్మికులు, సున్నపురాయి డోలమైట్ గనుల కార్మికులు, ఇనుప ఖనిజం, మాంగనీసు ఖనిజం, క్రోమ్ ఖనిజం గనుల కార్మికులు, మైకా గనుల కార్మికులు, సినీరంగ కార్మికుల పిల్లల నుండి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఆర్థిక సహాయం కొరకు దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుంది. ప్రీ మెట్రిక్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 31 ఆగస్టు 2026. అలాగే పోస్ట్ మెట్రిక్ దరఖాస్తులకు చివరి తేదీ 31 అక్టోబర్ 2026. మరిన్ని వివరాల కొరకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ https://scholarships.gov.in/application-form/login సందర్శించవలను. దరఖాస్తు ప్రక్రియ లేదా NSPలో దరఖాస్తు పరిశీలనకు సంబంధించి సందేహాల కొరకు helpdesk@nsp.gov.in ఈమెయిల్ ద్వారా లేదా హెల్ప్ లైన్ నంబర్ 01206619540 నెంబర్ మరొకసారి 01206619540 ద్వారా సంప్రదించవచ్చు. దరఖాస్తుదారులు వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ 500001 పిన్కోడ్ వారిని సంప్రదించవచ్చు. అలాగే 0402956127 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్ మరొకసారి 0402956127 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. అలాగే ఈ సంస్థకు చెందిన సమీప డిస్పెన్సరీలను కూడా సంప్రదించి మరిన్ని వివరాలను పొందవచ్చు.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి FM తప్పక వినండి. ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30. సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస, ఊపిరి సింగర్. ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి A to Z నిర్మాత. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్.

0: సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమేడియన్. దర్శకుని ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం, ఆకర్షణ, అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం స్టూడియోలో సమయం 6:00 కావస్తుంది. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు మన తిరుపతి ఎఫ్ఎం నందు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:30 భక్తి కుసుమాలు భక్తిగీతాల కార్యక్రమం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 కిసాన్ వాణిలో ఖేత్ బచావో అభియాన్ గురించి కరకంబాడి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసులు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన కార్యక్రమం. ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 ఆపాత మధురాలు అలనాటి సినీ గీతాల కార్యక్రమం. 10:00 హరికథా కాలక్షేపం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాలు. రేపు ఉదయం 6:00 ప్రబోధగీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 భక్తిరంజని. 6:30 సూక్తి ముత్తావళి వ్యాఖ్యాత శ్రీ బి శివరామిరెడ్డి గారు. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ గురించి తిరుపతి జిల్లా కలెక్టర్, ఇంకా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఐఏఎస్ గారి సందేశం. అనంతరం వైద్య విజ్ఞానం కార్యక్రమంలో వాస్కులర్ సర్జరీ గురించి తిరుపతి స్విమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కార్డియోథెరాసిస్ సర్జరన్ డాక్టర్ శ్రీ సత్యవతి దావలూరు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:45 ఉదయరాగం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ సమర్పణ శ్రీమతి జె నిర్మల. 9:00 వాట్సాప్ చిత్రమంజరి అనంతరం చరిత్రలో ఈరోజు. 10:00 ఆయుష్మాన్ భారత్పై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:15 12:10 12:40 1:30 3:10 సాయంత్రం 5:00 వనితా లోకం మహిళల కార్యక్రమంలో లైవ్ ఫోనిన్ కార్యక్రమంలో కేవలం మహిళా శ్రోతలు కోరిన సినీ గీతాల ప్రసారం. 5:30

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. అనకాపల్లిలో 1000 మెగావాట్ల డేటా సెంటర్కు ఏర్పాటుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహూ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం శుద్ది కర్మాగారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. రాష్ట శాసనసభ పిటిషన్స్ కమిటీ ఈరోజు విశాఖపట్నంలో పర్యటించింది. వార్తల వివరాలు. అనకాపల్లిలో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో ఈరోజు సమావేశమైన రాష్ట మంత్రివర్గం ఇటీవల జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశంలో వచ్చిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం లభించింది. కేబినెట్ సమావేశం అనంతరం సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంత్రివర్గ నిర్ణయాలను పాత్రికేయులకు వెల్లడించారు. రాష్టంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. పెట్టుబడుల విషయంలో రాష్ట ప్రభుత్వం ముందు చూపుతో వెళ్తోందన్నారు. క్లస్టర్ విధానంలో అనుబంధ పరిశ్రమలన్నీ ఒకే చోట ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటుందని మంత్రి వివరిస్తూ,
1: ఈరోజు ప్రభుత్వం ఈ పెట్టుబడుల విషయంలో కూడా చాలా ముందు చూపుతో ఆలోచన చేసి ఈ పెట్టుబడుల్ని ఆమోదిస్తుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. పెట్టుబడుల్ని ఆమోదించడమే కాకుండా కొత్త పెట్టుబడుల్ని ఆహ్వానించే ఆలోచన కూడా చేస్తుందని చెప్పేసి మనవి చేస్తాను. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎకోసిస్టమ్, అదేవిధంగా మనకున్న సహజ వనరుల్ని వినియోగించుకుని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటమే కాకుండా మన రాష్ట్రంలో మరి యువతి యువకులకి దాదాపు 20-25 లక్షల మంది ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆలోచన చేస్తామని చెప్పేసి మనం చేస్తాం.
0: అదేవిధంగా జూలై 3వ తేదీన కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. సుమారు 11 సంస్థలు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర గృహ నిర్మాణం పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి తోకన్ సాహూ స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి విచ్చేసిన తోకన్ సాహూతో రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు సమావేశమయ్యారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో రాష్టంలో మున్సిపల్ హౌసింగ్ శాఖల్లో అమలవుతున్న పథకాల పురోగతిని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణ పనుల ప్రస్తుత పరిస్థితి, మెప్మాలో అమలవుతున్న పథకాలు, ఎలక్ట్రిక్ బస్సులు, అర్బన్ ఛాలెంజ్ ఫండ్పై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజధాని అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి దార్శనికతను కేంద్ర మంత్రి ఈ సందర్భంగా కొనియాడారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ది వేగంగా జరుగుతోందని కేంద్ర మంత్రి తెలియజేశారు. కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పర్యటించనున్నారు. జొన్నగిరిలో బంగారం శుద్ది కర్మాగారం ప్రారంభోత్సవంలో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ముందుగా రేపు ఉదయం 11:45 జొన్నగిరిలో ప్లాంట్ మొదటి యూనిట్ను ప్రారంభించి అనంతరం జీఈఓ మైసూర్ ప్లాంట్ 2వ యూనిట్కు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం 12:20 జొన్నగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు 405 కోట్ల రూపాయల పెట్టుబడితో బంగారు నిక్షేపాలు వెలికితీసే ఈ కర్మాగారాన్ని నెలకొల్పాయి. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జొన్నగిరి బంగారం శుద్ది కర్మాగారాన్ని రాష్ట గనులు, భూగర్భ

0: వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
1: ఈ రాష్ట్రానికి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే మన మినరల్ వెల్త్ ని మనం వెలుగు తీయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగిన విధంగా మనకున్నటువంటి ఖనిజ సంపదని ఇవాళ ప్రభుత్వ పరంగా ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్ గా జొన్నగిరి గోల్డ్ మైనే కాకుండా ఇంకా రెండు బ్లాక్స్ కూడా మనం ఐడెంటిఫై చేసాం. చిత్తూరులో, అనంతపూర్లో ఈ ఏరియాలన్నీ కూడా, రామగిరి, అనంతపూర్ డిస్టిక్ లో కూడా చూసాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పల్స్ పోలియో కార్యక్రమం ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది. పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కాకినాడ జిల్లా సంయుక్త కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీతో కాకినాడ కలెక్టరేట్లో ఆయన ఈరోజు సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్, విద్య, డిఆర్డీఏ, ఐసీడీఎస్ పరిశ్రమలు, ప్రజా రవాణా శాఖల అధికారులకు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఈ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం ఈ నెల 30వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ టి శ్రీనివాసన్ విజయవాడలోని లోక్భవన్లో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను ఈరోజు కలిసి స్నాతకోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న విద్యాభివృద్ది కార్యక్రమాలను ప్రొఫెసర్ ఈ సమావేశంలో గవర్నర్కి వివరించారు. విశ్వవిద్యాలయం అందిస్తున్న జాబ్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల అభివృద్ది, గిరిజన సంక్షేమ కార్యక్రమాలు, సమాజ అనుసంధాన కార్యక్రమాల గురించి తెలియజేశారు. అదేవిధంగా జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2020 లక్ష్యాలకు అనుగుణంగా 2023-24 విద్యా సంవత్సరం నుంచి వర్సిటీలో పలు విద్యా కార్యక్రమాలను రూపకల్పన చేసి అమలు చేస్తున్నామని తెలిపారు. విశ్వవిద్యాలయం కార్యక్రమాలు ముఖ్యంగా గిరిజన సమాజ అభ్యున్నతి, సాధికారత, సామాజిక ఆర్థిక అభివృద్ది కోసం చేస్తున్న కృషిని గవర్నర్ ఈ సందర్భంగా అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట శాసనసభ పిటిషన్స్ కమిటీ నిర్వహించిన సమావేశం అత్యంత ఫలప్రదంగా సాగిందని కమిటీ చైర్మన్ కె రఘురామకృష్ణంరాజు తెలిపారు. ముఖ్యంగా గాజువాక నియోజకవర్గానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలపై స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు సమర్పించిన 14 పిటిషన్లను సమావేశంలో సవివరంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో విస్తృతంగా చర్చించినట్టు పేర్కొన్నారు. విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలను గుర్తించడంతో పాటు వాటి అమలుకు నిర్దిష్ట కాల పరిమితులను నిర్ణయించడం ప్రత్యేకంగా నిలిచిందన్నారు. సమస్యల పరిష్కారానికి ఎంత సమయం అవసరమో, ఏ శాఖ ఏ విధంగా చర్యలు చేపట్టాలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్వహించాల్సిన బాధ్యతలపై ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు రఘురామకృష్ణంరాజు తెలియజేస్తూ,
2: గాజువాక ప్రాంతంలోని సమస్యలు అన్నింటి మీద కూడా అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుని డీటెయిల్గా చర్చించడం జరిగింది. ఎంత సమయంలో మనం ఆ సమస్యను పరిష్కరించి వారికి న్యాయం చేయగలం అనే దాని మీద చాలా డీటెయిల్డ్గా చర్చించి ప్రతి ఇష్యూకి ఒక టైం ఫ్రేమ్ నోట్ చేసుకుని ఎఫెక్టివ్గా సమస్యల్ని పరిష్కరించగలదు అనే ఒక కాన్ఫిడెన్స్ ప్రజలకి కూడా వస్తుంది.
0: నషా ముక్త్ భారత్ సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా కళాజాతర బృందంతో మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిమాణాలపై అవగాహన కల్పించేందుకు పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు కళా ప్రదర్శనలు నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడం, యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడడం, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు పార్వతీపురం రూరల్ పోలీస్ సిబ్బంది ఈగల్ టీంతో కలిసి వెంకంపేట గ్రామ ప్రజలకు, విద్యార్థులకు కళా ప్రదర్శనలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్పరిణామాల గురించి వివరించి డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి మత్తు

పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై జిల్లా పోలీసులు నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనకాపల్లిలో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం శుద్ది కర్మాగారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. రాష్ట శాసనసభ పిటిషన్స్ కమిటీ ఈ రోజు విశాఖపట్నంలో పర్యటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: पाकिस्तानेन सह क्रीडति इति वार्ताः
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. స్టూడియోల సమయం 6:30. ఇప్పుడు విందాం భక్తి కుసుమాలు, భక్తి గీతాలు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: కదా, వెనకటికి మన పెద్దోళ్ళు ఏమీ లేకనే భూముల్లో బంగారం పండించరు కదయ్యా.
1: నిజమే చిన్నమ్మ, మనమేం చేస్తిమి? పోటీ ఇవ్వడి రసాయనాలు నేలలో కుమ్మరిస్తిమి, నేల పాడు చేసుకుంటుమి.
0: మరది అందుకేనయ్యా పెద్దల మాట సర్ది మూట అంటారు.
1: బాగా చెప్తివి చిన్నమ్మ, ఇప్పుడు కూడా మించిపోలే. ఆ వెనకటి సేద్యం చెయ్యండనేసి ప్రభుత్వం రైతులందరికీ చెప్తా ఉంది. దీనికోసమే పరంపరాగత్ కృషి వికాస యోజన అనే పథకం తెచ్చి దీనికోసం 300 కోట్లు ఖర్చు చేయాలని ఉండదంట.
0: చాలా మంచి పని కదా వెంకటేశం. వెనకటి మాదిరి పశువుల పెంటేనా కోళ్ల పెంటేనా ఆకులు అలుములు దొక్కేదైనా ఇవన్నీ భూమికి చేరిస్తే మరి భూమి బంగారం కాదంటయ్యా.
1: అది సంగతి, నేల తల్లిని కాపాడితే మరి మన పంట పండినట్టే కదా. మరి మనోళ్ళందరికీ చెప్పు ఈ మాట.

వెంకటేశన్న, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి మనం ఎరువులేనా పురుగు మందులేనా ఇన్నీ వేసి పంటలు దిగుబడి రాక నానా యాతనలు పడతా ఉండం.

0: फसल बीमा,
1: हमने फसल बीमा योजना को अधिक प्रभावी बनाया, उसके दायरे में ज्यादा किसानों को लाए।
2: अब तक 19,67,00,000 से अधिक किसान आवेदनों को फसल मुआवजा मिला। खरीफ फसल बीमा के लिए शीघ्र पंजीकरण कराएं।
3: बैंक शाखा, बीमा कंपनी, कृषि ऋण समिति, जन सेवा केंद्र से संपर्क करें या www.pmfby.gov.in पर ऑनलाइन आवेदन करें।
2: बीमा कंपनी के प्रतिनिधि से घर बैठे एड ऐप द्वारा बीमा करा सकते हैं। फसल बीमा से संबंधित जानकारी के लिए हेल्पलाइन नंबर 1-4447 पर कॉल करें।
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది
5: స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

గమదని సనిధమగస కొండలలో నెలకొన్న సనిధని ససని నిదద మదని నిదద మమగ మదద మమగ గస గమ మగ గస సని సగ సమగ దమ నిద

ఆల్బం ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్. ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమేడియన్. దర్శకుడి ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం, ఆకర్షణ, అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బం ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రతి బుధవారం ఉదయం 8:30.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: స్టూడియోలో సమయం 7:05 కావస్తుంది. ఇప్పుడు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.
0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు

0: కర్షకులు ఇలా అందరికి ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి సమాచారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఖతార్లో జరిగిన ఒక పేలుడు ఘటనలో 12 మంది భారతీయులు మరణించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. న్యూఢిల్లీలో ఈరోజు వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో అసిస్టెంట్ సెక్రటరీలుగా నియమితులైన 2024 బ్యాచ్కు చెందిన 183 మంది ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, పాలనలో పౌరుల అవసరాలకే అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని కోరారు. ఏదైనా ఒక శాఖకు మాత్రమే పరిమితం కాకుండా ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేసే విధానం అవసరమని ప్రధాని స్పష్టం చేశారు. పెద్ద పెద్ద అభివృద్ది సవాళ్లను విడివిడిగా పరిష్కరించలేమని, విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఉంటేనే శాశ్వత ఫలితాలు సాధించగలమని పేర్కొన్నారు. రాబోయే దశాబ్ద కాలంలో తీసుకునే ప్రతి పరిపాలనా నిర్ణయం వికసిత్ భారత్ నిర్మాణానికి దోహదపడాలన్నారు. ప్రస్తుతం దేశ ప్రాధాన్యతల్లో ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఉత్పాదకత రంగ వృద్ధి, ఇంధన భద్రత, యువతకు అవకాశాలు కల్పించడం వంటివి కీలకమన్నారు. గత దశాబ్ద కాలంలో పరిపాలన అనేది కేవలం ప్రక్రియల చుట్టూ కాకుండా ఫలితాల ఆధారంగా సాగుతూ విప్లవాత్మక మార్పులు సాధించిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దేశ నిర్మాణంలో మహిళల పాత్ర పెరుగుతోందని, ప్రస్తుత ఐఏఎస్ బ్యాచ్లో 40% పైగా మహిళా అధికారులు ఉండడం విశేషమని చెప్పారు. యువ అధికారులు తాము పొందే పదవులను బట్టి కాకుండా సాధించిన ఫలితాలను బట్టి సంతృప్తి పొందాలని, దేశ ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వారి శక్తి సామర్థ్యాలు కీలక పాత్ర పోషిస్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగిన 2వ పౌర పురస్కార వేడుకలో పద్మ అవార్డులను ప్రదానం చేశారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలైన ఈ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే 3 విభాగాలుగా అందజేస్తారు. ఈ వేడుకలో ప్రముఖ జర్నలిస్ట్ పి నారాయణన్కు సాహిత్య విద్యారంగంలో, అలాగే మాజీ న్యాయమూర్తి కెటి థామస్కు సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలకు గాను పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేశారు. మాజీ టెన్నిస్ క్రీడాకారుడు విజయ్ అమృతరాజ్, ప్రముఖ నటుడు మమ్ముట్టి, ప్రముఖ నేపథ్య గాయని అల్కా యాగ్నిక్ పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులు ప్రకటించింది. ఇందులో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులున్నాయి. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, వాణిజ్యం, పరిశ్రమల వంటి వివిధ రంగాల్లో అసాధారణ విశిష్ట విజయాలు సాధించిన వారికి గుర్తింపుగా ఈ అవార్డులను అందజేస్తారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాతరం క్యాంపులు నిర్వహించనుంది. యువతలో దేశం పట్ల రాజ్యాంగ ప్రజాస్వామ్య సంప్రదాయాలపై అవగాహనను పెంపొందించడంతో పాటు సాంస్కృతిక విశ్వాసాన్ని, పౌర బాధ్యతలను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి క్యాంపులో 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన 150 మంది యువకులు పాల్గొంటారు. ప్రతి క్యాంపులో 6 రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం ఉంటుంది. ఇందులో ఈశాన్య రాష్ట్రాల యువత భాగస్వామ్యం తప్పనిసరి. అలాగే పాల్గొనే వారిలో కనీసం 50% మంది మహిళలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారు ఉండాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రముఖ రచయిత బంకిమ్చంద్ర చటర్జీ జయంతిని పురస్కరించుకుని మొదటి క్యాంప్ రేపటి నుండి ఈ నెల చివరి వరకు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జరుగుతుంది.

0: తుంది. ఈ క్యాంపుల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 3,000 మంది యువతకు లబ్ధి చేకూరుతుందని క్రీడల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, దేశంలో ఇప్పటివరకు దాదాపు 43% తక్కువ వర్షపాతం నమోదైందని, జూలై నెలలో కూడా ఋతుపవనాలు బలహీనంగానే ఉండే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 315 జిల్లాలు ప్రభావితం కావచ్చని, ఇందులో సాగునీటి సౌకర్యాలు చాలా పరిమితంగా ఉన్న 111 అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లాలున్నాయని ఆయన వెల్లడించారు. కఠిన పరిస్థితులను తట్టుకుని తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించినట్టు మంత్రి తెలిపారు. శాస్త్రీయ విధానాలు, సకాలంలో పంటల ప్రణాళిక, జిల్లా స్థాయి ముందస్తు సంసిద్ధతను రాష్ట్రాల సమన్వయంతో బలోపేతం చేస్తున్నామన్నారు. రైతులకు సకాలంలో మార్గదర్శకత్వం అందించడానికి కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విభాగాలు, ఎస్ఎంఎస్, వాట్సాప్, కాల్ సెంటర్లు, రేడియో, టీవీ, సోషల్ మీడియాలు ఉపయోగిస్తున్నట్టు చెప్పారు.
1: ఎల్నినో కే కారణ కమజోర్ మాన్సూన్ రహనే కి జో సంభావిత స్థితియాం హై ఔర్ జిస్కా ప్రభావ అబ్ దిఖనే భీ లగా హై క్యోంకి మాన్సూన్ అభి కాఫీ లేట్ చల్ రహా హై ఇస్లియే ఓవరాల్ అభి తక్ 43% బర్సాత్ కమ్ హుయి హై ఔర్ ఆగే భీ జో మౌసమ్ కా అనుమాన్ హై కమజోర్ రహనే కి సంభావనా హై.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు మంగోలియా విదేశాంగ మంత్రి బ్యాట్స్ సెట్సెక్, పరిశ్రమలు గనుల శాఖ మంత్రి గొంగోర్ థామ్ దిన్యామ్లతో కలిసి మంగోల్ రిఫైనరీ ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. భారత్ మంగోలియా స్నేహ బంధానికి ప్రతీకగా నిలిచే ఈ ప్రాజెక్టు పనులు స్థిరంగా, వేగంగా పురోగమిస్తున్నాయని జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రాజెక్టులో భాగస్వాములైన వివిధ బృందాలతో కలిసి పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. అనంతరం మంగోలియా మంత్రి బట్టుమూర్ డాక్టర్ జయశంకర్ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంతో పాటు గనులు, ఇంధనం, సాంకేతికత, మానవ వనరుల రంగాల్లో కొత్త అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఖతార్లో జరిగిన ఒక పేలుడు ఘటనలో 12 మంది భారతీయులు మరణించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో మొత్తం 66 మంది గాయపడ్డారని, ప్రస్తుతం వారికి అక్కడ వైద్య చికిత్స అందుతోందని వెల్లడించారు. మృతుల భౌతిక కాయాలను స్వదేశానికి తీసుకురావడానికి ఖతార్ ప్రభుత్వంతో భారత్ సమన్వయం చేసుకుంటోందని చెప్పారు.
2: We lost 12 of our nationals in the tragedy in Ras Laffan gas field where an explosion happened. Several other people have also been injured. I am told that some 66 people are injured across nationalities. We don't know exactly how many of them are Indian nationals, but all those people who are injured are safe.
0: అదే విధంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, పాక్ తన సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న నిరసనలు పాక్ దశాబ్దాల ఆర్థిక దోపిడీ, అణచివేతకు నిదర్శనమని జైస్వాల్ అన్నారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు రేపటి వరకు బలమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీలో భారీ వర్షం, దుమ్ము తుపాను, ఈదురుగాలులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే 2-3 రోజుల్లో అసోం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. అలాగే రేపటి వరకు అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఎల్నినో

0: ప్రభావం వల్ల ఈ ఏడాది రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 7:15. ఇప్పుడు కిసాన్ వాణి. కిసాన్ వాణిలో ఖేత్ బచావో అభియాన్ గురించి కరకంబాడి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసులు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
2: రైతు మిత్రులకు నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రైతుల సంక్షేమానికై ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరి ఈ కార్యక్రమం గురించి మరింత అవగాహన కల్పించేందుకు మనతో పాటు కరకంబాడి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసులు గారు ఉన్నారు. నమస్కారం సార్.
3: నమస్కారం
2: సార్. ముందుగా ఈ ఖేత్ బచావో అభియాన్, ఈ సేవ్ ద ఫార్మ్ క్యాంపెయిన్ అంటారు కదా, అసలు ఇదేంటో మన శ్రోతలకు వివరించగలుగుతారా?
3: రైతు సోదరులకు నమస్కారం. ఖేత్ బచావో అభియాన్ అనేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో 1 నుంచి 30 వరకు దేశంలోని అన్ని కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు ఈ ఆరోగ్యకరమైనటువంటి నేల, సుస్థిర వ్యవసాయం, రైతు శ్రేయస్సు అనే ఒక లక్ష్యంతో చేపట్టినటువంటి కార్యక్రమం. ముఖ్యంగా భూసార పరిరక్షణ, సుస్థిర వ్యవసాయం కోసం మనము రైతులకు అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మనకు తెలుసు, నేల ఆరోగ్యంగా ఉంటేనే దాంట్లో పండేటువంటి పంట కూడా ఆరోగ్యంగా ఉంటుంది, అది తినే మనం కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమని మంచి ఆరోగ్యకరమైనటువంటి నేలని సంరక్షించే దానికోసము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తద్వారా రైతుల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం, సమతుల ఎరువుల యాజమాన్య పద్ధతుల గురించి రైతులకి అవగాహన కల్పించడం, మట్టి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పోషకాల నిర్వహణ ఎలా చేపట్టాలో తెలియపరచడం ఈ యొక్క ఖేత్ బచావో అభియాన్, సేవ్ ది ఫార్మ్ క్యాంపెయిన్ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం.
2: సార్, మరి ఈ అభియాన్లో భాగంగా ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు?
3: సార్, ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పినట్టు నేల ఆరోగ్య పరిరక్షణ విషయానికి వస్తే, ఇంకా కొద్దిగా విపులంగా చూసినట్లయితే మన దేశంలో ఎక్కువగా ఎరువులు వాడేటువంటి జిల్లాలని కేంద్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా డై అమ్మోనియం ఫాస్ఫేట్, డిఏపి వినియోగం అత్యధికంగా ఉన్నటువంటి 100 ఈ కార్యక్రమం ఎక్కువ ఫోకస్ పెట్టి రైతులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశం ఉంది. మన రాష్ట్రంలో చూసినట్టయితే నంద్యాల మరియు గుంటూరు జిల్లాలు డిఏపి అధికంగా వాడేటువంటి 100 ఉన్నాయి. అదేవిధంగా 150 కనుక తీసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా కూడా ఉంది. అందుకోసమని ఈ జిల్లాల్లో మరీ ఎక్కువగా మనము ఫోకస్ పెట్టి మట్టి ఆరోగ్య నిర్వహణ, స్థిరమైనటువంటి వ్యవసాయాన్ని రైతులకు చేరవేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా నేల పరీక్ష చేయడం, పంట వేసే ముందు రైతులకి భూసార పరీక్ష మీద మరింతగా అవగాహన కల్పించి ఖచ్చితంగా భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు వాడేటట్లు చేయడం. మనం చూసినట్లయితే నత్రజని, భాస్వరం, పొటాషియం మనకి సిఫారసు చేసిన మోతాదు 2.7, 1.3, 1 ఉన్నట్లయితే హెచ్చు తగ్గులుగా ఉన్నాయి. ఒక పోషకాన్ని ఎక్కువగా వాడడం, మరొక పోషకాన్ని తక్కువగా వాడడం, అందువల్ల మనకి దిగుబడిలో వ్యత్యాసం రావడం, పోషకాల లోపాలు రావడం గమనిస్తూ ఉన్నాం. అందువల్ల సమతుల ఎరువుల యాజమాన్యాన్ని మనము ఇక్కడ రైతులకి అవగాహన కల్పించడం అనేది ప్రముఖమైనటువంటి ఉద్దేశం. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం లేదా సేంద్రీయ వ్యవసాయం వైపు రైతుల్ని మొగ్గు చూపేటట్లు చేయడం, ఎందుకంటే మనం చూసినట్లయితే విచ్చలవిడిగా రసాయనాలు వాడడం వల్ల మనం విపరీతమైనటువంటి అనారోగ్యాలకు గురి కావడం, నేల సారం తగ్గిపోవడం, దిగుబడులు క్రమేపీ తగ్గిపోవడం మనం గమనిస్తున్నాము. దాన్ని అధిగమించడానికి రైతులకి ప్రదక్షిణా క్షేత్రాల ద్వారా, శిక్షణా కార్యక్రమాల ద్వారా క్రమేపీ సహజ మరియు సేంద్రీయ వ్యవసాయం వైపు మరల్చేటట్టు కూడా చేయడం ఈ యొక్క ఖేత్ బచావో అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా పంట వ్యర్థాలని మనం ఎరువుగా మార్చేటువంటిది పద్ధతులు కూడా రైతులకు తెలియజేయడం. మనం చూసినట్లయితే పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువగా పంట కోసిన తర్వాత కాల్చి

0: చేస్తుంటారు. దానివల్ల పర్యావరణ కాలుష్యం అవి కూడా ఉన్నాయి. మన దగ్గర కూడా అక్కడక్కడ ఈ చెరుకు పంటగా కోత కోసిన తర్వాత తగలబెట్టేటువంటి పరిస్థితి ఉంది. సో అటువంటి వాటి మీద అవగాహన కల్పించి కాల్చకుండా దాన్ని ఎరువుగా మనం చేసినట్లయితే బాగా నేల సారం పెరిగేదానికి అవకాశం ఉంటుందనే దాని మీద కూడా అవగాహన కల్పించడం. అదేవిధంగా విత్తనాలు, నాణ్యమైనటువంటి విత్తనాలు, అదేవిధంగా ఎరువులు, పురుగు మందులను నకిలీలు లేకుండా గుర్తించి ఎలా గుర్తించాలి, ఏమిటి, ఎటువంటి రకాల విత్తనాలు ఉన్నాయి, వాటి మీద అంతా అవగాహన కల్పించడం చేస్తాము. అదేవిధంగా నేల మరియు నీటి సంరక్షణ, మనకు తెలుసు నేల బాగుండాలి, అదేవిధంగా నీటిని పొదుపుగా వాడాలి. అందుకోసమని మనము ఈ యొక్క మైక్రో ఇరిగేషన్ మరింతగా ప్రోత్సహించి తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు వచ్చేటట్టు చేయడం, ఆ విధంగా కూడా రైతులని ప్రోత్సహించడానికి ఈ యొక్క అభియాన్లో ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేటువంటి, ముఖ్యంగా రైతుల కోసం అమలు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరింతగా మనం చూసినట్లయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డు, ఇటువంటి కార్యక్రమాలు, అన్నదాత సుఖీభవ, ఇటువంటి కార్యక్రమాలను కూడా రైతులకి తీసుకెళ్లి మరింత అవగాహన కల్పించేది కూడా ప్రధాన ఉద్దేశం. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా, ఇటువంటి కార్యక్రమాలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, నమో డ్రోన్ దీది, ఇటువంటి కార్యక్రమాలు కూడా రైతులకు వివరించి ఆ స్కీముల్ని రైతులు ఉపయోగించేటట్లు చేయడం కూడా ఈ కార్యక్రమంలో చేయడం జరుగుతూ ఉంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ ఖేత్ బచావ్ అభియాన్ వల్ల రైతులకు ముఖ్యంగా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి?
0: ముఖ్యంగా రైతులతో మనము చర్చా కార్యక్రమాలు చేపడతాం, శిక్షణా కార్యక్రమాలు చేపడతాం, అక్కడక్కడ అవసరమైతే మెథడ్ డెమాన్స్ట్రేషన్స్, సపోజ్ విత్తన శుద్ధి ఎలా చేయాలి, విత్తన గుళికలు ఎలా తయారు చేయాలి, ఘనజీవామృతం ఎలా తయారు చేయాలి, ద్రవజీవామృతం ఎలా చేయాలి, ప్రకృతి వ్యవసాయంలో వాడేటువంటి కషాయాలు, నేమాస్త్రం కానీ, అగ్నిస్త్రం, బ్రహ్మాస్త్రం, ఇటువంటి కషాయాలు ఎలా తయారు చేయాలి, వాటిని కూడా మనము ప్రదక్షిణాక్షేత్రాల ద్వారా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా జీవనెరువులు మనం ఎలా వాడాలి, జీవనెరువులు ఎక్కడ దొరుకుతాయి, ఇటువంటి వాటి మీద కూడా అవగాహన కల్పిస్తాము. మట్టి నమూనాలు ఎలా సేకరించాలి, ఏ విధంగా చేయాలి, సేకరించిన తర్వాత ఏమేమి డీటెయిల్స్ రాయాలి పేపర్ మీద, ఇవన్నీ కూడా రైతులకు వివరించడం జరుగుతుంది. సాయిల్ హెల్త్ కార్డు గురించి వాళ్ళకి చూపించి, కార్డు ఏ విధంగా ఉంటుందో చూపించి, దాంట్లో ఎటువంటి డీటెయిల్స్ ఉంటాయో వివరించి, దానికి అనుగుణంగా ఎలా ఎరువులు వాడాలనేది కూడా రైతులకి అవగాహన కల్పించడం జరుగుతుంది. గ్రామ సభలు పెట్టడం జరుగుతుంది, రైతులతో కిసాన్ గోష్ఠీలు కూడా నిర్వహించడం జరుగుతుంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ ఖేత్ బచావ్ అభియాన్లో ముఖ్యంగా ఎవరెవరు భాగస్వామ్యులు అంటారు?
0: కృషి విజ్ఞాన కేంద్రము ఒక టీమ్గా ఉంటుంది. ఈ టీంలో మనకి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచి శాస్త్రవేత్తలు, అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి అధికారులు, ఆత్మ అధికారులు ఒక బృందంగా ఏర్పడి మనము గ్రామాల్లోకి వెళ్ళి కనీసం ఒక రోజుకి 200 మంది రైతులను కలిసి వాళ్ళకి ఈ అభియాన్ గురించి వివరించి, ఈ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా వివరించి, రైతుల్ని ఈ యొక్క సమతుల ఎరువుల యాజమాన్యం మీద, అదేవిధంగా సేంద్రీయ వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయము, పచ్చిరొట్టె ఎరువులు, జీవనెరువులు వీటి మీద అవగాహన కల్పించడం జరుగుతుంది.
1: సార్, మరి ఇప్పటి వరకు మీరు ఈ ఖేత్ బచావ్ అభియాన్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుంటారు, దానికి స్పందన ఎలా ఉంది?
0: మనకి రైతుల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. మనం వెళ్ళినప్పుడు చూసినట్లయితే సుమారు 200 మందిని ఒక రోజులో కలవడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు కూడా మన రాస్ కృషి విజ్ఞాన కేంద్రంలో సహజ వ్యవసాయ రైతు సదస్సును నిర్వహించడం జరిగింది. సుమారు 300 మందికి పైగా రైతులు తిరుపతి జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చేయడం జరిగింది. వారికి మనము ఈ యొక్క ఖేత్ బచావ్ అభియాన్ యొక్క ఉద్దేశాలు వివరించి, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి తెలియజేసి, వారిని ఈ యొక్క ఎరువుల్ని వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలనేది ప్రధాన ఉద్దేశం. మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఎరువుల మీద సబ్సిడీ రూపంలో సుమారు సంవత్సరానికి 2 లక్షల కోట్ల వరకు ఖర్చు పెడతా ఉంది. అందుకోసమని ఈ యొక్క ఖర్చును తగ్గించాలంటే మనము మితిమీరి వాడకుండా, ఎరువుల్ని వాడొద్దని చెప్పడం లేదు, కానీ సిఫారసు మేరకు వాడుతూ వీలైనంత వరకు మనము రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఉండేటువంటి ఈ యొక్క పచ్చిరొట్టె ఎరువులు, అదేవిధంగా పిఎండిఎస్ కిట్స్, జీవన ఎరువులు, పొలంలో దొరికే వ్యర్థాలను కంపోస్ట్గా చేసుకొని వాడడం, ఇటువంటి ప్రత్యామ్నాయ పద్ధతులు కనుక పాటించినట్లయితే రసాయనిక ఎరువుల మీద పెట్టేటువంటి ఖర్చును గణనీయంగా మనం తగ్గించి నాణ్యమైనటువంటి ఉత్పత్తులను కూడా పొందేదానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ ఖేత్ బచావ్ అభియాన్ యొక్క ఇతర ప్రాధాన్యతల గురించి కూడా తెలియజేస్తారు మన శ్రోతలకి.
0: ముఖ్యంగా మనకి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి సూచన మేరకు మనము ఈ యొక్క ఖేత్ బచావ్ అభియాన్ కార్యక్రమాన్ని చేస్తూ, ఆయన ప్రకృతి వ్యవసాయం మీద రైతులకి చెప్తున్నారు. మన కీ బాత్లో కూడా గౌరవ ప్రధానమంత్రి గారు విన్నవించారు, ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేయండి అని చెప్తున్నారు. ఆయన ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో కూడా ప్రజలను ఉద్దేశించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళండి, ఎరువుల వినియోగాన్ని తగ్గించండి, అదేవిధంగా

ఇంకా వంట నూనె వినియోగాన్ని కూడా తగ్గించమని చెప్పి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉండి మంచి జీవనశైలి కలిగి ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అందుకోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా మనము ఈ యొక్క ఇంతకుముందు చెప్పినట్లుగా కిసాన్ క్రెడిట్ కార్డు వ్యవసాయ రుణాల కోసం రైతులు తక్కువ వడ్డీతో రుణం అందించేందుకు ఈ యొక్క మన కేంద్ర ప్రభుత్వము కిసాన్ క్రెడిట్ కార్డు అనేది ఇస్తూ ఉంది. దాని ద్వారా మనము లోన్లు తీసుకోవచ్చు రైతులు. ఇందువల్ల మనకి 7% మాత్రమే వడ్డీ వస్తుంది. మనం సకాలంలో రైతులు కనుక కట్టుకున్నట్లయితే 4% వడ్డీ కూడా తగ్గించే అవకాశం ఉంది. సో తక్కువ వడ్డీతో మనం కిసాన్ క్రెడిట్ కార్డు ఉపయోగించి రుణ సౌకర్యం పొందేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మనకి భారత వాతావరణ సంస్థ చెప్తూ ఉంది, హెచ్చరిస్తూ ఉంది, ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుందని. ఎల్నినో ప్రభావం కారణంగా మనము సాధారణ వర్షపాతంలో 10% వరకు లోటు ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ పరిశోధన సంస్థ తెలియజేస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనము ఈ యొక్క తిరుపతి మరియు చిత్తూరు జిల్లాలో ఎక్కడైతే వర్షాధార ప్రాంతాలు ఉంటాయో అక్కడ మనము ఈ కంటింజెన్సీ క్రాప్ ప్లాన్ అంటే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కూడా మనము

0: ఇస్తూ ఉంది. దాని ద్వారా మనము లోన్లు తీసుకోవచ్చు రైతులు. ఇందువల్ల మనకి 7% మాత్రమే వడ్డీ వస్తుంది. మనం సకాలంలో రైతులు కనుక కట్టుకున్నట్లయితే 4% వడ్డీ కూడా తగ్గించే అవకాశం ఉంది. సో తక్కువ వడ్డీతో మనం కిసాన్ క్రెడిట్ కార్డు ఉపయోగించి రుణ సౌకర్యం పొందేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మనకి భారత వాతావరణ సంస్థ చెప్తూ ఉంది, హెచ్చరిస్తూ ఉంది, ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుందని. ఎల్నినో ప్రభావం కారణంగా మనము సాధారణ వర్షపాతంలో 10% వరకు లోటు ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ పరిశోధన సంస్థ తెలియజేస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనము ఈ యొక్క తిరుపతి మరియు చిత్తూరు జిల్లాలో ఎక్కడైతే వర్షాధార ప్రాంతాలు ఉంటాయో అక్కడ మనము ఈ కంటింజెన్సీ క్రాప్ ప్లాన్ అంటే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కూడా మనము రైతులకు వివరించడం జరుగుతుంది. అదేవిధంగా నేల మరియు నీటి సంరక్షణ పద్ధతుల గురించి కూడా అవసరమైతే ఎక్కడైనా కందకాలు తవ్వుకోవడము, ఫామ్ పాండ్స్ గురించి తెలియజేయడము, వాటికి వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా ఏమైనా సబ్సిడీలు ఉంటే వాటిని రైతులకి తెలియజేయడము, ఇటువంటి ఈ కార్యక్రమాల గురించి కూడా రైతులకి వివరించడం జరుగుతూ ఉంది.
1: సార్, మరి ప్రత్యేకంగా మీ కరకంబాడి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఈ అభియాన్లో భాగంగా ఎక్కడెక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఇందులో ఎవరెవరు పాల్గొంటున్నారు?
0: నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రతిరోజు కూడా కృషి విజ్ఞాన కేంద్రం ఒక బృందంతో కూడినటువంటి వాళ్ళు ఈ చిత్తూరు మరి తిరుపతి జిల్లాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మొత్తం మీద మనం దేశం మొత్తంలో చూసినట్లయితే 1657 బృందాలు తయారు చేయడం జరిగింది. సుమారు 75,000 గ్రామాల్లో 1,00,000 రైతులకు ఈ యొక్క అభియాన కార్యక్రమం రీచ్ అవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సుమారు 70,000 ప్రదక్షిణా క్షేత్రాలు కూడా నిర్వహించాలనేది ఈ యొక్క ఖేత్ బచావో అభియాన్ యొక్క కార్యక్రమం. దీంట్లో రైతులనే కాకుండా స్వయం సహాయక సభ్యుల్ని, అదేవిధంగా ఇన్పుట్ డీలర్స్ని, దేశీయ ప్రోగ్రాంలో ఉండేటువంటి ఇన్పుట్ డీలర్స్ని, ప్రజాప్రతినిధుల్ని, వీళ్ళందరినీ కూడా మనము కలిసి ఈ యొక్క ఖేత్ బచావో అభియాన్ గురించి వివరించడం జరుగుతుంది. మా రాష్ట్ర కృషి విజ్ఞాన కేంద్రం గురించి చూసినట్లయితే ప్రతిరోజు కూడా ఈ తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల్లో మేము మా శాస్త్రవేత్తతో పాటు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి శాస్త్రవేత్త, అదేవిధంగా వ్యవసాయ శాఖ నుంచి అధికారులు, ఆత్మా నుంచి అధికారులు, ఫీల్డ్ లెవెల్లో ఉండేటువంటి విఏఏలు, విహెచ్ఏలు, విఎస్ఏలు వీళ్ళంతా కూడా ఒక బృందంగా ఏర్పడి మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ 2 జిల్లాల్లో కూడా చేస్తున్నాం. ఇప్పటివరకు సుమారు 2,000 మందికి పైగా రైతుల్ని కలిసి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించడం జరిగింది.
1: సార్, సాధారణంగా మనం రైతులు గమనిస్తుంటాం ఒకే రకమైన పంటలు వేస్తుంటారు, మరి ఈ పంటల మార్పిడి వల్ల ఈ భూసారాన్ని కాపాడుకోవడం అలాగే ఖేత్ బచావో అభియాన్లో ఎంతవరకు ఉపయోగపడుతుందంట?
0: సార్, ఖచ్చితంగా మనము ఒకే పంట రిపీటెడ్గా ఒకే పొలంలో వేసినప్పుడు మనకి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా పురుగులు తెగుళ్ళు సమస్య కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. దాన్ని అధిగమించాలంటే మనము పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలి. వరి వేసిన తర్వాత ఒక లెగ్యూమ్ జాతికి చెందినటువంటి పంట, వేరుశెనగ కానీ ఇంకా ఇతర పంటలు, లెగ్యూమ్ జాతికి పంటలు, ఈ పల్స్ క్రాప్స్ కానీ అంటే పప్పుధాన్య పంటలు కానీ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా చేసినప్పుడు మనకి పురుగులు తెగుళ్ళ ఉధృతి కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఎరువుల వినియోగాన్ని కూడా మనము బ్యాలెన్స్డ్గా అంటే సమతులంగా వాడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు లెగ్యూమ్ జాతి పంటలు వేసినప్పుడు నత్రజని స్థిరీకరణ జరుగుతుంది భూమిలో, అది మళ్ళీ తిరిగి మనం వరి పైరు వేసినప్పుడు దానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు పంట మార్పిడి చేయాలి, వీలైతే బహుళ పంటల సాగు కూడా చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లో మనం ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎల్నినో అంటున్నాము. ఇంకా మనకి ఋతుపవనాలు వల్ల సంభవించేటువంటి వర్షాలు ఇంకా పడలేదు. అటువంటి పరిస్థితుల్లో మనం 2 లేక 3 పంటలు వేసినప్పుడు మనకి ఏదన్నా ఒక పంట నష్టపోయినా దిగుబడి తగ్గినా ఇంకో పంటలో మనకి దిగుబడి వచ్చి రైతు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పంటలతో పాటు మనం సమగ్ర వ్యవసాయ విధానాలు అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్, వాటితో పాటు మనం పశువులు పెంచుకోవడము, కోళ్ళు పెంచుకోవడము ఈ విధంగా చేసినట్లయితే మనము ఒక ఎంటర్ప్రైజ్లో ఒక ఆదాయం తగ్గిన ఇంకొక ఎంటర్ప్రైజ్లో మనకి ఆదాయం వచ్చి రైతు నిలకడగా ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ ఖేత్ బచావో అభియాన్లో భాగంగా మన నేలను సంరక్షించుకోవాలంటే ఈ భూగర్భ జలాల నిర్వహణ కూడా చాలా ముఖ్యం, మరి రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: సార్, మనకి పడిన వర్షాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే మనకు పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనకి దానికోసము ఉండేటువంటి చెరువుల్ని శుభ్రం చేసుకోవడం, పిచ్చి మొక్కలు తొలగించుకోవడం, వీలైతే విబీజీ రామ్జీ ద్వారా మనకి చెరువుల్లో ఉండేటువంటి పిచ్చి మొక్కలు తొలగించుకోవడము, అదేవిధంగా పూడికి ఏదైనా కాలువల్లో పూడికలు తీసుకోవడం, పడిన వర్షము ఎక్కడ పడిన వర్షము అక్కడ ఇంకడానికి మన పొలంలో పడిన

0: మన పొలంలోనే ఇంకేటట్లు చేసుకోవడానికి, ముఖ్యంగా మామిడి తోటలు లేకుంటే ఆర్చార్డ్ క్రాప్స్ అంటే పండ్ల తోటలు ఉండేటువంటి వాటిల్లో కందకాలు తోకున్నట్లయితే, ఎందుకంటే వర్షాధార ప్రాంతాల్లో నేల ఏటవాలుగా ఉంటుంది, వర్షం పడినప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని నిలబెట్టాలంటే మనం కందకాలు తోకున్నట్లయితే మన పొలంలో పడిన నీళ్లు మన పొలంలోనే ఇంకి మనకి భూగర్భ జలాలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నేల ఖాళీగా ఉంచకుండా మనం ఏదో ఒక తొలకరి వర్షాలు పడినప్పుడు మనం ఈ పిఎండిఎస్ కిట్స్ కానీ లేదా లెగ్యూమ్ జాతికి చెందిన పంటలు వేసుకున్నట్లయితే మనకి భూమి కోతకు గురి కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పడిన వర్షము ఇంకేదానికి అవకాశం ఉంటుంది. తేమ తొందరగా ఆరిపోకుండా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకి ఈ పంటలు వేసిన దానివల్ల భూమి సారం పెరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే సేంద్రీయ కార్బనం పెరుగుతుంది కాబట్టి మనకి భూమి సారం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మేము మా రాష్ట్ర కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా పడమటి ప్రాంతాల్లో నిక్రా ప్రాజెక్టు అంటే వాతావరణ అనుకూలిత వ్యవసాయ పథకం ద్వారా కూడా మనము ఈ యొక్క నేల నీటి సంరక్షణ పనులు చేపట్టడం జరిగింది. ఎండిపోయినటువంటి బోర్వెల్స్ను కూడా వర్షం పడితే ఎలా రీఛార్జ్ చేసుకోవాలో కూడా ఒక కొన్ని మనం డెమాన్స్ట్రేషన్స్ ఏర్పాటు చేసి కొంతమంది రైతులకి ఈ వాన నీటిని బోర్వెల్స్లోకి పంపించి ఎండిపోయిన బోర్వెల్స్ను కూడా మళ్ళీ తిరిగి సాధారణ స్థాయికి తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా మామిడి తోటల్లో కందకాలు తోవడం వల్ల కూడా మనం నీళ్ళు నిలగట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కొన్ని కాలువలను కూడా మనము ఈ పిచ్చి మొక్కలు అంత తొలగించి దాదాపు సుమారు 15 నుంచి 20 చెరువులు కూడా వాటిల్లో పూడిక తీయడం, పిచ్చి మొక్కలు తొలగించడం వల్ల కూడా ఎక్కువ నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరిగింది. అంతేకాకుండా మనము ఈ తొలకల వర్షాలు పడినప్పుడు సబ్సాయిలర్ వాడుకున్నట్లయితే, అంటే సబ్సాయిలర్ అంటే ఒంటి మడక అంటాం, దాన్ని ఒక 2 మీటర్లు లేదా 3 మీటర్లకి ఒక చాలు నడుపుకున్నట్లయితే లోపల ఉండేటువంటి భూమి పొర దాదాపు 2 నుంచి 3 అడుగుల వరకు బాగా చీలుతుంది. అందువల్ల పడిన వర్షం బాగా భూమిలో ఇంకేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ సబ్సాయిలర్ వల్ల బెట్టని తట్టుకునే గుణం కూడా పైరుకు వస్తుంది, దిగుబడులు కూడా పెరిగేదానికి అవకాశం ఉంది. ఇవి కూడా మేము డెమాన్స్ట్రేషన్ చేశాము మా దత్తత గ్రామాల్లో. రైతులు కూడా దీని ఈ యొక్క టెక్నాలజీ పట్ల సంతృప్తి వ్యక్తం చేయడం కూడా జరిగింది.
1: సార్, మరి ఇప్పుడు ఈ ఖేత్ బచావో అభియాన్లో ఈ ఎఫ్పిఓల పాత్ర ఏమైనా ఉందా?
0: సార్, మనం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా స్వయం సహాయక బృందాలని అదేవిధంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ వాళ్ళని కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా ఈ యొక్క ఖేత్ బచావో అభియాన్ యొక్క ప్రాముఖ్యత, దానివల్ల ఉపయోగాలు వివరించడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు ఆ బృంద సభ్యులు మరికొంతమంది రైతులకు చేరవేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో.
1: సార్, చివరగా ఇప్పుడు ఖేత్ బచావో అభియాన్లో భాగంగా మీ రైతులకు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి?
0: సార్, ముఖ్యంగా మనకి ఇది చాలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫ్లాగ్షిప్ యాక్టివిటీ, అంటే కీలకమైనటువంటి ఒక కార్యక్రమము. ఇది ముఖ్యంగా మనం గమనించినట్లయితే హరిత విప్లవం వచ్చిన తర్వాత అధిక దిగుబడుల కొరకు మనం కొత్త రకాలని సృష్టించడం జరిగింది. ఆ కొత్త రకాలకి ఎక్కువ ఎరువులు వాడడం జరిగింది. ఎందుకంటే ఎరువులు వాడితే ఎక్కువ దిగుబడులు రావడం జరిగింది కాబట్టి మనం సిఫారసు చేసిన మోతాదుకే ఎరువులు వాడమని చెప్పాం. కానీ రైతులు తెలుసో తెలియకో ఎక్కువ మొత్తంలో వాడడం, లేకుంటే కొన్ని చోట్ల సిఫారసు చేసిన దానికంటే తక్కువ వాడడం, అంటే సమతులంగా ఎరువులు యాజమాన్యం చేపట్టకపోవడం వల్ల కొన్ని దుష్పరిణామాలు ఇప్పుడు ఎదుర్కొంటున్నాము. అందుకోసమనే ముఖ్యంగా రైతులకి ఎరువుల వినియోగాన్ని తగ్గించడం అనేది ప్రధాన ఉద్దేశం. తద్వారా నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడం. నేల ఆరోగ్యంగా ఉంటే నేలలో పండేటువంటి పంటలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి, దాన్ని తీసుకునే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. అందుకోసమని భూసార సంరక్షణ, మట్టి నమూనాలు సేకరించే విధానము, దాని ద్వారా మనం ఎరువులు ఎలా వాడాలో తెలుసుకోవడం, అదేవిధంగా జీవన ఎరువుల ఉపయోగాలు, పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యత, పిఎండిఎస్ కిట్స్ ఎలా వాడాలో తెలియజేయడము, అదేవిధంగా ఈ ఖరీఫ్లో సాగు చేసేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి యాజమాన్య పద్ధతులు, అదేవిధంగా ప్రస్తుత కాలంలో ఈ పశువులకు సంబంధించి కానీ కోళ్ళకు సంబంధించి కానీ ఎటువంటి యాజమాన్య పద్ధతులు చెప్పాలా, ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఎండాకాలంలో తీసుకోవాల్సినటువంటి అధిక ఉష్ణోగ్రతలకు సంబంధించి మనం పాడి పశువుల్లో కానీ కోళ్ళలో కానీ ఏమైనా వ్యాధులు వస్తే వాటిని ఎలా నివారించాలి, ఇటువంటి పద్ధతులు కూడా మనం తెలియజేస్తున్నాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి కార్యక్రమాలు, రైతు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, పంట బీమా కానీ, నమో డ్రోన్ దీది కానీ, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కానీ, వీటన్నిటి గురించి కూడా మనం అవగాహన కల్పించడం, అదేవిధంగా పాడి పశువులకు కావాల్సినటువంటి కొత్త పశుగ్రాసాలు ఏమంటే పశుగ్రాస రకాల గురించి అవగాహన కల్పించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో మనం రైతులకు వివరించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అభియాన్ కార్యక్రమంలో రైతులంతా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాల గురించి తెలుసుకొని వాళ్ళు పంట పొలాల్లో ఈ యొక్క చెప్పినటువంటి విషయాల్ని ఆచరించి అధిక దిగుబడులు పొంది నికరాదాయాన్ని పొందుతారని ఆశిస్తున్నారు.

0: చేస్తున్నాము ఈ కార్యక్రమం ద్వారా.
1: ధన్యవాదాలు సార్. భూమి ఆరోగ్యంగా ఉంటేనే రైతు ఆరోగ్యంగా ఉంటాడు, రైతు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, తదనుగుణంగా మన దేశం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది అనే భావనను ఈ ఖేత్ బచావ్ అభియాన్ స్పష్టం చేస్తుంది. ఈ విషయంపై మీరు చాలా చక్కని అవగాహన కల్పించారు సార్, మన రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్.
2: మీరింతవరకు విన్నారు కిసాన్ వాణి కార్యక్రమంలో. కేతన్ బచావో అభియాన్ గురించి కరకంబాడి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసులు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా, ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం. బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
2: శ్రోతలు, స్టూడియోలో సమయం 7:45 కావస్తోంది. ఇప్పుడు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
3: యోజన పథకం గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం సమర్పణ శ్రీ ఎం చిరంజీవి.
4: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన, దీన్నే ముఫ్ట్ బిజ్లీ

0: యోజన అని కూడా అంటారు. భారతదేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్తును అందించడమే లక్ష్యంగా చేసుకుని ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద గృహాలు తమ పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ అందించబడుతుంది. ఈ సోలార్ ప్యానెళ్ల ఖర్చులో 40% వరకు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. గృహాలకు ఉచిత విద్యుత్తు అందించడమే కాకుండా ప్రభుత్వానికి కరెంటు ఖర్చు తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని భావించి ఈ పథకాన్ని అమలు చేస్తుంది. మరి ఈ పథకం గురించి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నటువంటి కుసుమ లింగమూర్తి గారి మాటల్లో విందాం.
1: ఇది భారతదేశంలో విద్యుత్తు వినియోగాన్ని తగ్గించేసి ఆ విద్యుత్తు ప్రొడక్షన్ లో కామన్ వచ్చేటువంటి సూర్యఘర్ యోజన అనే ఒక పథకం. దాంట్లో సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాల నుంచి మనం సౌర ఫలకాల నుంచి వచ్చేటువంటి విద్యుత్తును పెంపొందించడం కోసము మన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
0: ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు విందాం.
1: ఇది గృహాలకు అంటే మినిమం 300 యూనిట్స్ కాల్చుకున్నటువంటి వాళ్ళకి ఈ విద్యుత్తు ఛార్జ్ను తగ్గించుకోవడం కోసము ఈ సౌర ఫలకాలను ఏర్పరచుకొని వాటి ద్వారా వచ్చినటువంటి విద్యుత్తును వినియోగించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ పథకంలో మినిమం 200 నుంచి 300 యూనిట్లు కాల్చుకున్నటువంటి ఇంటికి ప్రతి ఒక్కరికి సౌర ఫలకాలు పెట్టుకొని అంటే సన్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ను పెట్టుకొని ఈ విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి పథకం ఇది. మినిమం మనకి 300 యూనిట్లు కాల్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా దాదాపు ఒక 2000 నుంచి 3000 రూపాయలు బిల్లు వస్తుంది. కాబట్టి ఆ బిల్లును తగ్గించుకోవడం కోసం మనము రూఫ్ టాప్ సన్ సోలార్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రయోజనాల విషయానికి వస్తే మనకు అత్యాధునికమైనటువంటి ముందు జాగ్రత్త చర్యగా మన ప్రధానమంత్రి గారు ఏర్పరిచినటువంటి ఈ విద్యుత్తును తగ్గించుకోవడం కోసము రూఫ్ టాప్ సన్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడానికి మనకి అనుమానమైనటువంటి రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుని ఈ విద్యుత్ బిల్లును తగ్గించుకోవడం కోసం మనము ఉపయోగించుకోవచ్చు. ముఫ్త్ బిజ్లీ యోజనలో తప్పనిసరిగా భారతీయ పౌరుడే ఉండాలి. అలాగే పైన రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పరచుకునేటువంటి పైకప్పు అనేది అనుకూలమైనటువంటి ప్లేస్ అయి ఉండాలి. అలాగే తప్పనిసరి ఈ విద్యుత్ బిల్ అనేటువంటి యజమాని పేరు మీద కరెంటు మీటర్ అయి ఉండాలి. అలాగే అనువైనటువంటి సౌర ఫలకాలు నిర్మించుకున్నటువంటి ప్లేస్ అయి ఉంటే సరిపోతుంది. ఈ విద్యుత్ బిల్లును తగ్గించుకోవడంతో పాటుగా మనకు పర్యావరణానికి ముప్పు లేకుండా కామన్ గా సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలతోటి మనం వినియోగించుకుంటున్నాం. కాబట్టి ఇది దాదాపుగా రేడియేషన్ లేకుండా వాయు కాలుష్యం లేకుండా వాటిని మనం వినియోగించుకోవడానికి పూర్తిగా అనువైనటువంటి బాపది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో చాలా మంది ముందుకొస్తున్నారు. ఎందుకనంటే దీంట్లో ఈ విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకొని మనం కూడా డబ్బులు ఆదా చేసుకునేటువంటి మార్గంలో చాలా మంది అవేర్నెస్ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు.
0: ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి ఎటువంటి ఇల్లులు ఆమోదయోగ్యమో ఇప్పుడు విందాం.
1: డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్. ఎందుకంటే మనకు రూఫ్ టాప్ లో దాదాపుగా అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. కాబట్టి దాంట్లో 15x15 ప్లేస్ నా కూడా మనం 3 కిలోవాట్ అనువైనటువంటి సౌర ఫలకాలను మనం ఏర్పాటు చేసుకునేటువంటి ప్లేస్ ఉంటే సరిపోతుంది. భారీగా బాగా పెద్ద కూడా ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే ఏ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా కూడా మినిమం 120 యార్డ్స్ వరకు అయితే ఉంటుంది. కాబట్టి 15x15 ప్లేస్ లో ఉన్నటువంటి బాపది కూడా మనకు అనువైనటువంటి ప్లేస్ అది. సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి మాత్రమే అనువైనటువంటి స్కీమ్ ఇది. ఎందుకంటే రెంట్ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, కానీ రెంట్ ఉన్న వాళ్ళకు ఓన్ గా వాళ్ళ పేరు మీద మీటర్ ఉండదు. ఆ ఇంటిది ఓన్ మీటర్ ఉన్నప్పుడు మాత్రం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వస్తుంది. ప్లస్ వాళ్ళు అప్రూవల్ చేస్తేనే మాత్రమే వీళ్ళకి సబ్సిడీ స్కీమ్ వస్తుంది. సో కమర్షియల్ విషయానికి వస్తే రెంటల్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ సబ్సిడీ తీసుకోవాలంటే గనక తప్పనిసరి వాళ్ళ పేరు మీద మీటర్ వచ్చి ఉండాలి, వాళ్ళ పేరు మీద మీటర్ రీడింగ్ ఉండాలి. ప్లస్ వాళ్ళకు కూడా సబ్సిడీ రావాలంటే మాత్రం ఓనర్ కూడా వాళ్ళ పేరు మీద ఉండాలి. సో అట్లాంటి అవకాశం లేదు. కాబట్టి ఓనర్ కు మాత్రమే ఇది సబ్సిడీ కింద మాత్రం స్కీమ్ వస్తుంది. మిగతా వాళ్ళు రెంటల్ ఉన్న వాళ్ళైనా కూడా మాకు సబ్సిడీ అవసరం లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా కమర్షియల్ కింద పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవి
0: సూర్యఘర్ యోజనలో భాగంగా ఎన్ని యూనిట్ల వరకు ఈ సోలార్ ప్యానెళ్లను పెట్టుకోవచ్చు, లబ్ధిదారులకు సబ్సిడీ ఏ విధంగా వస్తుందో ఇప్పుడు విందాం.
1: 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ అని చెప్పేసి మనము విభజించడం జరుగుతుంది. దీంట్లో 1 కిలోవాట్కు వచ్చేసి 30,000 రూపాయలు, 2 కిలోవాట్కి వచ్చేసి 60,000 రూపాయల వరకు మనకు సబ్సిడీ వస్తుంది. కానీ ఓవరాల్గా ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి 3 కిలోవాట్ తీసుకుంటారు కాబట్టి దానికి 78,000 రూపాయలు మాత్రం మన గవర్నమెంట్ నుంచి మన సబ్సిడీ రావడం జరుగుతుంది. ఇది యావరేజ్గా అంటే 1 కిలోవాట్ తీసుకున్నా మీకు 2 కిలోవాట్ తీసుకున్నా తక్కువ సబ్సిడీ వస్తుంది. కాబట్టి 3 కిలోవాట్ తీసుకుంటే మనకు పెట్టుకునే ఖర్చు తక్కువనే వస్తుంది, సబ్సిడీ ఎక్కువ వస్తుంది. కాబట్టి మనం 3 కిలోవాట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం దాదాపుగా. ఎందుకనంటే 100 యూనిట్లు వచ్చిన వాళ్ళకి, 150 యూనిట్స్ వచ్చిన వాళ్ళకి ఇది పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం పెట్టుకునే కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది, మనం సబ్సిడీ తీసుకునే

0: తక్కువ ఉంటుంది కాబట్టి యావరేజ్ గా 3 కిలోవాట్ అంటే కాంట్రాక్టెడ్ లోడ్ ఉంటుంది సార్. దీనికి మన కరెంట్ బిల్లు చూస్తే కనుక కాంట్రాక్టెడ్ లోడ్ అనేది ఒకటి వాళ్ళకు లైన్ ఉంటుంది. దాంట్లో చూస్తే కనుక మనకు 2 కిలోవాట్ గానీ 3 కిలోవాట్ గానీ వాళ్ళు దీని మీద లోడ్ పడుతుంది అన్నలోకి మాత్రమే ఇది అనువైనటువంటి అవకాశం అనేది నేను అనుకుంటున్నా. సో ఆ 3 కిలోవాట్ లోడ్ పడ్డోళ్ళకి మాత్రమే ఇది పెట్టుకుంటే ఇటు మనం సబ్సిడీ వస్తుంది, ప్లస్ మనకు కరెంట్ బిల్లు కూడా తగ్గించుకున్న వాళ్ళం అవుతాం.
1: ఇందులో ఎటువంటి పరికరాలు వినియోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
0: సౌర పలకలు ప్యానెల్స్ అని అంటాం మనం అది. ఆ ప్యానెల్స్ ఒకటి పైన రూఫ్ టాప్ మీద బిగిస్తామండి. దాని నుంచి మనకు ఏసీ డీసీ వైర్స్ వస్తాయి. ఏసీ డీసీ వైర్స్ నుంచి వచ్చేసి మనకు ఇన్వర్టర్ ఉంటుంది. ఇన్వర్టర్ నుంచి మళ్ళీ మనకు మీటర్ కు అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి మీటర్ కు మనం కనెక్ట్ చేసేస్తాము. ఇదంతా టోటల్ అంతా వచ్చేసి మన గవర్నమెంట్ TSNPDCL నుంచి కానీ అప్రూవల్ తీసుకుంటాం తప్పనిసరి. ఇది కన్వర్టర్, ఇన్వర్టర్ అండ్ బ్యాటరీస్ అంటే బ్యాకప్ కావాలనుకుంటే బ్యాకప్ తీసుకుంటాము. ప్లస్ దీనికి ఏసీ డీసీ మీటర్స్ వస్తాయి సార్. ఇవి వీటికి ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ.
1: లబ్ధిదారులు దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అదే విధంగా విద్యుత్ విభాగంతో ఏ విధంగా అనుమతి పొందాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
0: ఇది పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో ఒక పోర్టల్ ఉంటుంది సార్. అది ఆ పోర్టల్లో మనం ఓపెన్ చేసేస్తే మనకు దాంట్లో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీకు మీటర్ రీడింగ్ ఒకటి అడుగుతాడు. మీటర్ రీడింగ్ మనం అప్లై చేయాల్సి వస్తుంది. మనకు యూనిక్ ఐడి ఉంటుంది మనది. ఆ ఐడి కొట్టేస్తే మన కాంట్రాక్ట్ లోడ్ ఎంత ఉంది, యావరేజ్ లోడ్ తీసుకుంటుంది అన్నట్టు. మన ఇయర్లీ ఇయర్ మొత్తం లోడ్ తీసేసుకొని వీళ్ళకు ఇంత అవసరం పడుతుంది, ఇది 2 కిలోవాట్ సరిపోతుంది, 3 కిలోవాట్ సరిపోతుంది, 5 కిలోవాట్ అవసరం పడుతుంది అని చెప్పేసి అనేది స్కీమ్ కింద అప్లై చేయాలనుకున్న ఆ పోర్టల్ ఓపెన్ TSNPDCL నుంచి మనకు అప్రూవల్ వస్తుంది. అంటే కస్టమర్ పేరు మీద మాత్రమే ఫీడ్ చేస్తాం మేము. ఇది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మాత్రం కస్టమర్ మొబైల్ నంబర్ కి వెళ్తుంది కాబట్టి ఏదున్నా కూడా అంటే రేపు స్కీమ్ వర్తింపజేసినా వర్తింప చేయట్లేదు దీనికి కస్టమర్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు NPDCL వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు అప్రూవల్ రావాలి అంటే మేము పెట్టినటువంటి బాపద్ది పర్ఫెక్ట్ ఉందా లేదా, ఇలా డిసిఆర్ ప్యానల్స్ అనే నాన్ డిసిఆర్ ప్యానల్స్ ఉంటాయి సార్ దీంట్లో. డిసిఆర్ ప్యానల్స్ ఫీడ్ చేసినప్పుడు మాత్రమే ఇది స్కీమ్ కింద వర్తింపజేస్తుంది కాబట్టి NPDCL వాళ్ళు కూడా వాళ్ళు ఆ ఇంటిని అప్రోచ్ మీకు డిసిఆర్ ప్యానల్స్ పెట్టిల్లా. డిసిఆర్ ప్యానల్స్ మీన్స్ సార్ అంటే పర్ఫెక్ట్ ఇది స్కీమ్ కింద వర్తింపజేసేటువంటి ప్యానల్స్ ఏ పెట్టిల్లా లేదా అని చూసిన తర్వాతనే వాళ్ళు స్కీమ్ కింద వాళ్ళు ఆ సబ్సిడీ విడుదల చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి PDCL వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళకు ఒక లెటర్ ఇవ్వాలి. అంటే దానికి ఇది పర్ఫెక్ట్ చేశారని చెప్పేసి గవర్నమెంట్ కు లెటర్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ దెన్ 1 మంత్ అన్న కాడ 1.5 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, మొత్తానికైతే 2 మంత్స్ తర్వాతనైనా కూడా వీళ్ళకు స్కీమ్ వాళ్ళ అకౌంట్ లో మాత్రమే జమ అయిపోతాయి. ఇవి
1: అనుమతి పొందాలంటే ఏ పత్రాలు అవసరం అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం.
0: గుర్తింపు కార్డు విషయానికి వస్తే ఆధార్ కార్డు కావాలి సార్. దీనికి మీటర్ బిల్ ఒకటి తీసుకోవాలి ఖచ్చితంగా, పాన్ కార్డు ఒకటి, బ్యాంక్ డీటెయిల్స్ ఒకటి ఇవ్వాలి. బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతారంటే మన స్కీమ్ కింద అప్లై చేస్తున్నాం కాబట్టి మన అకౌంట్ లో పడడం కోసం అనే మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది సార్. ఒక 2 ఫోటోస్ ఇవ్వాలి. ఇది పూర్తి స్థాయి ఆన్లైన్ లో చేసేటువంటి ప్రక్రియ కాబట్టి పోర్టల్ ఓపెన్ చేస్తే మాత్రం 100% ఆన్లైన్ లో ఉంటుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అంటే 2 ఫోటోస్ ఇవి ఇచ్చేసి మాత్రం మన ఫోన్ నంబర్ మీద మన పోర్టల్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇది
1: సోలార్ ప్యానెల్ల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటును ఇంట్లో అవసరాలకు వినియోగించుకొని మిగిలిన కరెంటును లబ్ధిదారులు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు విందాం.
0: ఒక్కొక్కరికి ఆ 300 యూనిట్లు కూడా యూజ్ చేసుకోకుండా ఎగ్జాంపుల్ 200 యూనిట్స్ వాళ్ళు యూజ్ అయినాయి అనుకోండి, మిగతా 100 యూనిట్లు వాళ్ళకి అక్కడ పక్కకున్నాయి. ఆ పక్కకున్న వాపతి ఏం చేస్తుంది అంటే కొందరు అవగాహన రాహిత్యంతో గవర్నమెంట్కు పంపించేస్తే మనకు అమౌంట్ వస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. అది ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు కాకుండా కొన్ని ఒక 6 నెలలకు ఒకసారి, సంవత్సరంకు ఒకసారి వాళ్ళు రేడియేషన్ తీస్తారు దాన్ని. అంటే టోటల్గా 6 మంత్స్ బయ బ్యాకప్ తీసేసి సంవత్సరం తర్వాత ఎంతెంత మిగిలి విద్యుత్ ఉంది, మా మిగిలి యూనిట్లు ఉన్నాయి, అవి ఏం చేస్తారు, ఈ మంత్ ఆ 100 యూనిట్లు మిగిలిన తర్వాత నెక్స్ట్ మంత్ కు ఫార్వర్డ్ చేస్తారు. అవి అంటే నెక్స్ట్ మంత్ కూడా దాంట్లో యాడ్ చేస్తారు, ఎక్స్టెండ్ చేస్తారు తప్ప మనకు ఇప్పుడు డబ్బులు మనకు తిరిగి ఇవ్వరు. ఒక 6 మంత్స్ వరకు చూస్తారు. టోటల్ యావరేజ్ గా ఒక 600 యూనిట్లు 700 యూనిట్లు మనకు మిగిలింది అని అన్నప్పుడు అప్పుడు వాళ్ళు కొనుగోలు చేసేటువంటి కాస్ట్ కి మనకు మన అకౌంట్ కి మాత్రం వాళ్ళు బదిలీ చేస్తారు. ఎవ్రీ మంత్ మాత్రం దీనికి క్యాల్కులేట్ చేయరు. క్యాల్కులేట్ చేసిన బాపత్ దాన్ని మాత్రం నెక్స్ట్ మంత్ కి మాత్రం మనకు ఫార్వర్డ్ చేసేస్తారు. అంటే మనకి ఇప్పుడు జల విద్యుత్ ఉంది, ఇంధన విద్యుత్ ఉంది, ఇవి రేపు ఫ్యూచర్ లో తగ్గుముఖం పడతాయి, లేకపోతే మన పవర్ ఎక్కువ అవసరం పడుతుంది, మనకు జనరేట్ అయ్యే పవర్ తక్కువ పడుతుంది కాబట్టి ఫ్యూచర్ లో మనకు విద్యుత్ వినియోగం పెరుగుతుంది రోజు రోజుకు. రేపు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వస్తున్నాయి, దానికి ఎలక్ట్రికల్ విద్యుత్ అవసరం పడుతుంది. అంటే ఇప్పుడు అవసరం పడేదానికంటే ఫ్యూచర్ లో ఇంకెక్కువ అవసరం పడుతుంది కాబట్టి ఈ సన్ సోలార్ సిస్టమ్ ను ఖచ్చితంగా ఉపయోగంలో తీసుకొచ్చుకుంటే కనుక మనం ఇంకా అడ్వాన్స్ ఉంటామని చెప్పేసి అని నా ఉద్దేశం. ఏ విద్యుత్ సంస్థలైనా కూడా వినియోగం పెరుగుతుంది కాబట్టి ఛార్జెస్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది కామన్ గా వచ్చేసేటువంటి వాతావరణం నుంచి

0: ఇటువంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వచ్చేటువంటి సూర్యకిరణాలతో మనం సాధించేటువంటి ఈ విద్యుత్ ప్రొడక్షన్ ను ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొస్తే ఇంకా ముందు ముందు చాలా బెనిఫిట్ అవుతుంది తప్ప ఇది ఎప్పుడు కూడా నష్టం జరగదు అనేది మా ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా ఈ సన్ సోలార్ సిస్టమ్ కు రాస్తే అందరికి ఆమోదయోగ్యం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
1: ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద లబ్ధి పొందినటువంటి నర్సంపేటకు చెందినటువంటి క్రాంతి గారు ఏమంటున్నారో వారి మాటల్లో విందాం.
2: సోలార్ లైట్స్ పెట్టించుకున్నాము, సోలార్ ప్యానల్స్ బాగానే ఉన్నాయి ప్రెసెంట్ అయితే. అయితే 25 ఇయర్స్ మాకు ప్యానల్స్ వారంటీ ఇచ్చారు, బట్ కేబుల్స్ అండ్ ఇన్వర్టర్ బ్యాటరీస్ వాటికి మాత్రం 7 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. అయితే ఏ ప్రాబ్లమ్ లేదు సార్. మేము 5 మంత్స్ అవుతుంది పెట్టుకుని, 2 మంత్స్ బ్యాక్ సబ్సిడీ అమౌంట్ కూడా అకౌంట్ లో పడుతుంది. అంటే 2,30,000 అయింది సార్. అంటే స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని కాస్ట్ పడుతుంది అన్నారు. మాకు మా బిల్డింగ్ అటు ఇటు పక్కన సోలార్ ప్యానల్స్ మేము నీడ పడడానికి అవకాశం లేదని చెప్పేసి కాస్ట్ కొంచెం తక్కువ పడుతుంది అని చెప్పేసి చెప్తాను. 2,30,000 వరకు అయింది, 80,000 సబ్సిడీ పడింది నా అకౌంట్ లో. డైలీ 10 to 15 మినిట్స్ వరకు జనరేట్ అవుతుందని చెప్పేసి చెప్పారు. మాకైతే ఇప్పటి వరకు అయితే పవర్ తో ఇబ్బంది అడగ తెచ్చుకున్నప్పటి నుండి కూడా 3 kV మేము పెట్టించుకున్నాము. అంటే మాకు వచ్చేసి వాళ్ళు నెలకి ఈజీగా 3 యూనిట్ల వరకు జనరేట్ అవుతాయి సార్. ఈజీగా మీకు ఏదో వెదర్ ఏ విధంగా ఉన్నా కూడా ఇట్లా నార్మల్ వెదర్ లో ఉన్నా కూడా 300 యూనిట్ల వరకు అయితే జనరేట్ అవుతాయని చెప్పేసి చెప్పారు. చెప్పి ఇప్పటికి 5 మంత్స్ 6 మంత్స్ అవుతుంది, ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదు, బాగానే ఉంది. అంతకుముందుకు మాకు 2,000-2,800 వచ్చే కరెంట్ బిల్లు, ఇవి పెట్టాక జస్ట్ మినిమం బిల్లు వస్తుంది. కాకపోతే ఇప్పటికైతే దానివల్ల మాకు ఏ ఇబ్బంది లేదు, కరెంట్ బిల్లు పూర్తిగా 0. ఇప్పుడు మాకు స్కీమ్ కింద అని చెప్పేసి స్కీమ్ అప్లై చేశారు సార్. మాకు స్కీమ్ లో సబ్సిడీ అమౌంట్ వచ్చేసింది మాకు ఇంటి పర్పస్ కాబట్టి. ఇప్పుడు పవర్ ప్లస్ చేసిన ఎవరికి కరెంట్ పోయినా మాకు సంబంధం లేదు. మాకైతే 24 అవర్స్ పవర్ ఉంటుంది. 4 రూమ్లోను ఇంటర్ వెనక సైడ్ రాస్తాం. మాకు 5-6 లైట్లు ఉన్నాయి, 4 ఫ్యాన్లు ఉన్నాయి, టీవీ ఉన్నాయి. ఇట్లా ఇంట్లో అది రెగ్యులర్ యూజ్ చేయొచ్చు. అంటే వాళ్ళు వీళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీకి వస్తారని చెప్పేసి చెప్పారు సార్. చెప్పినాక ఒకసారి వచ్చారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వచ్చి మొత్తం చెక్ చేసుకున్నారు. సరే అయితే కేబుల్స్ అయితే అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే పడతాం చెప్పి వచ్చి వాళ్ళు చెక్ చేసుకుని వెళ్ళింది సార్. వెళ్ళిన తర్వాతనే అమౌంట్ కూడా సబ్సిడీ అమౌంట్ కూడా చాలా బాగుంది సార్. ఇది పెట్టుకోవడం వల్ల మనకైతే పవర్ పోతుంది అన్న బాధ అనేది ఇంతవరకు లేదు. అది పెట్టుకున్న తర్వాత 24 అవర్స్ పవర్ ఉంది మనం. ఎందుకంటే ఒక్క మాటలో చెప్పాలన్నా మాకు మామూలుగా డైలీ కరెంట్ ఎక్కువ కరెంట్ బిల్ వచ్చే వాళ్ళు అయితే ఇంకా చాలా అంటే చాలా సేఫ్ లో పడిపోతారు. ఎట్లా అంటే ఒక వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఒక 10,000 కరెంట్ బిల్ వచ్చేవాళ్ళు అనుకోండి, ఏమైతే అంటే వాళ్ళకి ఒక 10,000 అన్నప్పుడు వీళ్ళు ఒక్కసారి పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయినా కూడా ఈఎంఐ పద్ధతి ఇస్తామన్నారు సార్ వాళ్ళు. ఈఎంఐ పెట్టుకుంటే ఏమైతే మనకు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ లో మనకి ఈఎంఐ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, మిగతా 25 ఇయర్స్ వరకు మాకు చేసే కదా. అట్లా కూడా చాలా బాగా అనిపించే మేము పెట్టించుకున్నాం.
1: ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సూర్య ఘర్ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన పొంది వినియోగిస్తారని ఆశిద్దాం.
3: మీరింతవరకు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 8 గంటలు కావస్తుంది. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో. ముందుగా ఆచార్య చిత్రం నుండి హారికా నారాయణ్ సాహితి ఆలపించిన ఈ పాటకు రచన చేసినది రామజోగయ్య శాస్త్రి, సంగీతం అందించిన వారు మణిశర్మ.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం యువరత్న సినిమా కొరకు కళ్యాణి మాలిక్ సాధనా సర్గం ఆలపించిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం సమకూర్చగా ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు.

0: లేదు, ధరలో సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు. విజయ వంట నూనెలు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాము

0: 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుపుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట సైనికుడు చిత్రం కొరకు కార్తీక్ కారుణ్య హరిణి ఆలపించిన ఈ పాటకు వేటూరి సుందర్రూమ్మూర్తి గారు రచన చేయగా హ్యారీస్ జయరాజ్ సంగీతం సమకూర్చారు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట మిర్చి చిత్రం కొరకు విజయప్రకాష్ అనిత ఆలపించిన పాటకు రామజోగయ్య శాస్త్రి రచన చేయగా దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: జీవితం ఒక ప్రయాణం అంటారు, మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
2: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
2: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి, ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట రాఘవన్ చిత్రం కొరకు రాఘవేంద్ర జయశ్రీ ఆలపించిన ఈ పాటకు సాహిత్యం సమకూర్చిన వారు వేటూరి సుందర్రామ్మూర్తి, సంగీతం హారీష్ జయరాజ్.

0: తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రెండవ విడత పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రదానం చేశారు. పౌరులే కేంద్ర బిందువుగా సివిల్ సర్వెంట్లు పాలన సాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. దేశవ్యాప్తంగా సుమారు 74 లక్షల మంది రైతులకు నాఫెడ్ పోర్టల్ సహాయం అందిస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. నైరుతి ఋతుపవనాలు దేశంలో చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రెండవ విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగింది. ప్రముఖ మలయాళ పాత్రికేయుడు పి నారాయణన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ పద్మవిభూషణ్ అందుకోగా, సినీరంగ ప్రముఖులు ముమ్ముట్టి, అల్కా యాగ్నిక్తో పాటు ప్రఖ్యాత వైద్యులు

0: డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ పురస్కారాలను అందుకున్న వారిలో సినీ నటులు మాగంటి మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లు ఉన్నారు. అలాగే వీరితో పాటు సినీ నటుడు మాధవన్, క్రికెటర్ రోహిత్ శర్మ, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ పురస్కారాలను అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. వీటిలో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ప్రకటించిన పురస్కారాల్లో తొలి విడతగా 66 మందికి ఇటీవల అందచేయగా మిగిలిన వారికి ఈరోజు ప్రదానం చేశారు. నాగరిక్ దేవోభవ స్ఫూర్తితో అధికారులు పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో సహాయ కార్యదర్శులుగా పనిచేస్తున్న 2024 బ్యాచ్కు చెందిన 183 మంది ఐఏఎస్ శిక్షణార్థులతో ప్రధాని న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువ సివిల్ సర్వెంట్లు కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. దేశ నిర్మాణంలో బలమైన లక్ష్య సాధన, నూతన ఆవిష్కరణలు, పౌర కేంద్రీకృత పాలనపై దృష్టి సారిస్తూ అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇంకా 10 భారత జెండా కలిగిన నౌకలు ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యూఢిల్లీలో ఈ మధ్యాహ్నం జరిగిన పాత్రికేయుల సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆ వివరాలను వెల్లడించారు. అమెరికా, ఇరాన్ మధ్య జూన్ 17 అవగాహన ఒప్పందం కుదిరిన తరువాత ఇప్పటి వరకు 11 భారతదేశానికి వచ్చే నౌకలు హార్మోస్ జలసంధి ద్వారా ప్రయాణించాయని తెలిపారు. వీటిలో 3 భారత జెండా కలిగిన ముడి చమురు రవాణా నౌకలు ఉన్నాయని, ఒక్కో నౌకలో 285,000 మెట్రిక్ టన్నులకు పైగా ముడి చమురు ఉన్నట్టు తెలిపారు. అదనంగా ఒక విదేశీ జెండా కలిగిన ఎల్పీజీ రవాణా నౌక, ఒక విదేశీ జెండా కలిగిన ముడి చమురు నౌక, ఎరువుల సరుకును తీసుకెళ్తున్న మరో 6 విదేశీ జెండా కలిగిన బల్క్ క్యారియర్లు ఉన్నాయని వివరించారు. మిగిలిన భారత జెండా కలిగిన నౌకలు కూడా త్వరలోనే హార్మోస్ జలసంధిని దాటుతాయని తెలిపారు. అదేవిధంగా ఖతార్లో ఇటీవల జరిగిన పేలుడు ఘటనపై రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ,
1: Very unfortunate deaths of 12 Indian nationals. Several others also died of other nationalities, but we lost 12 of our nationals in the tragedy in Ras Laffan gas field where an explosion happened. Several other people have also been injured. I am told that some 66 people are injured across nationalities. We don't know exactly how many of them are Indian nationals, but all those people who are injured are safe. We are talking to the local authorities for the identification of the mortal remains as also for the transportation of mortal remains to India.
0: Bharat desa vanijyam gata traimasikamlo 5.4% vruddhi sadhinchindani Niti Aayog vice chairperson Dr. Ashok Kumar Lahiri teliparu. న్యూ ఢిల్లీలో ట్రేడ్ వాచ్ త్రైమాసిక నివేదిక తాజా ఎడిషన్ను విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. గత త్రైమాసికంలో భారత ఎగుమతులు 1.84 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని లాహిరి తెలిపారు. అదే సమయంలో దిగుమతులు 6.5% వృద్ధి చెందినట్టు పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్యంలో భారత్ పాత్రను విశ్లేషిస్తూ ఈ నివేదికను రూపొందించామని, ముఖ్యంగా ఔషధ రంగ వాణిజ్యంపై ప్రధానంగా దృష్టి సారించినట్టు ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నాఫెడ్ కొత్త వేలం పోర్టల్ నాఫెక్స్.ఇన్ ను కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రారంభించారు. అనంతరం అమిత్ షా ప్రసంగిస్తూ, ఈ డిజిటల్ వేదిక ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, పారదర్శక వేలం ప్రక్రియలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాఫెడ్ దేశవ్యాప్తంగా సుమారు 74 లక్షల మంది రైతులకు సహాయం అందిస్తోందని అమిత్ షా తెలియజేస్తూ,
2: నాఫెడ్ నే కిసాన్ పరివారోకు ఉచ్చ శిక్షా కే లియే ఔర్ అప్ని కెరియర్ కే లియే అప్ని మునాఫే కా 1% छात्रवृत्ति के लिए देना का निर्णय किया है. मुझे विश्वास है कि ये व्यवस्था से किसानों के बच्चों को अपने उच्च करियर गढ़ने में जितनी भी दिक्कतें आती हैं, वो दिक्कतों के समाधान के लिए बहुत बड़ा फायदा होगा.
0: అంతకుముందు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా అమిత్ షా ఆయనకు నివాళులు అర్పించారు. దేశ ఐక్యత, సమగ్రత పరిరక్షణలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కీలక పాత్ర పోషించిన గొప్ప

0: నాయకుల్లో ఒకరిని కొనియాడారు. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ కవరతీలు ఈరోజు వియత్నాం చేరుకున్నాయి. స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ ఉదయగిరి, యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ కార్వెట్ ఐఎన్ఎస్ కవరతి ఆపరేషనల్ డిప్లాయ్మెంట్లో భాగంగా వియత్నాంలోని నియారాంగ్ పోర్టుకు చేరుకున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత నౌకలకు వియత్నాం పీపుల్స్ నేవీ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ స్వాగత కార్యక్రమం ఇరు దేశాల నౌకాదళాల మధ్య ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని, పెరుగుతున్న సముద్ర భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గత మే నెలలో భారత్ వియత్నాం ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరుకున్న తరువాత వియత్నాంలో భారత నౌకాదళం చేపడుతున్న తొలి ప్రధాన స్థాయి సముద్ర ఉనికి ఇదేనని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోకి ప్రవేశించి వేగంగా విస్తరిస్తున్నాయని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల రుతుపవనాలు చురుగ్గా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్తో పాటు మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో రానున్న వారం రోజుల పాటు పశ్చిమ తీరం వెంబడి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
1: heavy to very heavy rainfall 7 to 20 cm likely along the west coast for northeast india and sub himalayan west bengal and sikkim during the week. Today there is also possibility of extremely heavy rainfall at one or two places over konkan and goa coast. Heat wave conditions likely over east uttar pradesh during next 4-5 days and over vidarbha, southeast madhya pradesh and bihar during next 2-3 days.
0: America iran madhya kudrina avagahana oppandam prapanchavyaptanga indana bhadratanu marinta balopetam chestundani jatiya bhadrata salahadaru ajit doval perkonnaru. Hormuz jalasandhi tirigi teravadanni bharat swagatisthondani teliparu. Deenivalla sarafara vyavasthaloni addanglu toligipothayani, eruvulu rasayanalu vanti keelaka vastuvala koratanu parishkarinchenduku idi sahayapadutundani teliparu. న్యూ ఢిల్లీలో జరిగిన 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో అజిత్ దోవల్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉద్భవిస్తున్న భద్రతా సవాళ్లు సాంప్రదాయేతర ముప్పులు దేశ సరిహద్దులను దాటి విస్తరిస్తున్నాయన్నారు. ప్రపంచ భద్రతా పరిస్థితుల్లో వస్తున్న మార్పులను ఎదుర్కొనేందుకు దేశాలు పరస్పర సహకారం, సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1780 నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2వ విడత పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రదానం చేశారు. పౌరులే కేంద్ర బిందువుగా సివిల్ సర్వెంట్లు పాలన సాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. దేశవ్యాప్తంగా సుమారు 74 లక్షల మంది రైతులకు నాఫెడ్ పోర్టల్ సహాయం అందిస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. నైరుతి రుతుపవనాలు దేశంలో చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో మరొక పాట. మగధీరా చిత్రం కొరకు రంజిత్, శివాని ఆలపించిన ఈ పాటకు భువనచంద్ర రచన చేయగా ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు.

చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట దేవీపుత్రుడు చిత్రం కొరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న ఆలపించిన ఈ పాటకు జొన్న విత్తుల రచన చేయగా మణిశర్మ సంగీతం సమకూర్చారు.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ,
3: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
2: ఆకాశవాణి. ఆ పాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
3: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
4: పాటల పల్లకిలోన, చిగురాకుల సవ్వడిలోన, నిరంతరం వసంతమే సంగీతం.
5: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 MHz పై ప్రసారం.
6: ఇప్పుడు వినబోతున్న మరొక పాట శంకర్దాదా MBBS చిత్రం కొరకు KK ఆలపించగా రచనా సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు.
7: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

మీరింతవరకు విన్నారు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. శ్రోతలు, స్టూడియోలో సమయం 9 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

ఆపాత మధురాలు శ్రావ్యమైన సినీ గీతాల కార్యక్రమంలో మనం వినబోతున్న మరొక పాట దేవత చిత్రం కొరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించగా వేటూరి సాహిత్యం అందించిన ఈ పాటకు చక్రవర్తి సంగీతాలు సమకూర్చారు.

ఆపాత మధురాలు కార్యక్రమంలో మనం వినబోతున్న మరొక పాట బావా బామ్మర్ది చిత్రం కొరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించగా వేటూరి సుందర రామ్మూర్తి గారు రచించిన ఈ సినిమాకు రాజ్కోటి స్వరాలు సమకూర్చారు.

ఆపాత మధురాలు. ఇప్పుడు వినబోతున్న మరొక పాట రావోయి చందమామ. చిత్రం కొరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఆలపించగా వేటూరి సుందర్రామ్మూర్తి గారు రచించిన ఈ సినిమాకు మణిశర్మ స్వరాలు సమకూర్చారు.

ఆపాత మధురాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట కొండవీటి దొంగ. చిత్రం కొరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించగా వేటూరి సుందర రామ్మూర్తి గారు రచించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం సమకూర్చారు.

ఆపాత మధురాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట వేటగాడు చిత్రం కొరకు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించగా వేటూరి రచించిన

మీరింతవరకు విన్నారు ఆపాత మధురాలు, శ్రావ్యమైన సినీ గీతాల కార్యక్రమం. స్టూడియోలో సమయం 10 గంటలు కావస్తోంది. ఇప్పుడు వింటారు హరికథా కాలక్షేపం, విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నాభ

సద్గురువులకు శ్రోతలకు సభక్తిగా ప్రణామాలు. శరన్నవరాత్రి మహోత్సవాలకై సర్వాలంకార శోభితురాలైన శ్రీమాత దివ్య చరణాల చరణారవిందాలకు ప్రణామశతాలు.

ಮೋಕ್ಷ ಸಾಧನ ಸಾಮಗ್ರಿಯಂ ಭಕ್ತಿರೇವಗರಿಯಸಿ ಅನ್ನ ಶ್ರೀ ಶಂಕರ ಭಗವತ್ಪಾದುಲ ದಿವ್ಯವಾಣಿನ ಅನುಸರಿಸಿ ಸಂಸಾರ ಸಂದ್ರ ಸಂತರಣಮನಕು ಭಕ್ತಿ ಸುಲಭೋಪಾಯಂ. ಸೃಷ್ಟಿ ಸ್ಥಿತಿ ಲಯಾಲಕು ಮೂಲಾಧಾರಮೈನ ಪರಾಶಕ್ತಿ ಅನುಗ್ರಹಂ ಪೊಂದಟಾನಿಕಿ ಸರ್ವರು అర్హులే. నిరక్షర కుక్షి అయిన గుహుడు, బోయవనిత శబరి, పక్షియగు జటాయువు, నిరుపేదయగు కుచేరుడు భగవదనుగ్రహం పొందేరు కదా. ఆవగిందంత భక్తి విశ్వాసం ఉంటే చాలు, విశాలాక్షి అనుగ్రహం కలిగినట్లే. అమ్మా, నీ చల్లని చూపులు నాపై ప్రసరింపనిమ్ము అనుటకై భవానీ నీవు అన్నంత మాత్రాన ప్రసన్న వదనంతో శ్రీ నీ సాయుజ్య పదవిని ఇత్తు అని ఆర్యశంకరులు సౌందర్య లహరిలో ఇలా అన్నారు. భవానీ త్వం దాసే మయి వితర దృష్టి

तस्मै दिशशिञ्जसायुज्य पदवीं मुकुन्द ब्रह्मेन्द्रस्फुट मकुट नीराजित पदा ಅಖಂಡ ಭಗವದ್ ವಿಶ್ವಾಸಿಯು ದುರ್ಗಾದಾಸನು ಪಾಮರುಡನ್ನು ವಿಡುವಕ పేదయైన పదుగురకు భోజనం అందించాలన్న ఉమాపద భట్టుపై కృపావృష్టి కురిపించిన అమ్మదయం అమ్మదయ అపారం. పండితుని పామరుని రెండు చేతుల ఆప్యాయతతో అనుగ్రహించింది జగదంబ. ఇక కథను అవధరించండి.

పరమ పవిత్రమైన ఉత్తర భారతదేశంలో చిన్న పల్లెటూరు తారిజీపురం. శాంతికి నిలయమైన ఆ గ్రామంలో హరిచరణుడు అన్న నిరుపేద గృహస్థులు ఒకడున్నాడు. గాజులమ్ముకుంటూ జీవనయాత్ర సాగించేవాడు హరిచరణ్. మధుర జలాలను అందించే నదీ నదాలను, అమృత ఫలాలను అందించే వృక్షరాజాలను, కోరకయే వర్షించే మేఘాలను, జీవరాశికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పంచే సూర్యచంద్రులను చూచి భగవంతుడు ఎంత దయామయుడు కాకపోతే ప్రాణికోటి మనుగడకు ఇవన్నీ సమకూర్చాడు అని తలచేవాడు. మంచి మనసున్న అతడు ప్రభాతంలో భగవంతుని తలుచుకొని గాజుల వలారం భుజాన వేసుకొని ఇలా పాడుకుంటూ గ్రామం తిరిగేవాడు.

అలా గానం చేస్తూ వాడవాడలా తిరిగి అతని సుకృతం పండెనా అన్నట్లు కోరకయే శ్రావణమేఘం వర్షించేలాగున పరాశక్తిని ప్రస్తుతించే ఒక పరమభాగవతుడు ప్రత్యక్షమైనాడు. హరిచరణుని సన్నిధిలో ప్రత్యక్షమై ఇలా భగవంతుణ్ణి స్మరింపసాగాడు. మలగన్నమా.

అప్రయత్నంగా భాగవత దర్శనం హరిచరణునకు సిద్ధించింది. కరుణారసముప్పంగా హరిని ఆశీర్వదించి, ఓ గాజులబ్బి, సకల పాపాల హరించి సకల శుభాలనందించే శ్రీ భువనేశ్వరి దివ్యనామం నీకు అనుగ్రహిస్తాను, నిరంతరం నామం జపించు, దుర్గతులు తొలగి సద్గతులు కలుగుతాయి.

గురువాక్కునందు విశ్వాసం సడలరాదు. సమస్త సన్మంగళదాయిని అగు ఆ జగదీశ్వరుని, జగదీశ్వరుని నిరంతరం జపించు, ఆవిడ అనుగ్రహిస్తుంది అని ఆశీర్వదించి వెళ్ళాడు ఆ భాగవతాగ్రని.

అని భగవతిని స్మరిస్తూ సాగిపోసాగినాడు దుర్గాదాసు. అతని హృదయమనే ముచ్చపు చిప్పలో స్వాతి చినుకు అనే నామబిందువు చిలకరించి వెళ్ళాడు సద్గురువు. ఎండ ఎనక వాన ఎనక కాలినడకన గాజులమ్ముకుంటూ అమ్మనామ స్మరణ అహర్హం చేయసాగాడు గాజులబ్బి.

ఏ సిలువులనేని ఏ సిలువులగాని తన్ను దరియేర్చడు నన్న గురూపదేశపు పలుకుల విశ్వసించి.

గాజులమ్మే హరికి ఈ వెర్రి ఏమి అని కొందరు. గాజులు గాజులని కేక వేస్తూ దుర్గా దుర్గా అని పొరికెక్కలేమిటి అని మరికొందరు. ఎవరి పిచ్చి వారికి ఆనందం, ఇదొక రకమైన పిచ్చి అని మరికొందరు భావన చేయి సాగినారు. పల్లె ప్రజలంతా ఇతని తీరు చూచి హరిచరణ్ అని కాక దుర్గాదాసు అని పిలువసాగారు. మంచి అలవాటు మనిషిని మానవోత్తమునిగా, చెడు అలవాటు మనిషిని బానిసగా మృగంగా మారుస్తుందని కదా మహనీయుల వాక్కు.

మహనీయులంతా మామూలు జనం దృష్టిలో పిచ్చివాళ్లే సుమా. మెత్తని వాణ్ణి చూస్తే మొత్తబుద్ధి అవుతుందని పరధ్యానంగా పయనించే దుర్గాదాసు చుట్టూ అల్లరి పిల్లలు చేరి, ఓ దుర్గాదాసు, అమ్మని వెనకే నక్కి నక్కి మెల్లగా వస్తుందయ్యో, ఒక్కసారి వెనక్కు తిరిగి చూడు అనేవారు. పిల్లలు అబద్ధాలాడరు. బాలవాక్కు బ్రహ్మవక్కారింటారు కదా, అమ్మ నిజంగా తన వెనక వస్తున్నదేమోనని వెనుతిరిగి చూచేవాడు దుర్గాదాసు. చప్పట్లు కొట్టి దుమ్ము చల్లి దుర్గాదాసు వెర్రివాడో అంటూ వెళ్ళిపోయేవారు అల్లరి పిల్లలు. అమ్మ దర్శనం ఈ దరిద్రునకు కలుగునా అని నిర్వేదంతో మౌనంగా వెళ్ళిపోయేవాడు పాపం దాసు. సాధనాబలంతో నిద్రలో సైతం నగరాజసుతనే స్మరించే స్థాయికి ఎదిగాడు అతడు. అది ఒక మిట్ట మధ్యాహ్న సమయం. పిట్ట సైతం తిరుగాడని ఆ నట్ట నడి ఎండన పొట్టకూటికై పట్టుదలతో వడివడిగా ఒక చెరువుగట్టుపై నడక సాగించాడు దుర్గాదాసు.

అడుగులు వేస్తూ అమ్మని స్మరిస్తున్న దుర్గాదాసు వెనుక ఎవరో వస్తున్న సవడి. వెనుక నుండి ఘల్లు ఘల్లని అందెల చప్పుడు లయబద్ధంగా మరుగుతోంది. గాజులబ్బి ఆగు అన్న పిలుపు. ఒక్కసారి దుర్గాదాసు ఒళ్ళు ఛల్లో మన్నది. ఎవ్వరది?

చుట్ట పురుగు లేని ఈ చెరువు గట్టున నన్నెవరు పిలుస్తారులే, అదంతా నా భ్రమ అని భావించి నడక సాగించాడు దుర్గాదాసు. అబ్బి, నీకేమన్నా చెముడా? గాజులు కావాలయ్యా నాకు అన్న కోమలి కంఠం విని విరుదిరిగాడు. మధురము కంఠరావము సుమంగళ సుందర సుప్రకాశ సన్నిధి అన్న ఒప్పు రూపము పునీత ప్రసన్న ముఖంబు విస్మయాంబుధిమును గంగజేసడి అపూర్వ మహత్తర శక్తి మంగళోదధియన వెల్గునా మహిళ దర్శన భాగ్యమున దే అతడు. మూర్తి భవించిన సర్వమంగళవలే సర్వాలంకార శోభితయ్యై దివ్య తేజస్సుతో కదలి వచ్చే కనకదుర్గలా గోచరించిన ఆయమ్మ కమనీయ రూపాన్ని దర్శించి విచలితుడయ్యాడు దుర్గాదాస్. ఇదిగో అబ్బి, ఏమిటా వెర్రిమొర్రి చూపులు? నాకు గాజులు కావాలి, వేస్తావా లేదా?

అలాగే తల్లి, అలాగే తల్లి అంటూ దుర్గాదాసు ఆ సమీపంలోని చల్లని చెట్టు నీడన కంబడిపరచి మలారందించి ఎదురుగా కుదురుగా కూర్చున్న కన్యకామణికి గాజులు వేయ సిద్ధపడ్డాడు. తనను తాను మరచిపోతున్నాడు.

నాటి పసిబాలుల వాక్కులు నేడు యథార్థం కానున్నాయా? అరుణారుణ కాంతులు విరజిమ్మేయి కాంతామణి కరకమలాలు కనకదుర్గమ్మ కోమలహస్తాలను తలుపుకు తెస్తున్నాయి అని ఉన్మత్తుడై ఆ తల్లి చేతులను కన్నులకో అద్దుకుని కన్నతల్లి కాత్యాయని కనకదుర్గా అని సజలనయనాలతో శ్రీమాతను స్మరిస్తూ ఆ అమ్మ చేతులకు గాజులు వేయసాగాడు దుర్గాదాస్. బాబు, వెర్రివాడిలా ఉన్నావే, ఏమిటి నీలో నీవు గొణుక్కుంటున్నావు? దుర్గా దుర్గా అనంత మాత్రాన నీ దరిద్రం తీరేనా, నీ కష్టాలు తొలగేనా?

నాలుక పుండు పడేలా నామస్మరణం వలన ఏం ప్రయోజనమయ్యా? ఓ గాజులబ్బి, ఈ వ్యర్థ ప్రయత్నం మాను. అర్ధ సంపాదనకై ప్రయత్నించు. నేనేదో స్వార్థంతో చెబుతున్నానని అపార్థం చేసుకోకు. కాస్త లౌక్యం ఉండాలయ్యా బ్రతకాలంటే అన్నది అమ్మ దయగనగనే చేసిన.

ఫలితం ఆశించి నేను జగన్మాతను స్మరించడం లేదు జనని. అది కేవలం గురువాజ్ఞపై నా విశ్వాసం సుమా అని మంచి మంచి గాజులు ఆ మాన్ని చేతులకు అలంకరించి గాజుల మూట సర్దసాగాడు దుర్గాదాస్. గాజులబ్బి, ఎంత మంచి గాజులు వేశావయ్యా, ఉండు పైసలిస్తా అంటూ పైసలకై వెతకింది. ఎంత వెతికినా ఉంటేగా కంగారు నటిస్తూ, అబ్బి డబ్బుల డబ్బి మరచి వచ్చేనయ్యా, అయ్యయ్యో ఇప్పుడెలా, నీవా నిరుపేదవు, కాసులా చేతలేవు, గాజులా అతి విలువైనవి, ఏం చేయను, పోనీ ఒక పని చేయి, నీ గాజులు తిరిగి నీవు తీసుకో అంటూ చేతులు ముందుకు చాపింది ఆయమ్మ. పోనీ నేను తీసి ఇవ్వనా అని గాజులు తీయబోయింది ఆ తల్లి. ఆ తల్లి మాటలకు నొచ్చుకుంటూ, అమ్మా నిరుపేదనే కావచ్చును కానీ మానాభిమానాలు కలవాడినే అమ్మా, కాసులకైక కుర్తి పడేవాడిని కాదమ్మా నేను.

स्त्रियः समस्ताश्चतवैव भेदाः ஸ்திரியக சமஸ்தாஸ் சத்தவைவ பேதாக அன்ன ஆரிய சங்கருள சூக்தி ஆதனி நாலுக நாலுகபை நர்த்தி காபோது அம்மா ஸ்ரீலந்தரூ ஸ்ரீமாதகு பிரதிரூபாலே பைசருளேவன்ன பரிதாபம் மானு பகவதி கிருப நாக்குன்ன சாலுனு செலவு அனி லேச்சி நிலச்சாடு அப்பி ஆகு நீவு வெள்ளேதி ஆ கண்படே ஊரேகா ஆ ஊரா உமாபத பட்டுகாரணி மா நான்னகாருன்னாலே மா நான்னகாருன்னாருளே పైసలు మా నాన్నగారిని అడిగి పుచ్చుకో. అసలు నాకు అసలే ఆడపిల్లలేరయ్యా అంటాడేమో ఆయన మాటలు నమ్మకు. కాదంటే పూజామందిరంలో మహేశ్వరి విగ్రహం చెంత కుంకుమ భరిణిలో అర్ధరూపాయి ఉంది, తీసి ఇమ్మన్నానని చెప్పు, వెళ్ళిరా అని కరమెత్తి దీవించి చెరువు వైపు సాగిపోయింది ఆయమ్మ. దుర్గాదాసు ఆ కన్పడే గ్రామం వైపు సాగిపోయాడు. ఆ ఉమాపదుడెవరో, అతని చరిత్ర ఏమిటో తెలుసుకుందాం.

అది ఒక కుగ్రామం. వేద విద్యా విశారదుడు శ్రీ ఉమాపద భట్టు ఆ గ్రామ నివాసి. నియమనిష్టాసాగరుడు, నియమనిష్టాగరిష్ఠుడు, శుద్ధ శ్రోత్రియుడు, శ్రీమంతుడు, నిరతాన్నదాత, శ్రీ విద్యోపాసకుడు అతడు. అతని ఇల్లాలు అన్నపూర్ణ, ఆరేండ్ల కుమారుడు శివరాముడు. కలిగినవాడైనా కాలప్రవాహంలో కరిమిరింగిన వెలగపండుల సిరి తరిగిపోగా కటిక దరిద్రునిగా మారాడు ఉమాపదుడు. ఆస్తులు జరిగినంత మాత్రాన అలవాట్లు మారవు కదా. పట్టెడన్నం 10 మంది పేదలకు అందించాలన్న తపనను చంపుకోలేక అప్పులు చేసి ఆశయను నెరవేర్చుకోసాగాడు పాపం ఉమాపద భట్టు తన ఇల్లాలితో కూడా. అహరహములు

లో కరిమిరింగిన వెలగ పండుల సిరి తరిగిపోగా కటిక దరిద్రునిగా మారాడు ఉమాపదుడు. ఆస్తులు జరిగినంత మాత్రాన అలవాట్లు మారవు కదా. పట్టెడన్నం 10 మంది పేదలకు అందించాలన్న తపనను చంపుకోలేక అప్పులు చేసి ఆశయం నెరవేర్చుకోసాగాడు పాపం ఉమాపద భట్టు తన ఇల్లారితో కూడా. అహరహములు వారి ఇంట మృగరాజవాహిని అమ్మవారి యొక్క స్మరణ కొనసాగేది నిరంతరం.

భోగి ఉండగానే భోగం నశిస్తుంది, భోగి గతించిన అతని త్యాగం భూమిపై నిలుస్తుంది అంటారు అనుభవజ్ఞులు. అతిథి సమర్చనం అన్న అతనికి ప్రీతి మెండు. శ్రీచక్రార్చన, దేవీ భాగవత పురాణ పఠనం, అనుష్ఠానం, శ్రీ ఉమాపదుల నిత్యకృత్యాలు. ఎందుకో శ్రీమాత విగ్రహం వైపు చూచిన ఉమాపదులకు శ్రీదేవి చల్లని చూపుల మహిమ తలపులలో మెదిలింది.

విశ్వరక్షకి. వికసించిన నీలోత్పలము వంటి కనుగవతో సుదూరంగా ఉన్న దీనుడనైన నన్ను చల్లని చూపుల వీక్షింపరావా. చంద్రకిరణాలు రాజప్రసాదం పైన అరణ్యాలపైన ఒకే విధమైన కాంతిని ప్రసరిస్తున్నాయి కదా అన్న శ్రీ శంకర భగవత్పాదుల మధుర వాక్కుల మదిని తలుచుకున్నాడు పాపం జగజ్జనని. చల్లని చూపుల తననెన్నడు వీక్షింతును అని అర్ధరాత్రి వేళ సైతం అప్రమత్తుడై ఉండేవాడు. సందేహమేహారు హృదయాకాశాన్ని కప్పివేయగా శ్రీదేవి చరణరాజీవారు శ్రీహరణాలు కాకపోతే శివదేవుడు శ్మశానవాసి ఎలా అవుతాడు అని భావించాడు ఒక పర్యాయం. తన ఇంట జ్యేష్ఠాదేవి ఇష్టపూర్తిగా తిష్టవేసిన కారణం తాను దేవదేవిని ఉపాసించిన మహిమ అనుకున్నాడు పాపం. కలసిరాని కాలంలో కనకం ముట్టినా మట్టిగా మారుతుంది అని అనుభవజ్ఞుల వాక్కు. అప్పులు దరిద్రం పోటీబడి పెరుగుసాగాయి. అయినా ఉత్తముడని తిరిగిరాని వారు

ఓవనిక నా రుణదాతల బాధ పెట్ట నేనెప్పుడు దుర్గశత్రుపయ ఏడ్గడనాగిక పెట్ట తిందు లేనప్పుడు పస్తులుందు మనునంతకు యాచన సేయ అమ్మనుందప్ప మరేరి మరేరినైన ప్రణతావని దాసు.

ఉంటే తినటం, లేకుంటే పస్సులుండటం ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చాడు ఉమాపద భట్టు. జగత్తును కన్న తల్లికి బిడ్డల కష్టసుఖాలు తెలియనివా అని తలచి, అమ్మా, త్రిపురవారిని, చక్రరూపిణి, ప్రకామ్యసిద్ధి స్వరూపిణి, మహాముద్రాధారిణి, శ్రీచక్రవాసిని మాం రక్ష. పవ భయముడు పవే.

అమ్మలగన్నయ్యమ్మ ఆదుకొనక తనను మరచునా? ఉమాదేవి ఉపేక్ష వహించిన నా గతి ఏమి? ఇష్టదా దేవతా దర్శనం భావరూపంలోనే అవుతుందా? సర్వజీవ స్వరూపిణియగు అమ్మ లేనిదెక్కడా? ఇలా సాధకుని సందేహాలన్నీ ఒక్కసారిగా మనసులో ముసురుకున్నాయి. ఉమాపద పట్టునకు శ్రీమాతను ఇలా స్తుతింపసాగాడు.

అలా నవరత్న మాలిక స్తోత్రం అమ్మకు సమర్పించి, అన్నపూర్ణ, అమ్మకు నివేదనం అందించు అని అపరాహ్న వేళ ఉమాపదుడు ఇల్లాలని పిలువసాగాడు. ఆకలికి తాళదాలక ఆరేండ్ల శివరాముడు దీనవదనంతో బేలచూపుల కన్న తల్లి వైపు చూడసాగాడు. జగజ్జననికి నివేదన, నిజశితునకు పట్టెడు మెతుకులు అందించలేని తమ అశక్తత తల్లడిల్లిపోయింది అన్నపూర్ణమ్మ హృదయం. నమ్మిన వారిని జగన్మాత రక్షించును అనుటకు నిదర్శనంగా శివరాం శివరాం అని ఎవరో తలుపు కొట్టసాగారు. ఆకలి అంటూ రోదించే శివరాముడు ఏడుపు ఆపి కన్నీరు తుడుచుకొని తలుపు తీశాడు. అపరిచితుడొకడు ప్రత్యక్షమై, ఈ రెండు ఆమ్రఫలాలు అరగించు బాబు, ఆకలి తీరుతుంది అని పండించి వెళ్ళాడు. భగవతికి నివేదించక ఆరగించరాదన్న సంస్కారం అతని ఆకలిని జయించింది. అహో, నివేదన సాగింప ఫలాలను తండ్రికి అందించాడు పసివాడు. తడిసిన కన్నులతో దేవికి ఫలాలను ఆరగింపు చేసుకున్నటకు ఇచ్చి తినమన్నాడు ఉమాపదుడు. రెండు ఫలాలను ఆరగింపు చేసి కొమరునకు ఇచ్చి తినమన్నాడు ఉమాపదుడు. శ్రీమాత చరణామృత పానం చేసి మాతను స్మరింపసాగాడు.

नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते అమ్మకు నివేదనం అందింది అని ఆనందించాడు ఉమాపదుడు ఆనాడు. అది రెండవ నాటి పుట్టిన మధ్యాహ్న సమయం. ఆకలి రక్కసి క్రూర దంశలకు చిక్కాడు శివరాముడు. క్షుద్బాధకు తాళలేని స్థితిని చూచి అన్నపూర్ణ ఉమాపదుడు అమ్మ అస్తిత్వాన్ని శంకించారు.

నీకు నా సుతునకు ఈనాడు ఉపవాసమే కదా, ఆ శక్తుడనైననే నీకేమి నైవేద్యం ఇవ్వగలను అని ఖిన్నుడైనాడు ఉమాపదుడు. శివరాముడు ఆశగా వీధి వాకిలి వైపు చూడసాగాడు. అఖిలాండేశ్వరి అనుగ్రహమా అన్నట్లు, బాబూ శివరామ్ అని పిలిచారెవరో. నిన్నటి వలనే ఎవరో ఆగంతకుడొచ్చి పాలచెంబు శివరాము చేత నుంచి క్షణాల్లో కనుమరుగయ్యాడు. తండ్రి ఇవిగో పాలు పరమేశ్వరుడికి నివేదనకు అన్నాడు బాలశివరాము. పాలు తండ్రికి అందించాడు. అఖండ మహిమాన్వితురాలగు, ఓ పరాశక్తి నీ దయనేమని

అంటూ నాటికి శ్రీచక్రార్చన ముగించాడు. అది వారికి ఉపవాసం ప్రారంభమై మూడవ రోజు. పెట్టని రోజు పుట్టదు, పుట్టుదల ఉండదు అంటారు పెద్దలు. అన్నపూర్ణ, అన్ని చింతలు ఆ కాశీ అన్నపూర్ణేశ్వరుని స్మరిస్తే తొలగుతాయి. ఆర్యా మహాదేవి స్మరణం విపత్సాగర తరణం అనుచున్నంత వీధివాకిటిలో ఎవరో నిలచి పిలిచారు, భిక్ష

0: వచ్చిన సన్యాసులను స్వాగతించి ఉచితాసనమిచ్చాడు. ఉమాపదుడు తృప్తిగా భోజనం పెట్టి మంచి గృహస్థు అనిపించుకో అన్నారు ఆ కాషాయాంబరధారుడు విషణ్ణవదనంతో విశ్వేశ్వరి పాదాలకు నమస్కరించి, మాతా, ఈ ఆపద తొలగే దారి లేదా? రెండు రోజుల నుండి పస్తున్న మేము ఈ జడదారులకు ఎలా ఆతిథ్యం ఇవ్వగలము?
1: పరమేశ్వరి జన్నన్ని

నీ మాత, కరుణించి మాకి సంకట స్థితిని తొలగించు అని దీనంగా ప్రార్థింపసాగినాడు. వేచి వేచి విసిగిపోయిన జడదారులు, అయ్యా భట్టుగారు భలేవాడివి దొరికేవయ్యా, భగవతి పరమేశ్వరి పాహిమాం అని నీవు అక్కడ పల్లవి అనుపల్లవి చరణం మిత్రం పాడుకుంటూ కూర్చుంటే ఇక్కడ మా కడుపులు మలమల మాడిపోతున్నాయి, స్తోత్రాలు వినపడుతున్నాయే కానీ పొయ్యిలో పిల్లి లేచిన జాడలేదయ్యా, మా ప్రాణాలు ఇక్కడ హరి అనకముందే మంచినీరైనా ఇప్పించు చాలు,

పశ్చిమమ్మ ఆదుకొనగా కోరుచుండిమి మాసతీరబోదా. మంచినీరైనా అందించి మర్యాద నిలుపుకోవడం మంచిదని ఉమాపదుడు మంచినీటి కుండవైపు అడుగులు వేశాడు. గోరు చుట్టుపై రోకలిపోట అన్నట్లు కిటికీ నుండి పిల్లి ఒకటి మంచినీటి కుండపై దూకింది. అదసలే ఓటికుండేమో కుండ బ్రద్దలై నీరు నేల

పాలైనాయి. ఎక్కడో దూరం నుండి తెచ్చిన మంచినీరు మట్టిలో ఇంకిపోవటం చూచి మంచినీరైనా అందించలేని ఈ తుచ్చపు బ్రతుకు ఎందుకు? ఈ దుర్భర దారిద్ర్యం భరించడం నా చేత కాదు. మరణమే తనకి శరణ్యమని ఆత్మాహుతితో ఈ బాధలు తొలగునని భావించాడు ఉమాపదుడు. జలములలేని నీ జలములలేని జలములలేని ఈయగను జాలని నా బ్రతుకేలనింకా కొండల వలయి పరీక్షలటు డాయుచునున్నవి అమ్మ చెంత గుండెలనది వృచ్చి పాశమున ఢీకొనినే బలిదానమౌదు నా సిలుగులు తీరునన్నయును చేరెద దుర్గప్రదా పదాల ప్రపునన్. నా మరణం చూచి అయినా దరిద్ర దేవత కరుణించి నా కుటుంబాన్ని విడిచిపెడుతుందేమో అని నిర్వేదంతో పూజామందిరం చేరి అమ్మ చేతి పాశం లాగుకొని మెడకు బిగించుకోసాగాడు. ఇంతలో కర్ణపేయంగా లీలగా అమ్మ మధురనామం వినిపించసాగింది. అంత బాధలోనూ ఏదో ఉపశమనం.

కన్నతల్లి కాత్యాయని నామం విన్న ఉమాపదుని కన్నులు చమరించాయి. మరణయత్రం కొంచెం ఆపి వినసాగాడు. భట్టుగారిల్లేనండి ఇది. పొలికేక వినిపించింది. ఓహో, చావాలన్నా ఇన్ని అడ్డంకులుంటాయి కాబోలు. ఆ పిలిచేవారి బాధలేమిటో చూద్దామని పాశం అమ్మ పాదాల ఉంచి మధ్యగదిలో సన్యాసుల శాంతింపబేడుకొని బయటకు నడిచాడు ఉమాపదుడు. అయ్యా నమస్కారం, నన్ను దుర్గాదాస్ అంటారండి. గాజులమ్మటం నా వృత్తి. ఈ ఊరు వస్తుంటే మీ అమ్మాయట గాజులు వేయించుకొని పైసలు మీరిస్తారని చెప్పిందండి. తొందరగా ఇవ్వండి, వెళ్ళిపోవాలన్నాడు దుర్గాదాసు. ఏమయ్యా దుర్గాదాసు, గాజులంటావు, కూతురంటావు, పైసలంటావు, అసలు నా కూతురే లేదయ్యా. పద పద పద అన్నాడు. అయ్యా అయ్యా, ఆగండి ఆగండి భట్టుగారు, నాకు అసలు కూతురే లేరు అని మీరు కులుకుతూ పలుకుతారని, అబద్ధాలు అందంగా అల్లుతారని మీ అమ్మాయి చెప్పని చెప్పిందండి. సరే, మీరు పెద్దలు, మీలో మీతో నాకేం గారండి, మీ ఇంట పూజామందిరంలో దుర్గామహాదేవి విగ్రహం చెంత కుంకుమభరణ, అందులో అర్ధరూపాయి, అది నాకు ఇమ్మనదండి మీ అమ్మాయి, వెళ్ళి చూడండి అన్నాడు. ఆ అమ్మ అబద్ధాలాడే తల్లి కాదండోయ్ అన్నాడు పైగా. బాబు, మాటిమాటికి మా అమ్మాయి మా అమ్మాయి అంటున్నావు, ఆ అమ్మాయిని ఎక్కడ చూచావో చెప్పు అన్నాడు ఉమాపదుడు. అమ్మంటే అమ్మలా అమ్మాయే బాబు, అందాల రాశి, అచ్చం కనకదుర్గే అనుకోండి. చెరువు గట్టున వస్తుంటే వెనకాల నుంచి పిలిచి చెట్టు నీడన ఆగి గాజులు ఏరుకోరి వేయించుకున్నదండి. అందము రాసి భోషిన శుభకృతి, ప్రేమ వరందధారలంచిందెడు కండ్ల జంట, దర్శించిన మాత్ర వచింపరాని ఆనందము గొల్పుతూపు, జననాంతర పుణ్యము లేకయున్న ఆ చందపు తల్లి కనుగొనగ జాలరు ఆయమదు.

అంటే తల్లిని నేను చూడలేదంటే నమ్మండి బాబు, నా పైసలు నాకు ఇచ్చి పంపించండి అన్నాడు దాసు. దుర్గాదాసు మాటలు ఉమాపదని మదిలో అలజడిని సృష్టించాయి. అమ్మాయి లేని తనకు తానమ్మాయినని పలకటం, పూజామందిరం, కుంకుమ భరిణిలో కాసు, ఇదంతా ఏదో అయోమయంగా ఉన్నదే. ఇతడు మాయల మారివాడిలాగా లేడే, చూద్దామని పూజామందిరం చేరాడు. స్మితవదనంతో శోభిల్లే మాతకు వందనం చేసి కుంకుమ భరిణె మూత తెరిచాడు. వెరగుపడ్డాడు. కారణం, తడతడలాడే అర్ధకాసు భరిణెలో ప్రత్యక్షమైంది. ఓహో, ఇది భవానీ మహిమే అని భావించి కాసు తీశాడు. మరొక కాసు ఆస్థానంలో ప్రత్యక్షమైంది. కళ్ళు జిగేల్మనేలా తీసే కొద్దీ కాసులు రాసులై కుప్పలు పడసాగాయి. అమ్మా భువనేశ్వరి, అఖండ వాత్సల్యమయి, బాలా త్రిపుర సుందరి, ఇలా నీ మహిమను చూపేవా భవానీ మాత, అన్నపూర్ణ ఇలా రా, భవానీ మహిమ కళ్ళారా చూడు. అమ్మా భవానీ, కరుణామయీ కరుణామయీ.

అన్నపూర్ణ కరుణా రసధుని కాత్యాయని అపార కృపా విశేషాన్ని నేనేమని తెలుపను అని అంజలించాడు. అతిథి సమర్చనం ఆగరాదని సాగాలని కాబోలు ప్రక్క ఊరి జమీందారు గారు 10 మందికి సరిపడ పప్పు బియ్యం కూరలు తట్టనిండుగా పంపించాడు. పదార్థాల తట్ట భర్త సన్నిధికి చేర్చింది అన్నపూర్ణ. పులకితాంతరంగుడై తరమాని నుతింప మాదృశులకు తల్లి భవాని భవత్ కరుణాపూర కటాక్ష వీక్షణలగాక సాధ్యమెట్లోను నీ చరణాబ్జాతముల భజించు శిరి ఈ జన్మన్ ప్రసాదించి వే తరుణోపాయము చూపవేడద జగత్ కళ్యాణ సంధాయిని అన్నపూర్ణ. ఇక ఆలస్యం చేయకు, అతిథులకు వేగిరం వంట చేయి. వేగిరం వెళ్ళి వారిని లోపలికి ఆహ్వానించి వస్తారని మధ్యగదికి చేరాడు. అతిథులు అక్కడ లేరు. వీధి వాకిట కూర్చున్న దుర్గాదాసులు చూచి, దాసు 3 సన్యాసులు లోపల నుంచి బయటికి వెళ్ళటం చూచావా అని అడిగాడు. అయ్యా, తట్ట తెచ్చిన వ్యక్తి తప్ప ఎవరూ ఈ వీధిని వెళ్ళలేదన్నాడు దుర్గాదాసు. పసివాని ఆకలి తీర్చ వచ్చిన ఆగంతకుడు ఎవరో, ఆతిథ్యమిమ్మని వచ్చిన సన్యాసులు ఎవరో, పదార్థాల తట్ట పంపినదెవరో అర్థమైంది ఉమాపదునకు. భక్తి పర్వశాశ్రువులు కన్నుల జాలువారా భగవతికి నివేదనం నీరాజనం అందించి తనయునకు దుర్గాదాసునకు అమ్మ ప్రసాదం పెట్టి, ధన్యుడవయ్యా దుర్గాదాస్, దేవదేవిని చర్మచక్షువులతో వీక్షించిన నీవు అదృష్టవంతుడివి. మా అమ్మాయిని నీవు దర్శించిన కాదు, మా అమ్మాయి కాదు ఆ అమ్మాయి కాదు మా అమ్మను దర్శించిన ఆ పుణ్యస్థలి ఎక్కడ పదా అంటూ దుర్గాదాస్తో చెరువుగట్టుకు తీరాడు. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, దుర్గమ్మ తనచే స్వయంగా గాజులు తొడిగించుకున్నదన్న యథార్థం తెలిసి తన్మయుడైనాడు దుర్గాదాసు. పామరుడనే నా చేత గాజులు తొడిగించుకుని నన్ను అనుగ్రహించేవా కన్న తల్లి. అయ్యా భట్టుగారు, ఇదే చెట్టు కింద లోకాలేలి అమ్మకు గాజులు తొడిగానండి, వరాలమ్మ అడుగుదాడలు ఇవేనండి అని ఆ పదముద్రలపై పడి అమ్మా అమ్మా అని ఆక్రోశింపసాగాడు దుర్గాదాసు. కన్నులు అశ్రుపూరాలు కాగా జగన్మంగళదాయిని నడిచిన బాటకు సాష్టాంగ వందనం చేశాడు దాసు.

0: ఒక్కసారి నీ దివ్య చరణ దర్శన భాగ్యం కలిగించమ్మా, లోకమాత రక్షమాం పాహిమాం అని భాగవత ద్వయం ఇరువురు అమ్మకై ఆవేదన చెంది చెర్రువైపు చూడసాగారు.
1: ఆతటాకముగట్టున అమ్మ కొరకు ఎర్రవారిన కన్నుల ఏడ్చి ఏడ్చి నిలువవారలు తిన్నగ

క్రమంగా చెరువు నీరు కదలసాగింది. వికసించిన ఎర్రతామరల మధ్య కాంతులు వినే జగన్మాత కరకమలాలు మెల్లమెల్లగా చెరువు నీటిపై నిలిచాయి. చేతుల నిండుగా దుర్గాదాసు తొడిగిన రంగురంగుల గాజులు శోభిల్లసాగాయి. అయ్యా, భట్టుగారు అవేనే తొడిగిన గాజులు, ఆ చేతులు సాక్షాత్తు త్రిపుర సుందరివేనండి బాబు, అదిగో మా అమ్మ అని ఆనందాతిరేకంతో కేకలు పెట్టసాగాడు దుర్గాదాసు. మన జన్మలు ధన్యమైనాయి విజయొస్తు అన్నట్లు అమ్మ అభయముద్రను చూపుతున్న అభయముద్రను ఇరువురు దర్శించారు, అంజలి ఘట్టించారు. ఆహా, దుర్గాదాసు జగన్మాతకు మంగళ నీరాజనాలు అందించాడు ఉమాపదులతో సహా. పవమాన

0: ಮಟ್ಟವಲ್ಲಿ ನಿವಾಸಾಯ ಮಧುರಾನಂದ ರೂಪಿಣಿ ಮಹಾಯಜ್ಞ ಸ್ವರೂಪಾಯ ಶ್ರೀ ನೃಸಿಂಹಾಯ ಮಂಗಳಂ. ಜೈ ಗುರುದೇವತ. ಸ್ವಸ್ತಿ.
1: ಮೀರಿಂದವರೆಗೂ ಭವಾನಿ ಮಹಿಮ ಶ್ರೀ ಧೂಳಿಪಾಳ ಶಿವರಾಮಕೃಷ್ಣ ಶರ್ಮಗಾರಿಚೇ ಹರಿಕಥಾ ಕಾಲಕ್ಷೇಪಂ ವಿನ್ನಾರು.
2: ಶಬ್ದ ತರಂಗాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తోంది. వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
3: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2, 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇవి ఈరోజు మన తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు. రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలతో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. జై హింద్.

0: శ్రద్ధా కాలక్షేపం విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తోంది. వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇవి ఈరోజు మన తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు. రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలతో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. జై హింద్.